ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 25 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 15 తేదీ శుక్రవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈరోజు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో శాంతి ఈ అంశం గురించి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజనిలో అంబా పంచరత్నం దేవీ కీర్తనలు ప్రసారమవుతాయి. పొలం పనులు 6:35 ఇందులో వేసవిలో పాడి పశువుల సంరక్షణ ఈ అంశం గురించి శాస్త్రవేత్త ఎం చంద్రారెడ్డి గారు వివరాలు తెలియజేస్తారు. హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ ఈరోజు 7:00 ప్రసారమవుతుంది. అందించేవారు శ్రీ పి నరేంద్రబాబు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయ గాథా శీర్షికన నాటకరంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ ఉంటుంది. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన అరెస్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వైఎన్ వివేకానంద గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి శేషాచారి గారి గాత్రం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో వయోలినిస్ట్ ద్వారం దుర్గా ప్రసాదరావు గారితో పరిచయం ఉంటుంది. 11:03 నాటకం ప్రసారమవుతుంది. ఎవరిది పాపం నాటకం, రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, స్పెషల్ సోషల్ యాక్టివిస్ట్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ హిమాయత్ నగర్ విద్యార్థులు సమర్పించు కదంబం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో నల్ల పోచమ్మ కథ, ఉగ్గు కథ 2వ భాగం వినిపిస్తారు శ్రీ సాయిల వెంకటయ్య బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 వ్యవసాయ సూచనలు 6:50 ప్రసారమవుతాయి. ఇందులో చిరుధాన్యాలు, ఆరోగ్య ప్రదాతలు వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత పచ్చి రొట్ట పైర్లు ప్రయోజనాలు, భూసార అభివృద్ధి ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులా గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 10:00 దక్కన్ దిగ్గజాలు వ్యాఖ్యానంతో కూడిన ప్రత్యేక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: కారులో ఉన్న

0: The European Union has included India in the revised draft list for continued export of aquaculture products to the EU market. Ministry of Commerce and Industry said that the earlier regulation had not included India among third countries authorized to export products of animal origin intended for human consumption to the EU from September 2026. The revised draft list follows compliance measures undertaken by India in line with the European Commission delegated regulation. The ministry said that India's proposed inclusion is a major positive development for the country's seafood export sector. In Uttar Pradesh, 111 people have died and 200 injured in the last 36 hours due to rain, storms and lightning. Chief Minister Yogi Adityanath directed the district magistrates and relevant officials to immediately conduct a survey on the spot. He also asked them to update the status of compensation every 3 hours. The worst hit areas included Prayagraj, Badohi, Mirzapur, Fatehpur and Varanasi. A high-level meeting was held at the residence of the Union Education Minister Dharmendra Pradhan yesterday evening to review preparations for the upcoming National Eligibility Cum Entrance Test NEET examination. Detailed discussions were held on various aspects of conducting the NEET examination smoothly and efficiently. The meeting was attended by senior officials. In IPL cricket, Mumbai Indians defeated Punjab Kings by 6 wickets at Himachal Pradesh Cricket Association Stadium in Dharamshala last night. Chasing 201 for victory, Mumbai Indians overhauled the target with 6 wickets in hand and 1 ball.
1: Akashavani Bhavana Inati Karikramamlo Shanti Iamsham Gurinchi సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం వింటారు.
2: సాధారణంగా హింస, శత్రుత్వం లేని పరిస్థితి శాంతి అంటారు. యుద్ధం వంటివి లేని స్థితి, హింస, భయం లేని స్వేచ్ఛను శాంతిగా చెప్పబడుతుంది. మానవుల మధ్య, దేశాల మధ్య తగాదాలు, యుద్ధాలు లేకుండా సఖ్యతతో ఉండటమే శాంతి. సామాజిక శాంతిని 2 విధాలుగా చూడవచ్చు. ఆయుధాల నిశ్శబ్దం, యుద్ధం లేకపోవటం, ఉగ్రవాదం పెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో ప్రపంచ శాంతి చాలా అవసరం. శాంతి మార్గంలో ఆగ్రహాన్ని తెలియజేసే విధానం సత్యాగ్రహం అనబడుతుంది. శాంతి వలన మనుషులు పరస్పరం సహకారం అందించుకుంటూ సంతోషంగా ఉండగలుగుతారు. అల్లర్లు, ఘర్షణలు లేని శాంతియుత జీవనానికి ప్రజానీకం మొగ్గు చూపుతుంది. 1982 సెప్టెంబర్లో తొలి ప్రపంచ శాంతి దినోత్సవం నిర్వహించారు. 2002లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 21వ తేదీన శాశ్వత అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించింది. కానీ కాలం మార్పులలో కొన్ని దేశాలు వ్యక్తిగతంగా వాటి ఆధిపత్యం కోసం యుద్ధాలను ప్రేరేపించడం, జన నష్టం, ఆస్తులు ధ్వంసం కావడంతో అశాంతి రెచ్చిపోతున్నది. శత్రుత్వం, హింస లేని పరిస్థితి మృగ్యమవుతున్నది. కృష్ణ యజుర్వేద శాంతి మంత్రం సన్నో మిత్ర సంవరణ, సన్నో భవత్వర్యమ, సన్న ఇంద్రో బృహస్పతి అని ఒకటి, ఓం సహనావవుతు సహనో భునక్తు అనే మంత్రం భావం సర్వజీవులు రక్షింపబడుగాక, సర్వజీవులు పోషింపబడుగాక, సమాజ ఉద్ధరణ కోసం అందరం కలిసి గొప్ప శక్తితో పనిచేయాలి, మన మేధస్సును వృద్ధి చెందించుగాక, విద్వేషాలు రాకుండాగాక, వ్యక్తిగత శాంతి, దైవిక శాంతి, ప్రకృతి కలుగుగాక, అందరూ ఈ భావాన్ని తెలుసుకొని పాటించాలి. శాంతి లేకుండా ఉంటే సమాజంలో తరచూ ఘర్షణలు, హింస, అస్థిరత్వం, పురోగతికి ఆటంకం కలుగుతుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వనరులు కోల్పోవటం జరుగుతుంది. దేశాలలో రాజకీయ భీభత్సం, శీతల యుద్ధం, సాయుధ పోరాటాలు దేశం అభివృద్ధికి ఆటంకం, జన నష్టం సామాజిక ఆర్థిక సంస్థలను ప్రభావితం చేస్తాయి. శాంతి భద్రత గౌరవం, సహనం, స్థిరత్వం మరియు శ్రేయస్సును సృష్టిస్తుంది, లక్ష్యాలను సాధించడానికి వీలు కల్పిస్తుంది. మైత్రీం భజత అఖిల హృజేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత్ యుద్ధం త్యజత స్వర్ధాం త్యజత త్యజత పరేషు అక్రమ ఆక్రమణ జనని పృథివీ కామదుఃఖాస్తే జనకో దేవ సకల దయాళు దామ్యత దత్త దయధ్వం జనతా శ్రేయో భూయాత్ సకల జనానాం. శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కంచి పరమాచార్యగా విశిష్ట

0: అయినటువంటి వ్యక్తి ఈ సంస్కృత శ్లోకం రచించారు. స్వరకర్త శ్రీ వతంత దేశాయ్ ఈ గీతాన్ని రాగమాలికగా రూపొందించారు. అక్టోబర్ 23, 1966 ఐక్యరాజ్య సమితి దినోత్సవం సందర్భంగా భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, శ్రీ రాధా విశ్వనాథన్ గారు ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు. అన్ని దేశాల సభికులు నిలబడి హర్షధ్వానాలు చేశారు. ఈ గీతం అర్థం లేక భావం, యుద్ధాన్ని త్యజించండి, అందరితో స్నేహ సంబంధాలు చక్కగా ఉంచుకుని శాంతి స్థాపన చేయండి అనేదే ముఖ్య ఉద్దేశం. ప్రపంచ దేశాల ప్రతినిధులకు ముందే అనువాద ప్రతులను ఇచ్చారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు రమణీయంగా పాడిన తీరు, ఆ శ్లోకం భావం అందరినీ కదిలించింది. అధికారం కోసం అనవసరమైన పోటీని మానుకోండి. ఇతరుల ఆస్తులు ఆక్రమణ చేయొద్దు. మీలాగానే ఇతరులను చూడండి. ఈ ప్రపంచంలోని ప్రజలందరూ సంతోషంగా మరియు శ్రేయస్సుతో ఉండండి అని స్వామివారు శుభాశీస్సులు మనందరికి అందించారు.
1: శాంతి ఈ అంశం గురించి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం అది. ఈనాటి భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో అంబా పంచరత్నం దేవీ కీర్తనలు వింటారు.

మీరింతవరకు అంబా పంచరత్నం దేవీ కీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈ రోజు ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన నాటకరంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ ఉంటుంది. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన అరెస్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వైఎన్ వివేకానంద గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు ఈరోజు ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో ప్రసారమవుతాయి. ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు వయోలినిస్ట్ ద్వారం దుర్గాప్రసాదరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10:03.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాడి పశువుల సంరక్షణ, ఈ అంశం గురించి శాస్త్రవేత్త ఎం చంద్రారెడ్డి గారు అందించే వివరాలు.
2: మనం ఈరోజు వేసవి కాలంలో పాడి పశువుల సంరక్షణ గురించి తెలుసుకుందాం. మామూలుగా మార్చి నుంచి జూన్ మాసం వరకు మనకు టెంపరేచర్స్ నార్మల్గా 35 డిగ్రీల ఉండాలి. 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 45 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. దీనివలన పాడి పశువులు చాలా ఒత్తిడికి గురవుతుంది. దీనివలన పాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆకలి మందగించడం, అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా తగ్గి రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీని నుంచి మనం బయటపడాలంటే ఏ విధంగా మన పాడి పశువుల్లో యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనకు షెడ్ నిర్వహణ, మన షెడ్ అనేది ఏ విధంగా ఉండాలి, లేదా పశువుల పాక అనేది ఏ విధంగా ఉండాలి. పశువుల పాక అనేది చాలా చల్లని వాతావరణం కల్పించడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా పశువుల పాక కానీ పశువుల షెడ్ యొక్క ఎత్తు 10 నుంచి 12 ఫీట్ల ఎత్తుంటే అది చాలా బాగుంటుంది. గాలి కానీ వెలుతురు కానీ మంచిగా ఉంటుంది. టెంపరేచర్ ఉందో టెంపరేచర్ కూడా ఈజీగా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా షెడ్డు పైకప్పు మీద తెలుపు రంగు పెయింట్ వేసినట్లయితే చాలా వరకు ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా షెడ్డు పైకప్పు పైన గడ్డి కానీ పరకలు కానీ తాటాకులతోటి కప్పేసినట్లయితే చాలా వరకు సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా షెడ్ చుట్టూ కూడా మనం చెట్లు పెంచుకున్నట్టయితే దాదాపు ఒక 3 నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా షెడ్ ఎత్తులో కట్టాలి, దానివల్ల వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా షెడ్ లోపల మనం ఫ్యాన్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆవులకు కానీ గేదెలకు కానీ చల్లదనం ఏర్పాటు చేసినట్లు ఉంటుంది. దానివల్ల అవి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. దానితో పాటు

గన్నీ సంచులు ఏవైతే ఉన్నాయో ఆ గన్నీ సంచులను కూడా ఆ షెడ్ చుట్టూ అరేంజ్ చేసుకొని ఒక అర్ధగంటకోసారి కానీ లేకపోతే గంటకోసారి కానీ ఎప్పుడు నీళ్ల తడితోటి తడుపుతూ ఉన్నట్టయితే ఆ షెడ్డు ఎప్పుడు చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. రెండోది నీటి నిర్వహణ. నీటిని ఏ విధంగా నిర్వహించుకోవాలి, నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలి పాడి పశువులకు. ప్రతి పాడి పశువు దాదాపు 70 లీటర్ల నుంచి 100 లీటర్ల వాటర్ అనేది ప్రతిరోజు తాగుతూ ఉంటుంది. అదేవిధంగా పాలిచ్చే పాడి పశువు అయితే ఈ తాగే నీరు అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా షెడ్డుకు దగ్గరగా నీళ్ల తొట్టెలు ఏర్పాటు

మధ్యనే ఆవులకు కానీ గేదెలకు కానీ వేరే పనిచేసే పశువులకు కానీ పచ్చిమేత ఇవ్వాలి. అదే లేదు అంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యనే పచ్చిమేత కానీ ఎండుమేత కానీ ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వడం వలన అవి యొక్క తక్కువ ఒత్తిడికి గురై మనకు మంచిగా పాల ఉత్పత్తి ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏమేమి పశుగ్రాసాలు ఇవ్వాలి, ముఖ్యంగా పచ్చిమేత. పచ్చిమేతలో అయితే జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జ కానీ, సూపర్ నేపర్ కానీ, హెడ్జ్ లూసర్ని కానీ, లూసర్ని కానీ మనం ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా పొడిమేత, పొడిమేత అయితే ఒరిగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ, చొప్ప కానీ, ఎండిన చొప్ప కానీ మనం ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది రైతులు దాణా కూడా ఇస్తుంటారు. తప్పనిసరిగా నేను ఇప్పుడు ఖనిజ లవణాల మిశ్రమం అనేది తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలంలో చెమట రూపంలో ఆవులు గేదెలు చాలా వరకు ఎలక్ట్రోలైట్స్ అంటే ఖనిజ లవణాలు లాస్ అవుతుంటే చెమట రూపంలో వెళ్ళిపోతుంటాయి. అందువలన మనం తప్పనిసరిగా ఖనిజ లవణాల మిశ్రమం అనేది దాణలో కంపల్సరీ ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా శరీర చల్లదనం, రోజుకు 2 నుంచి 3 సార్లు పాడి పశువులను కడగాలి. లేదంటే స్ప్రింక్లర్స్ కానీ ఫాగర్స్ కానీ వాడడం వల్ల చాలా చల్లదనాన్ని ఏర్పాటు చేయొచ్చు. దాంతోపాటు ఫ్యాన్లు కూడా పెట్టుకోవడం. మూడవది గేదెలకైతేనేమో మనకు అందుబాటులో ఏదైనా చెరువు కానీ ఏదైనా ఉన్నా వాలోయింగ్ లాగా నీటి చెరువు లాగా ఉన్నట్లయితే అవి డే అంతా చెరువులో ఉండి చాలా వరకు ఉష్ణోగ్రత నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది. ఐదవది ఆరోగ్య నిర్వహణ. ఆరోగ్య నిర్వహణలో ముఖ్యంగా మనకు వడదెబ్బ కొట్టడము, పొదుగుపాపు జబ్బు రావడము, తర్వాత డిహైడ్రేషన్ జరగడము, గోమారులు పిడుదులు రావడము, తర్వాత ఆకలి మందగించడం అనేది కనిపిస్తుంటుంది. వారానికి ఒకసారి మనం వాటి యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించాలి. నట్టల నివారణ మందు కూడా 3 నుంచి 4 నెలలకు ఒకసారి ఇస్తూ ఉండాలి. గోమారులు పిడుదులు లేకుండా మనం షెడ్డు లోపల కానీ పశువుల మీద కానీ చూసుకోవాలి. అదేవిధంగా తప్పకుండా ఖనిజ లవణాల మిశ్రమాన్ని మనం ఇవ్వాలి. తర్వాత వడదెబ్బ లక్షణాలు. మనకు పాడి పశువులకు వడదెబ్బ కొట్టినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వడదెబ్బ కొట్టినప్పుడు వాటి యొక్క మెదడులో ఉండే హైపోథలామస్ అనే మెదడులో ఉండేది, అది మన బాడీ యొక్క ఉష్ణోగ్రతను ఎప్పుడు కంట్రోల్ చేస్తుంటుంది. ఎప్పుడైతే వడదెబ్బ కొట్టినప్పుడు హైపోథలామస్ తన యొక్క కంట్రోల్ని శరీర ఉష్ణోగ్రత మీద కోల్పోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే చర్మం నుంచి అధికంగా లవణాలు చెమట రూపంలో బయటికి వెళ్ళడం జరుగుతుంది. దీనివలన శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నాడి వేగంగా కొట్టుకోవడం, తర్వాత నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, తర్వాత ఆకలి తగ్గడం, పాలు తగ్గడం, తర్వాత అధికంగా చెమట వస్తాయి. ఈ లక్షణాల వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో అధికంగా డిహైడ్రేషన్కు ఆవులు కానీ పాడి గేదెలు కానీ గురై అపస్మారక స్థితిలోకి పోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనం పాలను ఎప్పుడు పిండాలి? సాధారణంగా వేసవి కాలంలో ఉదయం పూట తొందరగా పాలు పిండాలి. అదేవిధంగా సాయంత్రం పూట చల్లదనం వచ్చిన తర్వాతనే మనం పాలు పిండుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసవి కాలంలో పాడి పశువులను పోషించుకోవచ్చు. దూడల నిర్వహణ. దూడలకు చల్లని నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అదేవిధంగా దూడలను నీడలోనే కట్టేయాలి. దూడల మీద ఈగలు కానీ దోమలు కానీ పిడుదులు కానీ తర్వాత

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో చిరుధాన్యాలు, ఆరోగ్య ప్రదాతలు ఈ అంశం గురించి వివరాలు ప్రసారమవుతాయి. అలాగే 7:15 ఇల్లు ఆకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత పచ్చి రొట్ల పైర్ల ప్రయోజనాలు, భూసార అభివృద్ధి ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజుల గారి ప్రసంగం ఉంటుంది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు ఆకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు 15,803 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్టేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు.

0: ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుపుతూ,
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయడం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ సింగపూర్ కు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయడం గానీ, అసెంబ్లీలో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పెన్షన్లతో ప్రభుత్వంపై ప్రతీ నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో రాష్టం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్టానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ,
2: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈ రోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వీ హీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్ లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు 100,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
0: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలో ఎంఎస్పీని 30 నుంచి 40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

0: ఉత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు, కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అద్యారభ్య యుఏఈ, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీతి దేశానాం షడ్ దివసీయ యాత్రాయాం భవిష్యతి. పంచదేశయాత్రాయాః ప్రథమపదే అద్య శ్రీమోదీ యుఏఈ దేశం గమిష్యతి, యత్ర సః రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. ద్విపక్షీయ విషయేషు విశేషతః ఊర్జా సహకార్యే తథైవ పరస్పర హితస్య క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ ద్వౌ నేతారౌ విచారాణాం ఆదాన ప్రదానం కరిష్యతః. మేలనమిదం ఊర్జా సురక్షా విషయే కేంద్రీకృతం భవిష్యతి ఇత్యపేక్షా వర్తతే. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రోక్తం యత్ అస్మిన్ వర్షే భారతస్య అధ్యక్షతాయాం బ్రిక్స్ ఇతి బహుదేశీయ సంఘః బహుపక్షీయతాం సుదృఢం కర్తుం, సతత వికాసం ప్రవర్ధయితుం, ఆర్థిక శక్తిం ప్రవర్ధయితుం, అధిక సమావేశీయ విశ్వవ్యవస్థాయాః నిర్మాణార్థం చ మిలిత్వా కార్యం కరిష్యతి. ह्यः नवदिल्ल्यां ब्रिक्स देशानां विदेशमन्त्रिभिः प्रतिनिधिमण्डल प्रमुखैः सह संवादं कुर्वन् श्रीमोदी अवदत् यत् उदयमानानां अर्थव्यवस्थानां मध्ये सहकार्यं प्रवर्तयितुं वैश्विक दक्षिणस्य आकांक्षाणां विकासाय च ब्रिक्स संघः महत्वपूर्ण मञ्चरूपेण उद्भूतः वर्तते. केन्द्र सर्वकारेण उक्तं यत् देशे पर्याप्तं असंस्कृत तैलस्य ఎల్పిజి ఇతి ద్రవీకృత అనిల ఇంధనస్య ప్రాకృతిక అనిలేంధనస్య చ ఉపలబ్ధతాం సునిశ్చేతుం ప్రభావి పదాని గృహీతాని సంతి. ह्यः నవదిల్ల్యాం అంతర్మంత్రాలయస్య వృత్తాంతస్య సమయే పెట్రోలియం ప్రాకృతిక అనిల మంత్రాలయస్య సంయుక్త సచివ పదాసీన సుజాత శర్మ అవదత్ యత్ దేశే సర్వత్ర గృహోపయోగి ఎల్పిజి ఇతి ద్రవీకృత అనిల ఇంధనస్య ఆపూర్తిః సుచారురూపేణ ప్రచలతి. నీటితి ఆగామి राष्ट्रीय पात्रता सहित प्रवेश परीक्षायाः सज्जतायाः समीक्षां कर्तुं केन्द्रीय शिक्षा मन्त्री धर्मेन्द्र प्रधानस्य निवासस्थाने उच्चस्तरीय सभा आयोजिता।

0: योजिता। सभायां नीट परीक्षायाः सुचारुतया कुशलतया च संचालनस्य विविधपक्षेषु विस्तृत विमर्शाः कृताः। रक्षामन्त्री राजनाथसिंहः अद्य आन्ध्रप्रदेशस्य श्रीसत्यसाई मण्डलस्य पुट्टपर्ति इत्यत्र अनेक वैमानिक रक्षापरियोजनानाम् आधारशिला स्थापनकार्यक्रमे भागं गृहीष्यति। रक्षामन्त्रालयेन उक्तं यत् विमानविकाससंस्थायाः विमानसमायोजनस्य उड्डयनपरीक्षणकेन्द्रस्य च शिलान्यासः भविष्यति। विमानस्य एकीकरणस्य परीक्षणस्य प्रमाणीकरणस्य च एषा परियोजना उन्नतमध्यमयुद्धविमानकार्यस्य विकासं त्वरयिष्यति। केन्द्रीय ग्रामीण विकास मन्त्री शिवराज सिंह चौहानः अद्य महाराष्ट्रस्य सतारा इत्यत्र प्रधानमन्त्री ग्रामीण आवास योजनायाः लाभार्थि सम्मेलने एवं महाराष्ट्र आवास अभियान राज्यस्तरीय पुरस्कार वितरण समारोहे च भागं गृहीष्यति। उत्तरप्रदेशे विगत षड्त्रिंशत् होरासु झंझावात चक्रवात विद्युत्पातादिभिः सह अतिवृष्टिकारणात् न्यूनातिन्यूनम् एकादशोत्तर एकशतं जनाः मृताः, द्विशताधिकाः जनाः वृणिताः सन्ति। मुख्यमंत्री योगी आदित्यनाथः जिलाधिकारीं तथा संबंधित अधिकारिणः शीघ्रतया घटनास्थलं गत्वा सर्वेक्षणं कर्तुं निर्देशं दत्तवान्। उधमपुरा मण्डलस्य शिवपार्वती तीर्थे ऐतिहासिकः त्रिदिवसीया शिवपार्वती मेला इति प्रसिद्धा वार्षिक मौंगरी मेला अद्य आरभ्यते। धार्मिकोत्साहस्य उत्सवस्य च भावनायाः मध्ये उधमपुरा मण्डल प्रशासनेन मौंगरी इत्यत्र सर दब्बर क्षेत्रे भव्य ऐतिहासिक मेलायाः सज्जता कृता वर्तते। केन्द्रसर्वकारेण सुवर्णस्य आयातस्य कृते शतं किलोग्राम परिमितस्य सीमायाः निर्धारणं कृतमस्ति। अग्रिमप्राधिकरणयोजनायाः अन्तर्गतम् आभूषणनिर्यातकाः शून्यशुल्केन असंस्कृतवस्तूनाम् अथवा निवेशसामग्रीणाम् आयातं कर्तुं शक्नुवन्ति। आईपीएल इति विंशतिं प्रतिविंशतिः क्रिकेट लीग प्रतिस्पर्धायां गतरात्रौ मुंबई इंडियंस दलेन पंजाब किंग्स दलं षट्स्तोपकैः पराजितम्। अद्य सायं सार्ध सप्तवादने लखनऊ सुपर जायंट्स दलं लखनऊ नगरे चेन्नई सुपर किंग्स दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद जिल्ला समाचार लेख अंदिंचेवारु श्री पी नरेंद्र बाबु।
2: అబ్ కీ బార్ తెలంగాణ మే బీజేపీ సర్కార్ అంటూ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, బెంగాల్ తరహా మార్పు తెలంగాణలో కూడా కనిపిస్తోందని, కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. మధ్యతరగతి ప్రజలు ఇంధన పొదుపు చేయాలని కోరుతూ రాబోయే రోజుల్లో రాష్టంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మోదీ ఉద్ఘాటించారు. అంతకంటే ముందు హెచ్ఐసీసీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో 9,377 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అబద్దపు హామీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, 6 గ్యారంటీలు ఏమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన కిషన్ రెడ్డి, గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్టానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చిందని, హైవేలు, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, సన్నబియ్యం పథకంలో 80% వాటా కేంద్రానిదేనని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రి మండలి సమాపేశంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణం అవకతవకలపై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాశాఖలో సంస్కరణల్లో భాగంగా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్లను ఆదేశించడంతో పాటుగా హైదరాబాద్ పరిసరాల్లో 42 ఎకరాల్లో ఆధునిక కూరగాయల మార్కెట్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. భవిష్యత్ సాంకేతిక విప్లవంలో రేర్ ఎర్త్ ఖనిజాల పాత్ర అత్యంత కీలకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రేర్ ఎర్త్ ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించగా పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని, అందులో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధాన దిశగా నిలుస్తాయని

తెలిపారు. గవర్నర్ కోటాలో ఎంపికైన మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ, మైనారిటీల సంక్షోభానికి కట్టుబడి ఉంటానని, తనపై వస్తున్న రాజకీయ విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కోదండరాం స్పందిస్తూ, పదవులు అలంకారాలు కావని, నిరుద్యోగ సమస్యలు, ఆదివాసీల భూ సమస్యల పరిష్కారమే తమ

0: తెలిపారు. గవర్నర్ కోటాలో ఎంపికైన మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ, మైనారిటీల సంక్షోభానికి కట్టుబడి ఉంటానని, తనపై వస్తున్న రాజకీయ విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కోదండరాం స్పందిస్తూ, పదవులు అలంకారాలు కావని, నిరుద్యోగ సమస్యలు, ఆదివాసీల భూ సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళనకు అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు. పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు వేళ పార్టీ కమిటీలన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగిస్తూ, త్వరలోనే కొత్త కమిటీలు, శిక్షణ తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట రాజకీయాలపై మాట్లాడిన ఆయన, ధాన్యం కొనలేని అసమర్థ పాలన సాగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా కీలక నిర్ణయాలు వెల్లడించారు. డ్రగ్స్, నార్కోటిక్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ ర్యాగింగ్ నివారణకు ప్రత్యేక కమిటీలు వేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ ప్రియాంక అలా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ పరమైంది. పీపీపీ విధానం నుంచి వైదొలుగుతూ ఎల్ఎన్టీ సంస్థలోని 100% ఈక్విటీని కొనుగోలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా నష్టాల నేపథ్యంలో ఎల్ఎన్టీ తప్పుకోవడంతో ప్రభుత్వం ఈ బాధ్యతలను స్వీకరించింది. మెట్రోపై ఉన్న 13,538 కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం రీఫైనాన్స్ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఎల్ఎన్టీ చైర్మన్ భేటీ అనంతరం ఈ ప్రక్రియ వేగవంతమైంది. జూన్ 30 కల్లా ఈ బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది.
1: హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు శ్రీ పి నరేంద్ర బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబీలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

0: వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ద విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టి సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యదేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche Advance Authorization Scheme ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ బంగారం దిగుమతి కోసం జారీ

0: చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహీ, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన నాటకరంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు.

0: సుపథం ఆకాశవాణి సుపథం.
1: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు జడ్చర్ల ప్రాంతానికి చెందిన సంపంగి కృష్ణయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఊహించని విధంగా నాటక రంగానికి వారి ప్రవేశం ఎలా జరిగింది, మరి ఆ నాటక రంగంలో నారదమునిగా ప్రసిద్ధి చెందడం, ఎన్నో అవార్డులు బహుమతులు అందుకోవడం, వారి విజయగాథని వారి మాటలోనే విందాం. సంపంగి కృష్ణయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: మా శ్రోతలకు ముందుగా మీ బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా?

సార్ తప్పకుండా సార్. మా అమ్మ పేరు సంపంగి అంజమ్మ, మా నాన్నగారి పేరు రాములు. వారికి 5 మంది కుమారులు, 1 కుమార్తె. వారిలో నేను 4వ సంతానం. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు యక్షగాన కళాకారులు. మాది మధ్యతరగతి కుటుంబం అనే కంటే నిజంగా పేద కుటుంబం అని చెప్పుకోవాలి. అక్కడి నుంచి నాకు కళల పట్ల ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉండేది. మా ఊర్లో భజనలు, యక్షగానాలు అవి బాగా జరుగుతుండేవి. భజనల్లో పాల్గొనేవాడిని. బాగా మొట్టమొదట భజన గురువుగా మాకు మా ఊర్లో చిదంబరెడ్డి అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన గురువుగా ఇలా పాడాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా చేయాలి అనేది మాది ఒక గ్రూప్ ఉండే. నేను, నాతో పాటు అంతిరెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇంకా కొందరు గ్రూపు ఉండేవారు. వీళ్ళందరినీ ఒకచోట చేర్చి చిదంబరెడ్డి గారు ఒక గురువుగా ఉండి మాకందరికీ భజనలు నేర్పించి, ఆ తర్వాత మేము చిన్నప్పుడే భజన పోటీలకనే ఒక దగ్గరికి భజన పోటీలకు పోయినాం, వనపర్తి. ఆ భజన పోటీల్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి మా చుట్టుపక్కల విలేజ్లో పౌరాణిక నాటకాలు ప్రదర్శన చేసేవారు. ఆ పౌరాణిక నాటకాలను చూడడానికి వెళ్ళేవారేం కానీ మాకు ఆ నాటకాలంటే ఏంది, ఎట్లా ఆడతారు అనేది తెలియదు. తర్వాత చూడగా చూడగా మేము కూడా ఇట్లా అయితే ఎలా ఉంటుందని అనుకొని, ఇప్పుడు ఒక సుదర్శన్ రాజు గారు అనే మాకు మొట్టమొదటి గురువు, ఆయనతో పద్య నాటకాలను ఆయనతో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటగా శ్రీకృష్ణ రాయబారం అనే నాటకం వేశాం. దానికంటే ముందుగా రామాంజన యుద్ధ నాటకంతో నా నాటక రంగ ప్రవేశం జరిగింది. ఆ నాటకంలో రాముడు పాత్ర వేశాను. తర్వాత పక్క పక్కల చిన్న చిన్న పాత్రలు ఇలాగే వేస్తూ ఉండేవాడిని. నా ఆసక్తిని గమనించిన మా ఊరి పెద్దలే ఈ రామాంజన యుద్ధం కాకుండా ఇంకా నాకు చిన్న చిన్న తోడ్పాటునిచ్చి, నువ్వు బాగా వాడతావు, తర్వాత ఇంకా కొంచెం మంచిగా వాడాలనేది ఒక, మేమందరం కలిసి మిడ్జిల్లో ఒక టీం పెట్టాం. మొట్టమొదటిగా మా మండలం మిడ్జిల్, మిడ్జిల్ టీంకు దాదాపు ఒక విలేజ్ నుంచి ఒకరు ఇద్దరు అందరం మంచి మంచి మెరికల్లా పాల్గొనే వారందరం కలిసి మొట్టమొదట మిడ్జిల్లో ఒక టీంను పెట్టాం. దానికి మాకంటే సీనియర్ అయిన మా పక్క గ్రామం వేమ్ల అనే ఊరైన నరసింహులు సార్ అనేట ఆయన అధ్యక్షులుగా ఉండి, మిడ్జిల్ గ్రామవాసి వెంకటేష్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆ టీంను అట్లా నడిపించుకుంటూ వచ్చాం. కొన్ని రోజుల తర్వాత సిరిసనగన్లా అని అక్కడ ఒక దేవుడి గుడి ఉంటుంది, రామాలయం. అక్కడ ఉదయం అయితే తేరు ఉంటుంది, రాత్రిపూట మేము అక్కడ పోయి నిద్ర చేసాం. అక్కడ ఒక మోహిని భస్మాసుర అనే నాటకాన్ని ప్రదర్శింపజేశారు. మేము ఆడుతున్న నాటకాలకు ఆ నాటకానికి డిఫరెన్స్ కనిపించింది మాకు. అక్కడ అసలు సినిమాలాగుంది, మనం కూడా ఇలాంటి నాటకాలు ఎందుకు ఆడకూడదు అనేది ఒక అది మైండ్లో ఉన్నది. నేను తెల్లవారులు ఆ నాటకాన్ని చూసిన, ఆ హార్మోనియం వాయించే బ్రహ్మానందచారి గారని, ఆయన ఇప్పుడు స్వర్గస్థులైనారు, నిజంగా ఆయనను సంప్రదిస్తే మీ లోపల ఆ తపన ఉంది, మీకు కూడా నాకు నేర్పాలని ఉందని వచ్చిండు. అప్పుడు నేను, మా ఫ్రెండ్ దామోదర్, తర్వాత నరసింహ సారు, శ్రీని సార్ అనే, ఇంకా నిరంజన్, యాదగిరి అనే వాళ్ళం. ఆ పద్య నాటకంలో కేవలం 6 మంది మాత్రమే ఆర్టిస్టులు, ఇద్దరు లేడీ ఆర్టిస్టులు. ఆ నాటకాన్ని చేయాలంటే ఎవరెవరు ఉండాలి మెయిన్ మెయిన్ కోరుకునేది, కృష్ణుడు, శంకరుడు, నారదుడు, భస్మాసురుడు, ఇద్దరు చిక్కాసురుడు, దక్కాసురుడు అనే వాళ్ళు ఉంటారు. మామూలుగా లేడీ యాక్టర్లు బయట నుంచే తెచ్చుకోవాల్సి వస్తుంది సార్. ఇందులో లేడీ యాక్టర్స్ లేడీలే పోషించాలి, జెంట్స్ జెంట్స్ పాత్రలే పోషించాల్సి వస్తుంది సార్. అందుకని వాళ్ళను బయట నుంచి వస్తారు కాబట్టి మేము బాగా సాధన చేసినాం. మాకు తోడు ఆయన బ్రహ్మానందచారి గారు, మేము జడ్చర్లలో అప్పుడు టీం పెట్టినాం సార్. అన్ని విలేజ్లకు వెళ్ళి వచ్చి ఉండాలంటే జడ్చర్లకు అనుకూలం. ఆ జడ్చర్లలో పెట్టాలంటే మాకు ప్లేస్ ఎక్కడ అనేది అంటే తెలంగాణ సంగీత తొలి అకాడమీ చైర్మన్ గారైన బాద్మి శివకుమార్ సార్ గారు, వాళ్ళ చంద్ర గార్డెన్స్ అనేది ఒక ఇది ఫంక్షన్ హాల్, ఫంక్షన్ హాల్లో ఒక రూమ్ను మాకు ఇచ్చి ఆ రూమ్లోనే రిహార్సల్స్ ఏర్పాటు చేసి మాకై ఒక బాక్స్ను కూడా కొనిచ్చింది సార్, హార్మోనియం బాక్స్ను, ఒక దాదాపు 70-80 వేల కాస్ట్ చేసే బాక్స్ని కొనిచ్చి మాకు సపోర్ట్ టోటల్ సార్. ఇప్పటికీ ఆయన సపోర్ట్తోనే ప్రతి దాంట్లో పాల్గొంటున్నాం. ఆయన అభిరుచికి తగ్గట్టు మేము ఏదేది నేర్చుకోవాలి, ఎట్లా చేయాలంటే ప్రతిరోజు మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటాడు ఆయన. ఆయనతో పాటు ఆయన పెద్ద కుమారుడైన ధ్రువ సార్ గారు కూడా మాకు ప్రతి దాంట్లో ఇది కావాలి సార్ అంటే

0: ఖచ్చితంగా మీరు రండి, నేను ఏర్పాటు చేస్తాను అని చెప్తారు. ప్రతి దాంట్లో ఆయన ప్రోత్సాహం ఉంటుంది.
1: కృష్ణయ్య గారు, మీరు అన్నట్టు కుటుంబంలో మీ నాన్నగారు యక్షగాయకులు అవడం వల్ల, బాల్యం నుంచి మీరు భజనలో పాల్గొనడం వల్ల మీకు ఆసక్తి కలిగింది, నాటకరంగం వైపు ప్రవేశించారు. మీ వృత్తి, మీరు మీ కుటుంబాన్ని పోషించడం కోసం ఏం చేసేవారు, ఏం చేస్తున్నారు?
0: సార్, నేను నా కుటుంబ పోషణ నిమిత్తం ఒక టెంట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నా సార్. మా ఊర్లోనే నాకు ఒక టెంట్ హౌస్ ఉంది. వ్యవసాయం కూడా ఉంటుంది సార్, ఎక్కువ లేదు, ఒక 2 ఎకరాలు ఉంటుంది. ఆ 2 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటా, తర్వాత టెంట్ హౌస్ నడిపించుకుంటా సార్. ఇక్కడ ఒక్కటే ఒక్కటి సార్, నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ మా చుట్టాలు ఏమడుగుతారు సార్ అంటే, మీకు డ్రామాలకు పోతే డబ్బులు వస్తాయా, ఎందుకు పోతారు అని అడుగుతారు సార్. నిజంగా సార్, ఇప్పుడు మేము డ్రామా ఆడి మనస్తృప్తిగా ఉంటే నువ్వు 1 లక్ష రూపాయలు పెట్టినా అంత మనశ్శాంతి దొరకదు సార్.
1: ఆర్థిక పరంగా ఈ నాటక రంగంలో నాటకాల మీద ఆసక్తి ఉంది, నాటకాలు వేస్తున్నారు, వేయిస్తున్నారు
0: సార్.
1: కేవలం లాభ నష్టాలు మాత్రమే బేరీజు వేసుకుంటూ వెళ్తే ఆర్థికంగా మీకు నాటకాల పరంగా లాభం ఏమైనా వచ్చిందా?
0: అటువంటిది లాభం అనే దాన్ని మేము ఆశించాం సార్. ఇప్పుడు మనశ్శాంతికి చేసేది ఒకటి, తర్వాత రంగస్థలాన్ని నిలబెట్టాలనే ఒక ఉద్దేశం కూడా సార్. అంతరించిపోతుంది సార్ నిజానికి కూడా ఈ పద్య నాటకం.
1: చాలా మంచి మాట చెప్పారు కృష్ణ గారు. నిజంగా ఈ రంగము, ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఇది లాభము లాభాపేక్ష చూసి చేయాల్సింది కాదు సార్. నిజంగా అంతరించిపోతున్న రంగస్థలాన్ని, నాటక రంగాన్ని నిలబెట్టాలి, ఆ బాధ్యత నా భుజస్కంధాల మీద ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. చాలా మంచి మాట. అయితే మరి మీకు కుటుంబ పరంగా మీ భార్య పిల్లలు కానీ, మీ తల్లిదండ్రుల నుంచి కానీ, మీ తోబుట్టుల నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం లభించింది?
0: సార్, మొట్టమొదటిగా నా భార్యకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. ఇంకా ఆమె సపోర్ట్ చేయలేకపోతే నేను ఇంతవరకు రాకపోతుంటి సార్, 100%. ఆ తర్వాత మా తపనను గమనించి ఈ పోటీ నాటకాలను పాల్గొనడానికి ముఖ్య కారణం మాకు మిర్యాలగూడ సాంస్కృతిక సంస్థ వారు సార్. మేము మొట్టమొదట మోహిని భాస్మాసురు అక్కడ చూసి వచ్చి నాటక పోటీలు పడ్డాయంటే అప్లికేషన్ పెట్టుకున్నాం సార్ మిర్యాలగూడలో. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మోహిని భాస్మాసురు అక్కడ ప్రదర్శన చేసినాం సార్. అందులో ఆ మిర్యాలగూడ సాంస్కృతిక కళా సంస్థలో ఉన్న రామచంద్రరావు సార్ గారు అనుకోండి, తర్వాత పులికృష్ణమూర్తి సార్ గారు అనుకోండి, లక్ష్మీనారాయణ శర్మ సార్ గారు అనుకోండి, వీళ్ళ ముగ్గురి ప్రోత్సాహం మాకు మామూలుగా ఉండదు సార్ ఇప్పటికీ సార్. మాకు ప్రతి ఏదన్నా అర్థం కాకపోతే సార్ వాళ్ళనే ఖచ్చితంగా అడుగుతాం. తర్వాత మేము మోహిని భాస్మాసురు ప్రదర్శన చేసిన తర్వాత మేము ఇంకా మంచిగా ప్రదర్శించాలనే తపనను గుర్తించిన రామచంద్రరావు సారు మమ్మల్ని పిలిచి మైరావణ అనే ఒక పద్య నాటకం ఇచ్చింది సార్. ఒక పద్య నాటకం కంపోజ్ చేసుకోవడానికి 120,000 దాకా అవుతుంది సార్. మా అదృష్టం కొద్దీ మా పక్కన ఉండే నా తోటి కళాకారులు కూడా వీళ్ళందరి ప్రోత్సాహం సార్. ఇప్పుడు ఈడ ఒక 10,000 ఖర్చు అయితే అనుకుంటే మనిషికి ఒక 1,000 రూపాయలు వేసుకుంటాం సార్. మాకు ఎటువంటి ఆర్థిక సహాయాలు అవి ఇవి అనేది తర్వాత డ్రామా ప్లే చేసేటప్పుడు ఎవరైనా దాతలు పిలిచిస్తారు సార్, మేము అడుగుతాం వాళ్ళు ఇస్తారు సార్. కానీ నేర్చుకునేటప్పుడు దాదాపు 1 లక్ష రూపాయలు అవుతాయి సార్. ఆ 1 లక్ష రూపాయలకు గాను మేమే తలాయిని డబ్బులు వేసుకొని చేసుకున్నాం సార్. మా ఈ విజయయాత్రను గమనించిన కొందరు ఈ మధ్యన సార్ కళ్యాణ మండోదరని మొన్న మొన్న ఒక నాటకం నేర్చినాం సార్.
1: కృష్ణయ్య గారు, మీరు అన్నారు ఇందాక నాటకాలు వేయాల్సిన అవసరం కొద్దీ రకరకాల ఊర్లు ప్రదేశాలు తిరగాల్సి ఉంటుంది
0: సార్.
1: తిరుపతి, విజయవాడ, మిర్యాలగూడ వెళ్ళారు. ఇలా మీకు నాటక రంగంలో మీరేస్తున్న పద్య నాటకానికి మొట్టమొదటిగా మంచి గుర్తింపును తెచ్చిన నాటక
0: సార్,
1: లేదా దీని ద్వారానే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకోదగ్గ నాటకం ఏమైనా ఉందా, దాని చుట్టూ ఉన్న ఇతరత్వం ఏదైనా వివరిస్తారా
0: సార్? మైరావణ అనే నాటకం మాకు నిజంగా మంచి గుర్తింపునిచ్చింది సార్. మా స్టార్టింగ్ పోటీల్లో పాల్గొన్నది భస్మాసురు అయిన రామచంద్రరావు సార్ గారు రచించిన మైరావణ అనే నాటకం మాకు చాలా మంచి గుర్తింపునిచ్చింది. 2 ఉభయ రాష్ట్రాల్లో మమ్మల్ని గుర్తించేటట్లు చేసింది సార్ అది. అందులో నేను వేసిన నారదుడు మొట్టమొదటిగా నేను నా కృష్ణుడు రాముడు అటువంటి పాత్రలే వేస్తుంటాను సార్. నా పాటలు పాడేది తర్వాత శృతి ఇవన్నీ గమనించిన ప్రకాశ్మూర్తి అనే మా మాస్టర్ గారు నువ్వు నారదుడు అనే పాత్రను పోషించు నీకు సరిపోతుందని ఒప్పించి కృష్ణాంజనేయ యుద్ధంలో మొట్టమొదటిగా నారదుడు పాత్రతో ప్రవేశపెట్టిండు. ఆ తర్వాత మైరావణ అనే నాటకంలో నారదుడు నాకు మంచి గుర్తింపునిచ్చింది సార్.
1: మీకు నచ్చిన, మీకు గుర్తింపునిచ్చిన మీ మైరావణ అనే నాటకం నుంచి మా శ్రోతల కోసం వచ్చిన పద్యం వినిపిస్తారు?
0: తప్పకుండా సార్. మైరావణుడు ఏం చేస్తారు సార్ అంటే ఇంద్రలోక

0: పై దండెత్తి ఇంద్రుని పీఠం కైవసం చేసుకుంటారు సార్. చేసుకున్న తర్వాత నారదుడు వచ్చి ఎట్లనైనా ఈ మైరావణుని దృష్టి వేరే
1: మరల్చాలి.
0: మరల్చాలనే ఉద్దేశంతో చంద్రసేన అనే ఒక కన్య ఉంది, ఈ నీ పీఠం పక్కన నువ్వు ఒక్కడ కూర్చుంటే బాగలేదు, నీ పక్కన ఆమె కూడా ఉంటే బాగుంటుంది అనేది ఒకటి ఆయనను అక్కడ అట్రాక్ట్ చేయడానికి ఒక పద్యం పాడతారు సార్. ఆ పద్యం వినిపిస్తుంది సార్. ఇప్పుడు మైరావణ ఆ కన్నీయ నిజముగా నీకు అర్ధాంగి కాదగినదే చూడు అన్నులే.

0: చాలా బాగుంది కృష్ణ గారు. నిజంగా మీ పద్యం వింటుంటే ఇప్పుడే ఉన్నపళంగా మహిరావణ నాటకం అంతా చూడగలిగితే బాగుంది అనిపిస్తుంది. అయితే ఏదైనా మీరు అన్నట్టు ఒక పద్య నాటకం రూపొందించాలంటే దాదాపు లక్ష లక్షన్నర ఖర్చు అవుతుందన్నారు.
1: నిజం సార్.
0: మరి నాటక రంగంలో మిమ్మల్ని మీరు ప్రోత్సాహకంగా ఉండడానికి ఆర్థిక పరంగా ఏదైనా నాటకాలు నాటక పోటీల్లో పాల్గొంటారు,
1: సార్
0: పోటీల్లో బహుమతులు గెలుచుకుంటారు,
1: సార్
0: అది కాకుండా వచ్చిన ప్రేక్షకుల నుంచి కానీ ఎవరైనా పెద్దవారు నాటకాలు చూసి విని
1: సార్
0: మీకు ఏమైనా గుర్తింపు రావడం, తద్వారా మీకు అది ఇంకొక అవకాశంగా మారడం, ఇలాంటిది ఏం జరిగిందో ఆ సందర్భాలు వివరిస్తారు.
1: సార్, మనం ఒక దగ్గర నాటకం ఆడుతున్నామంటే దాదాపు బాగా పబ్లిసిటీ చేస్తాం సార్. ఆ పబ్లిసిటీ చేస్తే ఆ నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
0: చూడ్డానికి
1: ఖచ్చితంగా
0: వస్తారు.
1: వచ్చి చూస్తారు సార్. చూసి నాటకం మంచిగా ఉంది, మా దగ్గర కూడా ప్రదర్శించాలని అడిగేటోళ్ళు ఇప్పుడు ఈ మధ్యన ఉన్నారు సార్. అంతకుముందుకు మేమే నాటకం వేస్తామని అడిగి చేసేవాళ్ళం సార్. నాటకాలు ఎప్పుడైతే క్వాలిటీ వచ్చినాయో దాదాపు అప్పటికి వాళ్ళు కూడా అరే ఈ నాటకం వింటే బాగుంటుంది, మా దగ్గర ప్రదర్శిస్తే బాగుంటుందేమో అనేది వాళ్ళ లోపల కూడా వచ్చినాయి సార్. నిజంగా అంత నుంచి పోతున్న కళ సార్ ఇది. పద్యం తెలుగువారి సొత్తు సార్.
0: అవును,
1: తెలుగులో తప్పితే పద్యం దేంట్లో, ఏ భాషలో కూడా పద్యాన్ని రాయడానికి పాడడానికి అంత అనుకూలం ఉండదు అనేది నా ఉద్దేశం సార్. ఈ అంతరించిపోతున్న కళను కాపాడడం మొట్టమొదటి లక్ష్యం ఒకటి. దీన్ని ప్రదర్శించిన తర్వాత ఉండే తృప్తి కూడా చెప్పలేంది సార్, సంతృప్తి. మనకు నిజంగా జనాల నుంచి ఒక చప్పట్లు ఆశిస్తాం, కానీ మనం చేసే ప్రదర్శన కూడా బాగుండాలనేది నా ఉద్దేశం సార్. బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు సార్.
0: చాలా మంచి మాట కృష్ణ గారు. ప్రదర్శనలో ప్రేక్షకుల చప్పట్లతో పాటు ప్రదర్శించామనే ఆత్మసంతృప్తి అన్నిటికన్నా విలువైంది, అది చాలా సంతృప్తినిస్తుందన్నారు, చాలా మంచి మాట. అయితే ఇప్పటికీ నిజంగా తెలుగు నాట పద్య నాటకాలు చాలా ప్రసిద్ధి, కాకపోతే సినిమా రంగ ప్రవేశం తర్వాత సినిమాల ప్రాముఖ్యత పెరుగుతున్న కొద్దీ కొంత పద్య నాటకాలు తగ్గిపోయిన మాట వాస్తవమే. అది రంగస్థలం కావచ్చు, మిగతా పద్య నాటకాలు కావచ్చు.
1: అవును సార్.
0: అయితే ఏ నాటక రంగమైనా కానివ్వండి, సినిమా రంగమైనా కానివ్వండి, దాని ప్రోత్సాహాన్ని బట్టి అది ముందుకెళ్లడం జరిగింది. మీరన్నట్టు ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక రివైవల్ లాగా పునరుజ్జీవనం పోసుకొని మళ్ళీ ప్రజల్లో ఆదరణ పొందుతుందన్నారు. ఇలాంటి ప్రజల్లో ఆదరణ పెంచే దిశగా, ఔత్సాహికులని ప్రోత్సహించే దిశగా పనిచేస్తున్న సంస్థలు, ఆ సంస్థల ద్వారా మీకు వచ్చిన అవకాశాలు, ఆ వివరాలు తెలియజేస్తారా?
1: తిరుపతి అభినయ వారు నిర్వహించిన పోటీలలో కూడా పాల్గొని మొట్టమొదట వాళ్ళు దరఖాస్తు చేసుకోమని అనౌన్స్ చేస్తారు సార్. ఆ దానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి స్క్రూటిని చూస్తారు సార్. మనం వేషాలు వేయకుండానే మొత్తం ఆడి చూపించాలి సార్. అది నచ్చితే వాళ్ళు మీ నాటకం బాగుంది, సెలెక్ట్ అయింది అనేది మనకు లిస్ట్ పంపిస్తారు సార్. సో అండ్ సో ఈ డేట్ నాడు ఉంటుంది, మీరు ఈ డేట్ రోజు వచ్చి ప్రదర్శన చేయాలి అనేది పంపిస్తారు సార్. అభినయ ఒకటి ఇచ్చినాం సార్. ఆ తర్వాత ఒంగోలు నుంచి మాకు లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ కళాపరిషత్ నుంచి మీరు వచ్చి ప్రదర్శన చేయాలని అక్కడి నుంచి కూడా

0: అవకాశం ఇచ్చారు సార్, పోయి ఆడొచ్చాం సార్. రవీంద్ర భారతిలో కూడా మా సంగీత నాటక అకాడమీ చైర్మన్ మా సార్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా వచ్చి అప్పుడు రవీంద్ర భారతిలో ఆడాం, త్యాగరాయ గణసభలో ఆడాం, తర్వాత పక్క విలేజ్లో కానీ మామూలు టౌన్ హాల్లో కానీ. మా నాటకం అంటేనే క్వాలిటీ ఉంటుంది అనేది ఒక జనాల్లో ఉద్దేశం సార్. మేము ఆడే నాటకాలు క్వాలిటీ నాటకాలు ఆడాలి, మంచిగా ఆడాలి, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయాలి, నాటకం వైపు మళ్లించాలనే ఆలోచనతోనే మంచి నాటకాలు ఆడాలనేది తీసుకుంటాం సార్.
1: మీ మంచి నాటకం వల్ల జనంలో నమ్మకం పెరుగుతుంది, ఆ నమ్మకం వల్ల మళ్ళీ రాగలుగుతారు.
0: అవును సార్, ఆదరణ కూడా పెరుగుతుంది సార్. నాటకం చూడాలి మంచిగా ఉంటుంది, ఇది సినిమాలాగా ఉంటుందని. నిజానికి కూడా ఈ సినిమాలు వచ్చిన తర్వాత కొంచెం నాటకానికి ఆదరణ తగ్గిన మాట వాస్తాం. కానీ మా ఏరియాలో మాత్రం మేము ప్రదర్శిస్తున్నామంటే ఖచ్చితంగా నాటకానికి వస్తారు, మంచిగా చూస్తారు సార్. మేమే కాకుండా మాకంటే ముందు తరాలు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా ఆడుతున్నారు. కాకపోతే వయోభారం వల్ల కొంచెం వెనక్కి తగ్గారు, అయినా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని కూడా మేము ఇప్పటికీ మంచి మంచి నాటకాలు ప్రదర్శించాలనే ఆలోచనతోనే మోహిని భస్మాసురు ఒకటి పోటీ నాటకాల్లో మా కళ్యాణ మండోదరి పద్య నాటకం మొదటి స్థానం సంపాదించింది సార్. దానితో పాటు ఇప్పుడు మిర్యాలగూడ సాంస్కృతిక సంస్థ వారు నందిని అవార్డ్స్ అని ఒక జాతీయ స్థాయి పద్య నాటక పోటీలు పెట్టారు సార్. అది మార్చి 9 నుంచి స్టార్ట్ అవుతాయి సార్, మార్చి 9 నుంచి 15 తారీఖు వరకు. అంతకుముందుకే మేము దరఖాస్తు చేసుకుంటే మమ్మల్ని సెలెక్ట్ చేశారు సార్.
1: బాగుంది కృష్ణయ్య గారు. అయితే మీరు ఈ నాటక రంగాన్ని పద్య నాటకాన్ని కాపాడుకోవాలి సార్ అంటున్నారు
0: సార్.
1: ఈ విద్యని ఈ కళని తర్వాత తరానికి అందించే దిశగా, లేదా ఎవరైనా ఒక ఔత్సాహికుడైన యువకుడు నాటక రంగం వైపు రావాలంటే
0: సార్,
1: ఆసక్తి ఉన్నవారికి మీరు ఏం సలహా ఇస్తారు?
0: నిజంగా ఈ రంగస్థలం అంతరించిపోకూడదు. దీంట్లో దొరికిన మనస్తృప్తి నిజంగా మీరు వచ్చి చూస్తే, మనసు పెట్టి ఆడుకుంటే దీంట్లో ఉన్నంత తృప్తి ఇంకే దాంట్లో ఉండదు. ఔత్సాహిక కళాకారులు ఎవరైనా ఉంటే మా నవజ్యోతి కళామండలికి వచ్చి జాయిన్ అయ్యి మమ్మల్ని సంప్రదించి మాతో పాటు మిమ్మల్ని కూడా మాలాగా తయారు చేయాలనేది మా ఉద్దేశం, మా శివకుమార్ సార్ గారి ఉద్దేశం. మా తర్వాతి తరం వారు కూడా యువకులు దీంట్లో ఎంట్రీ అయితే ఇప్పటికీ నడుస్తుంటుంది అనేది మా ఉద్దేశం సార్. మా దాంట్లో ఉన్న వాళ్ళు దాదాపు 90% యువకులే సార్, 40 ఏళ్ళ లోపలలో ఉంది. మేము టోటల్ 40 క్రాస్ చేసిందంటే నేను ఒక్కడినేనేమో సార్, 40 సంవత్సరాల కిందనే అందరు ఉన్నారు సార్ దాదాపు. మా తర్వాతి తరం కూడా ఇదే ఇట్లనే ఇట్లనే కొనసాగాలంటే యువకులు కూడా రావాలి, వచ్చి సంతోషంగా అందరు నేర్చుకోవచ్చు సార్. ఒక టైం చూసుకొని మా సొంత పనులు అన్ని చేసుకొని ఈ టైంకు రిహార్సల్ కోసం కేటాయించుకొని ఆ టైంలో రిహార్సల్ చేసుకొని మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటాం సార్. మా తర్వాతి తరం రావాలంటే కూడా ఆర్థిక పరిస్థితులను తట్టుకోవాలంటే ఈ ఒక్క విషయంలో గవర్నమెంట్ కూడా మా కళాకారుల బాధలు ఆర్థిక స్థితిగతులు చూసి ఏమైనా హెల్ప్ చేస్తే ఈ కళారంగం నిలబడుతుంది సార్. హార్మోనిస్టులకు నెల నెల ఏదో కొంత వేతనంలాక గవర్నమెంట్ ఇచ్చి ప్రోత్సాహం ఇస్తే ఈ కళారంగం, ఈ రంగస్థలం ఇంకా కొన్ని రోజులు నిలబడుతుందని నా నమ్మకం సార్.
1: బాగుంది. చివరిగా కృష్ణయ్య గారు, కుటుంబ పోషణ కోసం టెంట్ హౌస్ నడుపుకుంటూ మీ వ్యవసాయం మీరు చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ కేవలం ఆసక్తితో చిన్నప్పుడు నాన్నగారితో యక్షగానంలో తర్వాత భజనల్లో పాల్గొన్న అనుభవం ఆసక్తితో నాటక రంగం వైపు ప్రవేశించి నవజ్యోతి కళామండలిని స్థాపించి ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో నాటకాలు ప్రదర్శించి మంచి గుర్తింపు సంపాదించారు. అయితే మీ ప్రయాణం ఎటువైపు, ఏం సాధించాలని, నేను జీవితంలో ఈ ఎత్తును చూడాలనుకుంటున్నాను సార్ అనే విధంగా ఎటువైపు ప్రయాణించాలనుకుంటున్నారు
0: సార్? నా గమ్యం అనేది ఒక్కటే సార్, ప్రతి కళాకారుడికి ఉండే గోల్ ఒక్కటే ఉంటుంది సార్, నంది తెచ్చుకోవాలనేది ఒకటి ఉంది సార్. 2 రాష్ట్రాల్లో గుర్తింపు పొంది నవజ్యోతి కళామండలి సమాజం అనేది, వీళ్ళు ప్రదర్శనలు బాగా చేస్తారు, మంచి నాటకాలు వేస్తారు అనేది ఒక్కటి గుర్తింపు వస్తే చాలు సార్. నాతో పాటు మా కళామండలిలో ఉన్న సభ్యులను అందరినీ గుర్తించి అందరూ బాగున్నారు, వాళ్ళందరూ బాగా చేస్తారు అనేది ఒక్కటి వస్తే చాలు సార్.
1: కృష్ణయ్య గారు, మీరు ఆశించినట్టుగానే త్వరలోనే మీరు నంది అవార్డు గెలుచుకోవాలని, అలాగే నాటక రంగం వైపు ఔత్సాహికులుగా ఉన్న ఎవరినైనా మీరు ప్రోత్సహించి ఈ కళని వారికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు, చాలా మంచి విషయం. మరి అందరి ప్రోత్సాహంతో ప్రోద్బలంతో పద్య నాటకం, ముఖ్యంగా రంగస్థల నాటకాలు మరిన్ని కాలాల పాటు పదిలంగా పటిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం కృష్ణ గారు.
0: ధన్యవాదాలు సార్.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం
2: సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన నాటకరంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు.

ఉదయ తరంగిణిలో ఇప్పుడు వినండి. ఇది మన చట్టం శీర్షికన అరెస్ట్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వైఎన్ వివేకానంద గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం.
1: ఇది మన చట్టం శీర్షికన అరెస్ట్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది ఎడవల్లి నాగ వివేకానంద గారు మన స్టూడియోస్కి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అడ్వకేట్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: ముఖ్యంగా మన సమాజంలో చూస్తుంటాము, అరెస్ట్ చేయబడ్డారు పోలీసుల చేత అన్న విషయం తెలియగానే సమాజంలో వారి పట్ల విలువ, ఆ కుటుంబానికి పట్ల కలిగిన గౌరవము అన్నీ కూడా చెడు అభిప్రాయానికి గురి కాబడుతుంది. నిజంగానే నేరం ఏదైనా ఆపాదింపబడి ఆ తర్వాత అరెస్ట్ అయితే వేరు, కానీ కొంతమందికి ఆ సందర్భంలో ఉన్నారనో లేదంటే ఆ పరిస్థితుల్లో కనబడ్డారనో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేస్తారు, ఒకటి. రెండవది, అరెస్ట్ కాబడిన వాళ్ళకి ఏ రకమైన న్యాయపరమైన హక్కులు కానీ న్యాయపరమైన సపోర్ట్ కానీ ఉంటుందంటారు?
2: ప్రథమంగా అండి, ఈ కాన్సెప్ట్ ఆఫ్ అరెస్ట్ అన్నది అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇల్లీగల్ అరెస్ట్ అన్నది మనకి రాజ్యాంగంలోనే పొందుపరిచారండి. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ నో పర్సన్ షెల్ బి డిప్రైడ్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ బై ఎ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. సో అరెస్ట్ చేసేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు కానీ, వేరే ఇతరత్ర అరెస్ట్ జరిగినప్పుడు వేరే పర్సన్స్ కానీ, వేరే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ లా ప్రకారం అరెస్ట్ చేయాలండి. అది లా ప్రకారం అరెస్ట్ చేయకపోతే అది ఇల్లీగల్ అరెస్ట్గా పరిగణించబడి వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోబడతాయి.
1: అంటే చట్టబద్ధత కానిది ఏదైనా సరే ఆ చర్యలు తీసుకున్న వారిపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు?
2: అవునండి.
1: అంటే ఏ అంశాలని పరిగణలో పెట్టుకుని వాళ్ళు అరెస్ట్ చేయాలంటారు ముఖ్యంగా?
2: ముఖ్యంగా అండి, డీకే బాసు కేసు, ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్, డీకే బాసు కేసు తర్వాత సెక్షన్ 41A ఆఫ్ ది సిఆర్పిసి ఇంట్రడ్యూస్ అయిందండి. దాని ప్రకారం ఏంటంటే, ఎస్పెషలీ 7 ఇయర్స్ లోపు గనక అఫెన్సెస్ పనిషబుల్ అయితే, అసలు ఒక పోలీస్ ఆఫీసరు హీ షుడ్ అప్లై హిస్ మైండ్ టు ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ దెన్ మేక్ ది అరెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ రికార్డింగ్ దట్ ది అరెస్ట్ ఈజ్ అనవాయిడబుల్ అండ్ ఇమినెంట్ ఫర్ రీజన్స్ మెన్షన్డ్ ఇన్ ది సెక్షన్ అండి. ఫర్ సపోజ్ టు ప్రివెంట్ ది పర్సన్ ఫ్రమ్ కమిటింగ్ ఫర్దర్ అఫెన్సెస్, to prevent such person from causing evidence of the offense to disappear,
1: tampering of evidence,
2: sakshulni gaani witnesses ni gaani ayina threat chestarani gaani bedristarani gaani prabhavitam chestarani gaani and atanu itanni arrest cheyakapothe tappinchi ina court lo court ku kuda hazar gaadu trial ki nunchotaniki ani bhavinchina paristhitullo aa paristhitulani

0: స్పెసిఫిక్గా అరెస్ట్ మెమోలో రికార్డ్ చేస్తూ మాత్రమే అరెస్ట్ చేయాలి. లేదు అంటే అతనికి 41A అని ఒక నోటీస్ ఇచ్చి, నోటీసు ప్రకారం నా ముందుకు వచ్చి హాజరు కా ఈ రోజున అని చెప్పి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కి హాజరుపరచుకునే అధికారం పోలీస్ అతనికి ఉంటుంది.
1: సో అరెస్ట్ కాకుండానే అతనితో మీరు ఈ రోజుకి రావాలని అతనితో ఒకటంగా ఒక నోటీస్ ఇచ్చేసి ఆ ప్రకారం రానట్లయితే అప్పుడు తర్వాత యాక్షన్ తీసుకోవాలి.
0: అప్పుడు మెజిస్ట్రేట్ కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోవాలి.
1: అడ్వకేట్ గారు, ఒకవేళ అరెస్ట్ కాబడ్డారనుకోండి, అప్పుడు వారి పట్ల ఏ రకమైన ప్రవర్తన కానీ వారి పట్ల ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు? అంటే జనరల్గా మనం చూస్తుంటాం ఇటు సినిమాల్లో కానీ లేదంటే అక్కడక్కడ న్యూస్ పేపర్లలో వింటుంటాము, చాలా దురుసుగా ప్రవర్తించారు, అవమానకరంగా ప్రవర్తించారు అని అంటారు. సో వారి పట్ల ఏ రకమైన ట్రీట్మెంట్ చూపించాలి, ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్సు అలాగే ఆడవాళ్ళు ఉద్యోగస్తుల పట్ల ఏ రకమైన ట్రీట్మెంట్ అరెస్ట్ చేసే అథారిటీస్ చూపించాలంటారు?
0: ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది అరెస్ట్ అండి, ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది అరెస్ట్ ఏంటంటే అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపల అతన్ని నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, అరెస్ట్ చేసిన వ్యక్తిని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ అంటే ఏంటంటే సెక్షన్ 46 ఆఫ్ ది సిఆర్పిసి సేస్. సర్ప్రైజింగ్లీ అరెస్ట్ అంటే మనకేదో ఊహించుకుంటాం కానీ అరెస్ట్ అంటే ఏంటంటే 46 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం టు టచ్ ది పర్సన్ అండ్ కన్ఫైన్ హిమ్ విత్ సో మచ్ ఫోర్స్ యాజ్ ఈజ్ నెసరీ టు మేక్ హిమ్ సబ్మిట్, దట్స్ ఆల్ అండి. సో ఇప్పుడు ఏదో బేడీలు వేశారని బేడీలు అన్నీ వేయటం ఏంటంటే ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లోనే చేస్తారు, ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో చెయ్యాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపల అతన్ని నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ఆ అంశం ఆర్టికల్ 22 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారండి. 22 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఆర్టికల్ 22 ప్రకారం ఆయన్ని కంపల్సరీగా 24 అవర్స్ లోపల నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఆ చెయ్యని పక్షాన ఆ అరెస్ట్ని ఇల్లీగల్గా పరిగణించి సరైన యాక్షన్ తీసుకోబడుతుంది.
1: ఏ టైంలో అరెస్ట్ చేశారు నోట్ రికార్డ్ చేయాలంటే
0: రికార్డ్ చేయాలి. రికార్డ్ చేశాక అరెస్ట్ మెమోని ఒకటి ఇవ్వాలి, ఆన్ వాట్ బేసిస్ హీఈస్ అరెస్టింగ్ దట్ పర్సన్ అని. ఇమీడియట్గా అతని నియర్ బై ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అక్వెంటెన్సెస్కి కానీ అరెస్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలండి.
1: అంటే అతనికి సంబంధీకులు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ ఫలానా వ్యక్తి అరెస్ట్ కాబడ్డాడు అని చెప్పాలి.
0: చెప్పాలి,
1: ఎందుకంటే వాళ్ళైనా ప్రయత్నం చేసుకోవడానికి ఉండాలి కదా. ఇతను అరెస్ట్ అయిన పరిస్థితుల్లో ఇతనుగా సొంతంగా చేసుకోలేని పరిస్థితి కాబట్టి తెలియపరిచినట్లయితే వాళ్ళు దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఒకవేళ అక్రమంగా అరెస్ట్ నిర్బంధిస్తే, అరెస్ట్ అని కూడా అనరు, అక్రమ నిర్బంధంలో కనుక పర్సన్ని పెడితే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే 97 కింద మెజిస్ట్రేట్ గారికి దరఖాస్తు పెట్టుకొని సో అండ్ సో పర్సన్ ఇక్కడ వీళ్ళు దాచిపెట్టారు అని చెప్పి మాకు సమాచారం ఉంది, అక్కడ మీరు సెర్చ్ కాజ్ చేయండి, ఆ పర్సన్ని ట్రేస్ అవుట్ చేయండి అని చెప్పి సెక్షన్ 97 ది సిఆర్పిసి కింద ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఏంటంటే ఆర్టికల్ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద యూజువల్లీ హేబియస్ కార్పస్ పిటిషన్ అని వేస్తారండి.
1: రిట్ పిటిషన్
0: హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ అని వేస్తారు. ప్రొడ్యూస్ ది కార్పస్, ప్రొడ్యూస్ ది బాడీ. సో ఆ వేసిన పరిస్థితుల్లో ఏంటంటే కోర్టు ఆర్డర్ చేయంగానే వితిన్ ది టైమ్ స్పెసిఫైడ్ బై ది కోర్ట్ ఆ పర్సన్ని అరెస్ట్ చేయబడ్డాడు అని అభియోగం మోపిన పర్సన్ని వీళ్ళు తీసుకొచ్చి ఎలెజ్ డిటెన్యూ అంటాం మనం, అందుకే ఆ పార్లెన్స్ హేబియస్ కార్పస్ పార్లెన్స్ ఎలెజ్ డిటెన్యూని తీసుకొచ్చి ఫస్ట్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలండి.
1: అడ్వకేట్ గారు, ఈ అరెస్ట్ కాబడ్డ వ్యక్తి పట్ల మీరు అన్నారు కదా ట్రీట్మెంట్ కేవలము రీజనబుల్ ఫోర్స్, అతను టచ్ చేసి రీజనబుల్ ఫోర్స్తో అతను సబ్మిట్ అయ్యి తన ప్లేస్లో తను మేము సరెండర్ అవుతున్నాను, ఐ విల్ అబైడ్ బై యూ అని చెప్పిన తర్వాత అతని పట్ల దురుసుగా ప్రవర్తించడం అవసరం లేదనుకుంటాను ఆ తర్వాత?
0: అవునండి, అవసరం లేదు. అలా గనక ప్రవర్తించినట్టయితే అతను వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు కంప్లైంట్ చేయొచ్చు అండి. మెజిస్ట్రేట్ కెన్ ఆర్డర్ ఎంక్వైరీ అగైన్స్ ది కన్సర్న్డ్ అఫీషియల్స్ ఇన్ దట్ సినారియో. ఎందుకంటే అరెస్ట్ చేసిన వెంటనే అతన్ని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే ముందు మెడికల్ ఎగ్జామినేషన్ చేయిస్తారు. మెయిన్గా ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ అన్నది అతన్ని ఏమైనా టార్చర్కి గురి చేశారా లేకపోతే ఏదైనా బాడీలీ హామ్ అతనికి కలిగిచ్చారా అరెస్ట్ చేసినప్పటి నుంచి మెజిస్ట్రేట్కి ప్రొడ్యూస్ చేసే ముందు వరకు. మళ్ళీ మెజిస్ట్రేట్ గారు భావిస్తే మళ్ళీ ఫర్దర్ మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారండి.
1: తర్వాత నాకు ఫలానా బీపీ ఉంది లేకపోతే ఫలానా హార్ట్ ప్రాబ్లం ఉంది అని అరెస్ట్ చేసిన అధికారికి చెప్పినట్లయితే వారికి కావలసిన బేసిక్ మెడికల్ సపోర్ట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి?
0: ఇవ్వాలండి.
1: లేదంటే అది వాళ్ళ హెల్త్ పైన కూడా ఒక తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
0: ఇది పక్కన పెడితే అసలు మామూలుగా అరెస్ట్ చేసిన వెంటనే అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అతనికి రైట్ ఆఫ్ బెయిల్ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒకటి. నెక్స్ట్ అతనికి ఒక లాయర్ని కన్సల్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి రెండు. దెన్ అతను ఒకవేళ

0: లాయర్ని ఎఫర్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో, అతను గనక లాయర్కి ఎంగేజ్ చేసే పరిస్థితుల్లో లేకపోతే ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్నది అతనికి ప్రొవైడ్ చేయాలండి.
1: ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏ రూపకంగా అందుతుంది అడ్వకేట్ గారు?
0: ఇది లీగల్ సర్వీసెస్ అథారిటీ త్రూ అందుతుందండి. ఎవ్రీ స్టేట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సో త్రూ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ ఇప్పిస్తారండి.
1: ముఖ్యంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, అంటే ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడదనే పరిస్థితిలో ఉండే వాళ్ళకి ఇలాంటి అరెస్ట్, అంటే నిజంగా నేరానికి సంబంధం లేకుండా లేదా అనుమానంతో కనుక చేసినట్లయితే వాళ్ళ జీవన వృత్తి, వారి కుటుంబం కూడా చాలా కష్టాలకు లోనవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ లీగల్ సర్వీస్ అథారిటీని ఎయిడ్ కోరాలన్నప్పుడు కూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, వారు ఎవరిని అడగాలంటారు?
0: మెజిస్ట్రేట్ గారు ఇస్తారండి. ఎవరు ఏ మెజిస్ట్రేట్ గారు ముందు ప్రొడ్యూస్ చేస్తారో ఆయన, ఒకవేళ ఆ అరెస్టెడ్ పర్సన్ ఎఫర్ట్ చేయలేరు లేకపోతే పెట్టుకోలేని పరిస్థితి ఉంటే మెజిస్ట్రేట్ గారే రెఫర్ చేసి మెజిస్ట్రేట్ గారే ఇప్పిస్తారండి.
1: అంటే అడుగుతారనమాట, అడుగుతారు అడ్వకేట్ని పెట్టుకోగలవా, న్యాయవాదిని పెట్టుకుంటావా లేదా అన్నప్పుడు, నాకు శక్తి లేదు అన్నప్పుడు కోర్టు ద్వారానే అతనికి న్యాయ సహాయం అందే అవకాశం ఉంది. సో ఆ ద్వారా అతను తన నిర్దోషిత్వాన్ని కానీ తన తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఒక సామాజిక పరమైన బాధ్యత కూడా కోర్టు తీసుకుందంటారు.
0: ఇప్పుడు ఇంకో అంశం దీంట్లో ఏంటంటే అండి, రైట్ టు కీప్ సైలెన్స్, అది కూడా ఒక రాజ్యాంగ పరంగా ఒక అక్యూజ్ పర్సన్కి ఇచ్చిన రైట్ అండి. సో ఏ వ్యక్తిని కూడా ఫోర్స్ చేసి అతనికి అగేన్స్ట్గా అతను ఎవిడెన్స్ కానీ టెస్టిమోనీ కానీ స్టేట్మెంట్ కానీ ఇచ్చి ఇయ్యమని చెప్పి ఫోర్స్ చేసే పరిస్థితులు ఉండవు. అది రాజ్యాంగంలోనే పొందుపరిచారు, Article 20 ఆ విషయాన్ని పొందుపరిచారండి.
1: మామూలుగా ఎంత కాలము అరెస్ట్ చేసి డిటైన్ చేయగలరండి పరిస్థితులను బట్టి, అంటే వివిధ పరిస్థితుల్లో?
0: అంటే అరెస్ట్ చేసి డిటైన్ చేయడం దానికి స్టాచ్యుటరీ పీరియడ్ అంటే కేసు పరంగా 60 డేస్ కానీ 90 డేస్ కానీ ఉంటుందండి. ఈ డిఫాల్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అతనికి బెయిల్ వచ్చే ఆస్కారం ఉంటుంది. బట్ యూజువల్లీ ఏంటంటే మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే జ్యుడిషియల్ కస్టడీకి ఫస్ట్ ఇనీషియల్గా 15 డేస్ పంపిస్తారు. దాని తర్వాత పరిస్థితులను బట్టి ఈ లోపల అతను బెయిల్ అప్లికేషన్ వేసుకుంటే అది కన్సిడర్ చేసి నార్మల్గా బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. పోలీస్ కస్టడీ మాత్రం ఫస్ట్ 15 డేస్ లోపలే తీసుకోవాలండి. పోలీస్ వాళ్ళు పోలీస్ కస్టడీ అడుగుతుంటే మాత్రం ఫస్ట్ 15 డేస్ లోపలే,
1: ఆ తర్వాత
0: వీలు పడదండి.
1: వివేకానంద గారు, కొన్ని సందర్భాల్లో చూస్తుంటామండి నేరము ఆపాదించబడిన వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి సంబంధించిన బంధువులు కానీ భార్య పిల్లలు కానీ వెళ్ళి పలకరించడానికి వెళ్తారు, న్యాయపరమైన సహాయం పొందే ప్రయత్నం కూడా చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళను కూడా అక్కడే కూర్చోమని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళకూడదని చెప్పేసి శాసించే సందర్భాలు కొన్ని వింటూ ఉంటాము, అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి?
0: బేసికలీ పోలీసు వాళ్ళు ఏంటంటే ఎవరిని ఏ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలిచినా వాళ్ళు CRPC ప్రకారం నోటీస్ ఇచ్చే పిలవాలి. ఇప్పుడు అలా ఇల్లీగల్గా నిర్బంధించిన వ్యక్తుల గురించి లేకపోతే అభియోగం మోపిన వ్యక్తి కానీ అట్లా ఇల్లీగల్గా డీటైన్ చేస్తేనే మనకి Section 97 ఆఫ్ ది CRPC కానీ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ మనం ఉపయోగించుకునే పరిస్థితులు వచ్చి మనం కేసు వేసుకోవాలండి ఆ విషయం.
1: ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇంపార్టెంట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అటు కుటుంబ సభ్యులతో పాటు వారి సంస్థల కంటే వాళ్ళు పనిచేసే ఉద్యోగ స్థలాల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందంటారా?
0: అంటే ఆఫీస్ నుంచి అరెస్ట్ చేస్తే కనుక సంస్థలకు కూడా ఇస్తారండి. సపోజ్ లైక్ ACB రైడ్స్ అవన్నీ అయితే కనుక ఆ సంస్థకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేకపోతే నియర్ ఫ్రెండ్కి ఇస్తే సరిపోతుందండి, ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చినా సరిపోతుంది.
1: అంటే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీకి కానీ ఏ రూపకంగా ఇవ్వాలంటారు?
0: దానికి ప్రిస్క్రైబ్ నోటీస్ ఫార్మ్స్ ఉంటాయండి, దాని ప్రకారం ఇస్తారండి.
1: ఒకవేళ అప్లికేషన్ ఆఫ్ బెయిల్ ఇవ్వాలనుకున్నప్పుడు మనకు అరెస్ట్ కాబడ్డాడు అని ప్రూవ్ చేయడానికి ఆ ఫామ్ సరిపోతుందంటారా?
0: అంతేనండి, సరిపోతుంది. అరెస్ట్ మెమో ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఫార్మ్స్ ఇస్తారండి. ఇమీడియట్గా వాళ్ళు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు కన్సర్న్ కోర్టుకి ఇతను రిమాండ్ అవసరం లేదు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తర్వాత ఎస్పెషలీ 7 ఇయర్స్ లోపు పనిషబుల్ అఫెన్సెస్ అయితే అతను పోలీస్ అతను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మామూలుగా అరెస్ట్ చేయాల్సి వస్తే, అరెస్ట్ చేయాలని పోలీస్ ఆఫీసర్ కనుక భావిస్తే అది ఎందుకు అలా అతను భావిస్తున్నాడు, ఏ పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వివరంగా పొందుపరిచి జస్టిఫై చేస్తూ అతను అరెస్ట్ చేసి ఆ జస్టిఫికేషన్ని మెజిస్ట్రేట్ గారికి కూడా చూపెట్టాలండి. సో ఇప్పుడు ఆ జస్టిఫికేషన్ ప్రాపర్గా లేదు అనిపిస్తే మెజిస్ట్రేట్ గారు ఇమీడియట్గా వదిలేయమంటారు, అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇమీడియట్గా వదిలేయమని రిలీజ్ చేస్తారు.
1: కాబట్టి సామాన్యుడు అరెస్ట్ అనగానే భయభ్రాంతులకు గురైపోయి అదేదో తనపై నేరం నిరూపణ అయిపోయిందన్న భావనకు రాకుండా చట్టంలో ఏర్పరిచిన న్యాయపరమైన రక్షణ మార్గాల్ని పొంది

0: ఇది మన చట్టం శీర్షికన అరెస్ట్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వైఎన్ వివేకానంద గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి. సీతారాములు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, సత్యం సంగీతం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి శేషాచారి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్ మల్లెల తేజస్వి గారు, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్, కంజీరా శ్రీ కె శ్యామ్ కుమార్, మూర్సింగ్ శ్రీ పి శ్రీనివాస గోపాలన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యదేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకూలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తొలి సమావేశం సచివాలయంలో ఈ మధ్యాహ్నం 2.5 గంటలకు జరగనుంది.

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరిగే ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశానికి వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరవుతారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 8,16,102 టన్నుల మొక్కలు కొన్నామని, 15 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసేలా పనిచేస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్లో తప్పిపోయిన 120 మంది చిన్నారులను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీరిలో 96 మంది బాలురు, 24 మంది బాలికలు ఉన్నారంది. మానవ అక్రమ రవాణాదారుల బారి నుండి 5 బాలురను రక్షించి 2 నిందితులను అరెస్టు చేశామని తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో జాతీయ గేయం వందే మాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేయాలని సూచిస్తూ పాఠశాల విద్యా విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీని భారత్కు రవాణా చేస్తున్న సైమీ, ఎన్వీ, సన్షైన్ 2 ట్యాంకర్ నౌకలు సురక్షితంగా హర్మోజ్ జలసంధిని దాటాయని అధికారులు వెల్లడించారు. దీంతో పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి జలసంధిని దాటి భారత్కు చేరిన సరుకు రవాణా నౌకల సంఖ్య 13 చేరింది. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ డీజిల్పై సగటున 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110.78 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ 98.90 రూపాయలకు పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్నవారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.

0: ఆకాశవాణి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్నవారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సునీతారాణి గారు, ఇంకా ఎంవి ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి శ్రీ వెంకటరెడ్డి గారు, కార్యక్రమ సమన్వయకర్త సీనియర్ జర్నలిస్ట్ సి వనజా గారు. వినండి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్తే. ఈరోజు మనం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకుంటున్నాం. కుటుంబాల కోసం కూడా ఒక దినోత్సవం జరుపుకోవాలని ఎవరికైనా ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ బట్ అలా జరుపుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబం అనేది ఒక కీలకమైన సోషల్ యూనిట్ ఆర్ ఇన్స్టిట్యూషన్. దాని నుంచే అనేక సమస్యలు వస్తాయి, అనేక అనుభవాలు వస్తాయి, సమాజం కూడా దాని నుంచి ఎదుగుతుంది. దీని మీద మనతో చర్చించడం కోసం స్టూడియోలో మనతో ఇద్దరు అతిథులున్నారు. డాక్టర్ సునీతారాణి గారు, ప్రొఫెసర్ జనరల్ స్టడీస్ తను, అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో స్కూల్ ఆఫ్ సోషల్ స్టడీస్ కి డీన్ గా కూడా పనిచేస్తున్నారు. నమస్తే అండి. ఆర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఎంవీఎఫ్ ఫౌండేషన్ అంటారు, చిన్నపిల్లల ముఖ్యంగా బడికి దూరంగా ఉన్న పిల్లల ఎడ్యుకేషన్ కోసం పనిచేసిన సంస్థ అది, దానికి జాతీయ కన్వీనర్. నమస్తే అండి.
2: నమస్తే.
1: సో మీతోనే మొదలు పెడతాను సార్. ఇనీక్వాలిటీస్ అనేవే పిల్లల వెల్బీయింగ్ లో చాలా పెద్ద సమస్య అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈసారి థీమ్ కూడా అదే, అంటే గ్లోబల్ ఇనీక్వాలిటీస్, చదువులో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, న్యూట్రిషన్లో కానివ్వండి, వీటన్నిటిలో వచ్చిన ఇనీక్వాలిటీస్ వల్లనే ఇవాళ చైల్డ్ వెల్బీయింగ్ అనేది చాలా ప్రమాదంలో ఉంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం కుటుంబం అని మాట్లాడుకుంటే చైల్డ్ సెంట్రిక్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం, అంటే పిల్లలు వాళ్ళ వెల్బీయింగ్ అనేది ఇక్కడ ఈసారి మన థీమ్. సో ఇనీక్వాలిటీస్ దగ్గరకు వచ్చేప్పటికల్లా అసమానతల దగ్గరకు వచ్చేసరికి రెండు రకాల సమానతలు, ఒకటి కుటుంబం లోపల, ఒకటి కుటుంబం బయట. ఈ పిల్లల ఎదుగుదలకు అడ్డుపడుతున్న అసమానతలు మీ దృష్టిలో ఏంటి?
2: థ్యాంక్స్ అండి, చాలా మంచి అంశం మీద చర్చ పెట్టినరు. ముఖ్యంగా మేము చూస్తున్న క్షేత్రస్థాయిలో ఈ ఎవరికి ఎక్కడ పుట్టారు దాన్ని బట్టి పిల్లల సమానత అసమానతలు ఉన్నాయనేది మాకు అనిపించింది. అంటే గ్రామీణ ప్రాంతంలో పుట్టిన పిల్లలు ఒకవైపు ఉంటే, గిరిజన ప్రాంతంలో ఉన్న పిల్లలు ఒకవైపు, హైదరాబాద్ తలతల మెరిసే హైదరాబాద్లో ఏ బజార్లో పుడతారు, ఏ బస్తీలో పుడతారు, దాన్ని ఆధారం చేసుకునే పిల్లల అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది అనేది మేము చూసినాము. అండ్ పిల్లలందరూ ఒకటి కాదు, మళ్ళీ ఆ పిల్లల్లో కుటుంబం ఉన్న పిల్లలు, తల్లిదండ్రి ఉన్న పిల్లలు, అమ్మనే ఉన్న పిల్లలు, అమ్మ హెడ్ ఫ్యామిలీ, తల్లులే హెడ్ చేస్తున్న ఫ్యామిలీస్, తండ్రి హెడ్ చేస్తున్న ఫ్యామిలీస్ పిల్లలది వేరే ముచ్చటాయి కదా, వాళ్ళ దుఃఖం వేరే, వాళ్ళు బడికెట్లో పోవాలి. తండ్రి హెడ్ చేస్తున్న ఫ్యామిలీలో ఆడపిల్ల పెద్దగా ఉంటే ఆమె హెడ్ చేస్తుంది, యాక్చువల్లీ తండ్రి హెడ్ చేయడు. సో ఇన్ని రకాలు ఈ పిల్లలు. అండ్ ఇంకా కొంత పిల్లలు గర్ల్ చైల్డ్ హెడెడ్ ఫ్యామిలీస్, ఆ కుటుంబాలు ఎంత అసంఘటిత రంగంలో ఉన్న కుటుంబాలు వీళ్ళందరూ, వీళ్ళందరూ కూడా శ్రమ చేస్తున్న కుటుంబాలు ఎక్కువ శాతం. మిగతా పిల్లల గురించి కూడా మాట్లాడదాము, ఆ కుటుంబాల గురించి కూడా, కానీ అత్యధిక శాతం ఉన్న ఈ పిల్లలకు అయోమయం, ఒక్కటే అయోమయం, కుటుంబం నుంచి బయటికి రాగానే మాకెందుకు అన్ని లేవు, మాకెందుకు బడి లేదు, యూనో ఈ జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్న బడులన్నీ అసమానతలు ఎట్లున్నాయో బడులు అట్నే ఉన్నాయి మా అనుభవంలో. సో ఈ బడులు ఇట్లెందుకున్నాయి మా బడికి, మా బడికి టాయిలెట్ ఎందుకు లేదు సార్ అని అడుగుతుంది అమ్మాయి. ఇంకో అమ్మాయి మమ్మల్ని అడుగుతుంది, బడికి పంపించినాము, బడికి పోయింది సార్, ఆ టీచర్ నా మీద నవ్వుకుంటే మాట్లాడదు ఎందుకు సార్ అంటది. అంటే ఈ సోషల్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్ కు పిల్లలు అర్థం చేసుకునే వరకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రపంచం. ఈ బాలల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం గుండె ధైర్యాలు కూడా కావాలి. ఆ పిల్లలకు ఏ నుంచి వచ్చిందో ఆ ధైర్యం, కానీ వాళ్ళు అట్లా ఉంటారు, వాళ్ళు ప్రశ్నలు ఇస్తుంటారు. కానీ ఒక్కటి మేము గమనించింది ఏంటంటే, ఈ పిల్లలతో అండ్ ఇప్పుడున్న తరం, ఇది జెన్జీ తరమా, జెన్జీ ప్లస్ తరమా అనండి, ఆల్ఫా తరమా అనండి, ఈ పిల్లలు అందరు పిల్లలకు ఆ కెపాసిటీస్ వచ్చినాయి, ఆలోచనలు, రీల్స్ చేయడము, దట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ. వాళ్ళు మాట్లాడే తీరు, ప్రశ్నించే తీరు, వాళ్ళను క్వశ్చన్ చేయడం, క్వశ్చన్ చేయడం అనేది చాలా చూస్తున్నాం మేము. కానీ పెద్దలుగా ఈ ప్రశ్నలను అర్థం చేసుకోవడం కానీ, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కానీ కెపాసిటీస్ లేక వాళ్ళను సపోర్ట్ చేసుకో, నీకేం అర్థమవుతుంది అనేది మొదలైంది. సో ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇంత పెద్ద యుగంలో

0: పెరుగుతున్న పిల్లలు ఒకవైపు, అందరు పిల్లలు. బట్ పెద్దలకు ఆ కెపాసిటీస్ ఎందుకు లేవు? ఒక అమ్మాయి నన్ను అడిగింది, సార్ ఈ పెద్దలు ఎప్పుడు మారుతారు సార్? సో మనం అనుకుంటున్నాం పిల్లలు ఎప్పుడు మారాలని, కానీ వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది సార్ మేము చెప్పే విషయాలు, టీచర్లు కానీ తల్లులు కానీ తండ్రులు. సో ఇది ఒక పెద్ద బాల్య ప్రపంచాన్ని తెరలేపినారు మీరు ఇప్పుడు.
1: ఎగ్జాక్ట్లీ, బాల్య ప్రపంచానికి, తల్లిదండ్రులు టీచర్ల ప్రపంచానికి మధ్య ఒక అంతరం ఎప్పుడు ఉంటుంది.
0: అడల్ట్ ప్రపంచం,
1: అడల్ట్ ప్రపంచానికి బాల్య ప్రపంచానికి మధ్య ఒక అంతరం ఎప్పుడు ఉంటుంది. బట్ ఆ అంతరం ఇప్పుడు ఎక్కువ వైడెన్ అయినట్టు కనిపిస్తుంది, ముఖ్యంగా డిజిటల్ డివైడ్ వల్ల ఈ వైడెన్ చాలా ఎక్కువైంది. మీరు ప్రశ్న గురించి మాట్లాడారు సార్, చాలా ఆసక్తికరం. నాకు 13 ఏళ్ల వయసులో ఒక ఆయన చెప్పారు, ఏ రోజైతే నువ్వు ప్రశ్నించడం మానేస్తావో ఆ రోజు మరణించినట్లని. ఒక చైల్డ్గా నా లైఫ్కి అదొక దిక్సూచిగా మారింది. సో ఇప్పటికీ నేను ప్రశ్నించడం మానేసిన రోజు నేను జీవించలేదు అని అనుకుంటాను. సో ఈ ప్రశ్నించడం అనేదాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కిల్ చేస్తూ వచ్చాం. ఫాలో అవ్వాలి, ప్రశ్నించకూడదు అని. ఈ ఫాలో అవటం దగ్గరకు వచ్చేప్పటికల్లా ఆడపిల్లలు ఫాలో అయ్యేది వేరు, మగపిల్లలు ఫాలో అయ్యేది వేరు, రకరకాల ఫాలోయింగ్లు ఉంటాయి కదా. సునీత గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీ స్టడీస్లో మీరు చూస్తుంది ఈ పిల్లల్లో ఉండే అంతరాలు ఎట్లా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయి?
2: మనీష్ గారు, థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పిల్లలందరూ ఒకటే కాదు, కుటుంబాలన్నీ కూడా ఒకటే కాదు, ప్రతి కాంటెక్స్ట్ ఒకటే కాదు. అవన్నీ కాకుండా ఏ చైల్డ్ కూడా చైల్డ్ గానే ఉండిపోరు. చైల్డ్ గ్రోస్ ఇంటూ అన్ అడల్ట్, అంటే కాన్స్టెంట్ గా తిరుగుతూనే ఉంటుంది అది. ప్రతి జనరేషన్ లేటర్ జనరేషన్ కి సమాధానం చెప్పాలంటే కొంచెం తడుముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలుగా ఒక తరం పెరిగిన సందర్భం వేరు, తర్వాత తరం పెరిగే సందర్భం వేరు. మీరు అన్నట్టు నిజంగానే చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు. బహుశా ఇంతకు ముందు ఏ తరము చూడనన్ని మార్పులు వచ్చాయేమో. మన జనరేషన్ కూడా చాలా అడాప్ట్ చేసుకుంటూ, చాలా అడ్జస్ట్ అవ్వుకుంటూ రావాల్సి వచ్చింది. ముఖ్యంగా మీరు అన్నట్టు డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెట్టడానికి, అడుగు పెట్టకుండా ఉండలేని పరిస్థితిని ఎదుర్కోవడానికి చాలా సంఘర్షణ పడాల్సి వచ్చింది. అయితే ఒక తరమేమో ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సంఘర్షణ పడుతుంటే, ఇంకో తరమేమో పుట్టడమే డిజిటల్ వరల్డ్ లో పుడుతున్నారు. అలాంటప్పుడు తేడాలు తారతమ్యాలు ఉంటాయి కదా. అయితే మీరు అడిగిన ఇంకో ప్రశ్న నిజానికి చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది. అంటే క్వశ్చనింగ్, దేన్నైనా ప్రశ్న అడగడమే జీవితం, ప్రశ్న అడగని రోజు అది మరణంతో సమానం అని చెప్పింది. కానీ మనం ప్రశ్నల్ని కుటుంబంలోనే ముఖ్యంగా ప్రశ్నల్ని అదిమి పెడతాం. కనీసం స్కూల్లో అయినా ఒక టీచర్ కాకపోతే ఇంకో టీచర్ లేదు అడగండి ప్రశ్నలు అడగండి, కొన్ని రకాలైన ప్రశ్నల వరకు పర్వాలేదు మేము ఎంకరేజ్ చేస్తాం అంటుంటారు కదా. కానీ ఎక్కడైతే మనం అసలు ప్రశ్నల్ని ఒప్పుకోమో, ఎక్కడైతే అన్కంఫర్టబుల్ సంభాషణల్ని పూర్తిగా నిషేధిస్తామో అది కుటుంబం. ఎందుకు మనం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకోవాలి అంటే కుటుంబాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కాదు. ఆ కుటుంబాన్ని ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఎట్లా రీమోడల్ చేసుకోవచ్చు,
1: ఎట్లా
2: రిఫార్మ్ చేసుకోవచ్చు, ఎక్కడ సమస్యలున్నాయి, రోజులు గడిచే కొద్దీ ఏ వ్యవస్థ అయినా ఇంకా కొంచెం మెరుగ్గా తయారవ్వాలి కానీ ఇంకొంచెం రిగ్రెసివ్గా తయారవ్వకూడదు. అట్లా మెరుగ్గా తయారవ్వాలంటే ప్రశ్నలు అన్నింటినీ అకామిడేట్ చేయాలి, అన్ని అభిప్రాయాలని అకామిడేట్ చేయాలి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కనీసం ఒక చర్చ జరిగేలాగా చూడాలి. అది ఇప్పటి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. అది సమస్య అంటామా, విషయం అంటామా, లేకపోతే కన్సర్న్ అంటామా, బట్ అది ముందుగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. బెంకు బెరుకు లేకుండా, జంకు లేకుండా తనకొచ్చిన ప్రశ్నల్ని ఎలా ముందు పెట్టగలరు, ఎలా మాట్లాడగలరు? ఎందుకంటే ప్రశ్నించడం, దాన్ని చర్చించడంతోనే కొంతవరకు సమస్యకు సమాధానాలు దొరుకుతుంటాయి. అక్కడే గ్రోత్ కూడా ఉంటుంది, పర్సనాలిటీ గ్రోత్ కూడా. సో ఆ రీఫార్ములేషన్ ఆఫ్ ఫ్యామిలీస్ ఈజ్ ద మేజర్ కన్సర్న్ నౌ.
1: చాలాసార్లు మనం అసమానతల గురించి మాట్లాడితే కుటుంబం బయట ఉన్న అసమానతల గురించి మాట్లాడతాం, అది కంఫర్టబుల్ చాలా మందికి. కుటుంబం లోపల ఉండే అసమానత గురించి మాట్లాడటానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఓవరాల్గా అవును అంటారు కానీ దాని లోపలికి వెళ్ళటానికి ఇష్టపడరు. బట్ కుటుంబంలో ఉండే అసమానతనే దేశంలోనూ లేదా సమాజంలో ఉండే అసమానతకు రూట్ కాదని నాకు అనిపిస్తుంది. మనకు ఉదాహరణకు కుటుంబంలో ఈ మధ్య చాలా కుటుంబాల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా లేకుండా పెంచుతున్నాం అంటారు. సో సమానత్వం ఒక గొప్ప విలువ. అట్ ద సేమ్ టైం కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఒప్పుకుంటారు, ఇంకొక రకం డిస్క్రిమినేషన్, అవన్నీ ఒప్పుకుని ఈ ఒక్క డిస్క్రిమినేషన్ ఒప్పుకోము అంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఓకే, దిస్ కెన్ బి మ్యానిపులేటెడ్. మ్యానిపులేషన్ పిల్లలు నేర్చుకుంటారు అంటే ఈ అసమానతలకు చాలా పెద్ద రూట్ నాకు కుటుంబంలోనే కనిపిస్తూ ఉంటుంది. కుటుంబాల్లో

0: ఉండే. అసలు మీరు యాక్చువల్గా చాలా పెద్ద పండోరా బాక్స్ని ఓపెన్ చేశారు ఇందాక. గర్ల్ హెడెడ్ ఫ్యామిలీస్, మదర్ హెడెడ్ ఫ్యామిలీస్, ఫాదర్ హెడెడ్ ఫ్యామిలీస్, మీరు వీటిని చాలా ఎక్కువ చూస్తూ ఉంటుంటారు కదా. వీటిలో పిల్లలందరూ నలిగిపోతారు సందేహం లేదు, బట్ ఆడపిల్లలు ఎక్కువ నలిగిపోతారు అనుకుంటా. సో మీ అనుభవం ఏంటి దీంట్లో?
1: యా, ఇది యాక్చువల్లీ ఆడపిల్లలు ఆ ఇళ్లలో చాలా అసమానత, అండ్ ఆడపిల్లలకు తెలుసు అది. అది చాలా విచిత్రం. ఏంటంటే టెన్షన్స్ ఎక్కడ వస్తాయంటే అమ్మాయిలకు క్లియర్ గా తెలిసిపోతుంది.
0: అదే సమస్య.
1: తెలిసిపోయేసరికి భరించలేరు. ఈ టెన్షన్స్ తోని తండ్రికి తల్లికి గొడవలు మొదలైతాయి. నువ్వు అలసి చేస్తున్నావు ఈ ప్రశ్నలు వేస్తానికి, నీ వల్లనే ఈ ప్రశ్నలు వేస్తుంది అని ఒక వాళ్ళిద్దరు టెన్షన్. సో వీళ్ళిద్దరు టెన్షన్లు పడతారు కాబట్టి, పంచాయతీలు పెట్టుకుంటారు కాబట్టి ఈ మా ప్రశ్న మానేస్తుంది. నేను ఎందుకు పెట్టుకోవాలి ఇదంతా అని. ఒక ఇంట్లో ఈ తగాదాలు అయ్యి వాళ్ళ అమ్మ అన్నం తినకుండా పండుకుంది. ఈ అన్నం తినకుండా పండుకుంటే బాయ్స్ తింటారు జనరల్లీ. సో అమ్మ తినలేదు కాబట్టి ఈమె కూడా తినకుండా పండుకుంది. ఇద్దరు పండుకొని పొద్దున స్కూల్కి రావాలి, బ్రేక్ఫాస్ట్ లేదు, నైట్ తిండి లేదు, స్కూల్కి వచ్చింది కొంచెం లేట్గా వచ్చింది. ఈ టీచర్లకు వ్యవస్థకు ఈ ఆలోచనే లేదు కదా ఏమైంది నిన్న. సో అమ్మాయికి స్కూల్ లేట్ వచ్చినందుకు తిట్లు పడ్డాయి. సో షీఈస్ వెరీ, అంటే ఎంత ద్వేషం ఏర్పడ్డదంటే ఈ బడి నాదా ఈయనదా అని వెళ్ళిపోయింది. ఇక ఈమె వాకౌట్ చేసింది. మీరు మనం అందరం డ్రాప్ అవుట్
0: అంటే చాలా మంది పిల్లలు వాకౌట్ చేస్తారు, విచ్ ఇస్ ట్రూ. అండ్
1: చాలా మంచిగా వాకౌట్ చేసింది. వద్దు సార్, ఇక మీ స్కూల్ వద్దు, నువ్వు వద్దు చాలా చెప్పినావు నువ్వు మాకు. సో ఆ అమ్మాయి ఎంత అంటే ఇన్ఫ్లుయెన్సర్ కూడా. మళ్ళీ అమ్మాయి బంద్ చేస్తే ఆ ఊరు నుంచి 20 మంది స్కూల్కి పోయేది, పక్క స్కూల్కు. సో ఈ అమ్మాయికి ఎంత ఛాలెంజ్ అంటే, మాకు ఆ అమ్మాయితో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడాల్సి వచ్చింది. తల్లిదండ్రులతో మాట్లాడి చూడండి, మేమేదో బడికి తీసుకుపోతున్నాం అనుకున్నాం కానీ ఇప్పుడు భార్యాభర్తలను కూర్చోబెట్టి అయ్యా మీ వల్ల ఇంత జరిగింది స్టోరీ చెప్తే, తండ్రి ఏడ్చిండు అయ్యో నేను ఇట్లా అనుకోలేదే అని. సో ఎవరో ఒకరు డైలాగ్ చేసేటో లేరు కాబట్టి ఈ పిల్లల్లో స్కూల్స్లో కాలేజెస్లో ఉన్న అసమానతలు ఇంట్లో నుంచే మీరు అన్నట్టుగా చాలా స్పష్టంగా. కానీ ఇప్పుడు గర్ల్స్ ఇప్పుడు కొంచెం వాయిస్ రేజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న తల్లిదండ్రులంతా కూడా ఇంకో జనరేషన్ తల్లిదండ్రులు, వీళ్ళు కొంచెము డ్రాప్ అవుట్ అయ్యి 5th 6th చదివి కొంచెం బయట తెలుసుకున్న వాళ్ళు, ఎస్ఎస్జి గ్రూప్స్లో ఉన్నాయి, కొంచెం వాళ్ళు ఆడపిల్లలను చదివించాలి అని భర్తలను కన్విన్స్ చేయడం, ఇదంతా ఈ తగాదాలు నడుస్తారు. అది కూడా కంటెస్టేషనే, అది తగాదానే ఇంట్లో కూడా. ఆమె చాలా కష్టపడాలి చైల్డ్ను చదివించడానికి. అంటే ఈ పిల్లలు ఎంత అంటే పబ్లిక్ స్పేసెస్లో కూడా మాట్లాడడానికి అవకాశం, ఇంట్లో స్పేస్ ఉంటే పబ్లిక్ స్పేస్లో మాట్లాడతారనేది మాకు అర్థమైంది. ఇక్కడే శంకర్పల్లిలో ఒక సర్పంచ్ ఉపన్యాసం ఇస్తుంది పిల్లలకు, నైట్ ఎట్లా పోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మీరు బస్సులలో పోయేటప్పుడు జాగ్రత్త అంతా చెప్పినాక అమ్మాయి లేచి, సర్పంచ్ నువ్వు ఇంతసేపు మాట్లాడినావు కదా లైట్లు పెట్టి రాదు, చీకటి ఎందుకు ఉంది ఊర్లో. సో దిస్ ఇస్ ద పర్సెప్షన్, యూనో, పిల్లలు మాట్లాడుతున్నారు బట్ దానికి సొసైటీ ఎంత తయారుంది. యాక్చువల్లీ మా ప్రాబ్లం అంతా కూడా సామాజిక నియమంలో ఆ మార్పు రానంత వరకు ఆ కుటుంబం కూడా మారే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఇండివిజువల్ కుటుంబం కన్నా ఒక వాతావరణం, ఓకే లక్ష్మి బడికి పోతున్నది బడికి పోవాల్సిందే అనే గ్రూప్ ఎక్కువ ఉండాలి, అండ్ ఇద్దరు సమానమైన బడికి పోవాలి, మంచి బడికి పోవాలి అనేటోళ్ళు ఉండాలి. అట్లా ఒక సొసైటీలో కూడా ఆ రిఫ్లెక్షన్ ఎప్పుడు కుటుంబం మీద పడుతుంది. చాలాసార్లు కుటుంబాలను ఎడ్యుకేట్ చేయడానికి పోతుంటారు చాలా వరకు సంస్థలు కానీ, ఇట్స్ నాట్ కుటుంబం. మేము మా ఎక్స్పీరియన్స్లో బయట వాతావరణం మంచిగా అయితే తండ్రి కానీ ఆ తల్లి కానీ ఎందాకంటే ఎందాక చదివిస్తాను మొదలుపెట్టిండు, అంతకుముందు చదివించలే ఆ వాతావరణం కలిసినాం. ఇంకొకటి పిల్లలు అన్నం తినడంలో కానీ న్యూట్రిషన్లో కానీ, కుటుంబాలలో పేద కుటుంబాలలో తక్కువ న్యూట్రిషనే, అండ్ అందులో మళ్ళీ మనం గర్ల్ చైల్డ్కి వచ్చినప్పుడు ఇంకా తక్కువనే, బాయ్స్ తిన్నాక తింటారు ఇంకా ఉంది అది, అండ్ పండ్లు ఫలాలు అవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ న్యూట్రిషన్ ఇష్యూస్లో కూడా అసలు పిల్లలకు న్యూట్రిషన్ చాలా తక్కువ, వాళ్ళు తినే ఆహారం చూస్తే చాలా తక్కువ ఈ కుటుంబాలలో. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఒక కొత్త గ్రూప్. నా ప్రాబ్లం ఏంటంటే పెద్దలకు ఎప్పుడు ఈ కెపాసిటీస్ పెరుగుతాయి ఈ పిల్లల్ని డీల్ చేయడానికి, అది మా ఛాలెంజ్ యాక్చువల్లీ. టీచర్లతో మాట్లాడుతున్నప్పుడు టక టక పిల్లల మీద అభాండాలు వేసేస్తాను, టక టక అరే వాళ్ళతో మాట్లాడినరా అనేది కాదు. సో ఆ కెపాసిటీస్ లేవు. ఇంకొకటి పిల్లలు జోక్ చేస్తారంటే ఇళ్లలో పోయినప్పుడు ఉపన్యాసం ఇచ్చిన ఆదిన అమ్మ అని అంటాడు చిన్నోడిని, ఏందిరా అంటే మా అప్పుడు మాలాగా మేము లేము, షురు అయింది. సో

0: మనోళ్ళను ఏదో నీతి బోధ చేస్తున్నానికి మా అప్పుడు మేము నడిచిపోయినాము, మా అమ్మ నాయనకి ఇట్లా చెప్పి నాన్న స్టోరీలు చెప్తుంటే ఈ పిల్లలు జోక్ చేసుకుంటారు, వచ్చినాదిరా అన్నాడు. సో అంత ఇన్కెపాసిటీస్ ఉన్నాయనేది ఎట్లా అది అర్థం చేసుకోవాలనేది, పిల్లల ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక సమాజాన్ని నిర్మిస్తే అప్పుడు కుటుంబాలు, ఈ పిల్లలు పెద్దగా వీళ్ళ కుటుంబాలు మళ్ళీ, సో ఆ సమానత్వము అనే ఒక ఐడియానే ఒక పెద్ద విప్లవం, అది
1: విప్లవం
0: అక్కడి నుంచి వస్తే బాగుంటది అనేది. మేము డీల్ చేస్తున్న పిల్లలందరూ ఈ స్లమ్ పిల్లలు, ఇంకొక గ్రూప్ వలస కార్మికుల కుటుంబాలు, వాళ్ళకు ఇల్లు ఉండదు, వస్తారు ఒక టార్పలిన్ దాంట్లో ఉంటారు, చిన్న చిన్న ఇండ్లల్లో ఉంటారు, అండ్ ఆ ఇండ్లల్లో ఏమవుతుందో మనకు అర్థం కాదు. సో ఈ వలస అనేది, పట్టణీకరణ అనేది అది ఒక పెద్ద ఛాలెంజ్ ఫర్ చిల్డ్రన్ అండ్ కుటుంబాలకు కూడా. ఎక్కడ ఉండడో తెలియదు, కిరాయోడు వెళ్ళగొడతాడు, వెళ్ళగొట్టేసరికి వీడు వీనికి జాబ్ ఉండదు, రెండు నెలలు కిరాయ ఆపుతాడు, కానీ మూడోసారి వానికి కూడా చిన్నోడే ఆ ఇంటి ఓనర్ కూడా, సో వానికి వెళ్ళదు, ఆయనకి వెళ్ళదు, ఈమెకి వెళ్ళదు, పంపించేస్తాడు ఎక్కడికి పోవాలి. అండ్ మేము పిల్లల్ని ట్రాక్ చేస్తే ఇప్పుడు ఆరో తరగతి ఇక్కడ ఉంటారు, ఇప్పుడు ఎండాకాలం మాకు వచ్చిన సమస్య వస్తుంది, ఇక మళ్ళీ ఆ ఏరియాలు ఉండరు వాళ్ళు, ఎక్కడికో వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళ స్కూలు అదంతా ఒక పెద్ద యుద్ధమే చేస్తారు పిల్లలు. బట్ వీటన్నిటికీ ఎదుర్కొని ఉన్న పిల్లలు ధైర్యంగా వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్
1: ఛాన్సెస్ ఉంటాయి. కానీ అంటే ధైర్యంగా ఎదుర్కొనే పిల్లలు అనేది కూడా చాలాసార్లు అది ఒక ఇండిపెండెంట్ క్వాలిటీ కింద మనం ప్రమోట్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి అవకాశమే ఉండదు, వాడు ఎంత ప్రయత్నం చేసినా అట్లా ఉండే. ఇప్పుడు మీరు చెప్పిన వలస కార్మికుల పిల్లలు ఉన్నారు, తప్పనిసరిగా ఇటుక బట్టీలో ఎక్కడికో వెళ్లాల్సిందే, వెళ్ళిన దగ్గర మనం వాళ్ళెవరు పట్టించుకోకపోవడం కూడా మనం చూస్తుంటాం. మీరు ప్రధానంగా పనిచేసి ప్రభుత్వ బడులకు వెళ్లే పిల్లలు వీళ్ళందరూ కూడా, ఐ విష్ ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ టీచర్స్ వింటారని నేను ఆశిస్తున్నాను. ఆ ఎంపతి గవర్నమెంట్ స్కూల్ టీచర్లో ఉంటే, ఎందుకంటే అక్కడికి స్కూల్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఫైనాన్షియల్గా బాగా వెనకబడిన వాళ్లే వస్తారు, ఆ ఎంపతి ఉంటే పిల్లలు చాలా వరకు బాగుపడే అవకాశం ఉంటుంది. కానీ
0: యాక్చువల్లీ ద అంతరం చాలా ఉంది, అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ వచ్చిన నేపథ్యము, వారి కుటుంబ నేపథ్యము, ఆ టీచర్ డెఫినెట్గా ఒక మంచి ఎడ్యుకేషన్ చేసి పెద్ద కాంపిటీషన్లో వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు, ఈ పిల్లలు లాస్ట్ స్ట్రాటా. యాక్చువల్లీ ప్రభుత్వ బడులకు వెళ్తున్న పిల్లలు లాస్ట్ అంటే లాస్ట్, ఈ లాస్ట్కు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు,
1: ఒక 1000, 2000, 3000, 5000, 10000 సంవత్సరాల తర్వాత మొట్టమొదట చదువుకోవడానికి
0: వచ్చిన పిల్లలు వీళ్ళు,
1: దిద్దిన పిల్లలు.
0: అయితే ఇది అర్థం చేసుకున్న ఆ ట్రైనింగ్స్ లో, మీరు అన్నట్టుగా ఆ SCERT ట్రైనింగ్స్ లో ఇవి లేవు, పాఠాలు ఎట్లా చెప్పాలన్నాయి, కానీ ఈ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలతో ఇప్పుడు నేను అన్న స్మైల్ చేయదు టీచర్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ట్రైనింగ్ నుంచి
1: ఎంపతి ఉంటే వస్తుంది,
0: ఎంపతి ఎట్లా, అది ఇంటర్నలైజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలు నీళ్లు లేవు, ట్యాంకులు వస్తాయి, ఒక అమ్మాయి ఆల్టర్నేట్ డే వస్తుంది స్కూల్కు, సో సార్ ఏమన్నాడంటే ఆల్టర్నేట్ డే ఎందుకు వస్తున్నావు, వస్తే పూర్తిగారా లేకపోతే బంద్ చేయాలంటాడు. సో పాప డిసైడ్ చేసుకుంది, మానేసి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. బట్ ఆ పాప దగ్గరికి మనం పోతే ఈ స్టోరీ అంతా తెలిస్తే, మళ్ళీ టీచర్ను ఆ ఇంటికి తీసుకుపోయినాం మేము, ఆ టీచర్ దుఃఖం కాదు, ఇటువంటి ఫ్యామిలీస్ నుంచి నా చైల్డ్ వస్తుందా అంటే, ఈ అన్ని కూడా లింక్ చేసే ఒక పద్ధతి
1: కళ్ళు మూసుకుని ఉంటారా అనకూడదు. కానీ గవర్నమెంట్ టీచర్స్ అందరూ రూరల్ ఏరియాలో పనిచేస్తారు, ఎక్కడి నుంచి వస్తారో అందరికి తెలిసిందే కదా.
0: అవును, కానీ ద గ్యాప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పర్ యానం దిస్ 86% తెలంగాణలో 100,000 రూపాయల ఆమదాని ఉన్న వాళ్ళే పర్ యానం. నౌ ద టీచర్స్ ఫైనాన్షియల్ థింగ్ ఈస్ డిఫరెంట్, వాళ్ళ స్టాటా ఇస్ డిఫరెంట్,
1: వాళ్ళ మంత్లీ అంత ఉంటుంది.
0: ఆ గ్యాప్ అనేది ఎట్లా ఫిలప్ చేయాలి, ఆ ఎంపతి అనే
1: ఒకటి
0: క్రియేట్ చేయడం అనేది, టీచరే కాదు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ సమాజంలో కలిసే ప్రతి ఒక్కడు ఈ పిల్లల పట్ల ఒక ఎంపతిగా ఉండే ఒక సమాజం ఏర్పడితే గానీ, దానికోసం ప్రయత్నం చేయాలి మనందరం. అండ్ పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు అది, మీరు అన్నట్టుగా ఇండివిజువల్ ఫైటింగ్ కాదు ఇది, సొసైటల్ గా ఏమైనా పిల్లల పట్ల. నేను ఒక స్లోగన్ ఇచ్చాము ఒక కమ్యూనిటీలో, గ్రామానికి వెళ్ళి పిల్లల్ని గౌరవిస్తాము అని, గోడల మీద పెద్దల్ని గౌరవించాలి అని. సో పిల్లలే రాసిండు పిల్లల్ని గౌరవించాలి అని, ఏమ్రా అని.
1: పిల్లల్ని గౌరవించడం అనేది ఒక ఐడియా కూడా చాలా మంది అంగీకరించలేదు,
0: చాలా కష్టం
1: అంగీకరించిన విషయం. సో సరే, ఫ్యామిలీ, మనం ఇప్పటివరకు ఒక్క సెక్షన్ లో ఉన్న పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు మీరు అన్నారు అంతరాలు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి, హైదరాబాద్లో చదువుకుంటున్న పిల్లలందరూ కూడా ఒకటి కాదు, వాళ్ళ ఏడాది ఇన్కమ్లో, సంవత్సరం ఆదాయంలో

0: ఫ్రెండ్స్ 2 లక్షలు ఉంటే వాళ్ళు వెళ్ళే స్కూళ్ళు మారిపోతున్నాయి, వాళ్ళు
1: అవును
0: ఉండే ఇళ్ళు మారిపోతున్నాయి. సో విపరీతమైన అంతరాలు. ఇక్కడ బహుశా మనం కూర్చున్న వాళ్ళందరూ, మీ గురించి నాకు తెలియదు సారు, మేము అందరం గవర్నమెంట్ స్కూళ్ళలో రూరల్ విలేజెస్కి వెళ్ళాం, మీరు కూడా, రైట్? సో మనం అక్కడ అన్ని వర్గాలు వాళ్ళతో కలిసి చదువుకున్నాం, సో మనకు తెలుసు. కాబట్టి ఇవాళ మనము మన వాచ్మెన్, అపార్ట్మెంట్లో వాచ్మెన్తో మనం కంఫర్టబుల్గా మాట్లాడగలం, ఎందుకంటే అతనికి మనకి ఒక కామనాలిటీ ఉంది. బట్ ఇవాళ ఏ ఇద్దరు పిల్లలకి, అంటే ఏ 2 స్కూళ్ళకి మధ్యలో కామనాలిటీ అనేది లేదు. ఈ కామనాలిటీ లేకపోవడం అనేది మరింత డివైడ్కి దారితీస్తుందా అని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా దీన్ని పూడ్చాలి?
2: ఇందాక మనం అనుకున్నాను చూసారా, వెంకటరెడ్డి గారు అన్నారు, ఇల్లు కుటుంబం ముందు వస్తుందా సమాజం ముందు వస్తుందా? ఎందుకంటే కుటుంబాలన్నీ కలిసి సమాజం అవుతుంది, సమాజం మళ్ళీ అటునుంచి కుటుంబాలని ప్రభావితం చేస్తుంటుంది. సో సమాజంలో ఏం జరుగుతుంది అంటే ఒక పోటీ ప్రపంచంలాగా తయారైపోయింది. అంటే ఉన్న డబ్బుని చూపించుకోవడానికి బెటర్ స్కూల్కి పంపించాలి పిల్లల్ని, లేదు మా పిల్లలు మీ పిల్లల కంటే ఇంకొంచెం మెరుగ్గా ఉన్నారని చూపించుకోవడానికి కూడా ఏదో ఒక స్కూల్ని ఐడెంటిఫై చేయాలి. లేదనుకోండి, ఆ స్కూల్ ఏదో ప్రామిస్ చేస్తూ ఉంటుంది, ఒక అది ఏమంటారు, నెరవేరని కళలన్నీ ప్రామిస్ చేస్తూ ఉంటుంది. సో అటుగా మూవ్ అవ్వాలన్నా కూడా ఆ స్కూల్స్కి వెళ్ళాలి. కాబట్టి ఆ పోటీ ప్రపంచం అన్నది సమాజం నుంచి మొదలై అది కుటుంబాల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది చాలా వరకు. అంటే సమాజంలో పోటీ ఉన్నప్పుడు ఇంట్లో మాత్రం లేకుండా ఎలా ఉంటుంది, కుటుంబంలో మాత్రం లేకుండా ఎలా ఉంటుంది? సో అక్కడ ఆ ప్రపంచాలన్నీ కలిసినప్పుడు ఒక ప్రపంచానికి ఒక ప్రపంచానికి సంబంధం లేకుండా పోతుంది అసలు. అంటే ఎక్కడా ఇంటరాక్షన్ ఉండట్లేదు, మీరు అన్నట్టు ఇంకో ప్రపంచం తెలిసే అవకాశం కూడా లేదు. అక్కడ
0: ఎవరి బబుల్లో వాళ్ళు పెరుగుతున్నారు,
2: వాళ్ళు ఉండిపోతున్నారు. ఆస్పిరేషన్స్ ఉంటున్నాయి, అవి జరుగుతాయా జరగవా, ఒకవేళ అవి సాధించేస్తే మాత్రం ఏమొస్తుంది, ప్లస్ హ్యూమన్ లైఫ్ ఏంటి, హ్యూమన్ సొసైటీ ఏంటి, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నిటికీ సంబంధం లేదు. మిగతా వాళ్ళని కేవలం పోటీ కోసమే తప్ప ఇంకో దాంట్లో చూసే అవకాశం లేదు. కానీ ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారా లేదా ఒక్కటి పిల్లలు చేస్తున్నారా? ఒకప్పటి పిల్లలు వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో, వాళ్ళు మేము పోగొట్టుకున్నది మా పిల్లలు పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఒక కొత్త రకం పిల్లల్ని ఆ జనరేషన్ని తీసుకొస్తున్నారు. అందుకనే ఎక్కడో కనెక్టివిటీ పోతుంది, ఎంపతి పోతుంది కదా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి, మనం పూర్తిగా ఒక ఐడియలైజ్ కూడా చేయలేము. చూడండి, ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ గ్రూప్కి, వాళ్ళు అడ్రస్ చేసే గ్రూప్కి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ గ్రూప్కి తేడా ఉంది కదా. ఈ సమస్యలన్నీ ఉన్నాయి నిజమే, పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళ కుటుంబాలు సఫర్ అవుతున్నాయి, స్కూల్కి రావడం కష్టం. కానీ ఒక టీచర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఎక్కడ సులభం అవుతుంది టీచ్ చేయడం అన్నది కూడా, కంటిన్యూటీ ఉందా, రెస్పాన్స్ ఉందా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకుంటున్నారా, ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. కానీ దానికి మార్గాలు ఉన్నాయి. ఒక్క వారంలో ఒక్కరోజు ఒక్క క్లాస్ టీచర్ కూర్చుని ఎవరి సమస్యలు ఏంటి, సమస్యలన్న పేరు చెప్పకుండా ఏ మీ ఇంట్లో పరిస్థితి ఏంటి అని చెప్పుకోగలిగితే అవన్నీ కూడా అడ్రస్ చేయగలిగే మార్గం ఉంటుంది. ఆ స్టీరియో టైప్స్ అనేవి కుటుంబంలోనే కాదు స్కూల్లో కూడా పర్పెట్రేట్ అవుతుంటాయి కదా. నేను మన తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జెండర్ సెన్సిటైజేషన్ మీద బుక్స్ ప్రిపేర్ చేశాను. సరే, అవి టీచర్స్కి పనికొస్తాయి, పిల్లలకి పనికొస్తాయి, మరి కుటుంబాలకి ఎలా చేస్తాం, కుటుంబాల వరకు రీచ్ ఎట్లా అవుతాం? ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ సిస్టమ్ ఉంది బడి అన్న దగ్గర, కొన్ని ఐడియాస్ అయినా అటు వరకు వెళ్తాయి, కానీ అటు వరకు వెళ్ళినవి అక్కడే ఆగిపోతున్నాయి. కుటుంబాలకు ఎట్లా రీచ్ అవుతాం, ఆ గ్యాప్ ఎట్లా ఫిలప్ చేస్తాం? అవి గవర్నమెంట్ స్కూల్స్ అయినా కార్పొరేట్ స్కూల్స్ అయినా ఏవైనా సరే, ఆ వాల్ ఎట్లా బ్రేక్ చేస్తాం? ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు, అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే సమానమే, ఏ మాత్రం వివక్ష చూపించకూడదు. ఇంటి తలుపు దాటిన లోపలికి వెళ్ళిన తర్వాత ఐడియాస్ వాళ్ళు ఏమి చేయలేరు కదా. అలాగే ఇంకో రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశాము అడాలసెంట్ బాయ్స్ మీద, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళలో జెండర్ అజంప్షన్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి. చాలా మంది అబ్బాయిలు ఆల్మోస్ట్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న విషయం ఏంటంటే వాళ్ళ మదర్ ఎంత సఫర్ అవుతుంది ఇంట్లో, వాళ్ళ ఫాదర్ ఎలా తాగుడుకి అలవాటు పడ్డాడు లేదా వాళ్ళ అమ్మని ఎలా కొడుతున్నాడు అన్న విషయం మీదే వాళ్ళ సమస్యలన్నీ అటే తిరుగుతున్నాయి. అక్కడే వాళ్ళు చాలా మూవ్ అయిపోతున్నారు. అంటే అదే చూపిస్తుంది కదా మనకి, స్కూల్కి ఇంటికి ఉన్న దూరం అనుకోవచ్చు లేదా దగ్గర అనుకోవచ్చు, ఎట్లా ఇంటర్ కనెక్టెడ్నెస్ అని చెప్పి. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ వనజ గారు, మేబీ మళ్ళీ ఒకసారి ఆ స్కూల్ అట్మాస్ఫియర్, ఎక్కడైతే అందరూ కలిసి చదువుకోగలరో, ఒకరి లైఫ్ స్టైల్ ఇంకొకరు చూసి నేర్చుకోగలరో, అదైతేనే ఎంపతి డెవలప్ చేయగలదేమో. లేదంటే అంతవరకు ఒక అసమానతను అర్థం చేసుకోవాలంటే మిగతా అసమానతలను

0: కూడా అర్థం చేసుకోగలిగి ఉండాలి. క్లాస్ని అర్థం చేసుకుంటేనే చాలదు, జెండర్ డిఫరెన్స్ని కూడా అర్థం చేసుకోగలిగినప్పుడే ఒక సమగ్రమైన అభిప్రాయం ఏర్పడుతుంది, మార్పు వైపు వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న కాంట్రిబ్యూట్ చేయగలరు. లేదు, క్లాస్ ఒక్కటే అర్థం చేసుకున్నా, కాస్ట్ ఒకటే అర్థం చేసుకున్నా, జెండర్ ఒకటే అర్థం చేసుకున్నా అటువైపు వెళ్ళలేరు కదా. అందుకని అక్కడే కుటుంబాలకున్న సమస్య కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నలు ఎన్ని ప్రశ్నల్లోకి మల్టిప్లై అవుతాయో తెలీదు. ఎందుకంటే మొదటగా పెద్దరికాన్ని ఎక్కడ ధిక్కరిస్తారో అన్న భయం చాలా వెంటాడుతుంటుంది. అందుకనే ఫ్యామిలీస్ హ్యావ్ టు బి డెమోక్రటైజ్డ్ ఫస్ట్.
1: సో మొట్టమొదటి అసమానత అనేది ఎవరు ఏ స్కూల్లో చదువుకుంటున్నారుతోనే మొదలైపోయింది మీరు అనుకున్నట్టుగా. బట్ కామన్ స్కూల్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో గత 50 ఏళ్ల కళ అసలు యాక్చువల్లీ ఇప్పుడు కళ కూడా కాదేమో, కనీసం 25 ఏళ్ల కింద అందరూ మాట్లాడేవాళ్ళు కామన్ స్కూల్ ప్రోగ్రామ్ ఉండాలి, కామన్ స్కూల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఎవరు మాట్లాడలేరు, ఎందుకంటే అది అసలు అసాధ్యం అనే దానికి వచ్చేసారు. బట్ అలాంటి ఒక కళను మళ్ళీ మనం కని దాన్ని ఏమన్నా సాకారం చేసుకోగలిగితే ఐ థింక్ అది అన్నిటికంటే మోస్ట్ రివల్యూషనరీ చేంజ్ అవుతుంది కామన్ స్కూల్ ప్రోగ్రామ్. కొటారియా కమిటీలో ఆయన చెప్పింది అదే కదా, సమానతలు అనేవి రూపుమాపాలంటే క్లాస్ రూమ్ లో మొట్టమొదట రూపుమాపాలే. సో ఆ కళ మళ్ళీ ఒకసారైనా వస్తే బాగుంటుంది, మనలాంటి వాళ్ళైనా మళ్ళీ దాన్ని ఒకసారి మాట్లాడితే మళ్ళీ ఒకసారి తీసుకొస్తే బాగుంటుంది అని అనిపిస్తున్నా. సో ఇది ఒకటి. ఇంకా పిల్లలందరిలో ఉండే అసమానతలో ప్రధానంగా రెండు, ఒకటి ఎడ్యుకేషన్, ఇంకోటి న్యూట్రిషన్. సో మనం ఇప్పటివరకు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఎడ్యుకేషన్లో కూడా మనం ఎంతసేపటికి అసలు చదువే అందని వాళ్ళు, నాణ్యమైన చదువు అందని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ నాణ్యం అనుకుంటున్న చదువులో కూడా ఎంత నాణ్యం ఉంది? అక్కడ పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు, అక్కడ ఎన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మనం చూస్తున్నాం. కోళ్ల ఫామ్ లాంటి స్కూళ్లలో చదువుకున్న పిల్లల్లో ఎంత మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలా మంది సైకాలజిస్ట్ దగ్గరికి పిల్లలకి ఏదైనా సమస్య ఉందని వెళితే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏ స్కూల్లో చదువుతున్నారు, సమస్య ఉందంటే ఆ స్కూల్ మార్పిచ్చేయండి. అంత వరకు వచ్చేసింది అంటే ఆ స్థాయిలో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇంకా దాని గురించి ఏం చేయాలి అనేది కూడా బహుశా మనం అనుకున్నట్టు ఈ కామన్ స్కూల్ ప్రోగ్రామే అన్నిటికీ పరిష్కారం అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ దానిలో న్యూట్రిషన్ హెల్త్ కేర్ కొద్దాం. న్యూట్రిషన్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అసలు మనకు ఇండియాలో న్యూట్రిషన్ మీద ఇన్ జనరల్ అవగాహన తక్కువ, మన కుటుంబాల్లోనే మన న్యూట్రిషన్ సరిగా ఉండదు. దాంతో వాళ్ళ డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటారు కదా, అంటే చిన్నప్పుడే న్యూట్రిషన్ అందని పిల్లలకు అర్థం చేసుకునే చదువుకునే శక్తిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. మీ అనుభవాలేంటి? దర్లో ఎవరు పికప్ చేశారు సార్?
2: యా, ఐ థింక్ ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. అందుకే ప్రభుత్వాలు కూడా మిడ్ డే మీల్స్ వచ్చింది, దాని నుంచే వచ్చింది. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అంటున్నాము. ఒక 20-30% పిల్లలు తిని రారు స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూల్లో మెయిన్లీ. ప్రతిసారి కృష్ణా జిల్లాలో నేను స్కూల్కి పోయి చేతులు లేప మంచి చెప్పిన, కృష్ణా ఇస్ ద బౌల్ ఆఫ్ రైస్ బౌల్. సో ఆ స్కూల్కి మేము ఆ కమిటీలో ఉన్నప్పుడు వెళ్ళి ఎంతమంది, అక్కడ పాఠము న్యూట్రిషన్ మీద అవుతుంది కానీ నేను వెళ్ళి ఎంతమంది తిన్నారా బాబు అంటే 20% చేయలేకపోయినారు, బోధన అన్నం తిని రాలేదు. కారణాలు, అమ్మ కూలికి తొందరగా వెళ్ళిపోయింది, అమ్మ ప్యాక్ చేయలేదు, లేకపోతే వంట కాలేదు, టక్కన బ్యాక్ టైం అయిపోయింది, నానా రకాలు. ఇంకా కొన్ని అసలు విషయాలు చెప్పలేదు పిల్లలు ఎందుకు తినలేదు అనేది. కానీ 7 గంటల నుంచి ఎంప్టీ స్టమక్ ఉన్న పిల్లలు చాలా మంది. ఇది స్కూల్కి వస్తే కనీసం లంచ్ ఉంటుంది, వీళ్ళకు లంచ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇక స్కూల్కు వెళ్ళని పిల్లలు, అమ్మ వాళ్ళు కూలికి వెళ్ళిపోతారు, ఇంట్లో ఉంటారు. అండ్ ఈ చిన్న చిన్న పిల్లలు, వీళ్ళకు అంత వంట చేసి పెట్టే సమయం లేదు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊడుస్తారు కదా మన కార్మికులు, రోడ్లు ఊడ్చి వాళ్ళు 5 గంటలకే వెళ్ళిపోతారు. సో వంట ఆమె వచ్చినాక చేయాలి, వెయిట్ చేస్తుంటారు పిల్లలు. ఈ పిల్లలు వేరే దగ్గరికి ఎక్కడికి పోలేరు. సో ఇటువంటి కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఇట్లా భోజనానికి దూరంగా ఉండి వాళ్లకు సప్లై చేయడం ఇన్స్టిట్యూషన్ అయితేనే వీలైతుంది. అంగన్వాడీస్ ఉన్నా అంత న్యూట్రిషన్ ఇచ్చి అంత యాక్సెస్ కూడా లేవు అంగన్వాడీ సెంటర్స్. అవి కనుక ఫంక్షనింగ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉంటే సాధ్యం అవుతుంది. కానీ అంతరం అయితే చాలా ఉంది. ఇది ఆకలి బాల్యం, ఇది ఛిద్రం అవుతుంది. బాల్యం ఎంత ఆడుకోవాలి, మీరు అన్నారు కదా కెపాసిటీ నేర్చుకోవడానికే కాదు, ఆడుకుంటానికి కూడా మూల కూసుంటారు పిల్లలు బస్తీలలో పోతే. మేడం అమ్ములు ఎందుకరా ఆడతలేరంటే ఆడను సార్ అంటారు. అంటే దానికి శక్తి కూడా లేదు ఆడటం. సో ఇట్లా వాళ్ళ అమ్మలు వచ్చి వంటలు చేసి చేసిన దానిక కూడా ఉండే పిల్లలు, అటువంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి ఈ టోటల్ వ్యవస్థలో అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఒక ఎత్తు అయితే, ఇక ఎలీట్ ఫ్యామిలీస్లో వాళ్ళు తీసుకుపోయే బ్రేక్ఫాస్ట్ వేరే, వాళ్ళు తీసుకుపోయే పిజ్జాలు ఇవి వేరే, వాళ్ళు తినే ఫుడ్ లో వేరే, అండ్ వాళ్ళు కూడా చాలా డిప్రెషన్ లో ఉన్నారు అక్కడ. సో ఇవన్నీ

0: దృష్టిలో ఉంచుకుంటే ఒక పెద్ద క్రైసిస్ లోనే చైల్డ్హుడ్ ఉంది అనేది అర్థమవుతుంది. తాగి వస్తారు, కొట్టారు, వచ్చి వైలెన్స్. ఆ వైలెన్స్ మనం డిస్కస్ చేయలేదు కానీ ఇండ్లలో ఎంత వైలెన్స్ ఉందంటే అది బీభత్సం అది. సో వాళ్ళు వచ్చి వైలెన్స్, ఆ వైలెన్స్ తోని తినకుండా ఉండడం, వంటలు ఉండవు, పొద్దున ఎప్పుడో మళ్ళీ చాలా దుఃఖంలో ఉన్నారు. సో తల్లికి న్యూట్రిషన్ ఉండదు సరిగైన. అండ్ గర్భిణీ స్త్రీలు, గర్భిణీ స్త్రీలు అయితే ఇక కడుపులో ఉన్న పాపకే సరిగా ఫుడ్ ఉండదు. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుంటే న్యూట్రిషన్ అనేది చాలా ముఖ్యం. న్యూట్రిషన్ ఈజ్ లింక్ టు అగైన్ ఎడ్యుకేషన్, మీరు అన్నట్టుగా కాగ్నిటివ్ స్కిల్స్ ఇవన్నిటికీ మూల కారణం అయిపోతుంది.
1: నిజానికి మధ్యాహ్న భోజన పథకం పెట్టింది కూడా అందుకోసమే. అది ఒక్క భారత్, చాలా మంది అదేదో భారతదేశం పేద దేశాలు డెవలపింగ్ కంట్రీస్ అనుకుంటారు కానీ కాదు. మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ లో కూడా దే వాంట్ టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళందరూ వచ్చి తినాలి. ఇంకొకటి ఒక పూట అందరూ కూర్చుని ఒకలాంటి ఫుడ్ తినడం అనేది అనేక రకాల పాజిటివ్ చేంజెస్ కి అది ఒక కారణం అవుతుంది. న్యూట్రిషన్ దగ్గరకు వస్తే సార్, ఎప్పుడు కూడా భారతదేశం ఆకలి ఇండెక్స్ లో కింద ఉంది అనే వార్త రాగానే చాలా మంది అంటారు అది అబద్ధం, ఎందుకంటే ఇక్కడ రూపాయికి కిలో బియ్యం ఉన్న తర్వాత ఎందుకు ఉండదని. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అన్నం తినటం కాదు, పోషకాహారం తినటం. అది తినకపోతే పిల్లలు స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది, ఆ గ్రోత్ వల్ల వాళ్ళకి అనేక సమస్యలు వస్తాయి అనేది కదా. సో మీరు ఈ న్యూట్రిషన్ దీనికి సంబంధించి మీరేమైనా రీసెర్చ్ అనుభవాలు కానీ ఉన్నాయా?
2: న్యూట్రిషన్ గురించి రీసెర్చ్ అనుభవాలు కాదు కానీ మన చర్చలో ఏమొచ్చిందంటే ఇటు దిగువ తరగతి వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అందట్లేదు లేదా టైంకి ఫుడ్ అందట్లేదు, ఇటు ఎగువ తరగతి వాళ్ళకి సరైన టైంకి ఫుడ్ అందట్లేదు. టైంకి కూడా అందకపోవచ్చు, టైంకి కూడా అందకపోవచ్చు. ఈ రెండిటికి ఒక కామనాలిటీ ఏముంటుందంటే ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అక్కడే మన కుటుంబం గురించిన చర్చ మళ్ళీ వస్తుంది. మీరు చూసే ఉంటారు రీసెంట్గా ఒక చిన్న స్టడీ జరిగింది, ఒక ప్రైమరీ స్కూల్లో పిల్లలు ఒక అర్బన్ ఏరియాలో ఈయన కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఏం తెచ్చుకున్నారు బాక్స్లో అని చెప్పి అందరు బాక్సెస్ ఓపెన్ చేసి చూస్తే ఓరియో బిస్కెట్ ఒకరి బాక్స్లో ఉంది, ఇంకొకరి బాక్స్లో ఏదో ఇంకోటి చాక్లెట్ లాంటిది ఏదో ఉంది, ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో ఉంది. సాలిడ్ ఫుడ్ చపాతి కానీ రోటీ కానీ రైస్ కానీ ఎవరి బాక్స్లోనూ లేదు. మహా అంటే ఒక ఫ్రూట్ ఉంది, ఒక ఫ్రూట్ ఒక మీల్ కాదు కదా, ఒక యాపిల్ ఒక మీల్ కాదు కదా. దానికి కారణం కూడా మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఇక్కడ ఎలాగైతే వర్కింగ్ క్లాస్ విమెన్ వాళ్ళకి తీరిగ్గా చేసి పెట్టి పనికి వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి ఈ పిల్లలు ఎలాగైతే డిప్రైవ్ అవుతున్నారో, పేదరికం కూడా ఉంది మీరు అన్నారు కదా ఇంతకు, అది కూడా ఉంది. కానీ అవన్నీ ఒకవేళ ప్రొవైడ్ చేసి మళ్ళీ వర్క్ వెళ్ళగలిగే అవకాశం లేనట్టే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ విమెన్ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు కూడా ఒక హడావుల్లో వర్క్ వెళ్ళే హడావుల్లో లేదా ఇంటి పనంతా చేసుకునే హడావుల్లో ఎక్కడో ఇలాంటివి జరిగిపోతున్నాయి. అంటే మళ్ళీ మనం చర్చ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వస్తుంది. ఎక్కడ అంటే కిచెన్స్తో సహా కుటుంబం అంతా ఇల్లంతా సంస్కరించబడాల్సిన అవసరం.
1: ఎగ్జాక్ట్లీ,
2: ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు దాంట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే షేర్ చేసుకుంటే కొంతవరకు ఈ గ్యాప్స్ ని కొంత అడ్జస్ట్ చేసుకోగలిగే అవకాశం ఉంది. పూర్తిగా ఫిల్ అయిపోతాయని చెప్పలేము ఎందుకంటే పేదరికం కుటుంబం చేతిలోనే ఉండదు, అవి లార్జెస్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. బట్ ఉన్న దాంట్లో కూడా కొంత సంస్కరించుకోగలిగే అవకాశం అక్కడ ఉంటుంది. ఇంకా ఇంకోవైపు అయితే పూర్తిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి లేనిది డబ్బు కాదు. వాళ్ళకున్న ఒకే సమస్య ఏంటంటే ఈ విషయంలో ఏంటంటే పనంతా బాధ్యత అంతా ఆడవాళ్ళ మీదే పడిపోవడం. అందుకనే మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ దగ్గరకు వస్తున్న కుటుంబాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కుటుంబాన్ని ఒకసారి తరచి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది విమెన్ హెడెడ్ ఫ్యామిలీ అనుకోండి లేదా మేల్ హెడెడ్ ఫ్యామిలీ అనుకోండి, ఏ కమ్యూనిటీ అయినా, ఏ క్లాస్ అయినా, ఏ రీజియన్ అయినా అంత డైవర్సిటీ ఉంటుంది ఉంది. బట్ డిస్పైట్ దట్ ఒక్కసారి వెనక్కి తిరిగి అంతా బాగానే ఉందా, ఇందులో ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అని చూసుకోవాల్సిన అవసరం.
1: ఎగ్జాక్ట్లీ, అంటే నిజానికి మీరు అందరి పిల్లల బాక్సులు ఓపెన్ చేసి వాళ్ళ బాక్సులో ఓరియో బిస్కెట్ చూడగానే అందరికి కనపడే మొట్టమొదటి నిందితురాలు ఒక్కళ్ళు కూడా ఇలాంటి ఫుడ్ ఎందుకు పెట్టి పంపించాడు వాళ్ళ నాన్నారు, వాళ్ళ అమ్మనే, వాళ్ళ అమ్మనే.
2: ఎగ్జాక్ట్లీ,
1: వాళ్ళ అమ్మ మీదకి. అంటే కుటుంబాల్లో ఇంటి పని అనేది అమ్మ పని అయినంత కాలం ఇలాంటి
2: ఇలాగే నడుస్తాయి. ఒకటి పని భారం మోస్తూ, రెండోది ఈ గిల్ట్ భారం కూడా మోస్తూ, బ్లేమ్ భారం కూడా మోస్తూ,
1: ఇవన్నీ కూడా ఉంటాయి. ఐ థింక్ అది మీరు అన్నట్టుగా కుటుంబం డెమోక్రటైజ్ కాకుండా, సొసైటీ డెమోక్రటైజ్ కాదు, బట్ సొసైటీ డెమోక్రటైజ్ కాకుండా కుటుంబం డెమోక్రటైజ్ కాదు, ఇది ఇంటర్ కనెక్ట్. ఇది ఇంకా మేజర్ గా మరొకటి

0: హెల్త్ కేర్, పిల్లలు హెల్త్ కేర్ అనేది, అది వ్యాక్సిన్స్ దగ్గర మొదలు పెడితే ఒక జబ్బు వచ్చినప్పటికీ కూడా, ఒకప్పటి కంటే కూడా ఇప్పుడు బాగా ఆ డివైడ్ పెరిగింది అనిపిస్తుంది. అంటే ఒక జనరేషన్ ముందు కూడా అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం అనే ఒక కండిషన్ ఉంది, ఇప్పుడు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఒక తరగతి మాత్రమే వెళ్తుంది, అవి చాలా తక్కువ ఉన్నాయి, విపరీతంగా వాళ్ళ మీద భారం, ఇంకొక వైపు కార్పొరేట్. సో ఇది క్రియేట్ చేస్తున్న అంతరాలు.
1: సో ఇంకోటి, ఈ మధ్య స్టడీ వచ్చింది దాదాపుగా 50-60 వేల రూపాయలు సంవత్సరానికి హెల్త్ మీద మామూలు యావరేజ్ కుటుంబాలు కూడా ఖర్చు పెడుతున్నాయి. వాళ్ళ ఆమ్దాని లక్షనే, కానీ 40-50 వేలు ఏదైనా జబ్బు వస్తే భయం,
0: అప్పుల ఊపిలో చిక్కుకుని పోవటం,
1: అప్పులే ఇక. సో ఆ విష వలయంలో అప్పులు, అప్పుల నుంచి మళ్ళీ పిల్లల మీద ప్రభావము, పిల్లలు బడి మానేయడము, మళ్ళీ ఇవన్నీ ఒక విష వలయంలో చిక్కుకొని ప్రజా వైద్యము అనేది సేమ్, మళ్ళీ ప్రభుత్వ విద్యా విధానం కనుక చూస్తే మనం కామన్ స్కూల్ ఎట్లా అని అనుకున్నాము. ఐ థింక్ కేరళ ఈజ్ ద మోడల్ వేర్ పబ్లిక్ హెల్త్ బాగా చూస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ కూడా, మీరన్న కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అనరు కానీ వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వ స్కూల్స్ చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అందరు అక్కడికి పోతారు. సిటిజన్స్గా వాళ్ళు గౌరవించే పద్ధతి వేరే ఉంది, కానీ మన దగ్గర రోజు రోజుకు వైడన్ అవుతుంది. ఇక్కడ అసలు బ్యాక్వర్డ్ కుటుంబాలు చాలా ఓర్చుకున్నాక పోతారు, ముందు ఓరు, అది ఎక్కువైపోతుంది. అండ్ ముందు ఎందుకు పోరు అంటే ఎందుకు ఖర్చు పెట్టాలి, డబ్బు ఎక్కువైపోతుంది, పిల్లల చదువులు ఎట్లా,
0: ముందు పోయే అవకాశం కూడా ఉండదు,
1: అవకాశం
0: తప్పనే
1: పోతున్నా. అంటే కొంచెం సింప్టమ్స్ వచ్చినా ఏమొచ్చినా ఓర్చుకొని, పైసలు అవుతాయి కదా, డబ్బులు అయితే కుటుంబం, మళ్ళీ కుటుంబంలో పిల్లలకు తిండి ఎట్లా, ఇది అట్లా ఓర్చుకున్న కుటుంబాలు మేము చాలా మందిని చూసాం. అయ్యో ముందెందుకు చూపించుకోలేదమ్మా అంటే ఏం లేదు సార్, ముందుగా అప్పుడు బాగానే ఉన్నా కదా అట్లా. అది ఒకటి. అంటే ఆ భారం చాలా దుఃఖ భరితమైన భారం. పిల్లలకైతే కొంచెం ముందుకు పోతారు, కానీ తల్లికైతే అసలు పోదామే, చాలా డిటోరియేట్ అయినాక పోతుంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు అయిపోతాయి. సో ఈ విషయ వలయం నుంచి బయటపడాలంటే అగైన్ మనము ప్రజలు, ప్రజా వైద్యము వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉందనేది. అండ్ యాక్సెస్ ఉండాలి, అండ్ ఊర్లో హాస్పిటల్ ఉండాలి, దగ్గరలో హాస్పిటల్ ఉండాలి, అండ్ మంచి హాస్పిటల్ ఉండాలి.
2: మీరు అన్నది కరెక్ట్. అంటే ఇవన్నీ కూడా కామన్గా జనరల్గా ఉండాల్సిన విషయాలు, అది విద్య అయినా వైద్యం అయినా. ఒకటి, అది అఫోర్డబిలిటీ చాలా కష్టం, ఈ కార్పొరేట్ వైద్యాన్ని అసలు యాక్సెస్ చేయగలమా అని. రెండు, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఒకటి అవేర్నెస్ అవసరం, రెండోది ట్రాన్స్పరెన్సీ కూడా అవసరం. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మనకు అటు నుంచి కనిపించట్లేదు. మీరు ఇందాక చెప్పారు కదా, వ్యాక్సిన్స్ దగ్గర నుంచే తీసుకోండి. ఒక వర్షన్ ఏమో ఇన్ని వ్యాక్సిన్స్ అవసరం లేదంటుంది, ఇంకో వర్షన్ ఏమో లేదు ప్రతి వ్యాక్సిన్ ఇన్ని కూడా వేయించాలంటుంది. ఒక హాస్పిటల్ ఏమో ఒక వ్యాక్సిన్ ఖరీదు వేలల్లో పెడుతుంది, ఇంకో హాస్పిటల్ ఏమో ఫ్రీ వ్యాక్సినేషన్, గవర్నమెంట్ హాస్పిటల్. సో ఆ తేడాలు కొంచెం తగ్గితే, ఆ ట్రాన్స్పరెన్సీ అవేర్నెస్ పెరిగితే, బహుశా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ విల్ బికమ్ బెటర్. యాక్సెస్ పెరిగిన కొద్దీ, ఇంకా మనం మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళ యాక్సెస్ గురించే మాట్లాడుతున్నాం. మారుమూల గిరిజన గ్రామాల నుంచి సరిగ్గా రోడ్లే లేక, ఎన్నిసార్లు అట్లీస్ట్ వారానికి ఒకసారైనా చూస్తుంటాం, డోలీ కట్టుకుని తీసుకురావడం, ఆ నదులు వాగులు దాటుకుని డోలీ కట్టుకుని తీసుకురావడం అన్న చాలాసార్లు చూస్తుంటాం. అక్కడైతే ఇంకా యాక్సెస్ అన్న మాటకు అర్థమే లేదు, మెడికల్ ఫెసిలిటీ అన్న మాటకు అర్థమే, హెల్త్ కేర్ అన్నదానికి అర్థమే లేదు. సో మరి అలాంటి చోట కుటుంబాలు ఏమవుతున్నాయి అంటే, కుటుంబాలని మనం మెయిన్ స్ట్రీమ్ కుటుంబాలనే సెలబ్రేట్ చేస్తున్నాం తప్ప, అక్కడ మగ్గిపోతున్న ఫ్యామిలీస్ గురించి మనకు అసలు పట్టించుకున్నదే లేదు.
0: ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఇవాళ మన టాపిక్ ఫ్యామిలీస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్. ఇవి ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడితే ఇది ఒక సమస్యగా ఎందుకు పరిణమించింది అనేది అందరికీ తెలుసు, పరిష్కారం కూడా అందరి ముందు ఉంది. మనం ఇప్పుడు మాట్లాడిన దాని ప్రకారం కుటుంబాలు, అసమానతలు, పిల్లల బాగుదల అనుకుంటే ఈ మొత్తాన్ని అడ్రస్ చేసేది ఒకటే ఒకటి, కామన్ స్కూల్ అండ్ కామన్ హెల్త్, పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ స్కూల్, లేదా పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. వీటన్నిటికీ సమాధానం చాలా వరకు, అన్ని అని చెప్పలేము, సమాజంలో అంతరాలు పోకపోవచ్చు, బట్ ఒక చైల్డ్ ఎదుగుదలకు ఉపయోగపడే మాత్రం ఇవి రెండు ఇన్స్టిట్యూషన్స్. లెట్స్ హోప్ పీపుల్ ఆర్ లిజనింగ్, ఆలోచిస్తున్నారని. ఇంతకుముందు మీరు తీసుకొచ్చిన ఒక అంశం ఉంది కదా, వారానికి ఒక్కరోజు పిల్లలందరినీ కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటి, ఎందుకు చదవలేదని కొట్టడం కాకుండా ఎందుకు చదవలేకపోతున్నారు అని అడిగి ఒక్క, అంటే కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు కంపల్సరీ అని ఎన్ఈపీలో ఉంది ప్రతి స్కూల్లో, బట్ గవర్నమెంట్ స్కూల్స్లో అది పాటించట్లేదు. ఎక్కడ ఎన్ఈపీలో చెప్పినప్పటికీ కూడా ఈ కౌన్సిలింగ్ అనేది లేదు, కనీసం

0: ఆ పని ఒక్కటి చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మనం ఆశించవచ్చు. లెట్స్ హోప్ పీపుల్ ఆర్.
1: థ్యాంక్ యూ.
0: అదే ప్రక్రియ కుటుంబాల్లో కూడా జరిగింది. అదే ప్రక్రియ, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ సమస్యలేంటి, ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు రాణించలేకపోతున్నారు, ఎందుకు కలవలేకపోతున్నారు అన్న ప్రక్రియ అక్కడ కూడా జరిగితే సమస్యకి ఇంకొంచెం మరింత మెరుగైన
2: పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుంతారాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ఇది కుటుంబాలు, అసమానతలు, పిల్లల ఎదుగుదల, దీనికి సంబంధించి మనం ఈరోజు చేసిన సంభాషణ.
3: ఇంతవరకు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సునీతారాణి గారు, ఎంవీ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి శ్రీ వెంకటరెడ్డి గారు, సమన్వయకర్త సీనియర్ జర్నలిస్ట్ సి వనజ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ. ఇప్పుడు సినిమా పాటలు వింటారు. వినయ విధేయ రామ ఈ చిత్రం కోసం ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఆలపించిన శ్రీమణి గీతం వినండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి. మా అన్నయ్య చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం ఉన్నిమీనం చిత్ర సుజాత ఆలపించిన శ్రీహర్ష గీతం, SA రాజ్ కుమార్ సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలు ఇప్పుడు వినండి కలుసుందాం. రా చిత్రం కోసం రాజేష్ ఆలపించిన వేటూరు గీతం, ఏసీ రాజ్ కుమార్ సంగీతం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 10:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కాచిగూడ నుంచి విశాఖపట్నం వరకు ఈరోజు 07810 నెంబర్ గల ప్రత్యేక రైలు నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైల్లో స్లీపర్, జనరల్ బోగీలే ఉంటాయి. ఈరోజు రాత్రి 8:45 బయలుదేరి రేపు ఉదయం 9:30 గమ్యస్థానానికి చేరుకుంటుంది. మల్కాజ్గిరి, చెర్లపల్లి, కాజీపేట, వరంగల్, యనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటల్లో ఆగుతుంది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లెపాటల పండుగ పేరిట నిన్న ప్రత్యేక జానపద విభావరిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి NH 44 పరిధిలోని 3 విభాగాల్లో 6 వరుసల విస్తరణ పనులకు NHAI తాజాగా టెండర్లు ఆహ్వానించింది. సుమారు 39 కిలోమీటర్ల మేర సాగే ఈ పనులను ఈపీపీ విధానంలో చేపట్టనున్నారు. పాత గుత్తేదారుతో ఒప్పందం రద్దు కావడంతో కొత్తగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ 2026-27 విద్యా సంవత్సరం నుంచి గణితం, రోబోటిక్స్, ఏఐ వంటి పలు కొత్త యూజీ, పీజీ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించనుంది. సెమీకండక్టర్, స్పోర్ట్స్ అనలిటిక్స్ వంటి వినూత్న సబ్జెక్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.iitm.ac.in ను సందర్శించవచ్చు. ఎల్పీజీని భారత్కు రవాణా చేస్తున్న సైమీ, ఎన్వీ, సన్షైన్ 2 ట్యాంకర్ నౌకలు సురక్షితంగా హార్మోజ్ జలసంధిని దాటాయని అధికారులు నిన్న వెల్లడించారు. దీంతో పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి జలసంధిని దాటి భారత్కు చేరిన సరుకు రవాణా నౌకల సంఖ్య 13కు చేరింది. తెలంగాణలోని మాచారంలో కొత్తగా కాస్టింగ్ మెషిన్డ్ కాంపోనెంట్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 290 కోట్ల రూపాయల మూలధన వ్యయానికి పిట్టి ఇంజనీరింగ్ లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెన్నిస్ నంబర్ 1 ఆటగాడు యానిక్ సినర్ ఇటలీ ఓపెన్ సెమీస్లో అడుగుపెట్టాడు. నిన్న క్వార్టర్ ఫైనల్లో ఆయన 6-2, 6-4 స్కోరుతో రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్పై గెలిచాడు. ఈ క్రమంలో మాస్టర్స్ 1000 టోర్నీల్లో వరుసగా 32వ విజయం సాధించిన ఆటగాడుగా ఇటలీ స్టార్ సినర్ నిలిచాడు. దిగ్గజ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ను అధిగమించాడు. ఈరోజు ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వయోలనిస్ట్ ద్వారం దుర్గాప్రసాదరావు గారితో పరిచయం వింటారు.
1: దుర్గాప్రసాదరావు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు కర్ణాటక సంగీత రంగంలో వయోలనిస్ట్గా, అధ్యాపకుడిగా ప్రసిద్ధులు, రచయితగా మీరు రాస్తారు వ్యాసాలని చాలా మందికి తెలియదు. ఇటీవలే జీవాళి అనే ఒక 90 వ్యాసాలు రాసి ఒక పెద్ద పుస్తకాన్ని వెలువరించారు మీరు. ఈ పుస్తకాన్ని అందుకుని దీన్ని చదివి చూసిన వాళ్ళందరూ కూడా దీని గురించి ప్రస్తుతిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక విలక్షణమైన పుస్తకం, ఒక అద్భుతమైన అనుభవం అని. ఎందుకు రాయాలనిపించింది 83 ఏళ్ల వయసులో?

0: ఈ పుస్తకాన్ని అందుకొని దీన్ని చదివి చూసిన వాళ్ళందరూ కూడా దీని గురించి ప్రస్తుతిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక విలక్షణమైన పుస్తకం, ఒక అద్భుతమైన అనుభవం అని. ఎందుకు రాయాలనిపించింది 83 ఏళ్ల వయసులో?
1: ఈ సందర్భం ఏదో నాకు తెలిసినవేవో కొన్ని విషయాలు రాసిన మాట నిజమే. వాటిని సంబంధించుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించి మాటలు చెప్పమని అడగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆకాశవాణి ఈ అదృష్టం నాకు కల్పించడమే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆకాశవాణి చేసినంత సేవ బహుశా పూర్వం సంస్థానాలు, చక్రవర్తులు, రాజులు చేసి ఉండొచ్చు, కానీ మన ఆధునిక పరిస్థితుల్లో ఒక సంస్థ, అది కూడా దేశమంతా వాటి శాఖలతోటి అల్లుకొని ప్రపంచమంతా మన కల్చరు, మన సంగీతం, మరి మన పరిస్థితులు అన్నీ తెలియజేసే సంస్థ ఆకాశవాణి ఒక్కటే మన దేశంలో. ఒక ప్రాథమికమైన సంస్కృతిని వ్యాపింపజేయడం ఇన్ని భాషల ద్వారా, ఇన్ని భాషలకి ఒకే దృక్పథం వచ్చేలాగా చేయడం, ఇంత ఏ సంస్థ ప్రపంచంలో ఇంత పని చేయలేదు అనుకుంటున్నాను.
0: ఒక జాతికి
1: ప్రపంచానికే చేసిన సంస్థలు కొన్ని అంశాల్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి కొద్దిగా కొంచెం లేటుగా ఆలస్యంగా వచ్చింది అనుకోండి, కానీ మన దేశ పరిస్థితుల్లో వాటిని చూసి, మన ప్రజల స్థితిని చూసి, దానికి అనుగుణంగా ఇంత సేవ చేసింది. ముఖ్యంగా మా సంగీతానికి ఇంకా మరి దిక్కుతోచిన వేళలో ఆకాశవాణి చేసిన పోషణ సంగీతానికి అన్ని విధాలుగానండి. గొప్ప గొప్ప విద్వాంసులు, మారుమూల ఉండిపోయిన విద్వాంసుల్ని తీసుకొచ్చి గౌరవంగా వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థితిని కల్పించింది ఆకాశవాణి. అంతేకాకుండా సామాన్య ప్రజలకి చాలా విద్యల్లో, చాలా శాఖల్లో, అందులో సంగీతానికి ముఖ్యంగా మరి ఒక సంస్కృతిని ఇచ్చింది. దీనికి మేము ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటాము. నాకు 14 ఏళ్లప్పటి నుంచి నేను ఆకాశవాణిలో పాల్గొనడం, నన్ను అసలు ఒక గుర్తింపు ఇవ్వడం ఆకాశవాణితో ప్రారంభమైంది. కానీ 7-8 ఏళ్ల వయసు నుంచి కూడా ఆకాశవాణి తోడ్పడుతూనే ఉంది నాకు. దానికి ఒక దృష్టాంతం చెప్తాను. ఒక గొప్ప విద్వాంసుల కాన్సర్ట్ అవుతుంది అనుకోండి మెడ్రాసు నుంచి, ఆ రోజుల్లో నాకు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు, అప్పటికి కొంచెం వయలిన్ వాయిస్తున్నాను నేను. ఒక ఆ మహానుభావులు, సంగీత కళాంధులు, సంగీత రత్నాకరుడు ఎవరు, అరేకుడి రామానుజయం గారో లేకపోతే రాయరత్నం బిళ్ళేగో ఎవరో పాడుతున్నారు కాన్సర్ట్, గంటన్నర కాన్సర్ట్ పాడతారు. మా నాన్నగారు, రే నువ్వు వయలిన్ తీసురా, రేడియో పక్కన కూర్చో, వాళ్ళకి పక్క వాయిద్యం వాయించు, ఇది నీకు నేర్పుతుంది. అది ఎంత అవకాశం అది.
0: అలా చేసేవారు,
1: ఇట్లా చేసేవారు మేము పెరిగాము. అట్లా ఆకాశవాణి తోడ్పాటు మరి మా జీవితం అంతా ఉన్నట్టే కదా, అంతకు ముందు నుంచి ఉంటూనే ఉన్నాం రేడియో మేము. అందుకని అలాంటి జ్ఞాపకాలు, అలాంటి జీవన విధానాలు, మరి ఆకాశవాణికి ఉండే ఆ స్థితి, అవన్నీ నాకు మా ఆలోచన విధానానికి అవి పునాదులు. వాటి గురించి చెప్పుకోవాలి కదా, కృతజ్ఞత అయినా చెప్పుకోవాలా, ఎవరికో పై వాళ్ళకి తెలియాలని కాదు నేను చేసిన. ఈ ఆకాశవాణి సంస్థ చాలా గొప్ప సేవ చేసి ఉండవచ్చు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా చేసి ఉండవచ్చు, కానీ అప్పటికీ మన దేశంలో ప్రఖ్యాతంగా బీబీసీ వాళ్ళ ప్రసారాలు ఉన్నాయి. మన జాతిలో ఉండే మేధావులు, ఎంతో ప్రతిభ ఉన్న కవి పొంగవులు అందరూ ఆ బీబీసీని విన్నవాళ్లే. మా చిన్నతనం నుంచి కూడా ఆ బీబీసీ ఇతర సాహిత్యాల గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి కొంతైనా జ్ఞానం ఇచ్చింది మాకు. ఎందుకంటేనండి, నేను అంటున్నది చదువుకొని ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడం వేరు, మాట వినికిడి ద్వారా అర్థం చేసుకోవడం వేరు. ఇది ఆకాశవాణి చేసిన పని. సంగీతం కానీ మరి ఇతర విషయాలు కానీ ఒకరు గురువు చెప్తుంటే, వింటూ ఉంటే ఆనందంతో పాటు జ్ఞానం వస్తుంది. చిన్నప్పటి నుంచి మా చదువులో కూడా ఒక భాగం రేడియో అనే ప్రక్రియ.

0: కానీ వాటి గురించి కూడా మాకు రూల్ చెప్తుండేవారు, మేము చదువుకున్నాము, అవి విన్నాము కాబట్టి ఆ ఫారమ్స్ కూడా కొంచెం ఉద్రేకపరుస్తాయి మనిషిని. పెద్ద సృజన వైపు మళ్లించకపోయినా ఒక రకమైన భావోద్వేగం కలుగుతుంది కదా.
1: సంగీతం గురించి, సంగీత సంప్రదాయం గురించి, మీ ద్వారం కుటుంబంలో సంగీతం ఎలా వచ్చింది, ఎలా నెలకొంది, దానికి మీ కుటుంబ వాతావరణం, కుటుంబంలో ఏర్పడిన అనేక నిర్వహణ పద్ధతులు, వాటన్నిటి గురించి కూడా మీరు చాలా వివరంగా చెప్పారు. మీకు తెలిసిన, మీకు నచ్చిన సంగీతకారులు, ప్రత్యామ్నాయ పద్ధతులు అని మీరు శీర్షికతో చాలా వ్యాసాలు రాశారు. ఆ పద్ధతుల్లో పోయిన కళాకారుల గురించి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం పట్టణం, ఆ సంస్థానం యొక్క ప్రత్యేక పరిస్థితి, అక్కడ తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆధునిక కాలంలో ఆధారమైన పరిస్థితులు, అది ఎలా ఉండేది ఆ వాతావరణం, దాన్ని కూడా ఉబికి వచ్చేటట్టుగా చక్కగా రాశారు. ఇందులో సాహిత్య విమర్శ ఉంది, మీ సొంత రచనలున్నాయి, కవితలున్నాయి, మీ కవితలున్నాయి, మీరు చేసిన అనువాదాలున్నాయి, అట్లాగే కళారంగం గురించి, ఆర్ట్ గురించి కూడా మీ వ్యాసాలన్నీ ఉన్నాయి.
0: ఈ పుస్తకం గురించి కొద్దిగా వివరం ఇవ్వాలంటే, నా అనుభవాలు, చిన్నప్పటి అనుభవాలు, నా ప్రయాణంలో అనుభవాలు, పుట్టిందే 1942. కాస్త జ్ఞానం వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నది ఎప్పటికే 10 ఏళ్ళు అవుతాయి, కానీ ఆ పాటి జ్ఞానం రాదు. అప్పటి పరిస్థితుల్లో చాలా గొప్ప విద్వాంసులు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ అబ్జర్వ్ చేసి అంతో విశ్లేషణ చేసుకుంటే గానీ అర్థం కాని పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. 1919 మా విజయనగరంలో సంగీత కళాశాల, మొట్టమొదటి సంగీత కళాశాల దక్షిణాదినే ప్రారంభమైంది. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది, ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ అది ఇలా ముగిసింది. మహమ్మారులు వచ్చి పడ్డాయి, మన దేశం కూడా కొన్ని వేల మంది సైనికులు చనిపోయారు. ఆ తర్వాత పెద్ద మహమ్మారి వచ్చి అనేక వేల మంది ప్రాణ నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మహారాజా వారు ఒక సంస్కృత కళాశాల, ఒక సంగీత కళాశాల, సైన్స్ కాలేజ్ ఇవన్నీ ప్రారంభించి నడిపిస్తున్నారంటే, ప్రపంచ పరిస్థితులు అన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇంకా ఆనందం అనేది దొరుకుతుందా? మళ్ళాను ఈ కవులు ఉంటారా, విద్వాంసులు ఉంటారా అని ఒక ఆందోళన చెందే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పుడు ఆశాజీవి కదా మానవులు, అందులో కాస్త ఆలోచించే వాళ్ళు, మేధావులు తప్పకుండా ఉంటారు. అందుకని వాళ్ళ మధ్య పెరిగానండి నేను. చాలా గొప్ప పండితులు, విద్వాంసులు, గంధర్వులు వీళ్ళు అనుకునే విద్వాంసులు సంగీతం వింటూ చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి పెరిగిన వాడికి ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అందుకని ఒక మనకి సాధన తక్కువయ్యో జ్ఞానం తక్కువయ్యో మనం ఆ స్థాయి రీచ్ అవ్వలేం కానండి, ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది కదా, ఒక ఇదిగో మనకి ఆదర్శం కనిపిస్తోంది పొద్దుట ఎదుట లేవగానే.
1: మహాకళాకారుడు, ఈ మహారచయిత,
0: అందరూ ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఈ పరిస్థితులకి దోహదం చేసింది కూడా ఈ మీడియా, ఆకాశవాణి. ఇప్పుడు పరిస్థితుల్లో ఏమో నాకు తెలియదు కానండి, ఒక్కప్పుడు బిస్మిల్లా ఖాన్ ఢిల్లీ నుంచి వస్తున్నారనుకోండి, వాయిస్తున్నారనుకోండి, 9:30 ఆ షెడ్యూల్ కాన్సర్ట్, 12:00 కూడా అది పూర్తయ్యేది కాదు. మా పెద్దవాళ్ళు వచ్చి ఇంకా పడుకో చాలు అని మా నాన్నగారు దెబ్బలాడేవారు. అదే బిస్మిల్లాగా వస్తుందండి ఇంకా అంటే, వస్తుంది బాగానే ఉంది కానీ రేపు పొద్దున నువ్వు అందులో ఒక్క సంగతి అయినా వాయిస్తున్నావా పొద్దున్న అని అడిగే దెబ్బలాడేవారు. అలాంటి పరిస్థితి ఉండేది అనమాట. నేను అంటున్నది ఏమిటంటే, దేశమంతా పరిస్థితే కదా ఈ ఆకాశవాణి ద్వారా కుదిరింది. అంతేకాకుండా విద్వాంసులు అందరికీ అదే పరిస్థితి ఉండేది దేశంలో, చదువుకున్న వాళ్ళు సాహిత్యంలో, మా మిగతా వాళ్ళు మిగతా కళల్లో,
1: దేశమంతటా కూడా ఒక గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనానికి అవకాశం ఉన్న పరిస్థితి ఉండేది. దానికి ఆకాశవాణి కూడా చాలా
0: దోహదం
1: చేసింది. ద్వారం కుటుంబం సంగీతంలో ఏదైతే సాధించిందో, ద్వారం శైలి లేక ద్వారం సంప్రదాయం అంటూ ఏదైతే ఉందో, మీ వయోలినం మీద ఏదైనా ఒక చిన్న రచన వినిపిస్తారేమో.
0: ద్వారం సాంప్రదాయం అనేది నిన్న ఏమి మంచి ఉందో ప్రపంచంలో అది ఇవాళ కూడా లభించేటట్లు చేయడం అనేది సాంప్రదాయం. సంప్రదాయం నిన్నటి నుంచి మనకు వచ్చినది, ఇచ్చినది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన దాకా ఆ సంప్రదాయం కర్ణాటక సంగీత సాంప్రదాయం. ఈ దక్షిణ దేశం అంతా అది ఒక్కటే ఉంటుంది. ఆ సంప్రదాయం

0: దేన్ని బట్టి వస్తుందంటే, ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని ప్రతి వాళ్ళు పాడతారు, కీర్తన చేస్తారు. అందులో ముఖ్యంగా ఆ రోజుల్లో ఏదైతే భక్తి మూమెంట్, భక్తి విప్లవమో భక్తి మార్గాల్లోకి రావడమో జరిగిందో, అది ఒక గొప్ప సాంప్రదాయం. 400-500 ఏళ్లగా అది దేశమంతా అల్లుకొని ఉంది, సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ. ఈ భక్తికి మన కర్ణాటక సంగీతంలో కీర్తన ఆధారం. ఆ కీర్తనలో ఉండే సాహిత్యం, దానికన్నా ముఖ్యంగా సాహిత్యం అంటే పెద్ద కావ్యం ఏం కాదు కదండి. కీర్తన అంటే 4 లైన్లు ఉంటాయి, అయ్యప్ప మహా ఉంటే 6 లైన్స్ ఉంటాయి. దాంట్లో ఒక థీమ్ ఉంటుంది, అది భగవత్పరంగా కావచ్చు కానీ అంతర్లీనంగా ప్రపంచం మానవుడి ఆలోచనల పరంగానే ఉంటుంది. ఆ కీర్తన వాయించడానికి ఒక పద్ధతి కర్ణాటక సంగీతంలోనే కాదు, అసలు కీర్తన సంగీతం అంటే ఆ భక్తి మూమెంట్ నుంచి వచ్చినది. అది అది అస్సాం దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఒకే రీతిగా ఉంది. ఆ కీర్తన గురించి మాత్రమే ఒక పల్లవి వాయించి మీకు చూపిస్తాను. అంటే మేము ఎలాగా ఆ భక్తి మూమెంట్ని, దాంట్లో ఉండే సంగీత యొక్క ప్రభావాన్ని సాహిత్యానికి మాటలతో సంబంధం లేక ఎలాగ ఇవ్వగలమంటే, చక్రస్వామి వారి కీర్తనలే 600-700 దొరుకుతున్నాయి. చాలామందికి అవి పరిచయాలే. బాగా అందులో ప్రవేశం ఉండేవాళ్ళు, ప్రవేశం అంటే వినికిడి ప్రవేశం ఉన్న వాళ్ళకే వాటి గురించి తెలుసు, అందులో ఉండే థీమ్ గురించి. అందుకని వాళ్ళకి ఎలాగూ ఇది ఫలానా కీర్తన నగు మమ్ము వాయించామనుకోండి, ఇది వెంటనే వాళ్ళకి కనీసం థీమ్ అయినా గుర్తొస్తుంది. అందుకని మాటకి అక్కర్లేదు పెద్దగా సంబంధం అది వాయిస్తున్నప్పుడు. అలా ఉండాలి. అలాంటిది ఏదో ఒక కీర్తన మీకు వాయించి చూపిస్తాను. అంటే దాంట్లో ఎలాగో వాయిస్తున్నాను కాబట్టి ఒక రకమైన మార్పు చాగరాస్వామి ఏం తీసుకొచ్చారు అది కూడా సైమల్టేనియస్గా చూపించవచ్చు కదా అని ఆశపడుతున్నాను నేను. అనాథుడను గాను మరి నువ్వు పలానంతటి వాడివి, నీ మీద నాకు గురి ఉంది అని రాముడితో చెప్పుకుంటున్నారు ఆయన. అందుకని అది జింగ్ల అనే రాగం చేశారు. జింగ్ల మంది కాదు, నార్త్ ఇండియన్ నుంచి తీసుకున్నారు ఆయన. దానికి ఒకటి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. మనం ఎక్కడి నుంచో తీసుకోవచ్చు, మనకి పూర్తిగా కొత్తదై ఉండొచ్చు, కానీ దానికి మనకి అనుకూల ప్రజానుకూలమైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగి ఉండాలి గొప్ప కంపోజరో ఎవరైనా. దానికి కారణం అనుకూలత ఎక్కడి నుంచి వస్తుందండి, వాళ్ళ జీవన విధానం నుంచి వస్తుంది. సౌత్ అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, నార్త్ అంటే ఒకటి ఉండవచ్చు, కానీ వాళ్ళకి ఇవన్నీ కామన్ అందరికీ వర్తించే మౌలికమైన విషయాలు, మౌలికమైన అభిరుచులు ఉంటాయని నమ్ముతారు వాళ్ళు. అందుకని ఆ జింగ్ల రాగంలో అనాథుడిని గాను అనేది 2 నిమిషాలు పడుతుంది. అది మీకు వాయించి ఓ పల్లవి అనుపల్లవి చరణం వరుసగా వాయించేస్తే ఎక్కువసేపు పట్టదు.
1: సరే,
0: అసలు ఇలాగ 2 నిమిషాల్లో నేను వాయించేస్తాను అని నేను ఎందుకు అనుకోగలుగుతున్నాను? కచేరీలో అయితే నేను 10-20 నిమిషాలు వాయిస్తాను. ఇది ఆకాశవాణి వారు ఏం చేశారంటే నాయుడు గారి చేత 2 కీర్తనలు వాయింపించారు. అది స్టాప్ గ్యాప్ కింద వేసేవారు, అది అప్పుడు డిస్క్ రికార్డింగ్స్ ఉండేవి, ఫిలప్ మ్యూజిక్ లాగా వాడేవారు. అది ఎంతో ఆనందం కలిగించేది జనానికి కూడాను, అంత గొప్ప వాద్యం అది. అలాగే రవిశంకర్ అలాగే చాలా మందిని వాడింది ఆకాశవాణి. కానీ అక్కడి నుంచి మాకు తెలిసి వచ్చింది అనమాట, అంతా మనం భోంచేయక్కర్లేదు, ఒక ముద్దలో కూడా మనకి కడుపు నిండడం, ఆకలి తీరడం, మన రుచి తెలియడం, అది అది వాయించి చూపిస్తాను. మన సాంప్రదాయం అక్కడే మా స్కూల్కి సాంప్రదాయానికి అన్నిటికీ స్టైల్కి అన్నిటికీ దొరుకుతాయి. ఒక కీర్తన వాయించే ముందు కొద్దిగా రాగం పరిచయం చేస్తాం, ముందు కొంచెం రాగం వాయించి తర్వాత కీర్తన వాయిస్తాం. చూడండి,

0: ఇందులో మా స్కూల్, మా ద్వారం స్కూల్ ఏదైతే అనుకుంటున్నామో దానికి మూల కారణం ఏమిటంటే అభిప్రాయం అని ఒక మాట వాడతారు మన దక్షిణాదిన. అంటే ఏంటంటే మొత్తం ఎలాగ చూడాలి ఈ పెర్ఫార్మెన్స్ని, లేకపోతే అందులో ఉండే కంటెంట్ని, అందులో ఉండే స్టైల్ని కానీ, రచనా విధానాన్ని కానీ, దాంట్లో వెనకాతల ఇచ్చిన మెసేజ్ని కానీ, ఈ వీటన్నిటి గురించి ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటుంది పెద్ద ఆర్టిస్టులకి. అది సంపూర్ణమైన అవగాహన అన్నమాట, ఆ రచన గురించో లేకపోతే దానికి ఉపయోగించవలసిన టెక్నిక్స్ గురించి కానీ, ఇవి అన్నీ సాంప్రదాయకంగా వస్తాయి. కానీ వాటి మీద ఒక రకమైన ముద్ర ఈ కళాకారుడు వేస్తాడు. అది సంప్రదాయం. ఈ టెక్నిక్ ఆ కళాకారుడికి ఎక్కడి నుంచి, ఆ గురు పరంపర తర్వాత శిష్యవర్గంకి వచ్చేది, అది స్కూల్.
1: స్కూల్ అంటే హిందీలో ఘరానా.
0: ఘరానా చాలా గొప్ప పదం అది. ఘరానా అన్నమాట, ఇంటికి తిరిగి ఎంత తిరిగినా ప్రపంచం ఇంటికి వచ్చి గుమ్మంతం చేసి పడిపోయే వాళ్ళు ఉంటారు, వీరవిహారం చేస్తారు వీధిలో, ఇంటికి వచ్చి గుమ్మంతం చేసి వాళ్ళ గుమ్మమే వాళ్ళు మర్చిపోతారు. అంటే ఏంటి, బేసిక్ థింగ్స్ ఏమిటి, మన అసలు స్థానం ఎక్కడ ఉన్నది, ఎక్కడ మన హృదయం ఉన్నది, ఎక్కడ మన మైండ్ పని. తిరిగినా పర్వాలేదు, మైండ్కి ఏముందండి, ఎక్కడ ఎవరు చెప్పినా అది ఆలోచన వెళుతుంది. కానీ దేన్నైతే మనం హృదయం అంటున్నామో అది భావన, అది అది హృదయం అనేది వేరే ఎక్కడా లేదు, అంటే అది శరీరంలో మన నాడీ మండలంలో అన్నిట్లోనూ కలిసి ఉంటుంది. దానివల్ల ఏమిటవుతుందంటే మనిషికి మనిషికి తేడా వస్తుంది. ఎవరి శైలి వాళ్ళది, శైలి అంటే ఏమి లేదు, మనని మనం ఏ విధంగా ప్రపంచానికి ప్రజెంట్ చేసుకోవడం, అది శైలి. అందుకని మా భావనలో, మా పెద్దవాళ్ళని వినడంలో నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, గొప్ప అభిప్రాయం అది, మాకు ఏంటి ప్రధానం వీళ్ళకి జీవితంలో అనేది ఆలోచిస్తే, మా నాన్నగారు నరసింహరావు గారు కానీ, మా నాయుడు గారు కానీ, మా సీనియర్ విద్వాంసు చాలా మారేళ్ళ కేశవరావు గారు ఉన్నారు అనుకోండి, మంగతయారు గారు ఉన్నారు, వీళ్ళందరూ మా సీనియర్స్. అలా కాకుండా కొంచెమే అబ్బిన విద్వాంసుల దగ్గర కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ స్కూల్ వల్ల వస్తాయి కదా. వీళ్ళందరికీ ఏమిటి కావాలని ఇలా వాయించేస్తున్నారు వీళ్ళు ఇంత గొప్పగా అని ఆలోచిస్తే, వాళ్ళకి సౌఖ్యం కావాలి. అసలు ప్రపంచంలో మానవులందరికీ కావాల్సింది అది ఒకటే కదండి.
1: అంటే ద్వారం ఘరానానండి, ద్వారం పద్ధతిలో ఈ సౌఖ్యానికి ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యం ఉందంటున్నారా మీరు?
0: సౌఖ్యానికి అందరూ ఇస్తారు ప్రాగ్యం, చెప్తున్నాను కదా, మానవుడు అనేవాడికి కావాల్సిందే సౌఖ్యం. కానీ అది సంపాదించుకునే విధానం ఉంటుంది, అనుభవించే విధానం కూడా ఉంటుంది. వ్యక్తిని బట్టి అది ఉంటుంది, వాడి పరిస్థితుల్ని బట్టి ఉంటుంది అనుకోండి, మిగతా వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది, సాంఘికంగా కూడా ఉంటుంది. అదే స్కూల్, ఆ ఒక విధమైన ఆనంద స్థితి. దీనికి చాలా

0: మనకి శాస్త్రాల్లో మనం తక్కువ వాళ్ళు ఏం కాదు కదండి, మన శాస్త్రకర్తలు వాళ్ళు చాలా లెవెల్స్ చెప్పారు వీటిని. మన జీవితానికి సంబంధించినవి దృష్టాంతాలతోటి ఈ కాలానికి పనికి వస్తాయో తీసుకుంటున్నారో లేదో తెలియదు కానండి. అందుకని వీళ్ళకి ఆ సౌఖ్యభావం ఎలాగ వస్తుంది వీళ్ళ వాద్యంలో అనేదే స్కూల్.
1: ద్వారం వారి బాణి అనే మాట వచ్చింది అనుకోండి, మీరెట్లా దాని గురించి చెప్పండి.
0: అదే బాణి అంటే వాణి అనమాట, వాణినే బాణి అన్నారు. వాణి అంటే మాటలు. ఆ మాటలు ఏ సందర్భానికి ఏ భావంతో మనం మాట్లాడుతున్నాము, ఇవన్నీ ప్రాంతీయంగా కూడా ఏమిటంటే భాష వ్యక్తీకరణ ఒకటి, కానీ అవతల వాడికి చేరాలి కదా, ఆ చేరడానికి ఒక సమగ్రమైన సాంఘిక వాతావరణం ఒకటి ఉంటుంది. అందువల్లే మనం ఆ మాటలను అలా వాడగలుగుతాం. అది ఏ ప్రాంతానికి ఏ వాణి ప్రత్యేక వాణి ఉంటుంది, ఒకే మాటని అనేక విధాల పలికే వాణి, ఇది కూడా వాణిలో భాగమే. దాని ఎక్స్టెన్షనే మా సంగీతం అనుకుంటాం మేము. అయితే దాన్ని కాకు అంటారు కదండి సాహిత్యంలో, అందుకని మా వాళ్ళు కొంతమంది సంగీత కాకు అని వాడడం కూడా ఉంది. ప్రాంతీయత తాలూక ప్రభావం ఉంటుంది ఆ వాణి మీద. ఈ ప్రాంతీయత మాది ఏంటంటే ఉత్తరాంధ్ర అని అనుకుంటున్నాం కదా, పరిస్థితులను బట్టి మొదటి నుంచి వాడుతున్నారు. అది కళింగ ప్రాంతం అంటున్నారు. మహానదులు ఏమీ లేవు అక్కడ. గోదావరి దాటిన తర్వాత ఒక 200 మైళ్ళు మహానది ఏమి లేదు. మా ఉత్తరాంధ్ర దాటిన తర్వాత ఏవో చిన్న చిన్న నదులు మేము ప్రేమించుకునే ఉన్నాయి, నాగావళి, వంశధార, వాటితోటి మేము తృప్తి పడుతున్నాం అనుకోండి. మళ్ళా మహానది ఆ ఒరిస్సా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ మాకు మన మహానది దొరకదు.
1: ఆ
0: నేపథ్యంలో
1: ఏర్పడిన జీవన దృష్టి,
0: ఒక జీవన దృష్టి, ఒక అభిప్రాయం, జనంతో సంపర్కం వల్ల కూడా అది బలపడుతుంటుంది అభిప్రాయం. ఆ అభిప్రాయం అనుసరించి అక్కడ కళలు కూడా చాలా బలంగా పుట్టుకొచ్చాయి.
1: ద్వారం బాణీలో అది ఎలా ఉందంటారు మీరు?
0: ఆయన ఆ పరిస్థితుల్లోంచి ఒక విధమైన ప్రకటన, అభిప్రాయ ప్రకటన చేసేది సంగీతంలో అయితే సంగీతంలో, సాహిత్యంలో అయితే సాహిత్యంలో. గురజాడ అప్పారావు గారు చేశారనుకోండి, ఏ ఫారం ముట్టుకున్నా ఒక అభిప్రాయంతో చేశారు ఆయన. అది ఆ అభిప్రాయం జనసామాన్యంలో బాధగానో ఆనందంగానో ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత అభిప్రాయం జనంలో ఉంటుంది. అది గ్రహించకుండా మనం ఇంట్లో కూర్చొని మన కల్పనతోటి మన మనోధర్మంతో సృజన వచ్చేస్తుంది అనుకోవడం, అది కాపీ చేయవచ్చు. నాయుడు గారు ఆయనకి సంగీత కళ అనేది అకాడమీలో ఇస్తే అక్కడేమో చివరి మాట ఏం చెప్పారంటే, విద్వాంసులందరికీ ఒక మనవి చేస్తున్నాను, అందరూ కచేరీ చివరిలో ఒకటైనా జానపద గేయం శుద్ధంగా పాడండి అన్నారు.
1: శుద్ధంగా,
0: శుద్ధంగా ఏమిటండి జానపద గేయం? శుద్ధంగా ఎలా పాడుతుంది, వాళ్ళు శుద్ధంగా పాడుతున్నారా అనే ప్రశ్న వస్తుంది. మనది ఏదైతే గ్రాంధికం అనుకుంటున్నామో లేకపోతే శాస్త్రీయం అనుకుంటున్నామో అదే ఒక స్థిరమైన శుద్ధమైన ది ప్యూరెస్ట్ అని అనుకోవడానికి అవకాశాలు లేవు. అనంతావై శృతులు ఉన్నాయి, 22 శృతులు అని మేము ఏదో ఒక శాస్త్రంలో రాసి ఉంటాయి, కానీ వాళ్ళే చెప్తారు మళ్ళా శాస్త్రంలో అనంతావై శృతులని. ఎందుకు చెప్తున్నారంటే ఎదురుగానే వీడు ఆ గ్రంథం రాస్తున్నప్పుడే ఒక బిచ్చగాడు వెళ్ళి అక్కడ పాడుతూ ఉంటాడు, లేకపోతే ఒక గంగిరెత్తులు వాడు వచ్చి సన్నాయి వాయిస్తుంటాడు. అందులో శృతులు వీళ్ళకి అర్థం కావు. ఆ శృతులు మనం అది అటెంప్ట్ చేద్దాం అనుకుంటే, వాళ్ళ సంగీతం మనం వాడదాం అనుకుంటే, లేకపోతే ప్రదర్శిద్దాం ఏదో ఒక ప్రైడ్తోటో. ఇందులో గర్వపడాల్సిందేను, పోటీతత్వం ఏమి లేదు కళల్లో. ఏదైతే అక్కడ అందంగా కనిపిస్తుందో దాన్ని అలాగ మనం స్వీకరించగలిగిన సాత్వికత ఉండాలి మనకి. అప్పుడేంటవుతుందంటే మీరు దాన్ని జాగ్రత్తగా వింటారని ఉద్దేశం అయింది. మనం విన్నప్పుడే ఒక భేదభావంతో విన్నాం అనుకోండి, మా ఆవిడకి చదువు రాదండి, మా ఆవిడ చదువుకోలేదండి, అది కాదు కదా. ఇది ఒక ఇంటర్టెక్చువల్ వర్క్ లాగుతుంది కదా జీవితం. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన అన్నారు, దాంట్లో ఒక శుద్ధత ఉందని. గురువులు ఏం చెప్పేవారంటే అండి, మాటి మాటికి మాలాగా మీరు వాయించకండి, మా దగ్గర నేర్చుకోండి. అవి స్కూల్కి సంబంధించినవి, సాంప్రదాయానికి సంబంధించినవి కూడాను, కానీ మా అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటి కాదు కదా. మీరు తరాలు అంతరాలు ఉంటాయి, అది కాకుండా ప్రతి మానవుడికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల స్వేచ్ఛకి ఆధారం ఏమిటంటే సాత్వికత. అవతల వాడిని మనం గౌరవించి వాడి అభిప్రాయాన్ని స్వీకరించాలి మనం.

0: ఓరెవరి బండి వాళ్ళ వాయిస్తారు, లేకపోతే రంగం వెళ్ళిపోతున్నానే అని వాయిస్తారు. అది వాళ్ళిద్దరు సంవాదం ఉంటుంది అందులో, అది వాయించి చూపిస్తాను కొంచెం. అప్పుడు సోషల్ కండిషన్స్లో రంగం వెళ్తే గానీ వాళ్ళకి జీవనం లేదు.
1: రంగం అంటే రంగోన్,
0: రంగోన్ ఇక్కడ ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో ఏంటంటే లేబర్ని ఎక్స్పోర్ట్ చేయడం, నీకు మంచి తిండి దొరుకుతుంది, మంచి నువ్వు ఇంటికి బంగారం పంపించగలవని ఆశపెట్టి ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం కూలీల్ని. అలా కోటీశ్వర్లు అయిన వాళ్ళు బిజినెస్ మెన్ ఉండేవారు అప్పుడు, ప్రతి ఊళ్ళోనూ ఉండేవారండి. అందుకని ఇది చాలా పాపులర్ అయింది అప్పుడు. నేను రంగం వెళ్ళిపోతున్నాను, నీకు బంగారం కొని పెడతాను అంటే ఆవిడ వద్దు, నువ్వే బంగారం, నా బంగారం, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నేనేం చేయాలి ఇక్కడ కూర్చొని అని ఆవిడ రిప్లై. అది ఉంది అనుకోండి, అది నాయుడు గారు చాలా గొప్పగా వాయించేవారండి, చూపిస్తాను. నాయుడు గారు ఆ వయలిన్ శృతి కూడా మార్చేవారు ఈ కీర్తన కోసం. మధ్యమ శృతిని చేస్తే రెండు స్థాయిల్లో వాయించడానికి ఈజీ అవుతుంది. దిగువ స్థాయిలో వాయించినప్పుడేమో అది మేల్ వాయిస్ ఉంటుంది, పైన వాయించినప్పుడు ఫిమేల్ వాయిస్ లాగా ఉంటుంది. ఆ రెండు రాగాల మిశ్రమం కూడా ఉంటుంది అందులో. ఒక దాంట్లో అతను ధీరంగా పలుకుతాడు, నేను ఇంత సాధించుకోవడం చేస్తాను, అదే నువ్వు వెళ్ళిపోతే నా జీవితం ఏంటని ఆవిడ ఉంటుంది. ఆ తేడా కూడా గమనిస్తారు చూడండి.

0: చాలా బాగుంది.
1: ఇందులో ఆ స్వరాలు ఉంటాయి కదండి, ఇవి సాధారణంగా ఆ కాంబినేషన్ తోటి, అంటే ఆ కూటమిగా వాడిన సందర్భాలు కొద్ది శృతులు తేడాతోటి వాళ్ళు పాడతారు. ఆ పాడడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే యాస, అక్కడ ఉండే భాష, ఆ భాషలో ఉండే ముఖ్యంగా యాస. అందుకనే ఇక్కడేమో ఫోక్ సాంగ్ ఒకలా ఉంటే అస్సాం ఫోక్ సాంగ్ ఇంకొకలా ఉంటుంది. ఇదే స్వరాలు, బెంగాలీది ఒకలా ఉంటే కేరళది ఇంకోలా ఉంటుంది. అది శుద్ధత అన్నమాట. జనంలో ఉంటుందండి శుద్ధత, మనంలో ఏముండదు. ఆ జనంలో ఉన్న శుద్ధతని, లేకపోతే వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ ఆనందాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ముందు లెక్కలో కంటే ఏమి లేదు, ఇది కావాలి, ఇది కలిపితే ఇది వస్తుంది అనేదే కదా. అందుకని ఆయన ఉద్దేశం అది.
0: కళారంగంలో ఇది గొప్ప ప్రజాస్వామిక దృక్పథం. ఇది కర్ణాటక సంగీత ప్రపంచంలో కూడా ఇది కొంత విప్లవాత్మకమైన ధోరణేమో.
1: ఆయనే ప్రారంభించారని కాదు,
0: అని దాన్ని పెంచి పోషించారు, పట్టుదలతో
1: పోషించారు, అనుసరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
0: ఇప్పుడు మీ గురువుల గురించి చెప్పండి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఒకరు, మీ తండ్రి గారు మీ గురువు, ఇంకెవరెవరి దగ్గర మీరు ప్రత్యేకంగా నేర్చుకున్నారు, మీలో ఆ గురువు పరంపర ఎట్లా సమన్వితమైందని మీకు అనిపిస్తుంది?
1: ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. నాకు 18 ఏళ్ళు రాకుండా మా నాన్నగారు గతించారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు నాయుడు గారు ఉన్నారు.
0: మీ నాన్నగారు కూడా విజయనగరం
1: కళాశాలలో లెక్చరర్గా చేశారు, ప్రిన్సిపాల్గా చేశారు. ఆయన పాట బాగా పాడేవారు. ఆయన శిష్యుల్లో నేదునూరు కృష్ణమూర్తి గారు, నూకల సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
0: ద్వారం నరసింహరావు గారు.
1: నరసింహరావు గారు మరి మద్రాసు

0: మా తాతగారు ఉండేవారు,
1: నాకు
0: 18 ఏళ్ళు.
1: వెంకట స్వామి నాయుడు గారు అప్పటికి మద్రాసుకు వెళ్ళిపోయారు
0: వెళ్ళిపోయారు అందుకని నాకు ఉద్యోగం ఇచ్చారు. ఏదో పాపం కుటుంబ పరిస్థితి చూసి, మా నాన్నగారు మరణిస్తే నేనే పెద్దవాడిని కాబట్టి కుటుంబ పోషణ చేసుకోవాలి కాబట్టి, అందుకని నేను కదిలి వెళ్ళి అక్కడికి మద్రాసు వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకోలేను. విజయవాడలో పనిచేశాను 1 ఇయర్. అందుకని రామస్వామి గారు అప్పుడు మాకు సీనియర్ విద్వాంసులు, ఆయన దగ్గర కూడా నేను 1 సంవత్సరం నేర్చుకున్నాను,
1: మరి
0: అన్నవరం రామస్వామి గారి దగ్గర. తర్వాత మా చిన్న అన్నలు ఉన్నారు, ద్వారం భావనారాయణరావు గారని, ద్వారం సత్యనారాయణ గారని, మా మేనత్త ద్వారం మంగత గారు, వాళ్ళు డైరెక్ట్గా నాయుడు గారి దగ్గర నేర్చుకుని ఆయనతో పక్క వాయిద్యాలు వాయిస్తూ చాలా శుద్ధతని వాళ్ళు అందులోంచి గ్రహించారు. అందుకని సాధ్యమైనప్పుడల్లా వాళ్ళని నేను గురువుగా స్వీకరించాను. అంతేకాదండి, అదర్ ఘరానాస్ ఉన్నాయి కదా, అంటే స్కూల్స్, లాల్గుడి జయరామన్ గారు ఉన్నారు, మరి ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు ఉన్నారు, చంద్రశేఖరన్ గారు ఉన్నారు, టిఎన్ కృష్ణన్ గారు, వీళ్ళంతా మహావిద్వాంసులు. సాంప్రదాయం అంతా ఒకటే, ఎందుకంటే ఇది కర్ణాటక సంగీత సాంప్రదాయం. వాళ్ళ స్కూల్స్ డిఫరెంట్గా ఉండవచ్చు. మనం మేము ఏదైతే నమ్మకంగా రోజు కసరత్తుల్లాగా సాధకం చేస్తున్నామో అది వాళ్ళు కంప్లీట్గా విసర్జించవచ్చు. కానీ వాళ్ళ మేధస్సు, వాళ్ళ పరిణతి, మరి వాళ్ళ అభిప్రాయం ఒకప్పుడు చాలా గొప్పగా కనిపిస్తుంటుంది. మరి మా తాతగారు 1-4 ఏళ్ళు, నాకు 4 ఏళ్ళు పోయిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఇంకెవరు నాకు చెప్పేది, మా సాధ్యమైనంత వరకు మా కుటుంబంలో, లేకపోతే మారళ్ళకేశ్వరరావు గారు లాంటి ప్రథమ శిష్యుల్లో వాళ్ళ దగ్గర కూడా కొంత మేము నేర్చుకున్నాం, వాళ్ళతో వాయించాము, నేర్చుకుంటూనే ఉంటాం. ఇది ఏంటంటే చెవి ద్వారా మనకి వచ్చే విద్య, ఇది చదువుకుంటే వచ్చేది కాదు, చూస్తే వచ్చేది కాదు, విని లేకపోతే వాళ్ళతో పాటు సాధన చేసో లేదా సహకరించో ఏదో చేయాలి. అందుకని అనేక మంది గురువుల దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే ఆ ప్రాథమిక విషయాలు, టెక్నిక్స్, స్కూల్కి సంబంధించినవి అవి మర్చిపోకూడదు. అవి వాటిని వదిలేసి ఇంకొక వెనకాతల పడితే మన అభిప్రాయానికి, అంతవరకు వచ్చిన మన అభిప్రాయానికి ఆ అభిప్రాయానికి కుదరదు. ఇంకొక విషయం కూడా ఉందండి ఇందులో, సంగీతం నా ఒక్కడినే నేను కూర్చొని వాయిస్తాను లేకపోతే నేను ఒక్కడినే పాడతాను అనుకుంటే కుదిరేది కాదు. ఎదురుగుండా కూర్చొని శ్రోతలకి ఆనందం కలిగించాలంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా, అభిరుచులు కూడా గమనించి దాంతోపాటు కొంచెమైనా
1: కాల పరిస్థితులు
0: అన్ని వివిధ కోణాల నుంచి గమనించిన వాళ్ళు విద్వాంసులు ఉన్నారు ఎదురుగా మనకి, పెద్ద విద్వాంసులు.
1: అంటే శాస్త్రీయ సంగీతం ఒక శుద్ధమైన పద్ధతిలో అలాగే కొనసాగుతూ ఉండడం అంటూ ఏమీ ఉండదు,
0: ఏమీ లేదు.
1: శ్రోతల అభిప్రాయాలను గమనించడం, దానికి సరిపడేలా రూపుదిద్దుకొని తమ సంగీతాన్ని ప్రదర్శించడం, ఇది కూడా శుద్ధతలో భాగమే
0: తప్పకుండా.
1: మీ ఈ జీవాళి పుస్తకం చదువుతూ ఉంటే అందులో ద్వారం కుటుంబంలో వచ్చిన కళాకారుల గురించి, ద్వారం కుటుంబంలో జరిగిన పెళ్లిళ్ళు, ద్వారం కుటుంబాలు నడుపుకున్న తీరు, సంగీతం సంప్రదాయం అనేది చాలా ప్రాచీన కాలం నుంచి కుటుంబంలో లేదు కానీ ఒక గొప్ప పరిణతి చెందిన శాస్త్రీయ సంగీత పద్ధతి ఈ కుటుంబంలో వేళ్ళూనుకుంది, నిలబడింది, ఎంతోమంది కళాకారులను తయారు చేసింది. దాన్ని అనేక కోణాల నుంచి గమనించి ఎందువల్ల అది వీలైంది అని చూడటానికి మీరు ప్రయత్నించారు చాలా వ్యాసాలు. అయితే ద్వారం వెంకట స్వామి నాయుడు గారు అంత పెద్ద వయలినిస్టు, ఆయన పేరే మీకు మీ కుటుంబ సంప్రదాయానికి లేక ఈ ఘరానాకి మానకం లాంటిది. కానీ ఆయన తయారు కావడానికి మీ తాతగారు ద్వారం వెంకటకృష్ణయ్య గారు, ఆయన పేరు చాలామందికి తెలియదు కానీ ఆయన చేసిన కృషి చాలా ఉంది. కొంత శోధన చేసి చాలా పాత విషయాలు తెలుసుకొని బాగానే కృషి చేశారు, ఆ విషయాన్ని మీరు బయటపెట్టడానికే అనిపించింది నాకు.
0: ఒక విధంగా నా చిన్నతనం అంటే నాకు 4-5 ఏళ్ళ దగ్గర నుంచి మా వెంకటకృష్ణయ్య గారు, మా తాతగారి దగ్గరే నేర్చుకున్నాను నేను. ఆయన వాద్యం ఇప్పటికీ నాకు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన అక్కడ కచేరీలు వాళ్ళ గురువు గారితో కలిసి కొన్ని చేశారు మొదట్లో. గురువుగారు అంటే నందిగానం వెంకన్న పంతులు గారు. ఆయన గాత్రం చాలా గొప్ప గాత్రం అయింది.
1: నందిగానం వెంకన్న పంతులు,
0: వెంకన్న పంతులు 40 ఏళ్ళు ఆయనకు వయసు వచ్చాక పట్నం సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి కచేరీ పద్ధతులు అవి నేర్చుకుని, అదొక సాంప్రదాయం అక్కడ నెలకొంది కాబట్టి అది నేర్చుకొని వచ్చి, పట్నం సుబ్రహ్మణ్యం అంటే పెట్రాస్, అందుకని పట్నం అనే పేరు యాడ్ అయ్యి ఆయనకి. ఈయన దగ్గర ఒక రకమైన

0: స్వరం స్ఫుటం ఈయన వాద్యంలో, వెంకటకృష్ణయ్య గారి వాద్యంలో, అదొక రకమైన శుద్ధత. వెస్టర్న్ మ్యూజిక్ వాయించినా, ఒక హిందుస్థానీ రాగం ఏదైనా ఆయన వాయించినా ఒక రకమైన శుద్ధత ఉండేది.
1: అది చేసే ఉద్యోగం టెలిగ్రాఫ్ ఆపరేటర్.
0: అవును
1: అది చేస్తూ ఈ ఆసక్తి అంతా ఆయనలో ఎట్లా కలిగి ఉంటుంది?
0: ఎట్లా అంటే గురువు గారి దయ. అది ఆయనకి గొప్ప గురువు దొరికారు ఆయనకి అనుకోకుండా. నందిగాని వెంకన్న పంతులు గారు ఈయన ఉంటున్న స్వగ్రామంలో ఉండి వైజాగ్లో పనిచేస్తుండేవారు రైల్వేస్లో. ఆ స్వగ్రామం ఏదంటే కశింకోట. కశింకోటలో ఒక జమీందారు ఉండేది. ఆ జమీందారు ఇతను నందిగాని వెంకన్న పంతులు గారిని తను ఆహ్వానించి ఆస్థాన ధ్వంసులుగా పెట్టుకున్నారు. అప్పుడు ఆయన ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇలాంటి చారిత్రకమైన చాలా సంఘటనలు జరిగాయి వాళ్ళ గురువు శిష్యుల మధ్య. అందుకని ఆయనకు ఒక రకమైన దృక్పథం ఉండేది. అప్పుడప్పుడు కొంతమంది చాలా చనువు ఉండే శిష్యులు నాయుడు గారిని అడుగుతుండేవారు, వెంకటస్వామి నాయుడు గారిని. వెంకటస్వామి నాయుడు గారు విజయనగరంలో ఉన్న ఆ దాదాపు 30 ఏళ్ళతో రోజు తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ గురువుగారిని సందర్శించుకొని అన్నగారిని అన్నగారికిను వెంకటస్వామి నాయుడు గారికి 17-18 ఏళ్ళు తేడా అండి. అందుకని అతను కొడుకులాగే అనిపించేవారు. ప్రతిరోజు వచ్చి ఆయన సందర్శించుకొని వాళ్ళు ఏదో కాసేపు ఒకటి 2 మాటలు ఆడుకోవడం వెళ్ళిపోవడం జరిగేది. కొంతమంది శిష్యులు చనువు తీసుకొని నాయుడు గారిని అడిగేవారు అన్నమాట. పెద్ద గురువు గారు అంటే వెంకటకృష్ణ గారు, పెద్ద గురువు గారు కచేరీ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మేము వెళ్ళలేదు కదా, అంటే మనం ఎవరూ చాలమయ్యా అనేవాడు ఆయన తమ్ముడు. ఊరికే అభిమానం కొద్ది అన్నమాట కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాఠం ఫండమెంటల్స్ చెప్పేవారు మాకు. ఒకటి, నాకు పాఠం చెప్పిన తర్వాత మా నాన్నగారికి అప్పచెప్పేశారు. అయితే మా నాన్నగారికి అప్పచెప్పిన టైంలో నాకన్నా 7-8 ఏళ్ళు చిన్నదైన మా చెల్లెలు మనోరమ ఆ అమ్మాయికి పాఠం చెప్పడం ప్రారంభించారు. కానీ దానికోసం ఒక 6 నెలలు ఆయన కృషి చేసి వెంకటకృష్ణ గారు 80 ఏళ్ళు అప్పటికి 82 దాకా బతికారు ఆయన. అప్పుడు ఆయన ఒక కొత్త రకమైన విధానం కనిపెట్టారు వయలిన్లో. అంటే తారస్థాయిలోనే కచేరీ చేయడం, అక్కడే మొదలుపెట్టి వర్ణం కీర్తన రాగం స్వరం అన్నీ వేయాలి. దాని గురించి ఒక 3-4 ఏళ్ళు ఆయన కష్టపడి అమ్మాయికి పాఠం చెప్పి వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ టైం వినిపించారు స్టేజ్ మించి అమ్మాయి చేత. ఆయన ఆశ్చర్యపోయారు అన్నమాట. ఆయన అన్నారు కూడా తర్వాత మాట్లాడుతూ వెంకటస్వామి నాయుడు గారు, తమ్ముడు తమ్ముడే మనోరాలు మనోరాలే, ఆ ప్రేమలో చాలా తేడా ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని కూడా అన్నారు పాపం ఆయన. అంటే ఒక రకమైన సర్ప్రైజ్ ఎలిమెంట్ చూపించాలి మన శిష్యుల దగ్గర, ఈ పాసిబిలిటీ ఉంది అని. అంత వయసులో కూడా చేశారంటే ఆయన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దానికి.
1: ఈ పుస్తకంలో అది చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవాలి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని తయారు చేయడం వెనక ఉన్న వ్యక్తి వారి అన్నగారైన ద్వారం వెంకటకృష్ణయ్య. ఆ చరిత్రను బయటికి రావాల్సిన విషయం మీరు దాన్ని చాలా సమగ్రంగా తీసుకొచ్చారు. జీవాళి అనే శీర్షిక కింద మీరు సంగీత సాహిత్య జీవన అనుభవాలను రాశారు. అంటే చాలా పెద్ద విస్తృతి ఈ వ్యాసాల్లో ఉందని సూచించకనే సూచించారు మీరు. ఇప్పుడు సంగీతము సాహిత్యమే కాకుండా చిత్రకళ, సినిమా, క్రికెట్ వీటి గురించి కూడా మీ కుటుంబంలో ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, మీ మిత్రుల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, గొప్ప సాహిత్యకారుల గురించి రాశారు. కొన్ని విషయాల గురించి మీరు గొప్ప సాహిత్య విమర్శ కూడా చేశారు. ఉదాహరణకి చాసో కథ, మాతృధర్మం గురించి మీరు స్ట్రక్చరలిస్ట్ పద్ధతిలో చేసిన సాహితీ విమర్శ. మీరు రాసిన కూనలమ్మ పదాలు ఇందులో ఉన్నాయి. మీరు చేసిన కొన్ని అనువాదాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర యాసలో మీరు రాసిన 1-2 రచనలు కూడా ఉన్నాయి. మీ కుటుంబంలోని మీ శ్రీమతి, మీ పిల్లలు, మీ మనవలు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలన్నింటినీ కూడా ఈ పుస్తకంలోకి చేర్చారు. ఒక రకంగా ఒక 4 తరాల చరిత్రను పరస్పర అనుబంధం ఉన్న విషయాలన్నింటితో కలిపి ఈ పుస్తకంలోకి మీరు తీసుకొచ్చారు. అయితే మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పుస్తకంలో ఉండే అనేక విషయాల గురించి ఇంకెన్నెన్నో విషయాలు కొన్ని 100 రెట్లు మాట్లాడుకునే అవకాశం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఎంచుకున్నారు ఈ వ్యాసాల్లో ఈ విషయాలను చేర్చుదాము?
0: జీవనానికి సంబంధించిన విషయాలు అని రాశాను, కానీ అదొక్కటే రాస్తే సరిపోను. అసలు మిగతాది సంగీతం, సాహిత్యం అన్ని జీవనం పర్మిట్ చేస్తేనే. జీవనం అంటే మనదొక్కరిదే కాదు కదండి. జీవనం మనం ఒక ఏదో 2-3 యూనిట్స్ పెట్టుకుంటాం. అంత ప్రపంచం అంతటినీ మనకు అవగురించుకొని నడవలేం కదా.

0: మనకి సాధ్యమైనంత కొన్ని సంఘాల మీద ఆధారపడతాం. అందులో బేసిక్ మన కుటుంబం, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత సహా ఉద్యోగులు, ఇలాగ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతూ ఉండడంలో దూరం కూడా ఉంటుంది. అత్యంత సన్నిహితంగా భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు. కొంచెం విస్తరిన తర్వాత గురు శిష్య సంబంధం, ఆ గురువులతోటి మనకి ఉండే అనుబంధం అది ప్రధానమైపోతుంది. మనకి చెప్పారు అందరం, గురువు అంటే మనకు బోధన చేసేవాడు, గురువు అంటే తండ్రి, గురువు అంటే పెద్ద అన్న. కుటుంబంలో ఒకరికి పెద్ద అన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా గురువు అని అంటారని అన్ని అర్థాలు బోల్డ్ ఉంటాయి కదా మనకి. అయితే అసలు గురువు అతని సంసారంలో అతను, అతని వ్యాపకంలో అతను ఉంటాడు. ముఖ్యంగా అతని అభిప్రాయాలు అతను అవి వ్యక్తపరిచే శ్రమలో అతను ఉంటాడు. అందుకని అంతా మనకి ఇచ్చేస్తాడు జ్ఞానం అని అనుకోకూడదు కదా. కానీ మనం ఊహించుకోవాలి, ఊహ కృషి ఇవి రెండు కలిసిన వాడే మనం మనిషి. మొత్తం మీద ఏంటంటే ఆ వాళ్ళ గురించి రాయాలి కదా. వాళ్ళ గురించి రాసినప్పుడు ఏంటవుతుందంటే ఆ వాతావరణం కొన్ని చోట్ల లభ్యమవుతుంది. అనేక విషయాల్లో గురువులుగా కనిపిస్తారు వాళ్ళు, మనకి అభిరుచిని కలిగిస్తారు. ఆ కలిగించడంలో ఏమిటవుతుందంటే వాళ్ళ శిష్యులకు మనం స్వీకరిస్తాం. అందుకని అలాగ నేను వివిధ విషయాల వైపు వెళ్ళడం జరిగింది. అందుకని వాళ్ళ గురించి రాస్తున్నప్పుడు వాళ్ళ ప్రేరణతోటి దాంట్లో చిన్న చిన్న చిన్న ప్రయోగాలు మనం కూడా చేద్దాం అనేది ఎప్పుడు ఉంటుంది కదా. మన గురువుకి వినిపించాలి కదా మనం ఏమి నేర్చుకున్నామో. ఒక్కప్పుడు ఎలా ఉంటుందంటేనండి, గురువు కూడా శిష్యుల దగ్గర నేర్చుకునేంత ప్రతిభ ఉన్నవాళ్ళు మనకి అదృష్టం ఉంటే దొరుకుతారు. అంత అదృష్టం అనుకోవాలో వాళ్ళ దురదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదండి. అందుకని అన్ని విషయాల మీద నాపై నేను ప్రయోగం చేసుకున్న ప్రయోగాలు తప్ప వాటి విలువ ఏమంతకన్నా ఎక్కువ ఉండదు అనుకో.
1: మీతో మాట్లాడుతూ ఉంటే, ఈ జీవాళి పుస్తకం చదువుతూ ఉంటే కూడా తెలుగు సంస్కృతి మీద గొప్ప ప్రభావం చూపిన వాళ్ళు, తెలుగు సంస్కృతి ఆధునిక కాలంలో అసలు రూపుదిద్ది కోణంలో ప్రముఖ పాత్ర వహించిన ఎంతో మంది గురించి, ఒకరిని కాదు, అంట్యాకుల పైడు రాజు గారు లాంటి గొప్ప కళాకారులు, వాళ్ళందరూ కూడా ప్రత్యక్షమవుతున్నంత కాలుగా మీరు అది ఉబికి వచ్చేలా చేయగలిగారు. ద్వారం దుర్గాప్రసాదరావు గారు తన అనుభవాలు రాసుకున్న ఇంతమంది మహా వ్యక్తుల వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా దర్శించుకోవడానికి వీలవుతూ ఉన్నది. అందుకు తెలుగు సమాజం, తెలుగు ప్రజలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారు. మీరు సమయం ఇచ్చి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చి ఇంత వివరంగా కొన్ని అంశాల గురించి, ఈ పుస్తకం గురించి కొన్ని గంటల పాటు మీతో మాట్లాడుకోవచ్చు. ఇంత ప్రేమగా మీరు వచ్చి మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు.
0: ఒక్క విషయం మళ్ళా గుర్తొచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను.
1: చెప్పండి.
0: ఏం లేదు, కుటుంబరావు గారు చోట రాస్తారు, ఏదైనా రచన ఉందంటే ఆ కాలాన్ని ప్రతిబింబించాలని. అప్పుడు ఎలా ఉండేది ఆకాశవాణి, ఎలా ఉండేది అప్పుడు ఒక ఊర్లో ఒక ఎలైట్ పబ్లిక్ ఎలా ఉండేవారు, ఎలాగ మన్నించేవారు వాళ్ళని మిగతా జనం, సామాన్య జనం కూడా, అది చూపించాలని. అది మీరు గమనించి నన్ను ఇంతగా పోడుతున్నారు. అది నా దృక్పథంలో ఏదైనా మా పెద్దల వల్ల నేర్చుకున్న దృక్పథం అయి ఉంటుంది, అది అదే అక్కడ కనిపించి ఉంటుంది. మా తాతగారికి వెంకటస్వామి నాయుడు గారికి చాలా ఇష్టమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి, మిగతా వాళ్ళు కొంచెం అంతగా మన్నించని కీర్తనలు అవి. వర్ధని అని ఒక రాగం వాయించేవారు, అందులో ముఖ్యంగా ఏమిటంటే మనస మన సామర్థ్యమేమి అనేది ఒక కీర్తన. చాగరాస్వామి వారు గొప్ప కీర్తన అది. వర్ధని రాగం కూడా చాలా బాగుంటుంది. నాకు ఎందుకంటే అది ఇష్టం, కొంచెం స్వతంత్రం తీసుకొని ఆ రాగంతో చాలా పాపులర్ రాగం అయిన హిందుస్థానీ పటదీప్పు ఛాయలు చూపించవచ్చు. అందుకని కొంచెం కూడా అది ఫేవరెట్, కొద్దిగా వాయిస్తాను.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో వయోలినిస్ట్ ద్వారం దుర్గాప్రసాదరావు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఈ ఉదయం 11:03 ఎవరిది పాపం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి నందిరాజు పద్మలత జయరాం, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ నాటకం ఈ ఉదయం 11:03 ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో డేవిడ్ సైమన్, అనిత ఆలపించిన విశ్వగీతం విన్నారు. ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుండి
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి.

0: స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం యుఏఈకి బయలుదేరి వెళ్లారు. యుఏఈతో ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సరఫరా మొదలైన అంశాలపై సమావేశాల్లో పాల్గొంటారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జూన్ 21న మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ప్రశ్నపత్రం లీక్ కారణంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీసేవ, వాట్సాప్ ద్వారా అధికారులు టీజీ డిఈఈ సెట్ హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్టవ్యాప్తంగా విద్యార్థులు ఈ ఉదయం 10 గంటల నుంచి తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రథమ సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లలో చెరో 15 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయించనున్నారు. హైదరాబాద్లో ఈఈపీసీ ఇండియా ఆధ్వర్యంలో ఫార్మా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 రోడ్ షో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. 2030 నాటికి ఫార్మా ఎగుమతులను $130 బిలియన్లకు చేర్చడమే లక్ష్యంగా ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై సగటున 3 రూపాయలు, డీజిల్పై 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. కిలో సీఎన్జీని కూడా 2 రూపాయల చొప్పున పెంచాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి ఎవ్వరిది పాపం నాటకం రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: శ్రవణ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సుమతి శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, కుటుంబరావు శ్రీ కృష్ణార్జునరావు వెన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, లేడీ ఇన్స్పెక్టర్ కుమారి ఎంబి హిమచంద్రిక, సైదులు శ్రీ కేతోజు భానుప్రకాష్, యాదమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి ఎవ్వరిది పాపం నాటకం.
2: సార్, సార్, సారో, సారో.
3: ఏమిటి ఏమిటి సైదులు, ఆ కంగారు ఏమిటి, ఏమైంది?
2: సార్, సార్, హత్య సార్, హత్య.
3: హత్య ఎవరు?
2: అదే సార్, పైన ముసలమ్మ గారు.
3: అబ్బాబ్బాబ్బా, నీ కంగారు ఆపి వివరంగా చెప్పయ్యా. ఏ ముసలమ్మ గారు?
2: అదే సార్, 200 బూటలుంటది చూడు, అది పుష్పలతమ్మ గారు. ఎవరో చంపినారండి.
3: ఆవిడ ఎవరిని చంపేసింది?
2: కాదు సార్.

0: ఆయమ్మనే ఎవరు చంపిర్రు?
1: మన ఫ్లాట్స్ లో హత్య జరిగిందా? పద పద పద పద ఒక్కసారి ఉండు ఉండు ఉండు, కాదులే నేను వస్తా. ఇదిగో ఇదిగో సైదులు, ఈ విషయం ఎవరికైనా చెప్పావా?
0: లేదు సార్, మీ కాడికే డైరెక్ట్ గా వచ్చిన ప్రెసిడెంట్ మీరే కదా.
1: మంచి పని చేసావు సైదులు. ఇదిగో అన్నట్టు ఈ విషయం అప్పుడు ఎక్కడ పక్క నీకు తెలిసిందా?

0: వరహరావు గారు, అర్జెంటు. మీరు ట్రెజరర్ గారు? ఇద్దరు, త్వరగా. అవునండి, అర్జెంటుగా రావాలి ఇక్కడికే, ఇప్పుడే. నిద్ర లేవకపోతే లేపండయ్యా. పర్లేదు, ఇక్కడికి వద్దులే. 203 ఫ్లాట్కి వచ్చేయండి, తొందరగా రండి. ఈ విషయాన్ని ఇంట్లో ఆవిడ చెప్పకూడదు. ఏమమ్మో, ఇప్పుడే వస్తా, తలుపేసుకో.
1: ఎక్కడికండి?
0: వచ్చిన తర్వాత చెప్తాలే. అదిగదిగో, అన్నట్లు ప్రవీణ్ని నిద్రలేపు.
1: సరే,
0: డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు.

0: ఏంటి ఏమైంది ఉదయాన్నే ఏమిటి ఆడావుడి?
1: అయ్యో నీకు తెలియలే, ఆ 203లో ఉంటదే పుష్పలత గారు, ఆవిడ పోయింది.
0: అవునా? ఎలా గుండులా ఉంటది? ఒక్కతే ఉన్నా మహాధైర్యంగా ఉంటదే, హార్ట్ అటాకా?
1: కాదనుకుంటా, ఎవరో చంపేశారంటున్నారు. దాదాపు 3 రోజులైందంట జరిగి.
0: అదేంటి మన 4416 ఫ్లాట్స్లో ఎవ్వరికి తెలియకుండా ఎలా జరిగింది?
1: భలే వాడివి రాజారాం, అందరికీ తెలిసేలా జరగడానికి ఇదేమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా?
0: అట్లా అని కాదు, అసలు ఎప్పుడైనా ఎట్లా తెలిసిందంట?
1: మన వాచ్మెన్ సైదులు భార్య యాదమ్మ ఒక్కతే ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చే మనిషి. ఆ ముసలావిడ మరొకరిని లోపలికి రానియదు కదా. 2వ అంతస్తులో ఉన్న మిగతా ఫ్లాట్స్ వాళ్ళకి ఏదో కంపు కొడుతున్నట్లు అనుమానం వచ్చి యాదమ్మని ఏదో పందికొక్కు చచ్చి ఉంటుందని శుభ్రం చేయమన్నారట. యాదమ్మకి 203 మీద అనుమానం వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోయేసరికి తలుపులు గట్టిగా నెట్టిందట. లోపల చూస్తే ఇదిగో పుష్పలత గారు చచ్చిపడిందట పాపం.
2: అరే అప్పుడే పోలీసుల దాకా ఎట్లా వెళ్ళింది విషయం? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారబ్బా?
3: తమరు ఎస్ఐ గారు అనుకుంటా సార్. గుడ్ మార్నింగ్ సార్.
4: వండర్ఫుల్, ఇంత బ్యాడ్ న్యూస్ విన్నా కూడా మీకు గుడ్ మార్నింగ్.
3: అది అది
4: ముందు స్పాట్ చూసుకోవాలి. మీరు?
3: నేను ఈ ఫ్లాట్స్ కి ప్రెసిడెంట్ని సార్.
4: ఓకే ఓకే, నాతో రండి.
3: అలాగే సార్.
4: రాజు భాషా
5: సార్,
4: ఫోటోగ్రాఫ్ రెడీ?
5: వస్తున్నారు సార్.
4: ఫోరెన్సిక్ వాళ్ళు?
5: వాళ్ళు కూడా దారిలోనే ఉన్నారు.
4: ఫాలో మీ. సో అంటే ఆ ముసలావిడ ఒంటరి మహిళ అన్నమాట, ఎవరూ లేరన్నమాట.
3: అంటే లేరంటే లేరని కాదండి.
4: మరి లేరు అంటే ఉన్నట్ట?
3: అంటే అది కాదు సార్, పుష్పలత గారికి ఒక కొడుకు కోడలు ఉన్నారండి.
4: ఎక్కడ, అమెరికాలోనా?
3: కాదు సార్, పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్స్ లో కొడుకు కోడలు మనుమరాలు ఉంటారండి.
4: ఓ ఐసి. మరి 3 రోజుల కింద చనిపోయిన తల్లి సమాచారం అతనికి ఇంకా తెలియదన్నమాట. ఓకే కుటుంబరావు గారు
3: సార్,
4: మీరుండండి. వాచ్మెన్
6: సార్, నాకేం తెలియదు సార్, ఆయమ్మ చాలా మంచిది సార్. ఊరితో గొడవలు పెట్టుకోదు, పని మనిషిని కూడా పెట్టుకోదు, మాయాడదే. అప్పుడప్పుడు ఆయమ్మ ఫోన్ చేసి పిలిస్తేనే కూరలు నార్లు తెచ్చిచ్చి చిన్న చిన్న పనులు చేసి వస్తుంది. గంతనే మా యాదమ్మ కూడా ఇలా పొత్తుగాలనే ఎరకైంది సార్.
4: అరే నిన్ను నేనేం అనలేదే, అడగను కూడా అడగలేదు, ఎందుకలా భుజాలు తడుముకుంటున్నావు?
6: గది కాదు సార్, బక్కుండి కదా, పిల్లలు గలవండి, గందుకోసానికే.
4: ఓకే ఓకే ప్రెసిడెంట్ గారు.
3: సార్
4: పుష్పలత గారి కొడుకుకి విషయం తెలుసా?
3: నో సార్. అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావడం లేదు సార్. జస్ట్ 1.5 గంట క్రితమే నాకు తెలిసింది.
4: ఓకే వాళ్ళ అబ్బాయిని పిలిపించండి.
3: అలాగే సార్.
4: నువ్వేనా సైదులు భార్య యాదమ్మ?
7: అవు సార్, కానీ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు.
4: నువ్వేనా మొదట చూసింది?
7: అవును సార్.
4: టైం ఎంతైంది అప్పుడు?
7: మసీదులో గప్పుడే అలో అనబడతారు కదా సార్.

0: ఐదు గొట్టుంట సార్, నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు.
1: ఇదిగో ఈసారి ఆ మాట అన్నావంటే నీకంతా తెలుసు రాసుకుంటా.
0: నీ కాలు ముక్త సార్, నీ కాలు ముక్త సార్, పిల్లలు గలవాళ్ళు, నాకేం తెలియదు సార్.
2: అయ్యి అడిగిన దానికి బదులు ఇయ్యరాదే, ఆయన గుస్సా తెప్పిస్తున్నావు.
0: నాకు మస్తు భయమైతున్నదే సైదులో.
1: చూడండి, మీలో ఎవరైనా సరే తెలిసింది తెలిసినట్టు చెప్పండి. సాక్ష్యాల సేకరణకి అవి చాలా అవసరం. అందువల్ల మాకు శ్రమ తగ్గుతుంది, అనుమానితులు తగ్గుతారు, అది మీకే లాభం. చెప్పమ్మా, నీ పేరు యాదమ్మ. ఎస్ చెప్పు.
0: అవును సార్.
1: నువ్వు వెళ్లేసరికి ఏమైంది, ఆమె బతికే ఉందా?
0: యాడ సార్, పందికొక్క సచ్చిందో పిల్లి పిల్ల సచ్చిందో అనుకుంటా లోపలికి వెళ్ళిన, ఎంత ఘనం తలుపు కొట్టినా తీయకపాయి కదా అని లోపటికెళ్ళినా, పాపం ఆ అమ్మ బాత్రూమ్ గడప కాడించి లోపల దాకా ఎల్లకిలా పడుండ సారు. తెరిసిన కళ్ళు తెరిసినట్టే ఉండే, నోటి కాడునుంచి ముక్కులో నుంచి కారెన్ నెత్తురు ఎండిపోయి మోరీ కాడి దాకా పారింది సారు. ఇక నేనేం చూడలే, ఇక నేనేం చూడలే సారు. బైక్ ఉరుక్కుంటా వచ్చిన మా సైదులకి చెప్పంగానే ఆడు కూడా ఊరికి చూసుండు గంతే. ఇంక నాకేం తెలియదు సారు. శానా మంచి తల్లి, ఒకరి జోలికి పోకుండా బతుకుతుండే, చిన్న పని చేపించుకున్నా పైసలు ఇస్తుండే సారు. ఆమెంటో అవి టీవీ ఏందో గంతే. మూడు రోజులకొక్క పాలి వండుకుని ఫ్రిడ్జిలో పెట్టుకుండే సారు, ఫ్రిడ్జిలో పెట్టుకుండేది.
3: ఇన్స్పెక్టర్ గారు.
1: ఎస్.
3: ఈయనే మిస్టర్ శ్రవణ్ కుమార్, ఈవిడ ఈయన భార్య శ్రీమతి సుమతి గారు.
4: నమస్తే సార్.
1: నమస్తే
5: సార్. మా మదరు, మా అమ్మ, మా అమ్మ సార్.
1: మీరేనన్నమాట?
5: నాకిప్పుడు జస్ట్ గాటు నోయ్. మా మదర్ ఈజ్ నో మోర్. ఇన్స్పెక్టర్ గారు,
1: ఐ ఆమ్ సారీ. హ్యావ్ ఏ లుక్. మీతో మాట్లాడాలి. చూడండి, సిటీలో ఇలా ఒంటరి వృద్ధ స్త్రీల మీద, దంపతుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సరైన సాక్ష్యాలు లేకపోతే మేమేమీ చేయలేము. అందరినీ అనుమానించాల్సి వస్తుంది. వితౌట్ ఎనీ ఫియర్స్ అండ్ ఇన్హిబిషన్స్ మాకు నిజాలు చెప్పండి. ఇక్కడ కాదు, స్టేషన్కి వచ్చి. రాజు, బాషా,
6: సార్
1: స్టేషన్కి తీసుకురండి.
6: సరే సార్.
1: సీన్ ఎవరో డిస్టర్బ్ చేయొద్దు.
6: ఓకే సార్.
1: కానిస్టేబుల్స్.
6: ఎస్ సార్.
1: ఓకే మిస్టర్ శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ పుష్పలత, ఈ మటర్ గురించి మీకేమీ తెలియదని, మీ దగ్గర క్లూస్ లేవని అంటారు.
5: నిజం సార్. ఏదో సాదాసీదాగా బతికే వాళ్ళం. హత్యలు చేసేంత ధైర్యం కానీ అవసరం కానీ మాకు లేదు. ఏది దాచిపెట్టే అవసరం కూడా లేదు సార్, నమ్మండి సార్.
1: నిజంగానా?
5: ఎస్ సార్.
1: ఓకే, నేను చెప్తా వినండి. మీరు వృత్తిరీత్యా మెడికల్ ఎగ్జిక్యూటివ్.
5: అవును సార్.
1: మీకు 18 ఏళ్ల క్రితం పెళ్ళయింది.
5: ఎస్ సార్.
1: మీకు ఒకే ఒక కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతోంది.
5: అవునండి.
1: మీ శ్రీమతితో కలిసి మీరు మీ అత్తగారింట్లోనే పై పోషణలో ఉంటున్నారు.
5: ఎస్ సార్.
1: పుష్పలత గారు మీ కన్న తల్లి.
5: ఎస్ సార్.
1: నో సార్. అవును మిస్టర్ శ్రవణ్, పుష్పలత మీ కన్న తల్లి కాదు, పెంపుడు తల్లి. యామ్ ఐ రైట్?
5: అవును సార్.
1: ఇక్కడ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని, మమ్మల్ని కూడా బోల్తా కొట్టించారు. ఐ మీన్ బోల్తా కొట్టించాలని చూశారు. ఎస్ సార్ నో?
5: కానీ కానీ సార్, పెద్దమ్మని నేను అమ్మలాగానే చూసుకున్నాను సార్, అందుకే.
1: అమ్మలాగే చూసుకున్నారు. 75 దాటిన తల్లిని మీకు ఆస్తిని పంచి ఇచ్చి, మీకు 20 దాటిన తర్వాత పెంపకానికి తీసుకున్న తల్లిని ఒంటరిగా వదిలి అత్తగారింట్లో కాపురం ఉంటూ చాలా గొప్పగా తల్లిలో చూసుకున్నారు కదూ.
5: ఎస్ఐ గారు, ఇది అందరిళ్లలోనూ ఉండే సమస్య. ఇది నా భార్యకు తల్లికి పడలేదు. నా భార్య నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది. తప్పలేదు, అందుకే సార్.
1: అలాగా, గుడ్. ఇంతకీ 20 వయసులో ఉన్న మిమ్మల్ని ఆవిడ ఎందుకు పెంచుకున్నారు? మీరు ఎలా ఒప్పుకున్నారు? మీ సొంత తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు?
5: ఎస్ఐ గారు, అవన్నీ ఈ హత్యకు సంబంధించినవే అంటారా? వీటికి నేను సమాధానం చెప్పాలా?
1: అవసరం లేదు. మీకు చెప్పాలని లేకపోతే ఓకే, కానీ ఇది వినాల్సిన అవసరం ఉందనుకుంటారు శ్రవణ్? ఇది వినండి.

0: సార్ నమస్కారం అండి. నా పేరు కమల, శ్రవణ్కి కన్నతల్లండి. నా నలుగురు సంతానంలో శ్రవణ్ పెద్దోడండి. ఇద్దరు అమ్మాయిల తర్వాత పుట్టిన నా చిన్న కొడుకు వరుణ్ అండి. ఆడేమో మానసిక వికలాంగుడండి. మా వారు థియేటర్లో ఫిలిం ఆపరేటర్గా పనిచేస్తూ చనిపోయారండి. ఏ ఆధారం లేని నేను నా రెక్కల కష్టంతోనే శ్రవణ్ని డిగ్రీ దాకా చదివించానండి. ఆడపిల్లలు పద్దాకా చదివాక ఇంటి బాధ్యతగా దుకాణాల్లో సేల్స్ గర్ల్స్గా చేరారండి. ఆ సమయంలో నా అక్కకు వైవిధ్యం ప్రాప్తించిందండి. సంతానం లేని తనకు శ్రవణ్ణి పెంపకానికి ఇమ్మందండి. తన ఆస్తిని బంగారాన్ని చూసి నా పెద్ద కొడుకును దత్తతకి ఇస్తే ఆడు తన చెల్లెలను మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడని, నాకు ఆధారం అవుతాడని ఆశపడ్డానండి, ఒప్పుకున్నానండి. శ్రవణ్ కూడా సరే అన్నాడండి. కానీ నా ఆశ అడియాశ అయిపోయిందండి. మా అక్క తానున్నాళ్ళు ఆస్తిని బంగారాన్ని ఎవ్వరికీ ఈనందండి. మంచి ఉద్యోగం సంపాదించిన నా కొడుక్కి తానే ఏరుకోరి పిల్లని చూసి పెళ్లి చేసిందండి. శ్రవణు తను తన కుటుంబం తప్ప ఆడికి ఇంకొంకో జాసే లేదండి. ఏనాడు మా ముఖం కూడా చూడలేదండి. నేను ఎలాగో పెద్ద పెళ్ళికి పెళ్లి చేశాను. ఇక రెండో అమ్మాయిని అన్నగారి దగ్గరికి సాయం కోరి పంపానండి. చదువు ఉద్యోగం అన్నయ్య దగ్గర ఉండమని పంపానండి. అప్పుడైతే మా అక్క ఉన్నప్పుడు కనీసం చీర కొనిపెట్టి ఓ 100 రూపాయలు ఇచ్చేదండి. కానీ నా కోళ్ళ సుమతి, నీతో నాకు ఏ సంబంధం లేదు, మళ్ళీ నా గడ తొక్కేమంటే మర్యాద దక్కదంటూ పిల్లని గెంటేసిందండి. అంతే, ఆ తర్వాత మాకు ఆడితోటి ఏ సంబంధం లేదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఓ వాడికి హత్య చేసే ధైర్యం లేదండి. ఇదైతే ఆడి పని కాదండి.
1: ఇది మీ కన్నతల్లి కంఠస్వరమే కదా?
2: చెప్పలేను. 15 ఏళ్ళు దాటింది, నాకు గుర్తులేదు కూడాను.
1: సభాష్, కనీసం ఆవిడ చెప్పిన సమాచారం కరెక్ట్ అని ఒప్పుకుంటారా?
2: అబద్ధం.
1: ఏది, మీకు హత్య చేసేంత ధైర్యం లేదనడమా?
2: నో, నా ఉద్దేశ్యం అది కాదు. నాకు హత్యతో ఏ సంబంధం లేదు.
1: చూడండి శ్రవణ్, మాకు కావాల్సింది ఉద్దేశాలు మాత్రమే కాదు, నిజాలు కూడా. ఆవిడ ఆస్తి కోసం మీరు పనిచేసి ఉండొచ్చు అని నేను అంటాను. మర్యాదగా నిజం చెప్పండి.
2: మీరు నన్ను అన్యాయంగా అనుమానిస్తున్నారు సార్. నాకే సంబంధం లేదు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్.
1: సరిగ్గా 10 రోజుల్లో నిజాలు తెలుసుకోగల సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి, విశ్లేషించాలి, దట్స్ ఆల్. ప్రస్తుతానికి వెళ్ళండి, సిటీ దాటి ఎటు వెళ్ళొద్దు.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: శ్రవణ్ కుమార్ గారి భార్య సుమతి మీరేనా?
3: అవును సార్.
1: చెప్పండి.
3: నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదు. ఎంతో పరువు మర్యాద గల ఫ్యామిలీ మాది, మమ్మల్ని ఇలా వీధులు అల్లరి పెట్టకండి.
1: అవునా? వయసు అయిపోయి చేతగాని స్థితిలో ఉన్న అత్తగారిని తన చావు తానను చావమని భర్తతో పుట్టింట్లో మకాం వేయడం పరువు. తోడ పుట్టిన వాళ్ళని ఆడుకొని ఇవ్వకుండా మొగుణ్ణి కొంగుని కట్టుకుని తిరగడం మర్యాద? వెరీ గుడ్, ఇట్స్ ఓకే. చెప్పండి, మీ అత్తగారిని ఎలా ప్లాన్ చేసి చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపించారు?
3: ఇట్స్ అబ్సర్డ్, అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ ముసల్దాన్ని చంపాల్సిన అవసరం నాకేంటి?
1: ఆస్తి, బంగారం, వాటిని తమ పేరును రాయడం.
3: అబద్ధం, నాకు అవేవి అవసరం లేదు. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. నా భర్త తనంతట తానే నాతో కూడా వచ్చేసాడు.
1: ఓహో, సరే. కిందటి నెల పుష్పలత గారు మీ ఇంటికి వచ్చిందా?
3: అవును, వచ్చింది. ఏవో సంతకాలు, వాటి కోసం వచ్చింది.
1: కాదు మిస్సెస్ శ్రవణి గారు, నా ఆస్తి బంగారం అన్ని ఇచ్చేస్తానమ్మా, మీరైనా నాతో ఉండండి, నన్నైనా మీతో ఉండనియండి. రాత్రులు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, భయంగా ఉంటుంది, ఒక్కదాన్నే ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని అని నీ కాళ్లు పట్టుకుందా లేదా? ప్లీజ్ ఆన్సర్ మిస్సెస్ సుమతి శ్రవణ్.
3: అవునండి, నాకవిడంటే ఇష్టం లేదు కనుక కాదన్నాను. అయినా ఎందరిళ్లలో లేవు సార్ ఎత్తా కోడల గొడవలు, అంత మాత్రానా మనుషుల్ని చంపుకుంటామా ఏంటి?
1: అప్పుడు మీ స్పందన ఏమిటో నేను చెప్పనా సుమతి? ఆవిడ మనతో ఉంటే నేనైనా చస్తాను, ఆవిడనైనా

0: అమ్ముతాను. ఇల్లు బంగారం అన్ని నా పేరు రాసిమ్మనండి. ఎంతో కొంత పడేసి ఏ ఆశ్రమంలోనూ పడేద్దాం. ఇదేగా తల్లి మీ ఆయనకు మీరు ఇచ్చిన సజెషన్?
1: మీకు ఇది ఎలా తెలిసిందో కానీ సార్, ఏదో ఫ్లోలో అన్నానంతే సార్. నా ఉద్దేశం అది కాదు. నాకిప్పుడు మా అత్తగారు కావాలి. ఆవిడ్ని మాతోనే ఉంచుకోవాలి. నేను ఆవిడికి సేవలు చెయ్యాలి.
2: అత్తయ్య, అయ్యో అత్తయ్య, సారీ, నన్ను క్షమించండి.
0: సూపర్ మేడం, సూపర్, వండర్ఫుల్ యాక్షన్. చెప్పండి, పుష్పలత గారిని ఎలా చంపారు, ఎలా చంపించారు? నిజం కక్కకపోతే మా ఆచార వ్యవహారాలు మాకు ఉంటాయి మరి.
1: ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. ఆడపిల్ల తల్లిని, నన్ను నమ్మండి. అన్యాయం అయిపోతాం, నాకేమీ తెలియదు. నేను అమాయకురాల్ని.
0: అమాయకురాలు, సొంత అత్తగారు ఆడపడుచులు అక్కర్లేదు. పెంచిన తల్లితో భర్త ప్రేమగా ఉండకూడదు. అసలు ఆ తల్లులిద్దరితో మాట్లాడితే బ్రహ్మరాక్షసులా విరుచుకుపడి నీ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడినా విసిరిపారేసిన మీరు అమాయకులు. మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు మరింత అమాయకులు. మిస్సెస్ సుమతి, ఆలోచించుకోండి. పోయిన పుష్పలత గారి ఒంటి మీద నగలు పోయాయి. అవి మీరు ఒకప్పుడు కోరుకున్న నగలు. మర్యాదగా నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఒప్పుకునేలాగా చేయగల సత్తా మాకుంది. జస్ట్ 10 రోజులు సమయం తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

0: ఏమిటి సైదులు, ఎందుకంతగా దాస్తావు? నిజం చెప్తే పోతుంది కదా.
1: ఏందయ్యా సారు, మీకు కూడా నా పైన అనుమానమా? నాకేం తెలియదు సారు, ఆ అమ్మకాడికి నేను వెళ్ళేదే నెలకొప్పాలి, మెయింటెనెన్స్ పైసల కోసానికి. ఒట్టు సారు, పోలీసులకు తవరన్నా చెప్పుండ్రి. చూడండి, ఈ పెట్ల ఆతలు తేలినాయో.
0: నాకు నీ మీద ఏమీ అనుమానం లేదు సైదులు, కానీ ఎవరో వచ్చి వివరాలు అడిగితే ఆవిడ, అదే పుష్పలత గారి వివరాలు అవన్నీ చెప్పావట కదా. ఎందుకు చెప్పావు? మరి అందుకే పోలీసులు నీపైన అనుమాన పడుతున్నారు.
1: వాళ్ళెవరో ఆ ముసలమ్మ గారి తాలూకు బంధుకలమన్నారు సారు, అందుకే చెప్పిన. ఇంతగనం ఘోరం అవుతుందని నాకే వరక. నిజం సారు, నాకేం తెలియదు, మా అమ్మ మీదట్టు.
0: అదేలే, వాళ్ళెవరో కనీసం గుర్తులైనా చెప్పకపోతివి.
1: సత్యంగా చెప్తున్నా సారు, వాళ్ళెవరో ఏందో నాకు చెప్పరికి వస్తలే. మధ్యాహ్నం ఎలా ఇస్త్రీ చేసుకుంటున్నా, ఎవలో హెల్మెట్లు పెట్టుకొని ముక్కుకు దస్తీలు కట్టుకొని 200-300లా ఎవరెవరు ఉంటుర్రు అని అడిగినరు. నేను మీలెవలు అని అడిగిన, అవి చుట్టాలవనిర్రు. నాకే మెరక, పుష్పలతమ్మ గారు ఒక్కతే ఉంటదని చెప్పిన కంతే. నాకు ఇంకేం తెలియదు సారు, నేను కంతనే చెప్పిన, పోలీసులు నమ్ముతలేరు.
0: అక్కడే వచ్చింది చిక్కు సైదులు. వాళ్ల పేర్లు అడ్రస్లు విజిటర్స్ బుక్ లో రాయించాలి కదా. పెద్ద ఆమెకు ఈ విషయం చెప్పాలి కదా. నువ్వు నాకైనా చెప్పాల్సింది కదా.
2: పిచ్చి తల్లి, అన్యాయంగా చచ్చిపోయింది కదా పాపం, అన్యాయంగా చచ్చిపోయింది.
1: అయినా ఆళ్ళే చంపినరని ఎట్లంటారయ్యా? కర్మ సారు, ఆమెకు అట్లా రాసి పెట్టింది, నాకు ఇట్లా రాసి పెట్టింది. ఊర్లో చేయలేండిపోయి అప్పులైనాయని బస్తీకొచ్చిన. ఈ ప్లాట్లలో వాచ్మెన్ పనికి ఒప్పుకున్న చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా అదేంటి సారు, అందరిని వదిలేసిండ్రు, నా ఎరకబడిండ్రు పోలీసులు. ఒళ్ళంతా పచ్చి పుండైపోయే. ఎవరు చంపిండ్రు, ఎట్లా చంపిండ్రు, ఏం పెట్టి చంపిండ్రు? ఈ పోలీసులకు పారేతు. నన్ను అడిగితే నేనేం చెప్తా? ఎవరు వచ్చిండ్రని చెప్పి నా నెత్తికి తెచ్చుకున్నా. భగవంతుడా, తప్పుకాయనాయన.

0: మేమేమి నువ్వే పుష్పలత గారిని చంపావు అనడం లేదే, ఎందుకలా వణికిపోతున్నావు?
1: నీ కాల్ముక్త మేడం, నాకేం తెలియదు, నన్ను వదిలే మేడం, పిల్లల తల్లిని అలా ఆగమైపోతారు.
0: అరే నువ్వు రిలాక్స్డ్ గా ఉండి యాదమ్మా, ఒకటి చెప్పు, నీకు ఆ పెద్దావిడంటే ఇష్టమేనా?
1: ఓ అయ్యమ్మ చాలా మంచిది.
0: మరి ఆ మనిషి అన్యాయంగా పోయింది కదా, ఇలా అర్ధాంతంగా పోయిన మనిషి ఏమవుతుంది?
1: ఏమో మేడం, చదువులేందాన్ని, నాకు ఇంకేం తెలియదు.
0: ఏ మీ నల్గొండ జిల్లాలో రాంపల్లి ఊర్లో ఎవరికి దయ్యాల గురించి తెలీదా?
1: ఓ నాయనో, నా అమ్మ అయ్య ఊరు రాంపల్లని, నీకెట్ట ఎరిక మేడం.
0: నాకింకా కూడా తెలుసు, చెప్పనా? సైదులకి నువ్వు రెండో భార్యవి
1: మేడం,
0: అలాగే నీకు సైదులు రెండో భర్త. నీ మొదటి భర్త పురుగుల మందు తాగి చచ్చిపోతే నీ పిల్లలిద్దరినీ సాకుతానని మాటిచ్చి మొదటి భార్య ఎవరితోనో వెళ్లిపోయాక ఒంటరిగా మిగిలిన సైదులు మీ ఊరి పంచాయతీ సాక్షిగా నిన్ను కట్టుకున్నాడు. మీ ఇద్దరికి పుట్టిన పిల్లవాడే నీ ప్రాణానికి ప్రాణమైన ప్రభాస్, అవునా?
1: వామ్మో, నీకు దండం పెడతా తల్లే, నీకు దండం పెడతా. ఇన్ని తెలిసిన మేడమో, ఈ సావెనుక నేను లేనని నీకు తెలియదా?
0: ఖచ్చితంగా తెలుసు యాదమ్మా, కానీ పుష్పలత గారు దయ్యంగా మారిందనుకో నిన్ను వదిలిపెట్టదేమో అని ఆలోచిస్తున్నా. ఆమె ఆత్మ శాంతించాలి కదా. అనుమానితులు ఎవరైనా ఉంటే చెప్పు చాలు, మనం పట్టేద్దాం, అది సంగతి.
1: పుష్పలతమ్మ ఇంట్లోకి ఎవ్వరిని రానిదమ్మా, నేను మా ఓడు సైదులు వెళ్తాం అవసరం ఉంటేనే. అయ్యమ్మ కొడుకు కోడలు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు లొల్లైతుండే, ఆ కోడలమ్మ అత్తను బాగా తిడుతుండే, ఆ సారు వల్లకుండా కూసునేటోడు. ఇప్పుడు ఒవ్వులు దారి ఆల్దయ్యాక చిన్నమ్మగారు అస్సలు ఇడికొత్తలేరు. నెలకో పాలి అయ్యొచ్చి అయ్యి తెచ్చిచ్చిపోతుంటూ గప్పుడు మళ్ళా పెద్దమ్మగారే పుష్పలతమ్మగారు బాగా ఏడుతుంది, ఏందేందో అడుగుతుంది, తలుపులు వేసుకుంటారు కదా ఏమినిపియదు. ఆ సార్ కోపంగా వెళ్ళిపోతాడు గంతే.
0: అవునా యాదమ్మా, అన్నట్లు పుష్పలత గారికి ఒక మనవరాలుంది కదా, ఆ పిల్ల ఎప్పుడు ఇక్కడికి రాదా?
1: ఎందుకు రాదమ్మా, వస్తుంది. వాళ్ళమ్మ కోపం చేస్తదని కాలేజీ టైంలో వస్తుంది. పెద్దమ్మకి సుత శిలకలాగా ఉంటదిగా అమ్మా, బుజ్జి మనవరాలంటే శానా ఇష్టం. ఆ బుజ్జి నాయనమ్మ కాడ కూసుని కబుర్లు చెప్పేటిది, తిండి తినేటిది. ఇగో ఈ అమ్మ సావక ముందు గప్పుడప్పుడు గా శనివారం నాడు ఎవడో పిల్లగాంతోని బండి మీద వచ్చినది, సానాసేపు ఆంతోని మాట్లాడినాక నాయనమ్మ కడిగి పోయింది.
0: అది ఆ పిల్లవాడిని నువ్వు గుర్తుపట్టగలవా?
1: సూత్తే గుర్తుపడతానమ్మా, అయినా నాకేం తెలియదు తల్లి, పెద్దోళ్ళ బిడ్డలు పెద్ద పెద్ద సోపతులు, నాకేమెరక నన్ను పోనీ తల్లి. నా చిన్న కొడుకు నేను కనిపించకుంటే ఊరెగిరి పోయేటట్టు ఏడుతాడు. నీ కాలు ముక్త మేడం, నన్ను పోనీ మేడం, నన్ను పోనీ.
0: ఓకే మంచిదాను యాదమ్మా, నువ్వు మళ్ళీ అవసరమైతే పిలుస్తాం.
1: అట్టగేనమ్మా,
0: రాలేదనుకో దయ్యం.
1: వామో మేడం, నీ కాలు ముక్త మేడం, ఎప్పుడు పిలిచినా వస్తా. ఇంట్లో నాకు సైదులకు ఏం సంబంధం లేదని మాత్రం నమ్ముండ్రి. ఇక పోత తల్లి. మేడము.
0: ఏంటి యాదమ్మా?
1: ఏమనుకోవద్దు మేడము, తమరికి ఇద్దామని తెచ్చిన యాద మరిసిన.
0: ఏంటది
1: గది? పుష్పలతమ్మ చచ్చిపోయిందని తెలిసే వరకు భయంతోని బయటికి ఉరుక్కుంటా వస్తా అంటే కాళ్ళు ఏమో గుచ్చుకుందమ్మా. ఏందో అని చూస్తే ఇగో గీ బంగారం గొలుసు. పాడు మనసు, తెల్వకనే తీసిన, తెల్వకనే దాసిన. నా మగని కూడా చెప్పలే ఇంతవరకు, నీ కాలు ముక్త, గిది నాకొద్దు, దీన్ని ఎవరు చూతారో, నాకేమైతుందోనని బుగులు. నన్ను తిండి తిన్నియలే, కొనుక్కు తీయనియట్లే.
0: ఇదొక్కటేనా యాదమ్మా, ఇంకా ఏమైనా?
1: లేదు తల్లి లేదు, సత్య ప్రమాణకంగా ఇదొక్కటే దొరికిన తల్లి. నీ కాలు ముక్త, నాకేం తెలియదు.
0: దీన్ని పుష్పలత గారి మెల్లో ఎప్పుడైనా చూసావా?
1: ఆ అమ్మ మెల్లో రెండొరుసలు గొలుసు, దానెమ్మడి హనుమాన్ బొమ్మలు ఆకెట్టు ఉండేటిది. చేతులు రెండింటికి నాలుగు నాలుగు గాజులుండేటి, చెవులకు తెల్ల రాళ్ళ కమ్మలుండేటి. అయ్యి తప్ప నేనెప్పుడేమీ సోల్లే ఆ అమ్మకాడ.
0: సరే మంచిది, వెళ్ళు యాదమ్మా.
1: పోతా మేడము. మేడము ఒక విషయం మేడం, మా నాయన ఒగ్గు కథలు చెప్తాడు. అయ్యన్నింట్లో రాములోరు, సీతమ్మ, హరిశ్చంద్రుడు.

0: చంద్రమతి ఆళ్లే ఉంటారు మేడం. మా అమ్మ నాకు చిన్నగున్నప్పుడు కళ్ళ మాటలు చెప్పినా పరాయోళ్ల సొమ్ము బొక్కినా వచ్చే జన్మలో కుక్కలెక్కబుట్టి ఆళ్ళిళ్ళ కాపలా కాస్తమే బిడ్డా, గాటికి ఆశపడొద్దు అనింది. మా కట్ట మాకు సాలు మేడం, ఒక్క పొద్దులుండైనా బతుకుతాం. తప్పుడు సెట్టలు చెయ్యం తల్లి, నన్ను నమ్ము.
1: నమ్మాన్లే యాదమ్మా, వెళ్ళిరా.
0: గట్టనే మేడం, గట్టనే పోయొత్తా.

0: ఏంటండి, ఇంకా ఆ డల్నెస్ పోదా? కర్మకాండలు పూర్తయ్యాయి కదా, ఇప్పటికైనా మామూలు అవ్వండి. పోయిన వాళ్లతో మనము పోతామా ఏంటి?
1: పోయినా బాగుండేది.
0: ఏంటండి ఆ మాటలు? కాలం మూడింది, చక్కగా పోయిందావిడ, మనమేం చేయగలం?
1: కాలం మూడటం కాదు, కర్మ కాలిపోయింది. నేనేదో ఉద్ధరిస్తాననుకుని దగ్గరకు చేర్చుకుంది, చివరికి దిక్కులేని దానిలా చనిపోయింది. మన తప్పులకి అమ్మ బలైపోయింది సుమతి.
0: ఏంటి మీరనేది? మనదేం తప్పు? ఆవిడకి అలా రాసి పెట్టుంది, చచ్చిపోయిందంతే.
1: ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు సుమతి. ఇదే నీ తల్లిదండ్రులకి ఇలా అయితే నువ్వు ఇలాగే ఉంటావా?
0: కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడండి. మా అమ్మ నాన్నలకేం ఇలాంటి పరిస్థితి రాదు. నేనుండగా వాళ్ళకేం కానివ్వను, కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను. మరోసారి ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే, ఇదిగో చెప్తున్నా, మర్యాద ఉండదు, జాగ్రత్త మీకు.
1: మర్యాద మర్యాద మననా తెలిసిన మనిషివే అయితే పెద్దవాడికి ఈ పరిస్థితి వచ్చేదా?
0: అంటే తప్పంతా నాదేనన్నా మీ ఉద్దేశం? అంత ప్రేమ ఉన్నవారు నా కొంగు పుచ్చుకుని వెనకాల ఎందుకొచ్చారు? అయ్యో పాప అమ్మ అనుకుని అక్కడే ఉండలేకపోయారా?
1: నన్ను ఉండనిచ్చావా నువ్వు? నన్ను ఉండనిచ్చావా నువ్వు? నరకం చూపించావు. ఇప్పుడు పోలీసులకు సమాధానం చెప్పుకోలేక, ఫ్రెండ్స్ ముందు తల ఎత్తుకోలేక, కన్న తల్లికి కూడా జుగుప్స కలిగించేలాగా తయారైందే నా బతుకు.
0: మగాడు మగాడిలా మాట్లాడాలి, ఆడదాన్లా ఏడుపేంటి?
1: అవును సుమతి, ఆడది మగాడిగా మారాక మగాడికి మిగిలేది ఆ ఏడుపే. ఎస్, తప్పు చేశాను. అమ్మని చెల్లి తమ్ములని అన్యాయం చేశాను, పెంచుకున్న తల్లిని అన్యాయం చేశాను. అవును, నాకు ఈ శిక్ష పడాల్సిందే అంతే.
0: ఇంకా వాళ్ళని అమ్మ చెల్లి తమ్ముడు అంటారేంటి? మీరా కొంపలో మనుషుల మధ్య ఉంటే మిమ్మల్ని కట్టుకునేదాన్నే కాదు. గంపెడు ఆస్తుందని, అంతా నాకే వస్తుందని, ఒక్కగానొక్క కూతురు సుఖపడుతుందని మీకిచ్చి చేశారు మా వాళ్ళు. ఆ ముసల్ది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ ఇంటిని కూడా సీల్ చేసి పారేశారు. మనమేదో ఆ ముసల్దాన్ని చంపినట్లు మన వెంటబడి నలిపేస్తున్నారు ఈ పోలీసులు. మా అమ్మా నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా మీకు? మీ కర్మ కాదు ఇది, నా కర్మ. మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను ఏడవాలి.
1: ఏడుద్దాం, ఇప్పుడు మిగిలింది అదే మనకు. అమ్మా సారీ అమ్మా, అమ్మా నన్ను క్షమిస్తావా అమ్మా? అమ్మా
0: చిచ్చి, ఇంత వాజమ్మని నేనెక్కడ చూడలేదు.
1: అవును నిజమే చెప్పావు సుమతి, తోబుట్టువులకు అండగా ఉండాల్సిన నేను వాళ్ళని విదిలించి పారేశాను. కాళ్ళ మీద పడి బతకనీరా నాయనా అని బ్రతిమిలాడిన పెద్దమ్మని ఒంటరి చేశాను. పెళ్ళాం పిల్లలు తప్ప మరొకరు లేనట్టు నా జీవితం మొత్తం నీ చేతుల్లో పెట్టాను. తెలివిగా నన్ను మచ్చిక చేసుకున్న నీ తల్లిదండ్రుల అడుగులకు మడుగులొత్తాను. పున్నామ నరకాన్ని తప్పిస్తాననుకున్న పెంచిన తల్లికి బ్రతికుండగానే నరకాన్ని చూపించాను. అవును, నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఎస్ సార్. ఓకే సార్, వస్తాను. అది ఒక అరగంటలో పోలీస్ స్టేషన్లో ఉంటాను సార్.
2: హాయ్ ఇన్స్పెక్టర్ రావళి.
3: హాయ్ సార్. హావ్ సమ్ కాఫీ సార్?
2: వై నాట్, కెన్ ఐ స్మోక్ టు?
3: వద్దు, నాకు పొగ పడదు.
2: ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ఏ పొజిషన్లో ఉన్నా ఆడవాళ్ళు ఆడవాళ్లే.
3: థ్యాంక్ యూ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. తాగండి, కాఫీ చల్లారిపోతుంది.
2: ఏం చేద్దాం మిస్ రావళి, కేసులో పురోగతి శూన్యం, ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు.
3: అదే ఆలోచిస్తున్నాను సార్. పుష్పలత గారి కేసు మిస్టరీగానే ఉంది, ఇంట్రాగేషన్ ఏది అందడం లేదు, మోటివ్ కూడా స్పష్టంగా లేదు. ఆవిడ శరీరం మీద నగలు తప్ప

0: బీర్వాలో ఉన్న నగలు, ఖరీదైన చీరలు, వెండి సామాన్లు, వగైరాలు ఏమీ పోలేదు. అసలు బీర్వా తెరవబడలేదు. ఇల్లు డాక్యుమెంట్స్ కూడా లాకర్లో భద్రంగా ఉన్నాయి.
1: ఎస్ రావళి, హతురాలి ఒంటి మీద ఆనవాళ్లు చూస్తే ఆమెను చిత్రవధ చేసి చంపినట్లు అనిపిస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవే తెలియజేస్తున్నాయి. అగంతుకుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కి ఆమె తలుపు తీయగానే హఠాత్తుగా ఆమెపై దాడి చేసినట్లు, వెల్లికిలా పడిపోయిన పుష్పలత గారిని సోఫా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత ఆమె కంఠానికి తాడు కట్టి బాత్రూం దాకా లాక్కు వెళ్లినట్టు, అది చాలనట్టు బలమైన ఆయుధంతో ఆమె తల మీద కొట్టినట్లు తెలుస్తోంది. శవం పడి ఉన్న తీరును బట్టి ఆమె బాగా ప్రతిఘటించినట్టుగా ఉంది. క్లూ స్ట్రీమ్ రిపోర్ట్స్ లో ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా?
0: చాలా మైనర్ అండ్ నెగ్లిజబుల్ పాయింట్స్ సార్. స్పాట్ దగ్గరలో దొరికిన గొలుసుకున్న పులిగోరు లాకెట్, దాని వెనుక ఇంప్రెస్ చేయబడిన దాన్ని బట్టి గణపతి జ్యువెలరీస్ ప్రొద్దుటూరు అని ఉంది. హతురాలు రాయలసీమ వాసి కాదు. మనం అనుమానించే ఆమె కొడుకు కోడళ్లు కూడా ఆ ప్రాంతానికి పరిచయస్తులు కాదు. వాచ్మెన్ దంపతులు తెలంగాణ వాస్తవ్యులు.
1: అవును, మనకి అనుమానం వచ్చిన పుష్పలత గారి మనవరాలి బాయ్ ఫ్రెండ్ కూడా లోకల్ వ్యక్తి. సారీ, బాయ్ ఫ్రెండ్ అనకూడదేమో, జస్ట్ క్లాస్మేట్ మాత్రమే కదా తెలియంది ఇన్వెస్టిగేషన్ లో.
0: ఎస్ సార్. ఇకపోతే పుష్పలత గారి భర్త తాలూకు బంధువుల్లో ఈవిడ ఆస్తిని పొందాలనుకున్న వారిలో ఆమె మరిది ఆడపడుచులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ పదేళ్లలో ఎప్పుడూ వదిన గారిని, అదే పుష్పలత గారిని పలకరించిన రుజువులు లేవు. ఎప్పుడైతే ఈవిడ శ్రవణ్ణి దత్తత స్వీకారం చేశారో అప్పటినుంచే వారి మధ్య రాకపోకల్లేవు. వారి ఇళ్లలో జరిగే వివాహం లాంటి శుభకార్యాలకు ఈమెను పిలిచినా పుష్పలత గారి పెద్ద వయసు కారణంగా కొంత, శ్రవణ్ దంపతులు ఆమెను కట్టడి చేయడం వలన కొంత పూర్తిగా ఒంటరి జీవితమే గడుపుతోంది. కొన్ని నెలల క్రితం పుష్పలత గారికి చికెన్ గున్యా అతి తీవ్రంగా వచ్చినప్పుడు కూడా ఆమె తిండికి మందులకి కూడా ఆమెకు అపార్ట్మెంట్స్ లో వాళ్లే సాయం చేయడం, వాచ్మెన్ భార్య సపర్యలు చేయడం జరిగిందట. తల్లికి తెలియకుండా మనవరాలు కొద్దో గొప్పో నాయనమ్మను అటెండ్ అయిందంట. శ్రవణ్ తర్వాత అపార్ట్మెంట్స్ లో వాళ్లకి ఖర్చైన సొమ్ముని వాచ్మెన్ కి చెల్లించి థ్యాంక్స్ తో సరిపెట్టాడట.
1: వెరీ గుడ్. రాను రాను భారతదేశం మొత్తం ఒక వృద్ధాలయంగా మారిపోతుంది. మనసుతో జీవించే మనుషులు మృగ్యమైపోతున్నారు. ఓకే రవళి, చెప్పు, వాట్ నెక్స్ట్? ఏం చేద్దాం? లక్షల కేసుల్లాగే దీన్ని మూసేద్దామా?
0: సార్, సంహావ్ నాకెందుకో ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అరైజ్ అయిన ఈ కేసుని సాల్వ్ చేయాలనుంది సార్. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. 6 నెలలు దాటేదాకా మనకు సమయం ఉంది కదా సార్ క్లోజ్ చేయడానికి.
1: ఓకే, ఆల్ ది బెస్ట్ రవళి.
0: థ్యాంక్ యూ సార్.

0: చీర్స్.
1: థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు.
2: అవును కుటుంబరావు గారు, మనం అందరం ఇప్పుడు రెండు రెండిళ్ల వాళ్ళు అవుతున్నాం. ఒక్కొక్కరికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్,
3: దాదాపు 1.5 కోట్ ఖరీదు చేసే ఆస్తి. ఈ సెంటర్ లో అంత విలువ గల ఫ్లాట్స్ దొరకటం మన లక్.
4: ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఫ్లాట్స్ ని మనం జస్ట్ 3.5 లక్షల్లో కొనుగోలు చేశాం. అప్పుడు అనుకోలేదు ఇంత డెవలప్మెంట్ వస్తుందని. వెరీ వెరీ హ్యాపీ. మరో పెగ్గు ఈ సమయంలో.
3: విత్ ప్లెజర్. నువ్వు కూడా ఇంకో పెగ్గు కొట్టు రాజారా.
2: మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్ మన గృహ ప్రవేశాల తర్వాతే. పొయ్యండి కాస్త నీరు గ్లాసు. పర్లేదు తీసుకోండి సార్.
3: చూడండి, మళ్ళీ చెప్పలేదనొద్దు, ఈ నెలాఖరికల్లా మనం ఇక్కడి నుంచి ఇదిగో ఖాళీ చేసి వెళ్లిపోవాలి. సరిగ్గా 7.5 ఏళ్లలో మనకి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ సొంతం అవుతాయి. ఈ సమయంలో బిల్డర్ మనకి ఏంటున్నారా, 10,000 చొప్పున బాడుగు చెల్లిస్తాడు. లోపల అదేంటే ఇంటీరియర్స్ రిజిస్ట్రేషన్ వగేరే ఖర్చులు మనమే. దుడ్లు లేవు, మా వల్ల కాదు అని మాత్రం అనొద్దు.
4: అమ్మమ్మ ఎలా అంటామండి, ఇన్నాళ్ళకి ఈ విషయం ముడిపడింది.

0: కాదు అన్నం లేదు అన్నం ఏది మరి కాస్త
1: బటర్. కుటుంబరావు
2: పోలీసులు ఇదేంటి ఈ సమయంలో? సార్ రండి రండి సార్ కూర్చోండి సార్.
1: రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం కదా?
2: నో నో నో సార్. పాపం పుష్పలత గారు అన్యాయంగా సార్. సార్ ఏమైనా తెలిసిందా సార్? ఎవరో తెలిసిందా? ఆ కేసు కోసమేనా మీరు వచ్చింది?
1: ఎస్. తెలియకుండా ఎలా ఉంటుందండి? చాలా చాలా క్లియర్గా ఈజీగా తేలిపోయింది.
2: ఈజీగా తేలిపోయిందా? ఎవరు సార్? వాచ్మెన్ గాడేనా?
3: అంతే సార్. పైసల కోసం ప్రాణాలు తీసే పాపులు సార్ వాళ్ళు.
1: రైట్ సైడ్. ప్రాణాలు పొట్టన పెట్టుకునే వాళ్ళు పాపులే, వారికి శిక్ష పడటమే ధర్మం.
2: లేడీ ఇన్స్పెక్టర్ గారు, అమ్మా ఇంత చీకట్లో మీరు కూడా?
4: డ్యూటీ ఇస్ గాడ్ కదా. పోలీస్ అంటే అర్థం తెలుసా? పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్. రండి, ఇప్పుడు మీరు మాకు అతిథి.
2: నేనా అమ్మా? నన్నా? నన్నా మీరు అరెస్ట్ చేసేది?
4: ఎస్. పదండి
2: సార్. ఎక్కడ పొరపాటు జరిగింది సార్? ఇది అన్యాయం సార్. నేను హత్య చేస్తానా? నాకు అంత ధైర్యం ఉందా సార్? అవసరం కూడా లేదు సార్. చూడండి, పబ్లిక్ సర్వెంట్ గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఈ 10 ఏళ్ల నుంచి కృష్ణా రామా అనుకుంటూ బతుకుతున్నాను సార్. నన్నా నన్నా సార్ మీరు అరెస్ట్ చేసేది?
1: మిస్ రవళి.
4: ఎస్ సార్.
1: కస్టడీలోకి తీసుకోండి. కుటుంబరావు గారు, ఎక్కువ నటించకండి, చూడడానికి అంత బాగోలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జరగండి జరగండి. ఎవరైనా సంతకం చేయండి ఇందులో.
2: ఏమిటయ్యా? ఎవరు అడగరేమిటి? ఎందుకు అని ప్రశ్నించరేమిటి? మీకోసం నేను ఇంతగా శ్రమపడి ఈ ఫ్లాట్స్ స్థానంలో రాజమహల్ కట్టించబోతుంటే ఇలా చూస్తూ ఊరుకుంటా? అడగండి, ఇది అన్యాయం అని అరవండి.
4: చూపించకుండా ఏ ఆధారం మీద ఆయన అరెస్ట్ చేస్తున్నారు? అసలు చేయడు, మీరు రండి. అసలు ఇలా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మాకు రుజువులు చూపించండి.
0: మాకు తెలియాలి, ఏ పాపం తెలియని పెద్ద మనిషి కుటుంబరావు గారు పిల్లా పాప కలవాడని ఇలా అన్యాయం చేస్తారా? మేము ఒప్పుకోం.
5: అవును మేము ఒప్పుకోము సార్. తోలుకొచ్చిన సార్ ఇళ్ళను
6: సార్. మేము నిజంగా మాకేం తెలియదు సార్.
1: మీకు ఈ హత్యలో భాగం లేదు, కానీ హత్య జరిగిన నేపథ్యం మాత్రం మీ ఇరువురిదే.
4: న్యాయానికి ధర్మానికి మరింత స్వేచ్ఛ ఉండుంటే స్వార్థ మనస్తత్వానికి లోభత్వానికి తగిన శిక్ష పడవలసింది. అది మీకే. కనీస సానుభూతి, ఏ కాస్తైనా మానవత్వం ఉండుంటే ఈ హత్య జరిగేది కాదు. మీ అదృష్టం బాగుంది కనుకనే కల్ప్రిట్ ఇంత త్వరగా దొరికాడు. మీరు బయటపడ్డారు. కుటుంబరావు గారు,
7: మేడం
4: మీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారా?
7: ఉన్నారు మేడం.
4: వీడ్కోలు చెప్పేయండి, వెళ్దాం.
7: అమ్మా ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడో పొరపడుతున్నారు. ఏ రకంగానూ నాకు ఈ హత్యతో సంబంధం లేదు, ప్రయోజనమూ లేదు. సొసైటీలో నాకున్న పరపతి మీకింకా తెలిసినట్లు లేదు.
1: ఇజ్ ఇట్ ఓకే మిస్టర్ కుటుంబరావు?
7: సార్.
1: మీ వాళ్ళందరూ వచ్చినట్టేనా?
7: సార్. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు నన్ను? వారెంట్ ఉందా? నా ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కసారి వాడికి కాల్ చేస్తాను. వాడు ఈ సిచ్యుయేషన్ ని ఊహించడం కూడా ఊహించలేడు.
1: ఇజ్ ఇట్ నో వరీస్. తండ్రి కొడుకులిద్దరూ ఒకే బంధనంలో, సారీ బందీలుగా బతకొచ్చు. పదండి.
6: నిజంగా మాకు అర్థం కావటం లేదు. ఇంతకీ మా అమ్మని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఏ మోటివ్?
4: అవన్నీ కోర్టులో తెలుస్తాయి. లెట్ అస్ స్టార్ట్.
8: మేడం, ప్రవీణ్ గురించి ఏదో అన్నారు, ఏమిటది?
7: ఇది చాలా అన్యాయం. ఎక్కడో బెంగళూరులో ఉన్న నా కుమారుడికి ఇందులో ఏ సంబంధమూ లేదు. వాడు వెల్ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద కార్పొరేట్ కన్సర్న్. ఏ ఆధారంతో వాడిని నేరస్తుడు అంటున్నారు?
1: ముందు సెల్ఫోన్ ఒకటి. కానిస్టేబుల్ జాగ్రత్త చేయి. చూడండి కుటుంబరావు,

0: ఆర్ అండర్ అరెస్ట్. మీరే కదా అడిగారు ప్రవీణ్ కి ఈ కేసుతో ఏమిటి సంబంధం అని.
1: అవునండి.
0: వినండి, ప్రవీణ్ కి ఈ హత్యకు ఉన్న సంబంధాన్ని తెలియజేసినవి ఈ రెండు: పులిగోరు గొలుసు, తర్వాత డెంచూర్ ముందు కట్టుడు పళ్ళు. చూడండి కుటుంబరావు, ఇవి ఎవరో గుర్తుపట్టారా? నేను చెప్తాను. ఈ పులిగోరున్న బంగారు గొలుసు నీ ముద్దుల కొడుకు ప్రవీణ్ కి మీ అత్తమామలు, అదే ప్రొద్దుటూరులో ఉంటారే వాళ్ళు, అతని పసితనంలో చేయించింది. ఇక ఈ రెండు కట్టుడు పళ్ళు మీ వాడు ఆటల్లో కింద పడ్డప్పుడు మీరు కట్టించిన కట్టుడు పళ్ళు. పెద్దావిడిని చంపే ప్రక్రియలో ఆవిడ ఆత్మరక్షణ కోసం పెనుగులాడినప్పుడు ఆ స్పాట్లో కింద పడిపోయినాయి. హంతకుడు ఏదో ఒక ఆధారం వదలకుండా వెళ్ళడు. మిస్ రవళి, కంగ్రాచులేషన్స్ టు యూ, మంచి క్లూస్ ఇవి.
2: నో నో, అబద్ధం, ఇదంతా అబద్ధం. మా వాడికి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. వాడుండేది బెంగుళూరు. ఆ ముసల్దాన్తో ఏ వైరమూ మాకు లేదు. ఫ్రెండ్స్, ఇదేదో పోలీసుల ఎత్తుగడ. మా అబ్బాయికి మాకు ఈ హత్యతో ఎలాంటి కనెక్షన్ లేదు, లేదు, లేదు.
3: నాకు మీరు చెప్పేదేమీ అర్థం కావడం లేదు.
0: కథ మొత్తం వినకుండా అడ్డం పడితే ఎలా సార్? వాడు కంచికి వెళ్లాలంటే చాలా మంది ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ కట్టి 30 సంవత్సరాలు దాటింది. మీ అందరికీ వీటి స్థానంలో ఇదే ప్రదేశంలో ఒక్కొక్కరికి 2 అపార్ట్మెంట్ కట్టిస్తానన్న ఈ బిల్డర్తో ఏకీభావం కలిగింది. పాత 16 ఫ్లాట్స్ స్థానంలో 50 ఫ్లాట్స్ కట్టిస్తానని అతను ఆఫర్ ఇచ్చాడు. మీ అందరి ఆశలపై అడ్డం మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్.
3: నో, నేనెప్పుడు కాదు అనలేదే.
0: కాదు అనడానికి గాని అవును అనడానికి గాని 203 ఫ్లాట్ మీ పేరు మీద లేదే. పుష్పలత గారికి తన ఫ్లాట్ ను వదిలి ఎక్కడుండాలో తెలియలేదు. మీ శ్రీమతి ఆమెను ఫుట్పాత్ మీదకి పంపుతుందే తప్ప మీ వసారాలకు కూడా రానియదు.
4: సార్, మీరు నాపై పర్సనల్ రిమార్క్స్ చేస్తున్నారు.
5: ప్రాపర్టీ కోసం జరిగిన ఈ క్లాష్ లో జరిగింది. ఇంప్రాపర్ కాబట్టే ఇంత విషాదం జరిగింది.
0: లెట్ మీ కన్క్లూడ్. అసోసియేషన్ జరిపే మీటింగ్స్ లో మీరు ఎప్పుడూ పాల్గొనలేదు. వాళ్లు పంపిన సమాచారాన్ని మీ నుండి సమాధానం లేదు. కారణం, సమాధానం మీ వద్ద లేదు గనక. అందుకే మిస్టర్ కుటుంబరావు, ద ప్రెసిడెంట్ ఆఫ్ అపురూప అపార్ట్మెంట్స్, తనంతట తానుగా క్లీనర్ సర్టిఫికెట్ ఇచ్చుకోదలిచాడు. పెద్దావిడిని మట్టు పెట్టడమే పరిష్కారం అన్న దురాలోచనతో తన కొడుకును సంప్రదించాడు. 27వ తేదీ రాత్రి పుష్పలత గారి చావుకి ముహూర్తం పెట్టాడు. కుటుంబరావు కొడుకు ప్రవీణు తనతో పాటు 10 దాకా చదివి ఆ తర్వాత చదువు మానేసి చిన్నా చితగా పనులు చేసుకుని బతికే వేణుగోపాల్తో కలిసి అతి క్రూరంగా చంపాడు. అయితే ఆ స్నేహితులిద్దరి మధ్య అప్పుడే డీల్ చెడిపోయింది. ప్రవీణ్ ఇస్తానన్న దానికన్నా మరింత ఎక్కువ కావాలని అడిగిన వేణుగోపాల్ అభ్యర్థనని ప్రవీణ్ ఒప్పుకోలేదు. ఘర్షణలో ఊడిపోయిన పళ్లను కట్టించుకునేందుకు మరో 2 రోజులు ప్రవీణ్ ఇదే నగరంలో ఉండాల్సి వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 203కి వెళ్లి వెతుక్కోవడానికి అతనికి ధైర్యం చాలేదు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండిపోయిన ప్రవీణ్ పళ్లు కట్టించుకునేందుకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆ మర్నాడు పళ్లను అమ్ముచుకోవడం జరిగింది. ఆ 2 రోజుల్లో దిక్కులేని చావుకు గురైన పుష్పలత గారి శవం కుళ్లిపోయింది. ప్రవీణ్ తప్పుకున్నాడు. కుటుంబరావు గారు ఆ ఫ్లాట్ లోకి అడుగు కూడా పెట్టకుండా అమాయకుళ్లాగా నటించాడు. ఇది సంగతి.
2: సార్, ఇది అబద్ధం సార్. నా కుటుంబానికి ఇందులో ఏమాత్రమూ సంబంధం లేదు. నమ్మండి సార్, నన్ను నమ్మండి.
0: గుడ్ పర్ఫార్మెన్స్ కుటుంబరావు గారు. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పనివ్వండి. ప్రవీణ్కి హత్యాకాండలో సాయం చేసిన వేణుగోపాల్ టెలిఫోన్ కాల్స్ కి ప్రవీణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కసితో ఆకాశరామన్నగా మారి ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆకాశరామన్న ఆనుపానం తెలుసుకోవడం మా పోలీసు డిపార్ట్మెంట్ కి డిలీ చేసినంత తేలిక. సో కుటుంబరావు గారు, అనుకో మీ 70 సంవత్సరాల జీవితంలో ఇలాంటి ఉత్కంఠభరిత సన్నివేశం చూసి ఉన్నారనుకోను.
6: అమ్మా, ఇన్స్పెక్టర్ అమ్మా, దండాలు తల్లి, కూటికి గూటికి గుడ్డకి నోచుకొని బక్కోళ్ళు, చదువు రానోళ్ళం, ఈ సావు మా సావు కొత్తదని భయపడ్డాం. మమ్మల్ని అన్యాయం కాకుండా కాసినవు తల్లి, నీ కాలు మొక్తమయమ్మా.
5: చదువుకున్న వాళ్ళకి సంస్కారం రావాలి, కానీ నేటి పరిస్థితి చదువు కొందరిలో స్వార్థాన్ని, మోసాన్ని, డబ్బు కోసం గడ్డి తినే నీచత్వాన్ని నేర్పుతోంది. చదువుకోకపోవడమే మీరు చేసిన మంచి పని యాదమ్మా. నిజానికి మిమ్మల్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశాడు. ఈయన సైదుల దగ్గరికి మనుషులు

0: పంపి మీ మీద అనుమానం కలిగేలా చేశాడు. అందుకే సైదుల్ని హంతకుడిగా కాకపోయినా అనుమానితుడిగా విచారించవలసి వచ్చింది. వీఆర్ సారీ. ఓకే సార్, లెట్ అస్ మూవ్. మా పేరెంట్స్ కంగారు పడతారు.
1: మొత్తానికి ఏ పొజిషన్ లో ఉన్నా ఆడపిల్ల ఆడపిల్ల అనిపించవరా?
0: ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్.

మీరింతవరకు ఎవ్వరిది పాపం నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక పాట విందాం. వింటున్న పాట చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడింది. సంగీతం ఇళయరాజా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: సమస్యలు న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో akashavani.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

మన భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు. ప్రతి జీవి ప్రకృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇంతకీ ఇప్పుడు దేని గురించి ఎందుకు చెబుతున్నావు అని అంటారా? అదేనండి, ఈరోజు మన జాతీయ అంతరించిపోతున్న జంతు జాతుల దినోత్సవం. ఇది May 3rd Friday రోజు మనం జరుపుకుంటాం. సో దీని గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకుముందు మనం జనతా గ్యారేజ్ నుంచి ప్రణామం అనే సాంగ్ని విందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీరు వింటున్నారు యువవాణి కార్యక్రమం. ఇప్పుడు స్టూడియోల సమయం 12:10 కావస్తుంది. నేను మీ హైమశ్రీ. ఈరోజు మరిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అవన్నీ వినేసేద్దామా? చలో పదండి మరి.

ప్రకృతిలో ఉన్న జీవులను కాపాడుకోవాల్సిన అవసరం గుర్తు చేసే ప్రత్యేకమైన రోజు ఇది. మనం ఈ భూమిపైన జీవిస్తున్నంతకాలం ప్రకృతితో కలిసి జీవించాలి.

చాల్సిందే. చెట్లు, పక్షులు, జంతువులు, నదులు, అడవులు ఇవన్నీ కలిస్తేనే ప్రకృతి. కానీ ఇప్పుడు ప్రపంచంలో చాలా జీవజాతులు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ఈ పరిస్థితికి కారణం మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. మన చిన్నప్పుడు గ్రామాల్లో, పొలాలల్లో, చెట్ల దగ్గర ఎన్నో పక్షులు కనిపించేవి. ఉదయం గువ్వల శబ్దాలతో నిద్రలేచేవాళ్ళం. చాలా సాధారణం, కానీ ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పక్షుల సంఖ్య తగ్గిపోయింది. జంతువులు కూడా అడవుల్లో అరుదుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా కనిపించే జీవులు ఇప్పుడు కనిపించడమే ఆలస్యమవుతుంది. మనుషుల నిర్లక్ష్యానికి ఇది ఒక ఆధారణ. అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కోసం, రోడ్స్ కోసం వేలాది చెట్లను నరికేస్తున్నాం. దీంతో అడవుల్లో జీవించే జంతువులకు నివాసం లేకుండా పోతుంది. అడవుల్లో తగ్గిపోతే జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయి. కొన్ని ప్రమాదాలకు గురవుతున్నాం. మరికొన్ని ఆహారం దొరకక కూడా విలేజ్లలోకి వచ్చేస్తున్నాయి. మనిషి ప్రకృతిని నాశనం చేస్తే ముందు వెళ్తే చివరికి మనిషి జీవితం కూడా ప్రమాదంలో పడిపోతుంది. ఎందుకంటే మనం ప్రకృతిపైనే ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి. మనకు కావాల్సిన గాలి, నీరు, ఫుడ్ అలా అన్నీ ప్రకృతి నుంచే వస్తాయి కదా. ప్రకృతి లేకుండా జీవితం అసాధ్యం. మరి కొంతమంది డబ్బు కోసం జంతువులను కూడా చంపుతున్నారు. పులులో చర్మం, ఏనుగుల దంతాలు, కొన్ని పక్షుల రెక్కలు ఇవన్నీ అక్రమార్గంగా అమ్ముతున్నారు. ఈ కారణంగా అనేక జీవుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది. కొన్ని జంతువులు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి మనకు. పులి భారతదేశ జాతీయ జంతువు. ఒకప్పుడు పులుల సంఖ్య చాలా తగ్గిపోయింది. తర్వాత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల కొంతవరకు పెరిగాయని చెప్పుకోవచ్చు. అయినా ఇంకా పులులను కాపాడాల్సిన అవసరం ఉంది. పులులు అడవుల్లో ఉండటం వల్ల ప్రకృతి సమతుల్యత సరిగ్గా ఉంటుంది. సముద్ర జీవులు కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. సముద్రాలలో పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలను చేపలు, తాబేళ్లు, డాల్ఫిన్స్ ప్రాణాలను తీస్తున్నాయి. చాలా సముద్ర తాబేళ్లు ప్లాస్టిక్ని తిని చనిపోతున్నాయి. మనం ఉపయోగించే చిన్న ప్లాస్టిక్ వస్తువు కూడా ఒక జీవి ప్రాణాన్ని తీసే ప్రమాదంగా మారుతుంది.

వాతావరణ మార్పులు కూడా మరొక కారణమని చెప్పుకోవచ్చు. గతకాలంలో సరిగ్గా ఉండేవి, ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి, వర్షాలు సరిగ్గా పడటమే లేదు. మంచు ప్రాంతాల్లో జీవించే జంతువులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. పోలార్ బీర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా తగ్గిపోయాయి. మంచు కరగడం వల్ల అవి జీవించడానికి సరైన ప్రదేశాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటి పిల్లలకు ప్రకృతి గురించి అవగాహన తగ్గిపోతుంది. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్స్, టీవీతో గడుపుతున్నారు. పక్షులు, మొక్కలు, జంతువుల గురించి తెలుసుకునే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. పిల్లలను ప్రకృతికి దగ్గర చేయాలి, పార్కులకి, అడవులకి తీసుకెళ్ళాలి, మొక్కలు నాటే అలవాటు కూడా నేర్పించాలి. విలేజ్లో ఇప్పటికీ ప్రకృతితో అనుబంధం ఎక్కువగానే కనిపిస్తుంది. చెట్లు, చెరువులు, పంట పొలాలు, గ్రామ జీవనం బాగా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగం పెరిగింది. ఇది ప్రమాదకర విషయమే అని చెప్పుకోవచ్చు. సిటీలో

పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. చెట్లు తగ్గిపోతున్నాయి, గాలి కాలుష్యం పెరిగిపోతుంది, చిన్న పక్షులు కనిపించడమే మానేశాయి. పాతకాలంలో ఇంటి ముందు ఉంటే ఆ పిచ్చుకల గానానికి మనం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవాళ్ళం. అలాంటివి చాలా మెమరీస్ అన్నీ మారిపోతున్నాయి. మన ఇంటి దగ్గర చిన్న మొక్కలు పెంచుకోవడం కూడా ప్రకృతి రక్షణలో భాగమే. పక్షులకు నీళ్లు పెట్టడం, ప్లాస్టిక్ని తగ్గించడం వంటి చిన్న చిన్న పనులు కూడా పెద్ద మార్పుకు తీసుకొస్తుంది.

గవర్నమెంట్ కూడా జీవ సంరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయినా కేవలం ప్రభుత్వం మాత్రమే ప్రకృతిని కాపాడడం లేదు, దాంట్లో మనం కూడా పాలు పంచుకోవాలి. ప్రజల సహకారం చాలా అవసరం. ప్రతి మనిషి బాధ్యతగా వ్యవహరించాలి, ప్రకృతిని ప్రేమించాలి, జంతువులను హింసించకూడదు. ప్రతి మనిషి తన జీవితంలో కనీసం కొన్ని మొక్కలు అయినా నాటాలి. ఒక చెట్టు అనేక జీవులకు ఆశ్రయం ఇస్తుంది, పక్షులకు కూడా నీడనిస్తుంది. జాతీయ అంతరించిపోతున్న జంతు జాతుల దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ప్రతి జీవ విలువనైనా ప్రకృతి సమతుల్యతను కాపాడటం మన అందరి బాధ్యత. మనం చిన్న చిన్న మార్పులు చేస్తే అది మన భవిష్యత్తుకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ప్రకృతి మనకు అవసరం, కానీ ప్రకృతికి మనం అవసరం లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిది. దాన్ని సురక్షితం చేయించుకునే మన చేతుల్లో ఉంటుంది. అందుకే మనందరం కలిసి పచ్చని భూమిని భవిష్యత్తు తరాలకు అందిద్దాం.

ఈరోజు మరొక ఇంపార్టెంట్ డే, అదేంటంటే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ప్రతి మనిషికి కుటుంబం ఎంతో ముఖ్యం కదా. మనం ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి మనకు ప్రేమను పంచేది కుటుంబమే. చిన్నప్పటి నుంచి చేతిని పట్టుకొని నడిపించేది అమ్మ, మన జీవితంలో ధైర్యాన్ని నింపేది నాన్న, మన తప్పులను సరిదిద్దుతూ మంచి మార్గంలో నడిపించే మన కుటుంబమే మనకు ఆధారం. అందుకే కుటుంబాన్ని జీవితానికి పునాది అంటారు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు చదువు, తర్వాత ఉద్యోగం, పెళ్ళి, బాధ్యతలు, ఇలా జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ ప్రతి దశలో మనకు అండగా నిలిచేది కుటుంబమే. మనం విజయాన్ని సాధించినప్పుడు మనకంటే ఎక్కువగా సంతోషపడేది మన కుటుంబం. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేది కూడా మన కుటుంబమే. సరే, మరి ఇప్పుడు ఒక మంచి పాట విందామా? మరి ప్రతిరోజు పండగ నుంచి ఒక సాంగ్ మీకోసం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
0: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
0: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: సో ఇదండి ఈ రోజు మన యువాని కార్యక్రమం. మరొక యువాని కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: ఆకాశవాణి సమయం 12:30 వార్తలు వింటారు.
5: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యా

0: శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ సీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారీ విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రి మండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యుడిఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రి మండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమితార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

0: ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్టలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్టకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122.98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: shake the crab's claw. But to his surprise and anger, the crab opened his pincers and nipped his hand so hard that the little boy yelled.
1: "Ah, here is my good cousin,"
0: said the crab pleasantly. And to Hari's horror, he saw a large sandy lobster crawling heavily out of the pool. Before the little boy could stop him, the lobster took his hand in his great pincer-like claws and pinched it so hard that Hari yelled in pain. Then he stared at the pool in surprise, for out come sandy-colored shrimps and prawns, more crabs, and another large lobster, and they pricked Hari till he was soon black and blue with their pinching. "Don't you like it?" said all the creatures in surprise. "Why, we were told you would love to see us because you were a champion pincher and picker yourself. Come, come, join in the fun." Hari leapt to his feet, crying loudly. His lunch rolled into the pool. And when the crabs and lobsters saw it, they ran to it and began to feast eagerly. Hari saw that they had forgotten him for a time. So he turned and ran for his life, tears streaming down his cheeks.
2: "They only did to me what I keep doing to the other children,"
0: he thought.
2: "But how it hurt, and how I hated those crabs and lobsters. I suppose the other children hate me too. Well, I jolly well shan't pinch or prick anymore."
3: तो श्रोताओ, अब हमारा आज का उमंग प्रसारण यहीं पर होता है समाप्त। तो अब अपने मित्र अजीत को
4: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए।
3: नमस्कार।
5: उमंग उमंग उमंग उमंग
6: एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रम आकाशवाणी हैदराबाद केंद्र నుండి వెలువడింది। ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది। మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు।
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి। గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు। నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి పలు వైద్య పరికరాలు అందజేశారు। పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రుల రూపకల్పన చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు వెల్లడించారు। తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది। రాష్ట్రంలోని కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయించి వారి విధులపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు। హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ల పదవీ బాధ్యతల స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు। పెరిక కులస్తులు నిర్మించుకుంటున్న ఆత్మగౌరవ భవనానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే

0: లైలయ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొంటూ వచ్చే నెల 21 నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఏక్ బార్ కర్నా అంత మే భీ ఏక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియోన్ కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఏక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలను అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ బాగంబర్పేట్ డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడున్న సిబ్బందిని కేంద్రాల్లో అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రాల్లో ఆరోగ్య సేవలు పొందే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన బాధ్యతాయుత వనరుల వినియోగం పిలుపుకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు జూబ్లీహిల్స్ లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణించారు. రామచంద్రరావు తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కి జూబ్లీహిల్స్ కు బయలుదేరారు. అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించడం, బాధ్యతాయుతమైన పద్దతులు అవలంబించడం కోసం దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సప్త సూత్రాలను పాటించాలని ప్రజలకు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేస్తుందని టీజీబీఐ కార్యదర్శి చెప్పారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసింది. విద్యార్థులు గమనించగలరు. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,40,000 ఎకరాల్లో 14,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఇప్పటి వరకు 7,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 456 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 53,611 మంది రైతులకు మద్దతు ధర చెల్లించి 692 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని, మరో 2-3 రోజుల్లో మరో 400 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ నిధుల మళ్లింపుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నాంపల్లి ఏసీబీ కోర్టు నిన్న నోటీస్ జారీ చేసింది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితులుగా పేర్కొన్న కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను జూలై 31వ తేదీన కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్ల రూపాయల నిధులను నిబంధనలకు విరుద్దంగా విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. ఈ విచారణలో భాగంగా 1000కి పైగా కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం న్యాయస్థానం కేసు విచారణ చేపడుతుంది. ఇందుకు సంబంధించి ఇతర సంస్థలను కూడా నిందితులుగా చేర్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ డీజిల్పై సగటున 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110.78 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 98.90 రూపాయలకు పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలతో ఈ అత్యాధునిక ఆసుపత్రిని రూపకల్పన చేస్తుందన్నారు. 300 ICU బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నోస్టిక్ సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించామని, కేసీఆర్ ప్రభుత్వం ఉండుంటే 2 ఏళ్ల క్రితమే ఇది పూర్తయ్యేదని వ్యాఖ్యానిస్తూ ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి

0: రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్పారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వారు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు చేరింది. ఇటీవల గ్రేటర్ కౌన్సిల్ ఆమోదించిన 5257 కోట్ల ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు పంపించడంతో యూసీఎఫ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేర్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు హనుమకొండ కలెక్టర్ గ్రేటర్ వరంగల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయి తెలియజేశారు. పశువుల అక్రమ రవాణా పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నితికా పంత్ హెచ్చరించారు. గోరక్షణ కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణాను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సరిహద్దుల్లో 14 చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న జనగణన ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించి సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ఈ ఉదయం తన నివాసంలో జనగణన ఎన్యూమరేటర్ వద్ద సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా జనగణన చేసుకున్న అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ,
1: ఇంటింటికి డీటెయిల్డ్ హౌస్ లిస్టింగ్ అనేది 11th మే నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు నా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా నా యొక్క హౌస్ లిస్టింగ్ ఒక బ్లాక్ కి ఎన్యూమరేటర్ వచ్చి అండ్ ఎన్యూమరేటర్ సూపర్వైజర్ వచ్చి హౌస్ లిస్టింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. సో ఇలాగే ప్రతి ఎన్యూమరేటర్ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో మీ యొక్క వివరాలని సేకరించడం జరుగుతుంది. 33 ప్రశ్నలు కలిగినటువంటి ఈ వివరాలని ఎన్యూమరేటర్ కి సహకరించి అందించాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుణ్ణి విజ్ఞప్తి చేస్తున్నాను.
0: తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని, ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో వడగాడ్పులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం అనుబంధమైన సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానం డైమండ్ జూబ్లీ వేడుకలను, మ్యాంగో మేళాను రేపు ఉదయం ప్రారంభిస్తారు. 16-17 తేదీలో 2 రోజుల పాటు ఉండే ఈ కార్యక్రమంలో రైతులు తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన లేదా కొత్త మామిడి రకాలను ప్రదర్శించవచ్చు. మామిడి పళ్లతో తయారు చేసిన ప్రాసెస్డ్ ఉత్పత్తులను కూడా ప్రదర్శించవచ్చు. ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చెరో 15 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయిస్తారు. విశేషాలు మరొకసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21 తేదీన తిరిగి నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్ ఆసుపత్రుల రూపకల్పన చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వనితాలోకం.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తారు ప్రతి ఏటా. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కుటుంబ విలువలను తెలియచేయడం, అలాగే కుటుంబంలో పంచుకునే ప్రేమ, బంధం, అనురాగం, ఆప్యాయతలు, సంబంధ బాంధవ్యాలు అనుకోండి, వాటిని మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజుని గుర్తించడం జరిగింది. అంటే ఒకరోజు ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేసి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అసలు దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? కుటుంబ వ్యవస్థ ఎందుకు ఎలా స్థాపించబడింది?

0: ఇలాంటి అనేక అంశాలు మనతో మాట్లాడడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. ప్రముఖ రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త, సోషల్ యాక్టివిస్ట్, మోటివేషనల్ స్పీకర్. నమస్కారం డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు.
1: నమస్కారం.
0: సునీత గారు, చెప్పండి, ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ప్రతి ఏటా మనం 15వ తారీఖున జరుపుకుంటాం. అసలు కుటుంబ దినోత్సవం ఒక రోజు పెట్టుకుని జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది?
1: మనం ఒక విషయం చెప్పాలి అంటే, కేవలం కుటుంబ వ్యవస్థే కాదు, చాలా వాటికి కూడా మనం మళ్ళీ ఒక రోజు అంటూ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ కుటుంబ దినోత్సవం అని జరుపుకుంటున్నాము అంటే కాస్త ఆలోచించాలి, కాస్త ఆశ్చర్యపడాలి, కాస్త బాధపడాలి కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని కాలంలోనే కుటుంబం అంటే భారతదేశంలో మాత్రమే ఉంది. కుటుంబ విలువలు అంటే భారతదేశాన్ని చూసి ప్రపంచమంతా నేర్చుకున్నటువంటి వ్యవస్థ. కానీ తెలియకుండా 21వ శతాబ్దం వచ్చేసరికి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. ఇవి ఒకనాడు ఇది అభివృద్ధిగా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఇలాంటి అనేక మాటలు చెప్పుకున్నాం. కానీ తెలియకుండా ఈరోజు అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నాలు ఒక పిల్లల్లో కానీ, కుటుంబంలో కానీ, సంబంధాల్లో కానీ వీటన్నిటిలో కలుగుతున్నాయి. అంటే కారణం ఆనాటి కుటుంబ వ్యవస్థ ఈనాడు లేదు కాబట్టి. ఈ విషయాన్ని గ్రహించినటువంటి వాళ్ళు దాదాపుగా మనం చెప్పాలి అంటే 32 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కుటుంబం అనేది ఉండాలి, కుటుంబం ఉంటే దీనివల్ల ఉపయోగాలు ఉంటాయి అని 1993-94 మధ్యలో ప్రారంభమైనటువంటి ఈ వ్యవస్థ ప్రతి సంవత్సరం కూడా అందులో ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ పెట్టుకొని, అలా మనం ఈసారి కూడా ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని 15వ రోజు మనం జరుపుకుంటున్నాం.
0: సునీత గారు, మన సమాజంలో కుటుంబాలు పోషించే కీలక పాత్ర ఏంటండి?
1: మా కుటుంబం అంటేనే ముఖ్యంగా భారతదేశంలో మనకు చతుర్విధ ఆశ్రమాలు ఉండేవి. అందులో బ్రహ్మచర్యం తర్వాత రెండవది కుటుంబం, కౌటుంబికుడు అని అనేవాళ్ళు. ఎందుకు అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాడు 4 ఆశ్రమాలని చూసేటువంటి బాధ్యత వీడికి ఉండేది. అంటే చదువు, సమాజం ఇవన్నీ పూర్తయింది, అంటే చదువుకున్నాడు తర్వాత తనకు బాధ్యత తెలిసింది, నెక్స్ట్ ఉద్యోగ ధర్మానికి ముందు ధర్మబద్ధమైనటువంటి కుటుంబ జీవనంలోకి వెళ్ళాలి అన్నది. ఈ కుటుంబాలు ఏ రకంగా అంటే, మనకి ఆనాడు కుటుంబం గనక చూస్తే ఒకనాటి కాలంలో ఆ కుటుంబంలో దాదాపుగా పైన 3 తరాలు, అంటే ఒక కుటుంబ బాధ్యత నెత్తినెత్తుకున్నటువంటి యువతి యువకులకు పైన 3 తరాలు, అంటే వాళ్ళ అత్తగారు, మళ్ళీ అత్తగారికి అత్తగారు కూడా ఉండేవాళ్ళు. ఆనాటి ఆయుష్ ప్రమాణం కూడా ఎక్కువ కాబట్టి ఇంకో తరం కూడా ఉంటే ఉండేది. అలా కింద కూడా మళ్ళీ మన పిల్లలకు పెళ్ళైనటువంటి వాళ్ళు, మనవను మనవరాలు, ఇలా ఒక 5 తరాలు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ. అందువల్ల ఈ కుటుంబానికి బాధ్యత ఏంటంటే, ఈ పసిపిల్లల వరకు ఎవరు నడుపుతున్నారో వాళ్ళు బాధ్యత తీసుకునేవాళ్ళు. పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలని వాళ్ళు ఇంత ముందు అనుభవించి ఆ కష్టాల నుండి తీసుకున్నటువంటి, అంటే కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి, ఆ అనుభవాల సారం ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తూ, అంటే ఎప్పటికప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ ఈ కుటుంబాన్ని పోషిస్తూ ఆ పెద్దవాళ్ళని కూడా ఎట్లా అంటే, ఒక మనం చెప్పాలి అంటే దేవతా స్వరూపాలుగా, మన ఇంటి పెద్ద దిక్కు, మా ఇంట్లో ఉన్నటువంటి ఆయనే మాకు పెద్ద దిక్కు అనే మాటలతో మనం కుటుంబాన్ని నడుపుకునేవాళ్ళం. మామూలుగానే మన వ్యవస్థలో ఎలా ఉండేది అంటే, ఎప్పుడైనా సరే ఒక బ్రహ్మచర్యం పాటించే, అంటే కింది తరం మనకున్న చతుర్విధ పురుషార్థాల్లో కింది ఆశ్రమాన్ని బాధ్యత చూసేది కుటుంబీకులే. అలాగే ఎవరైతే పెద్దవాళ్ళయ్యారో వానప్రస్థం, ఇప్పుడైతే మనకు సన్యాస ఆశ్రమం లేకపోయినప్పటికీ పెద్దగా అయినటువంటి వాళ్ళు ఎవరైనా, వీళ్ళ బాధ్యత కూడా మనదే. అంటే సమాజంలో ఓ మంచి చేయాలి, ఈ కుటుంబీకుడినే అడిగేవాళ్ళు, ఓ దేవాలయం కట్టాలి, ఓ రోడ్డు వేయాలి, ఇంకేదన్నా వేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ప్రభుత్వాలు అంటున్నామో ఆనాడు ఒక సంస్కారం కానీ, ఒక సంస్కృతి కానీ, ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలంటే కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటే అన్నీ సక్రమంగా జరిగేవి. అలా జరగడం కోసమే కుటుంబ వ్యవస్థ ఉండేది. పసిపిల్ల లో ఏ రకమైన చికాకులు, చింతలు ఉండేవి కాదు. వాళ్ళు ఆడుతూ పాడుతూ అవసరమైనప్పుడల్లా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ అక్కడ దొరికేది, నానమ్మ తాతయ్య, ఇంకా కాదు అంటే ఇంకా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, పెద్ద తాత పెద్ద నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఏది కావాలన్నా పసిపిల్లలుగా ఉన్నప్పుడు నేర్పించాల్సినటువంటి సంస్కారాలన్నీ కథ రూపంలోనూ, పద్య రూపంలోనూ, ఒక చిన్న సామెత రూపంలోనూ, ఎన్ని విషయాల్లోనూ. చిన్నగా ఈరోజు మనకు అన్నం విలువ కూడా తెలియదు. ఆ రోజులలో ఒక మెతుకు అన్నం పడితే అన్నం పరబ్రహ్మ స్వరూపం, పడేయకూడదు. ఇలాంటి ఆడుతూ పాడుతూ అలవోకగా ఆ పెద్దవాళ్ల నోట్లో నుండి వచ్చే మాటలన్నీ ఈ పిల్లలకన్నీ కూడా, ఈరోజు మనం ఏదైతే డబ్బులిచ్చి నేర్చుకునేటువంటి సంస్కారాలు ఉన్నాయి కదా, మనమంతా కూడా అలాంటివన్నీ లేకుండా ఆ రోజు అంతేవి. అందుకని ఆ కుటుంబాలు ఎప్పుడైతే ఒకనాడున్న

0: కుటుంబాల్లో చక్కటి ఉద్యోగమే కావాలన్న బాధ లేదు, లేకపోతే ఈ వృత్తి నేను చేయలేను ఇంకెలా అనలేదు. ఆ ఇంట్లో ఉన్న అందరికీ ఒక్కొక్క పని తెలుసు, ఒక్కొక్క విషయంలో నిష్ణాతులు ఉండేవాళ్ళు. అందుకని అన్నీ కలిసి కలగా పులగంగా మొత్తంగా అన్ని పనులు చేసుకుంటూ రేపటి తరమైన భవితకు ఎలాంటి అడ్డు ఎలాంటి ఆటంకం రాకుండా కాపాడుకుని కంటిరెప్పల్లాంటిది ఆ కుటుంబం. కంటిరెప్పల్లాగా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఏంటంటే మనం అనేవాళ్ళం, నల్లేరు మీద బండిలాగా వెళ్తుందండి వాళ్ళ కుటుంబం అనేవాళ్ళు. అంటే ఎన్ని కష్టాలున్నా వాటిని అధిగమిస్తూ వెళ్ళడానికి పైన ఉన్న పెద్దవాళ్ళ ఆలోచనలు, పిల్లలు ఆచరణ మధ్యలో వీళ్ళు చెప్పేవాళ్ళు, అలా నడిచేదండి.
1: అయితే మీరు చెప్పినట్లుగా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉందో మన కుటుంబ వ్యవస్థ కూడా అలాగే ఉండేది. అందుకనే మనకి ఇన్ఈక్వాలిటీస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఆ రోజుల్లో చూస్తే చాలా తక్కువ. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎప్పుడు వచ్చాయో అప్పుడే మనం ఈ స్ట్రెస్ అనే పదం వింటున్నాము. ఇప్పుడు మన ఈ ఇయర్ థీమ్ చూస్తే ఇన్ఈక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్ గురించి అంటున్నారు. మీరు అన్నట్లుగా చిన్నపిల్లలు ఒక మార్గనిర్దేశకం చేసే అమ్మమ్మ తాతయ్యలు లేరు, నానమ్మలు లేరు, ఒక పెద్దవాళ్ళు లేరు ఇంట్లో, మరి వాళ్ళ బ్రాటప్ ఎలా ఉంటుంది, సమాజంపై ఏ విధంగా దీని ప్రభావం పడుతుంది అంటారండి?
0: చాలా మనం ఆశించినటువంటి ప్రభావం పడుతున్న రోజులు, ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నాం, ఇది కాదు కాకూడదు అని మనం ఎంత ఆలోచించినా అన్ని చోట్ల కూడా దీనికి మనకు ఎదురుదెబ్బ తగులుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈనాటి ఏమీ తెలియని పసిపిల్లలు, మైన ముద్ర లాంటి పిల్లలకి మనము ఎల్కేజీలోనో ఫస్ట్ క్లాస్లోనో పాఠం చెప్పేటప్పుడు సోషల్లో వాట్ ఈజ్ ఏ ఫ్యామిలీ అంటే ఫాదర్ మదర్ మీ అండ్ మై సిస్టర్ అని చెప్పేటువంటి ఒక ఆన్సర్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ థింగ్. ఎందుకు మనం ఇలా చెప్తున్నాం, నా కుటుంబం అంటే నా తాతయ్య నానమ్మ లేకుండా నా కుటుంబమే కాదు, పిన్ని చిన్నాన లేని కాదు అత్తామామ, కానీ ఈరోజు అలాగా మనం చిన్నగా చేసుకున్నాం. దీనివల్ల ఏంటంటే ఏ ఇంట్లో ఆ ఇంట్లో ఆ పిల్లలు ఎలా అంటే నన్ను మించిన వాడు లేడు, నేను ఇంటికి రాజును రాణిని, అప్పుడు అలా కాదు కదా, అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, తాతయ్య కజిన్ అయినా సరే వాడు పెద్దన్నయ్య, ఇలాంటి ఎవరికి ఏ రకమైన మర్యాద ఇవ్వాలి, ఈ బంధాలకు ఉన్నటువంటి విలువేంటి, ఇందులో మా పిన్న అయితే చక్కగా జడేస్తుంది, మా చిన్నానైతే చక్కగా నాకు ఇది రాయించగలుగుతాడు లేకపోతే ఇది చేసి పెట్టగలుగుతాడు, ఇలాంటివన్నీ ఉండేవి. ఈరోజు మనం ఒక్కటే ఇన్ని పనులు చేయాలి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు. మరి పిల్లలు ఇక్కడ ఏమవుతుందంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఒకనాటి ఆ రకమైన ఏమున్నా లేకపోయినా ఆనందంగా గడిపే ఆ కాలం ఈరోజు లేదు కాబట్టి ఇంకా ఎక్కడికో వెళ్ళాలి ఈ ఆలోచన, ఆశయం. ఆశయం ఉండడం మంచిది, ఆశ ఉండడం మంచిది, కానీ అది మితిమీరు ఏమవుతుందంటే అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలి? అందుకోసం ఇద్దరం ఉద్యోగం చేయాలి, సంతోషం, ఇద్దరము ఎంప్లాయ్, కానీ పిల్లలకు ఆ సమయంలో ఇచ్చే విలువైనటువంటి సమయాన్ని ఇవ్వడం లేకపోయేటువంటి దుస్థితి వచ్చింది, అవునన్నా కాదన్నా. కాబట్టి పిల్లలతో మనం ప్రేమగా మాట్లాడలేకపోతున్నాం, అంత సమయం ఇవ్వలేకపోతున్నాం, అలసిపోయి ఇంటికి వస్తున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళతో అంతసేపు ఆడి పాడలేకపోతున్నాం, కాబట్టి వాళ్ళ కష్టమేంటో తెలియట్లేదు, వాళ్ళకి అందించిన ప్రేమ తగ్గడం వల్ల వాళ్ళు ఇంకేదో కోరుకుంటున్నారు. దానివల్ల తెలిసి కానీ తెలియక కానీ మన కుటుంబాల్లో అనేక రకాలైన అసంతృప్తి, ఆ ఎదిగి ఎదిగని పసితనం నుండి ఒంటరితనంలోకి తోసేస్తున్నామమ్మా మనం పిల్లల్ని. ఈ ఒంటరితనం భరించలేక ఎవరైనా ఎక్కడైనా ప్రేమగా మాట్లాడితే వాడు మోసగాడా దౌర్భాగ్యుడా ఎవడు అని తెలియకుండా పిల్లలు వాళ్ళ చెర్రలో పడుతున్నారు. ఇది ఉండకుండా ఉండాలంటే మన కుటుంబాలు, ఓనాటి కుటుంబాలు చాలా విలువైన కుటుంబాలని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనకు తెలియనంత బర్డెన్, అన్నీ నేనే చేయాలా, అన్నీ నేనే చేయాలా అంటాం, కానీ ఆ రోజు అలా ఉండేది కాదు. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే, ఎవరు చేసే పని ఆఖరికి మంచం మీద కదలకుండున్నటువంటి ఆ పెద్ద తాతయ్య పిల్లలకి నాలుగు కథలు కూడా చెప్పేవాడు. అదే బోల్డ్ అంతా తెలియనటువంటి ఈరోజు మనం జీకే అను వ్యక్తిత్వ వికాసం అని పైసలు పెట్టి కొనుక్కునేటువంటి ఈ విద్య కంటే చక్కటి విద్య దొరికేది. ఆ విద్య లేకపోవడం వల్ల, ఆ సహకారం లేకపోవడం వల్ల మనకి కష్టం వచ్చింది. ఎందుకంటే మన చూడు, నానమ్మలు తాతయ్యలు ఉన్నప్పుడు బయట ఏదైనా అల్లరి చేస్తే బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే ఏంటమ్మా అలా అంటున్నారు, మా పిల్లోడేమి అలా చేయడు అని బయట చెప్పేవాళ్ళు. కానీ లోపలికి వచ్చినాక, లోపలికి రాగానే తలపేసి గాడిద నువ్వు అలా చేస్తావా ఇంకొకసారి విన్నానంటే, అంటే ఎక్కడ శిక్ష చేయాలో, ఎక్కడ శిక్షణ ఇవ్వాలో, ఎక్కడ రక్షణ ఇవ్వాలో ఇవి తెలిసి కాపాడుకునేది కుటుంబం అమ్మ. ఆ కుటుంబాలు లేకపోతే ఇప్పుడు అమ్మకి కోపం వచ్చిందనుకో గబగబా నలుగు బాధేస్తుంది, ప్రేమ వచ్చిందో బాగా ఏడుస్తుంది, ఆ రోజు నిన్న కొట్టాను కాబట్టి ఈరోజు వాడు అడిగినవన్నీ ఇచ్చేస్తాను, వాడికి అవసరమా కాదా, అమ్మకి ఇప్పుడు అక్కర్లేదు, వాడు అడిగింది ఇవ్వడమే ముఖ్యమైపోయింది. దీనివల్ల తెలియకుండా కుటుంబాల్లో పిల్లల్లో తెలియనటువంటి విచ్ఛిన్నం ఏర్పడుతుంది. ఈ రెండే కాకుండా ఉన్నవాడు ఒక్కడే మనం ఏదో చెయ్యాలి ఈ కోరిక కూడా ఉంది. దానివల్ల

0: కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థ సపోర్ట్ చేయదు. అది సపోర్ట్ చేయనప్పుడు కూడా అమ్మ నాన్న కొట్లాడుకొని ఈ కొట్లాటలు ఎంత దూరం వెళ్తున్నాయి అంటే చిన్న విషయంలో నేనే అన్ని చేయాలా నేనే చేయాలని తెలియకుండా అసలు సిసలైన కుటుంబ వ్యవస్థ, ఏడేడు జన్మలకు ఈ భర్తే ఉండాలి అనుకున్నటువంటి ఈ వ్యవస్థలో ఈరోజు 7 నెలలు కాకముందే విడాకుల వరకు వెళ్తున్నాయి. అంటే కారణం పైనున్న పెద్దల యొక్క భావన లేదు, పెద్దల యొక్క సమర్థింపు లేదు. పెద్దలు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇలాంటి సమస్యలు బోలెడు చూసామమ్మా, ఇది కొత్త కాదు, ఇలాగే ఉంటుంది, 4 రోజులు ఆగు అని చెప్పే సలహాదారులు లేరు. అందువల్ల నాకేంత వచ్చిందో నేను అదే చేయగలుగుతాను, నాది నేను చేసిందే కరెక్ట్ అనేటువంటి స్థితిలో ఈ చిన్న కుటుంబాల వల్ల వచ్చింది. అందువల్ల చాలా వరకు చితికిపోతున్నాయనే చెప్పాలమ్మా. కాబట్టి మళ్ళీ మనం పునర్వైభవం రావాలన్నా, పూర్వస్థితి రావాలన్నా పెద్దవాళ్ళు ఉండాలి, ఇంట్లో ఉండాలి. సరే అప్పట్లాగా ఎంతమంది ఉండకపోయినా కనీసం ఏ కుటుంబీకుడైతే ఉన్నాడో వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉంటే, తమ్ముడు మరదలు లేకపోతే చెల్లి బావ ఉన్నారనుకోండి, వాళ్ళ అనుబంధం రెగ్యులర్గా ఆ రోజులలో ఉండే. ఒక పండగ వచ్చిందంటే ఇంటి నిండా చీమల మందలాగా చిన్న చిన్న పిల్లలతో మెలిగేటువంటి కుటుంబాలు అమ్మ నాడు. ఈరోజు సెలవు వచ్చిందంటే మనం మన ఆనందం కోసం ఎక్కడికో పిల్లోని తీసుకువెళ్తే తీసుకువెళ్తాం, లేకపోతే ఏ టీవీ ముందో ఏదో చూస్తాం, లేకపోతే ఒక థియేటర్కి వెళ్తాం. ఇంతేకాని బంధం, అనుబంధం, ముఖ్యంగా అనురాగం, ఆత్మీయత, ఇవేవి కూడా ఎక్కడ దొరుకుతాయి? అలా నానమ్మ ఉందనుకోండి, వెళ్ళి గబుక్కున కౌగిలించుకొని నానమ్మా అని చెప్పగానే ఏం కావాలి నాన్న అని ఓ ముద్దులతో ముంచేసినటువంటి ఆ తీరు, ఆ ప్రేమ, ఆ భాగ్యం ఇప్పుడు లేదు నాన్న. అందుకని ఇప్పుడు ఈ పరిస్థితి తప్పనిసరిగా కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం, ఒకరోజుతో జరిపోయేది కాదు ఏది కూడా, కానీ దీన్ని పునాదిగా చేసుకుని మనం ఈ విషయాలు చెప్పుకున్నట్టయితే అవును కదా అని ఒక కొత్త ఆలోచన ఇప్పుడు పెళ్ళవుతున్న వాళ్ళలో కానీ, పెళ్ళై ఇప్పుడిప్పుడే కుటుంబ జీవనాన్ని ప్రారంభిస్తున్న వాళ్ళు కానీ, రేపు పెళ్ళవబోయే వాళ్ళకి కానీ, కుటుంబం అంటే చాలా విలువైంది. ఈ కుటుంబ విలువల్ని కాపాడుకోవాలి. పెద్దలు చెప్పేవన్నీ ఊరికే ఆషామాషి కాదు, ఇవి మేము చదువుకున్నాం కాబట్టి మాకు బాగా తెలుసు అనే భావన వదిలేయాలి. ఎందుకంటే చదువు కంటే అనుభవం చాలా ముఖ్యమైనది. ఆ అనుభవం కష్టాల్లో వాళ్ళు ఎలా కడదేరారో తెలుస్తుంది. ఈరోజు చిన్న కష్టం రాగానే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? బాగా చదువుకున్న ఇంజనీర్లు, డాక్టర్లు కూడా కుటుంబాలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి అంటే ఆ పెద్దల సలహా లేదు. అమ్మా ఇదేం పెద్ద సమస్య కాదు, ఎంతసేపు చెప్పు అని అందరూ కలిసి తలాయింత వేసి అప్పు తీర్చేవాళ్ళు కదా, లేదు అప్పు కాదు సమస్యను పరిష్కరించేవాళ్ళు కదా, ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు కాదు. అందుకని పెద్ద కుటుంబాలే చింతలేని కుటుంబాలు. అప్పుడు ఇప్పుడు ఏదైతే మనం స్లోగన్ చెప్పామో అది సరిగ్గా కాదు. కాబట్టి మన కుటుంబ విలువల్ని కాపాడుకోవడం కోసం మనం మాత్రం ఒకరోజు అని అనుకున్న దాన్ని ఈ ఒక్కరోజు ఓ పునాదిగా ఈ మాట చెప్తే, ఈ సంవత్సరకాలం అంతా దీని మీద మనం వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ విలువల్ని కాపాడుకోవాలి అనేటువంటి వైపు నడిస్తే బాగుంటుందని నా దృష్టి తల్లి.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ సునీత గారు. మీరు అన్నట్టుగా పండుగ అంటే అప్పట్లో పిన్ని, బాబాయ్, అత్త, మామయ్య, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఇలా కలవడమే ఒక పండగ. కానీ ఈ రోజుల్లో పండగ అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్చర్స్ వరకు అంత చిన్నగా అయిపోయింది. మరి సాంకేతికంగా మనం ఎంత ఎదుగుతున్నప్పటికీ కుటుంబ పరంగా చాలా బలహీన పడిపోతున్నాం. మరి కుటుంబ పరంగా ఈ రూట్స్ అనేవి బలపడడానికి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలంట?
0: ముందమ్మా, ఇది ఏదో చెప్తుంటారు కర్ణుడికి చావుకు రకరకాల శాపాలు అంటుంటారు ఒకటే, అలాగా ఇది విచ్ఛిన్నం అవడానికి ఒకటే కారణం అని చెప్పచ్చు. నేను ఒక్కడే ఎదగాలి కాబట్టి నేను నా ఇంటి నుండి బయటకు వచ్చి నేనే చేయాలి అనే స్వార్థం ఒకవైపు ఉంది. సమాజంలో మారుతున్న తీరు తెన్నులు వేరు. పక్కనోడెవడో అమెరికా వెళ్ళాడు, లేకపోతే ఇల్లు వదిలి ఇక్కడ ఉండడం వల్ల బాగుంది అనేటువంటి భావన కావచ్చు. తర్వాత చదువులో అంటే ఆనాడు అమ్మ నాన్న ఏం చదువుకున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి అలాగే ఉండిపోయారు, ఆ పల్లెని పట్టుకొని ఉన్నారు, ఇలాంటి భావన ఉండే అంటే మేము సొసైటీలో చాలా ఉన్నతమైన నాగరికమైనటువంటి స్థితికి వెళ్తున్నాము అని తెలిసి తెలియని స్థితి. దీనివల్ల ఏమవుతుందంటే అన్నీ మాకు తెలుసు అనేటువంటి ఏదైతే ఒక భావన వచ్చిందో, ఆనాడు అతి మేధావులు కూడా ఇంకా మాకు తెలియంది ఏదో ఉంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కొంచెం తెలిసినా మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. ఈ స్థితిని అధిగమిస్తే తప్ప అసలు కుటుంబం అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి విలువ ఏంటి, అనురాగం ఏమిటి, ఆప్యాయత ఏంటి అనేది మనకు తెలియదు. అయితే ఏది ఏమన్నా ఒక మంచి జరగాలి అంటే తప్పనిసరిగా ఆ మంచిని రక్షించుకోవడానికి ప్రొటెక్షన్ అయితే ఉండాలి. మనం ఒక చెట్టు లాంటి దానికే మనం అనురాగం అనుకుంటాం కదా, వేర్లు చక్కగా ఉంటే లోపల పట్టేటువంటి చెద మనకు తెలియదు, లోపల పట్టేటువంటి వేరు పురుగు మనకు తెలియదు, కనబడదు, కానీ చెట్టు నెమ్మదిగా ఎలా కృషిస్తుందో ఈరోజు కుటుంబ వ్యవస్థలో కూడా తెలియకుండా వేళ్ళూనినటువంటి ఆ సంస్కారానికి కావలసినటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్న

0: ఉన్నటువంటి చతుర్విధ పురుషార్థాలే అనుకుంటామో, లేకపోతే ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్థితిగతులే అనుకుంటామో, లేకపోతే ఆనాటి అనుబంధాలు అనురాగాలు స్వార్థం వీడి కేవలం డబ్బుకు విలువిచ్చి మమకారానికి విలువ ఇవ్వకుండా అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే కానీ మనం ఎప్పుడు కూడా ఆర్థికంగా చూడట్లేదు, ఆర్థికంగా ఎక్కువ విలువిస్తున్నాం. ఇలాంటి స్థితి అన్నీ అయిపోయాయి. కాబట్టి ఇలాంటివి లేకుండా ఉంటే మన కుటుంబ విలువలు బాగుంటాయమ్మా. అయితే ఇప్పుడు ఎలాగో అంత దూరం వెళ్ళలేం కదా, ఇంత చిన్నగా అయిపోయినాక ఇప్పుడు మీరు చెప్పినవన్నీ సాధ్యమా అంటే కాకపోవచ్చు. కానీ ఇప్పటి నుండి అయినా ఈ చిన్న కుటుంబం ఉంది, ఊర్లోనైనా ఎక్కడైనా అమ్మ నాన్న ఉంటారు కదా, అందరం కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. లేదంటే ప్రేమగా రోజుకు ఒక్కసారి మాట్లాడుకుందాం. మనం కావాలనుకుంటే ఇప్పుడు మీ పిల్లలకి మీరు రేపు ఉండడం కోసమైనా ఆ పిల్లల్ని మనము ఎలా పెంచుకుందాం, ఈ విలువలను తెలుపుతూ. నిజం చెప్పాలంటే మనం పాత రోజులలో వెళితే ఇంట్లో హాల్లో తాత తాత నుండి కూడా చిత్రపటాలు చక్కగా ఉండేవి. అంటే వాళ్ళ పరిచయం. ఈరోజు మనం ఎవరైనా పిల్లల్ని మీ తాతయ్య గారి పేరు అంటే చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. అంటే మన కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళ పేర్లు తెలియాలి, వాళ్ళ బంధాలు తెలియాలి. ఇవన్నీ కూడా ఇప్పుడున్న అమ్మా నాన్న యొక్క భుజస్కంధాల మీద ఉన్నటువంటి అతి విలువైనటువంటి బాధ్యత. నువ్వు ఎంత సంపాదిస్తావు అక్కర్లేదు, నీ కుటుంబమే లేకపోతే రేపటి కాలానికి నువ్వు ఉండవు. కాబట్టి కుటుంబ వ్యవస్థను రక్షించుకోవాలంటే నీ కుటుంబము, నీ స్థితిగతులు, ఓనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నింటినీ అధిగమించుకుంటూ వచ్చినటువంటి మీ తాతయ్యలు మీ నాన్నమ్మలు, వాళ్ళ నుండి మనం పొందినటువంటి ఒక్కొక్క కుటుంబానికి ప్రత్యేకతలు ఉంటాయమ్మా. ఒక కుటుంబం చక్కటి సంగీత విద్వాంసులు ఉన్నవాళ్ళు ఉంటారు, ఒక కుటుంబంలో చక్కని కళాకారులు ఉన్నవాళ్ళు ఉంటారు, ఒక కుటుంబంలో చక్కటి దాతృత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొన్ని ఎకరాల ఎకరాలు దానం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. బోదానం రామచంద్రారెడ్డి గారి గురించి తెలుసుకుంటే మనకు తెలుసు, అలాంటి మహానుభావులు ఉంటారు, వాళ్ళ గురించి కూడా తెలియకుండా పరిస్థితి ఉంది. కాబట్టి మన పెద్దల యొక్క గొప్పతనాన్ని మనం పిల్లలకి చెప్పాలి. మనలో జరిగినటువంటి ఏదైనా చెడు అలా ఉన్నప్పుడు దాన్ని ఇలా మనం దానికోసం దూరం చేసుకున్న స్థితి చెప్పాలి. ఏదేమన్నా కుటుంబం లేకుండా మనం లేము అనేటువంటిది ఎక్కడి నుండి చెప్పాలి? పసిపిల్లవాడుగా ఉన్నప్పటి నుండి చెప్పాలి. ఇంకా దయ ఉంటే మనకి ఇప్పుడు పుస్తకాల్లో వాటిలో రాసేటువంటి కుటుంబం అంటే ఏంటి అనేటువంటి కొత్త కొత్తగా కొత్త తరగ వాళ్ళు రాసే పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ విలువలు కాకుండా నిజంగా మన యొక్క ప్రాచీన విలువల్ని తెలిపేటువంటి ఆ స్థితులు ఏమున్నాయో అవి కూడా పొందుపరిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో నేర్చుకున్నది ఒకటే రాదు, బడిలో కూడా నేర్చుకోవాలి. అందుకే పూర్వపు రోజుల్లో అనేవాళ్ళమ్మ అమ్మఒడి బడి గుడి సమాజం అనేవాళ్ళు. ఎందుకంటే అమ్మ ఒళ్ళో చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళం. ఈరోజు అమ్మ ఒళ్ళో నేర్చుకోవడానికి వీలు లేనట్టుగా 2.5 సంవత్సరాలకు మనం బడిలో వేస్తున్నాం. మరి కనీసం ఆ బడిలో అయినా సంస్కారాలు నేర్పించాలి. అంటే ఈ బాధ్యత అనేది ఒక అమ్మది కాదు. కుటుంబం నిలబడాలంటే అమ్మ నిలబెట్టాలి, అంటే ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు నిలబెట్టాలి. మనం ఎక్కడికైతే చదువు కోసం జ్ఞానం కోసం పంపిస్తున్నామో ఆ పాఠశాలలు కూడా ఈ విలువలతో ఎరిగి పాఠశాల నడిపించాలి. ఇక మూడవది సమాజం కూడా అంతే బాధ్యత తీసుకుంటే తప్ప కుటుంబ వ్యవస్థ మనం అనుకున్న రీతిలో నడవదమ్మా. కానీ ఏదేమన్నా ఒక మంచి పనే ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని పెట్టడం అంటే అందరికీ కూడా తెలుస్తుంది ఎంతో కొంత. మనం తెలియకుండా మరుగుపరచకుండా కొంత విలువలు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి పునరుచ్చరణ చేసుకున్నట్టు అవుతుంది, అందరూ కూడా అటువైపు నడిచేటువంటి స్థితి ఉంటుందని చెప్పొచ్చమ్మా.
1: చక్కగా చెప్పారండి. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రజా చైతన్యం కోసం ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం కదా, అయితే ఎటువంటి కార్యక్రమాలు చేపడితే ఇంకా ఏ విధంగా ప్రజల్లో ముందుకు వెళితే మనం ఏదైనా మార్పు చూడగలమంటారు?
0: అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే మేము చూసామమ్మా కుటుంబ సమ్మేళనాలని జరిపారు, అందులో కూడా అందరినీ మాట్లాడిపించడం. అసలు అక్కడ ఏంటంటే కుటుంబము అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు చిన్న కుటుంబం కాకుండా పెద్ద కుటుంబాలు ఉండాలి. కుటుంబ సమ్మేళనాలలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనీసం వారానికి ఒక్కసారైనా అందరం కలిసి ఒక చోట, అంటే ఆ కుటుంబ సభ్యులు ఒక చోట, కాస్త సరదాగే కావచ్చు, మనం అందరం ఉంటే కాసేపు నవ్వుతూ తుల్లుతూ హాయిగా, అంటే ఒకరోజు ఒకనాటి కాలంలో మనం పండుగలు ఎలా జరుపుకున్నామో ఈ కుటుంబ సమ్మేళనాలలో అలా జరుపుకోవడం ఒకటి. కుటుంబం అంతా కూడా ప్రతిరోజు కనీసం రాయత్రి పూట అయినా మనం కలిసి భోజనం చేద్దాం. చేసేటప్పుడు ఈ చేతులలో ఉండే మన ఫోన్లు కానీ లేకపోతే పెద్ద స్క్రీన్లు కానీ ఇవేవి చూడకుండా కాసేపు మన గురించి మనం హాయిగా ఏం సమస్య లేదు ఆనందాన్ని పంచుకుందాం, ఇలాంటివి మనం చేయొచ్చు. తర్వాత అసలు కుటుంబ విలువలు తెలియడం కోసం తప్పనిసరిగా ఒక కుటుంబీకుడు మళ్ళీ ఇంకో పక్కనున్న కుటుంబాలతో కలిసి ఉండడం, కుటుంబాలన్నీ కలిసి ఉండి ఈ సమాజంలో సహజీవనం చేసేటప్పుడు, అంటే సమాజంలో మనం ఒక కుటుంబ సభ్యులం కాబట్టి సమాజ సభ్యులుగా, ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ వైపు వెళ్తున్నటువంటి మనం ప్రపంచంలో అందరం మనం సమానమే, మానవులం అందరం ఒకటే, అయినా సరే మన కుటుంబం మనకుంటుంది. ఆ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరి కుటుంబం వాళ్ళకే ఉన్న ఈ కుటుంబాలు అనేటువంటి విలువైనటువంటి ఈ భారతదేశానికి ఉండేటువంటి ముఖ్యమైన మూలిక ఏది అంటే కుటుంబం. కుటుంబ

0: తోటే భారతదేశం అంతా కూడా ఇప్పటి వరకు పెద్ద పేరు ప్రఖ్యాతులున్నాయి. అలాంటి వ్యవస్థను కాపాడుకోవడంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కుటుంబ సమ్మేళనాలు అనేది ముఖ్యంగా జరపాలి. లేదు, ఒక పండగ జరుగుతుంది, ఒక జాతర జరుగుతుంది, ఒక ఉత్సవం జరుగుతుంది, ఇందులో ఒక టాపిక్, మనకు పెద్ద కుటుంబాలు ఎవరున్నాయి వాళ్ళకు బహుమతి ఇవ్వండి. లేదు, చిన్న కుటుంబాలే ఉన్నా మనం ప్రతిరోజు కూడా మేము రాత్రిపూట 6:30 నుండి 8:30 వరకు మేము టీవీ చూడమండి, మేము పిల్లలతోటి ఆడి కాసేపు ఆడుకుంటాం, కాసేపు కథలు చెప్పుకుంటాం, అలాంటివి గుర్తించండి. ఇలాంటివన్నీ చేస్తూ అందులో మనం ఎంకరేజ్ చేస్తే ఆ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం. చాలా చీడ పట్టింది కుటుంబానికి, వాటిని వదిలించాలి అంటే ఒకవైపు నుండి ప్రయత్నం చేసేటువంటిది కాదు. అయితే పైనున్న కనబడుతున్నటువంటి వ్యవస్థనే చూడకుండా భూమి లోపల ఊణుకుపోయినటువంటి ఆ వేర్లలో మందు వేయాలి అన్నది ముఖ్యం. కాబట్టి ప్రాచీన సనాతన సిద్ధాంతం ఏదైతే ఉందో, కుటుంబం కలిసి నిలిసి ఉండాలి అంటే ఇద్దరు మనుషులతో ఏకమయ్యే ఆ వివాహ వ్యవస్థ నుండి మొదలుపెట్టి ఆ కుటుంబంలో పెద్దలైన వృద్ధుల వరకు ఎలా ఉండాలో చెప్పక తప్పదు. చాతనైన వాళ్ళందరూ ఈ విషయాన్ని చెప్తూ పోవాలండి.
1: డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, ఆర్థిక సామాజిక జనాభా సమస్యల గురించి అవగాహన పెంచడంలో కీలక పాత్ర ఏముంటుందండి, కుటుంబం యొక్క పాత్ర?
0: ఇప్పుడు కుటుంబం అనగానే అమ్మ ఇక్కడ కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా ఎట్లా ఉన్నామో సామాజికంగా ఎట్లా ఉన్నాము అనగానే చాలా వరకు మనలో ఒక బాధ అయితే ఏంటంటమ్మా, ప్రపంచ జనాభాలో మనది 2వ స్థానం ఉంది అని. చాలా వరకు మనం ఏం చేసామంటే ఇప్పుడు నేటికాలం పిల్లలైతే పిల్లల్ని కనడమే మానేశారు. ఇద్దరు చాలు అనుకున్నారు మొన్నటిదాకా, ఇప్పుడైతే ఒక్కరే హద్దు అంటున్నారు. ఇంకా కొత్త లేటెస్ట్ నేను నిన్న మొన్న విన్నటువంటి మాట, మన ఇద్దరం మనకు ఒకరికొకరం చాలు అంటున్నారట.
1: ఇంకా అడ్వాన్స్డ్ ఆడపిల్లలు అసలు పెళ్ళే వద్దంటారు.
0: ఇంత స్థితి ఎందుకు వస్తే అప్పుడు కుటుంబ వ్యవస్థ ఎక్కడుంటుంది అంటే, ఇక్కడ జనాభా పరంగా చూస్తే కుటుంబం ఉండాలమ్మా. మనకంటూ మన రేపటి తరము ఏదో నాకు పున్నామ నరకం కోసం అని నేను అనట్లేదు. ఎప్పుడైనా ఒక జంతుజాలం 84 లక్షల జీవరాశులలో ప్రతి జీవరాశి తన యొక్క సంతానాన్ని కంటుంది కదా. మనిషిగా పుట్టి ఒక జ్ఞాన సంపన్నుడు అయిన నీకు ఎందుకు అలాగా ఒకరోజైతే నీకు ఏ ఆపరేషన్ లేదు, నీకు ఎంత సత్తా ఉందో అంతమందిని కన్నావు. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల అంతమంది వద్దు, కానీ సంతానం అనేది ఉండాలి. ఈ జనాభా విషయంలో జనాభా ఎక్కువ అవుతున్నారని ఎక్కడి సమస్యనో మన నెత్తి మీద పెట్టుకునే కంటే మనం మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం జనాభా ఉండాలి. అట్లాగే ఇది ప్రకృతి ధర్మం. నిజంగా చెప్పాలి అంటే ఒకనాడు దీన్ని భోగలాలసత్వం కోసం ఏనాడు చూడలేదు. ఒక కుటుంబీకుడిని చేశారు, పెళ్లి చేశారు 10 మంది పెద్దలు అంటే, నిజం చెప్పాలంటే ఆనాటి కాలంలో ఒక ముహూర్తం, పెళ్లి తర్వాత కూడా ముహూర్తం, ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఇదొక సత్సంతానం కోసం చేసే యజ్ఞంగా భావించారు. మరి అలాంటి దాన్ని మనం విచ్ఛిన్నం చేయడం మన బాధ్యత కాదమ్మా, ఇది మనం చేసే తప్పు అని చెప్పాలి. అట్లాగే సమాజంలో మనందరం ఎలా ఉండాలి, సమాజ ఆర్థికంగా ఉండే వ్యవస్థ అన్నాం. ఆర్థిక వ్యవస్థ అంటే మా తృప్తి అనేది లేకపోతే నీకు ఎన్ని కోట్లు నీ ముందు పోసినా నీకు ఆనందం అయితే కాదు. నువ్వు ఒక సమయం తెలుసుకోవాలి అంటే ఒక 200 పెట్టి కొనుక్కున్న వాచి అయినా, 2 కోట్లు పెట్టి కొనుక్కున్న వాచి అయినా ఒకటే నీకు అందులో దాని ధర్మం కాలం చూపెడుతుంది కదా. మరి అలాంటప్పుడు నీ తృప్తి లేకుండా చేసేటువంటిది, నాకు ఒక్కరే ఉంటే చాలు నేను పెంచలేను అని నువ్వు ఆర్థిక వ్యవస్థ కోసం ఇబ్బంది పడుతున్నావు, లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు బాగానే ఉన్నాం మా ఆయన తెస్తున్నాడు అనుకున్నప్పుడు నువ్వు ఈ డబ్బుతో ముడిపెట్టి ఇద్దరం సంపాదిస్తే తప్ప లేదు అని ఆ పిల్లలకి అందించాల్సినటువంటి సంస్కారాలు అందించకపోవడానికి కారణమవుతున్నావు. కాబట్టి పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి మన ఆర్థిక వ్యవస్థలో, ఒకప్పుడు మన అమ్మ మా కాలంలో కూడా ఎంత వస్తే అందులో ఎంత మిగుల్చుకున్నాం అన్నది ముఖ్యం ఉండేది ఆర్థికంగా. ఆ మిగుల్చుకోవడం ముఖ్యం, కానీ ఎంత వచ్చినా ఖర్చు పెట్టేసి ఇంకేదో రాలేదు అంటే ఎన్ని ఉద్యోగాలు మారినా నీకు ఆ తృప్తి ఉండదు. ఎందుకంటే 2.5 లక్షలు 3 లక్షలు వచ్చేటువంటి జీతగాడికి అది సరిపోవట్లేదు అంటున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఇది చాలట్లేదు కాబట్టి ఇంకొక ఉద్యోగం వెతుకుంటాను. ఈ వెంపర్లలోనే ఉన్నాడు కానీ, ఈ వెతుకులాట్లలోనే ఉన్నాడు కానీ 1 లక్షలో హాయిగా మరి ఆ ఉద్యోగం చేస్తే రాత్రిని పగలు నిద్రలు లేక ఏదో లేక ఎంఎన్సీలో ఇంత కష్టపడి కుటుంబంలో ఒకరికొకరు ఇష్టాలు లేకుండా పోతున్నారు. ఎందుకంటే అమ్మ ఏదేమన్నా వయసులో పిల్లలకి ఒక రకమైన ఆకర్షణ ఆత్మీయత కలిగి ఉండాలంటే వాళ్ళు కలిసి ఉండే కాలాన్ని బట్టే ఉంటుంది. నీ సమయం అంతా ఉద్యోగానికి వచ్చేసి నువ్వు డబ్బు సంపాదిస్తాను అంటే నీకేముంటుంది, ఆర్థికంగా నువ్వు ఎంతైనా ఎదగొచ్చు. హృదయ సంబంధమైనటువంటి విషయాలు ఎంత దూరం అవుతున్నావు తెలియకుండా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. కాబట్టి మనం ఆర్థిక వ్యవస్థకు విలువ ఇవ్వడం ముఖ్యం కాదు, దేశమంతా బాగుండాలి కోరుకున్నా, ఉన్న దాంట్లో సద్వినియోగం చేసుకోవడం, సంతృప్తి పడడం, సమన్వయం చేసుకుంటూ భార్యాభర్తలు కలిసిమెలిసి ముందుకు నడవడం ముఖ్యమైనటువంటి విషయం. ఇక తప్పని తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబీకుడు కూడా తన యొక్క వారసులు అనేవాళ్ళు ఉండాలి.

0: చక్కగా వాళ్ళని కాపాడడం కోసం మన యొక్క సమన్వయం ఉండాలి అనే ఆలోచన ఉండాలమ్మా. అప్పుడు తప్పనకుండా మనం అనుకున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ముందడుగు వేస్తుంది చక్కగా. మళ్ళీ ఓనాటి కాలం ఎన్నటికైనా చూస్తాం. ఏ కాలమైనా సరే అమ్మా, ఒక మాటే చెప్పొచ్చు, ఎప్పుడు కూడా భూమి గుండ్రంగా ఉంది అని మనం చెప్పినట్టుగానే ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్. మళ్ళీ ఆ వ్యవస్థ రావాలి, అప్పుడే మళ్ళీ మనం సరిగ్గా ఉండగలుగుతాం అనేది చెప్పొచ్చమ్మా.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. చివరిగా మా శ్రోతలకి ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా అందరం కూడా మన కుటుంబాలని కాపాడుకొని కుటుంబ విలువల్ని ఎరిగి మనం ముందుకడుగేద్దాం. అంతే తప్ప కుటుంబ వారసులు, మనకు వారసులు రేపటి తరం, రేపటి తరం బాగుంటేనే మళ్ళీ కుటుంబం ఉంటుంది. వాళ్ళకి ఆ కుటుంబం తెలియాలంటే కుటుంబ విలువల్ని తెలియాలి, అవి అందిపించుకోవడం కోసం మన పెద్దవాళ్ళని మన దగ్గర పెట్టుకోవడం, ఈ రెండు ముఖ్యమైన విషయాలుగా చెప్పుకోవాలి తల్లి.
1: చాలా సంతోషం అండి, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఈరోజు ఇలా ఆకాశవాణి స్టూడియోస్లోకి వచ్చి కుటుంబం యొక్క విలువలు ఇంత చక్కగా తెలియజేశారు. మీకు అనేక ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
2: ఇంతవరకు ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, సోషల్ యాక్టివిస్ట్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: రీసైక్లింగ్, కన్జర్వింగ్ వాటర్ అండ్ ప్రొటెక్టింగ్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రాబ్లమ్ సాల్వింగ్ గేమ్స్ ఆఫెన్ ప్రెజెంట్ ఛాలెంజెస్ దాట్ రిక్వైర్ స్ట్రాటజిక్ థింకింగ్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అండ్ మోటివేషన్ టు యాక్ట్. డిజిటల్ రివార్డ్స్, అచీవ్మెంట్స్ అండ్ ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ ఇన్స్పైర్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ రియల్ వరల్డ్ ఎకో ఫ్రెండ్లీ యాక్షన్స్.
1: వాట్ ఆర్ ద ఛాలెంజెస్?
0: ద ఛాలెంజెస్ దాట్ ది ఫేస్ ఆర్ ఎక్సెస్ స్క్రీన్ టైమ్. Balance is needed to ensure that kids don't spend too long on digital devices, accessibility, content accuracy, and parental supervision. Addressing these challenges ensure that the apps remain educational, safe, and impactful.
1: What is your conclusion on this?
0: So my conclusion on this is that eco-friendly apps and games are transforming the way children learn about the environment. By combining fun, interactive gameplay with lessons or recycling, animal conservation and climate awareness, these apps make sustainable education exciting and memorable. They not only teach important values but also encourage real-world actions that can positively impact the planet. As technology continues to evolve, eco-friendly digital tools will play an even greater role in shaping responsible, environmentally conscious future generations. Thank you.
1: Thank you.
0: Yes, listeners. Nitya here from Grade 10th. I'm here to sing a beautiful rendition, Teri Mithi Mein, song by Arko Ji, B. Prak Ji and Manoj Muntashir Ji.

0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్.
1: ఆల్ రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. ఆయుష్ హియర్ ఫ్రమ్ గ్రేడ్ 10.
2: రాహుల శ్రీయన్ ఫ్రమ్ గ్రేడ్ 10.
1: శ్రీయన్, ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. ఇన్ దిస్ జనరేషన్ వేర్ ఏఐ ఇస్ ఇన్ ర్యాపిడ్ గ్రోత్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్, వాట్ డు యూ నో అబౌట్ ఇట్?
2: The world today is rapidly transforming with the help of artificial intelligence. From smart assistants to self-driving cars, AI is shaping every part of our lives. However, as AI systems become more intelligent and connected, they also bring new concerns about cybersecurity and privacy. Protecting data and ensuring ethical use of AI has become one of the biggest challenges of this digital age.
1: Can you give us some features of AI in cybersecurity?
2: AI plays a major role in modern cybersecurity systems. It has the ability to analyze large volumes of data, predict and prevent attacks, automate responses, continuous learning. These features make AI a powerful tool for organizations that want to protect their systems from hackers and data breaches.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటన ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈరోజు ఉదయం ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. 6 రోజుల పాటు సాగే విదేశీ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలు సందర్శిస్తారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొంటూ వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110.78 రూపాయలకు చేరుకుంది. డీజిల్ 98.90 రూపాయలకు పెరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ బాగంపర్పేట్ డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలు అందజేశారు. రాష్ట్రంలోని కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయించి వారి విధులపైన స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రాష్ట్రంలో అత్యధికంగా 4 జిల్లాలో 546,000 ఎకరాల్లో 14,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఇప్పటి వరకు 7,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కేరళలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టున్న అడ్వాన్స్డ్ టీ మీడియం కాంటాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేట్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్పారు.

చెప్పారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 8 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే సిక్కిం రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ను కలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన బాధ్యతాయుత వనరుల వినియోగం పిలుపుకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు మెట్రోలో ప్రయాణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్టంలో మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 8,16,000

వేల 102 టన్నుల మొక్కలు కొన్నామని, 15 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసేలా పనిచేస్తున్నామని తెలియజేసింది. వానాకాలం సీజన్ కోసం 400 లక్షల క్వింటాళ్ల విత్తనాలు 2 వారాల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు చేరింది. ఇటీవల గ్రేటర్ కౌన్సిల్ ఆమోదించిన 5,257 కోట్ల విలువైన ప్రతిపాదనలను ఆమోదించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ రోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో నల్లపోచమ్మ కథ, ఒగ్గు కథ రెండవ భాగం వినిపించేవారు శ్రీ సాయిల్ల వెంకటయ్య మరియు వారి బృందం.

నేనంత పండితునిగానే ఉంటున్నదైనా సమర్థ చరాచర నీదే ప్రాణి కోడికి ప్రాణాధారము కాబట్టి తాగేది గంగా గంగను ప్రార్థించే అవసరం ఎంత పామరుగైన ఎంత పండితునిగా

0: భారవతమ్మ గర్భాన వెళ్ళిపోవన్నమ్మా.
1: నాన్న
0: నేను ఓను, నేను ఓను నాయన, నువ్వు ఇచ్చి మరి ఒక ఇచ్చి మర్చిపోతావు, మెచ్చి సంతాన ఫలమిత్తలేము నాయన. మా తల్లి గర్భవాసం అంది వెళ్ళిపోవన్నంటే నువ్వెంత బలాకుడవో నేనంత బలాకురాలను కావాలన్నా ఇన్నా.

దేవ జంగమయ్యార్థన మరి ఒక అర్ధరాజ్యం లేక మరి అర్ధ భాగం ఏనాడు ఒక సెలవు పెట్టినాడు దేవ జంగమయ్య మచ్చుకొట్టి మాయేసినాడు ఏనుగంత సౌడలా దేవుడి ఎర్ర ఈమంత చేసి సంఘ జోలలో పెట్టుకున్నాడు. అప్పుడే కావెళ్ళాంగమ్మవారు పార్వతమ్మ మరి చెట్టుకి చేతులు ఇడిచి చెట్టు కింద ఏనాడు పడ్డదు కలకల కలకల కన్నీరు తీసి నాది వలవల కన్నీరు వలపోసింది పార్వతమ్మ. కొడుకులు ఉట్టక ముందే కింత కట్టం వచ్చింది బిడ్డలు ఉట్టక ముందే కింత కట్టం వచ్చింది నాకు కొడుకులు పుట్టినాక బిడ్డలు పుట్టిన

0: పొమ్ముటిని కవితాల శరీర ఎన్ని పత్రి పట్టుకొని వచ్చి అయ్యా జంగమ దేవర సంతాన సంతాన ఫలం అన్నప్పుడు పార్వతమ్మ కాళ్ళు దగ్గర పెట్టు వస్త్రాలు కిందికిడు పుట్టిన బిట్ట బిల్లోలే అంగిల్ని తెరమన్నాడైనా
1: అప్పుడు
0: దేవి ఏమన్నది ఆయన శంకరుడా మరి ఇచ్చి మర్చిపోతావు నువ్వు మళ్ళా అది ఉండదని చెప్పి నాలుగ గుంజన అది నాలుగు అక్షరాలు ఏనాడు రాసిందో దేవుడు ఎర్ర జీవంత చేసి పార్వతమ్మ గర్భం లోపల జోలడం ఉన్న ఫలాన్ని తీసిండు దేవజంగం అయ్యా పార్వతమ్మ గర్భం.

అక్షరాలు ఏనాడు రాసిందో. దేవుని ఎర్ర జీవంతో చేసి పార్వతమ్మ గర్భం లోపల ఉన్న పలాన్ని తీసిండు దేవజంగం అయ్యా పార్వతమ్మ గర్భం.

0: ఎండికొండ దాపారం వెళ్ళిపోనే గాని సంతాన ఫలము గైకొన్న మరి పురుగు ముట్టని పులు కప్ప ముట్టని కవితాడు సిడ్డరేని పత్రి పట్టుకొని అమ్మవారు పార్వతమ్మ ఎండికొండ వీధికి బంగారు పల్లెమున పట్టుకొని నాదా ప్రాణేశ్వర ఎండికొండ వీధికి నా భర్త దగ్గరికి పోతున్నా నీ రవయ్య దంగమయ్య దంగమయ్య పార్వతి వస్తదమ్మ రామ రామ దేవలోకం చేరవచ్చిన బ్రహ్మదేవ దాపల విష్ణు దేవ నటన కూర్చున్న వాడు కాశీ కైలాసవతి లోకాలు శంకరుడు దేవ దంగమయ్య వద్దకి చేరవచ్చుగాక ప్రాణేశ్వర
1: జాడిచి ఏనాడు తన్ని తండ్రిండో శివుడు
0: నాదా ప్రాణేశ్వర ఏమైంది నాదా
1: పార్వతి ఇన్ని రోజులు బట్టి మూడు గడియల ముక్కు బట్టి సంతాన బలం అడుగుతాన అడవిలో 12 గడియలు దాటిపోతా ఉన్నాయి ఎవరి కలియాడి మేడ లోపల నిద్ర చెందిన ఎవరి చేత నీళ్లు దాగినవు ఎవరి యొక్క కలియాడి మేడ లోపల నిద్ర వేయనవమ్మా నేను వేటని పువ్వులు కాదు పార్వతి
0: ఓ నాదా ప్రాణేశ్వరుడు కొప్పు లోపల ఉన్న పూలు ఎవరు నేను పెట్టని మల్లె పూలు ఎవరు పెట్టిరని పలుకుతున్నావు నాదా అడవి లోపలికి వెళ్ళి వెళ్ళిపోతా ఉంటే అడవి లోపల ఉన్నాయి తీగ మల్లె నాగ మల్ల వృక్షాలు నాదా నాగ మల్ల వృక్షాలు ఏనాటికైనా కానీ ఊకి కొప్పు లోపల మల్లె పూలు పడ్డాయి నాదా దానికి ఏమున్నది నాదా నాదా ఏనాటికైనా కానీ నేను పోయే తువ్వల పసుపు తోటలు ఉన్నాయి పసుపు గాలి ఇటు నుంచి గాలి అటు సోకింది అటు నుంచి గాలి ఇటు సోకింది ఆ గాలితోటి వచ్చి నా పెయ్యంత పసుపు అని అయింది నాదా దానికి ఏం లేదు
1: పార్వతమ్మ దానికంటే ఒప్పు గుట్టి కానీ చీకట్టు వదిలాయి చీడలాయి గుర్తున్నాయి బామా ముఖం మీద బొక్కలు తేలుతున్నాయి బామా పొట్ట గారిదు పొట్ట ఏరు పడ్డాదే

0: పొట్టం మరి నీ శోభ దిగినట్టు ఒక పొట్ట ఏర్పడుతున్నది బామ.
1: నాదా ప్రాణేశ్వరుడా, నీకు పొట్ట ఏర్పడ్డదని పలుకుతూ ఉన్నావు నాదా? పొట్ట ఏర్పడ్డది అనంటే దానికి ఏం లేదు నాదా, అడవి లోపలికి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటే సౌటం అడుగులో నీళ్లు తాగిన కాబట్టి నీళ్ల బాల్టికి ఈ ప్రకారం అయింది నాదా.
0: కరుకు నీళ్లు తాగిన కాబట్టి నీరు శోభ ఏర్పడుతుంది అంటున్నావా? అరే అరే అరే కైలాస మహానుభావుడు, ఈ ముచ్చట ఇక్కడ ఏ నాడు పెట్టిండో? పార్వతిని ముందు ఏంటి గెలవ

0: విష్ణుదేవ,
1: నమ్మడా
0: బ్రహ్మదేవ. ఆయన మరి ఒక పార్వతి ఒక పక్షపాతంగా వాలుకుతున్నారు కాబట్టి
2: ఏమైందన్నా,
0: ఓరే తమ్ముడా దేవ సంగమయ్యా,
2: బ్రహ్మదేవా
0: బ్రహ్మదేవ ఒక్క మాట
2: ఏమైందన్నా,
0: ఎత్తు నేర్చిన పల్లె లోపల ముగ్గురు ఎరుకవాళ్ళు చిన్నవాని భార్య ప్రతివాదరాలు.

0: తెలియజేయాలన్న.
1: తమ్ముడా బ్రహ్మదేవ అది ఎవరో కాదు తమ్ముడా బ్రహ్మయ్య, నీ వదిన పార్వతమ్మ బాలివాని గుడి పక్కల కొంగేసి శనివాని గుడి చెలకల కొంగేసి నా దివాని గుడి నీతులు తప్పింది తమ్ముడా
0: అన్నాగా ప్రకారంగా మాట వలకుడు పద్ధతి కాదన్నా. పార్వతి లేనిది ప్రపంచం దక్కది, అన్న అంటేనేమో తండ్రితోటి సమానం, వదిన అంటేనేమో కన్న తల్లితోటి సమానము. కాబట్టి తల్లి మా వదిన పార్వతి దేవి తప్పు చేసినట్టు అసలేదు.
1: పార్వతి లేకపోతే ప్రపంచం ఉండదు, పార్వతి తప్పు చేస్తే ప్రపంచం ఉండదు. సత్యవంతురాలు, నీతివంతురాలు, జ్ఞానవంతురాలు, బుద్ధివంతురాలు, సౌభాగ్యవంతురాలు, అది పరాశక్తి లోకమాత భక్త చింతామణి బొమ్మదాంబ శ్యామి వకిలాంటి కోటి బ్రహ్మాండ నాయకురాలు. పార్వతి తప్పు చేసిందంటే మేము ఒప్పుకోమని పలుకుతున్నారా? బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ పార్వతి పక్షాన వలుకుతున్నారు కాబట్టి మరి ఎందుకొండ దాపారం ఏలుకోరి తమ్ముడా, నేను వేరే దేశాల పొన్న వెళ్ళిపోయి పల్లెకు పటేలు రీతి దొడ్డ దొర రీతిగా బతుకుతా తమ్ముడా? సమానభావుడు కాదు
0: అయ్యా. పార్వతి లేని ప్రపంచం దక్కది, శివుడు లేని దేవలోకం ఉండదు అన్నా. ఏనాటికైనా కానీ నువ్వు వెళ్ళిపోవడం పద్ధతి కాదు అన్నా.
1: అయితే అన్నా లోకాల శంకరుడా, పార్వతి పక్షపాతంగా వలుకుతున్నారు కాబట్టి పార్వతమ్మ మీద నిందేశుడు ధర్మది కాదా అని ఏనాడు వలుకుతున్నావో? అయినా అన్నా లోకాల శంకరుడా, చెడిపోయిన బిడ్డ ఉంటే అమ్మగారు ఇల్లు చేరుతుంది, చెడిపోయిన బంగారం ఉంటే అవసల వారి ఇల్లు చేరుతుంది. అయినా ఏ బిడ్డ తప్పు చేసినా గానీ అమ్మగారు ఇల్లు చేరుతుంది, అమ్మగారింటికి పంపి అన్నా లోకాల శంకరుడా అని ఏనాడు చెప్పినారో? ఇచ్చడం అడ్డుకున్నాడు దేవతంగం అయ్యా. రక్షక పది మహారాజు దగ్గరికి పోతానని కైలాసమానుభావుడు దేవత

0: నా జవాని ఊడి నీతులు తప్పిన అమ్మాయిని ఏమి చెయ్యాలి తమ్ముడా?
1: అన్నయ్య, తప్పు చేసిన ఆడదానికి శిక్ష ఉందని పలుకుతూ ఉన్నావా? అన్నయ్య, ఏమి లేదన్నా. ఏనాటికైనా గాని అగ్గి పేరట, అగ్నిగుండం పేరట ఆకుపచ్చ చీర కట్టాలి. ఏనాటికైనా గాని ప్రాణంతో తీసుకుపోయి ఒంటికీర బండి కట్టి తీసుకుపోయి కాస్త దానం పాలి.

0: దక్షగాపతి మహారాజు దగ్గరికి వచ్చినాడు. వచ్చిన శివజంగమయ్యనురా అల్లుడా అని చెప్పి కూకుండ కుర్చీలేసి ఊరిగా బిల్లలు వేసినాడు. దక్షగాపతి రాజా,
1: ఏమైంది అయ్యా?
0: ఒక్క పంచాయతీ నా దగ్గరికి వచ్చింది.
1: ఏం పంచాయతీ అయ్యా, ఏమైంది?
0: ఎత్తు నేర్చిన పల్లె లోపల ముగ్గురు ఏర్కువాళ్ళు, చిన్నవాని భార్య ప్రతివాదరాలు, నడిపవాని భార్య ప్రతివాదరాలు, పెద్దవాని భార్య

0: అయ్యా, గిదిని కొరకు నీకు తెలివంది ఏమున్నది? గిదిని కొరకు నీకు దేవలోకం వదిలిపెట్టి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమున్నది అయ్యా? అయినా నువ్వు వచ్చిన దానికి నేను చెప్తున్నా కాబట్టి, అల్లుడా తప్పు చేసిన ఆడదాన్ని ఏనాటికైనా గానీ కాసే దానం పాలు వెయ్యాలి, అగ్గి పేరట ఆకుపచ్చ చీరగట్టాలి, ఏనాటికైనా గుండం పేరట గురియవని రైకి కట్టాలి గాక. ఉచితంగా ఓడివాళ్ళ బియ్యం దోసి ఒంటి గీర బండి కట్టి ఏనాటికైనా కానీ ఊరుకు ఉత్తరని బాదు, ఏనాటికైనా కానీ కష్టదానం పాలు వేయాలి అల్లుడా.
1: దక్షగాపతి మహారాజా, ఎత్తు నేర్చిన పల్లె లోపల ముగ్గురు ఎరుకు వాళ్ళు కాదు మావా, నా తమ్ముడు విష్ణుదేవుని భార్య ప్రతిభాతరాలు, బ్రహ్మదేవుని భార్య ప్రతిభాతరాలు.

నీ బిడ్డే పార్వతి చెయ్యరా అని తప్పు చేసింది, నేను వెళ్ళిపోతానా అని. దక్షగా పది మహారాజు ఏమన్నాడు, అగ్రమైన కోపానికి వచ్చి బూడిది పిర్రలోడ బుడ్డ కోసివాడు, నా బిడ్డ పార్వతి మరి ఏనాడికైనా కానీ ఒక్క చేసుకోను చేసుకోను అంటే మరి బిడ్డ అని ఆనాడు ఒప్పించి నేను లగ్గము చేసిన శంకరుడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మరి ఏనాడికైనా కైలాస మానుభావుడు దేవదంగమయ్య.

విశాలం చేర వచ్చి లక్ష్మీదేవి సరస్వతి దాసి బిడ్డల మరి దేవతలతో ఏనాడు ఉప్పుగంతమైన తీర్మానమైందో. పార్వతికి అగ్గిని పేరిట ఆకుపచ్చ చీర గుండెం పేరిట గురియబొన్న రైకతోడికి ఓడివంగ ఓడివాల బియ్యం పోయి పరమశాలలో ఉన్న అపరత్ని కాదు తండ్రి మరి కుర్చీ

కట్టుపోయే నా బిడ్డ, మరి ఒక సొమ్ములు సుమందాలు పెట్టి పుత్తడి బొమ్మలు తయారు చేసి అగ్గిని పేరడు ఆకుపచ్చ శీలకుండ పేరడు గురియవన్న రైకదోడిగి ఐదుగురు ముత్తైదులు ఒడివంగ ఒడివాల బియ్యం పోసినారు. మరి ఒక ఊరుకు ఉత్తరాన సింతపి శాఖలు సిరిగంధపి శాఖలు మామిడి చెక్కలు మరిగంధపి శాఖల తోటి ఏనాడు కార్చ కాటం పేర్పిచ్చుండో శివుడు. ఏనాడికైనా ఓడి వంగ ఓడి వాళ్ళ బియ్యం పోసి ఒంటికి రో ఇంటికి రో బండి మీద పార్వతిని ఏనాడు ఊకుండ పెట్టుకున్నారో రెట్టెలు విరిసి కట్టేసి ఒంటికి రో బండి మీద పార్వతమ్మని తీసుకుపోతా అంటే జంగమయ్యా నిప్పు చేతులు పట్టుకొని ముందు మూడు అడుగులు నడుతున్నాడు. అట పార్వతమ్మ ఏమంట కలకల కలక

లోపల మరి యొక్క మరి దక్షకాపతి మహారాజు వాకి దేవుణ్ణి తీసి మరి యొక్క గుండు మరి యొక్క లవలంకు కావలు పెట్టినాడు. అగ్గి దేవుణ్ణి తీసి గుండు లోపల పెట్టి లవలంకు ఏనాడు కావలు పెట్టినాడు. దేవుడు ఎక్కడున్నాడు అని సూచనలకు మరి యొక్క దేవజంగం అయ్యాంజరి లోపల కనిపిస్తా ఉన్నది. బంగారు ఉక్కు గోల రామ ఎలుకని విసిండు శివుడు. మరి కాళ్ళకు ఏనాడు ఒక్క గండు కత్తులు కట్టినాడు. కూతులు గానాలు ఏనాడు చెప్పిండో. అన్నమాట గుర్తును పెట్టుకొని శివుడు అన్నమాట సిద్ధమంది పెట్టుకొని కిలకిల కీకలు పెట్టి రెప్పరెప్పరెక్కలు కొట్టి గగన మీదకి వెళ్ళి ఏనాడు లేచిపోతా ఉండదు. తోటి గోర గోర యుద్ధం

0: సమస్యలు మండుమాయం.
1: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీరింతవరకు శ్రీ సాయిల్ల వెంకటయ్య మరియు వారి బృందంచే నల్లపోచమ్మ

కథ ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రసీమ సినిగీతాలు విందాం. ముందుగా సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం కోసం దేవన్ వి ప్రసన్న హారిష్ రాఘవేంద్ర పాడిన పాట, సంగీతం హారిస్ జయరాజ్.

ఇప్పుడు గుంటూరు కారం చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, రచన రామ్ జగదీష్ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఇప్పుడు వినండి ఆట చిత్రం కోసం కార్తిక్ చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి ప్రసార విశేషాలు. ముందుగా ఈపూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం పచ్చి రొట్టె పైర్ల ప్రయోజనాలు, భూసార అభివృద్ధి అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులా గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్. 8:03 అమరావణి సంస్కృత కార్యక్రమం. 9:10 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మధుర గీతాలు. ఇవి ఈపూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో ఆడంబరం అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం, 6:35 పొలం పనులు, 7 జగిత్యాల జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించేవారు శ్రీ ఎం మహాదేవ్, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ళ నొప్పులు అంశం గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె పీరయ్య మరియు వారి బృందంచే నాదస్వరం, వాద్య సహకారం డోలు శ్రీ ఎం వెంకట శివుడు, 9:03 ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం, 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దైవ నిర్ణయం కథానిక రచన శ్రీ దమరాజు విశాలాక్షి, 2:30 బాలానందం కార్యక్రమంలో నేషనల్ హైస్కూల్ మల్కాజ్గిరి విద్యార్థులు సమర్పించు కదంబం,

ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో నల్లపోచమ్మ కథ, ఒగ్గు కథ 3వ భాగం వినిపించేవారు శ్రీ సాయిల్ల వెంకటయ్య మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సాఫ్ట్వేర్ నుండి ఉద్యానవన ప్రయాణం అంశం గురించి ఔత్సాహిక రైతు శ్రీ దిలీప్ తన్నీర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్ వర్మ. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో పండిత్ కైవల్య కుమార్ గౌరవ్ గారి గాత్రం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50. ఇలాకాయ్ ఖబరేన్, ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఢిల్లీలో జరగనున్న ఫామా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 పురస్కరించుకుని ఈఈపీసీ భారత్ ఈరోజు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు న్యూఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యతో గవర్నర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో అత్యాధునిక ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కేవలం 10 రూపాయల నామమాత్రపు ఛార్జీతో అన్ని రకాల చికిత్సలు అందించేలాగా సుమారు 1300 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది దీన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. హైదరాబాద్లో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలల అవసరం కూడా చాలా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. ముఖ్యంగా బస్తీల్లో నివసించే పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ చికిత్స కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, వారికి అవసరమైన వైద్య సేవలు, పరికరాలు, మందులు అందుబాటులో ఉండాలన్నారు. ఈరోజు హైదరాబాద్లోని పలు డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. రానున్న రోజుల్లో సంగారెడ్డి అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్గా రూపొందుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తోగర్పల్లిలో 650 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కేజీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి దేశం 3 ట్రిలియన్ల ఆర్థిక ప్రగతిలో భాగంగా తెలంగాణలో కూడా జాతీయ ఉత్పత్తిలో 10% సాధించే దిశగా పరిశ్రమల ప్రగతికి కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధానించే హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులతో తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్గా అభివృద్ది చెందే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలకు, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్దికి ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. మరోవైపు హైదరాబాద్ పుణే ముంబై హైస్పీడ్ రైలు మార్గానికి డీపీఆర్ సిద్దమైందని రైల్వే అధికారులు చెప్పారు. సుమారు 671 కిలోమీటర్ల మార్గానికి ప్రతిపాదనలు సిద్దం చేశామని, తెలంగాణ రాష్ట్రంలో 93 కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరం ఉంటుందని వివరించారు. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్, హైదరాబాద్ చెన్నై కారిడార్లో సుమారు 123 కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. భారత్ ఫార్మా రంగం గత కొన్నేళ్లుగా గణనీయమైన స్థాయిలో విస్తరిస్తోందని హైదరాబాద్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ అక్షయ్ చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఫామా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 రెండో విడతకు సన్నాహకంగా ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈరోజు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించింది. ఫార్మా యంత్రాలు, ల్యాబ్ పరికరాల రంగంలో భారతదేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమంలో చర్చాగోష్ఠులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అక్షయ్ మాట్లాడుతూ, ఉత్పాదకులు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే ప్రత్యేక యంత్రాల దేశీయ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన పరిశ్రమలను కోరారు. ఈఈపీసీ భారత్ కార్యనిర్వాహక డైరెక్టర్ కార్యదర్శి అధీష్ మిత్రా మాట్లాడుతూ, అమెరికాకు చేసే ఫార్మా ఎగుమతులను 2030 నాటికి 130 బిలియన్

0: $1 బిలియన్ పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ రోడ్ షోలో సిడిఎస్సిఓ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ కె నరేంద్రన్, హైదరాబాద్ ఈసీజీసీ సీనియర్ మేనేజర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో నమోదయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు సంబంధించిన 9378 కేసులు ఇంకా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే ఉన్నాయని, ఆ ఫైళ్లను ఏపీఎస్హెచ్ఆర్సీకి బదిలీ చేస్తూ కేసుల వివరాలను టీజీహెచ్ఆర్సీ వెబ్సైట్లో ఉంచామని కార్యాలయ అధికారులు చెప్పారు. సంబంధిత ఫిర్యాదుదారులు, ఇతర సంబంధిత పక్షాలు ఇకపై ఆయా కేసులకు సంబంధించిన సమాచారం, తదుపరి చర్యల కోసం ఏపీఎస్హెచ్ఆర్సీ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎస్ఐఆర్ను హడావిడిగా చేయవలసిన అవసరం లేదని, ఆ ప్రక్రియను ఏడాదిన్నర పాటు జాగ్రత్తగా చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎస్ఐఆర్ అంశంపై పీసీసీ బృందం ఈరోజు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనగణన ప్రక్రియ ఇప్పటికే జరుగుతోందని, జనగణనతో పాటే ఎస్ఐఆర్ నిర్వహిస్తే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని మహేష్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 8,16,102 టన్నుల మొక్కలు కొనామని, 15 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసేలాగా పనిచేస్తున్నామని తెలియజేసింది. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు ఇవ్వగా, దానికి అనుగుణంగా నిరంతరంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డి తిరుపతి రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వం యువతకు శిక్షణ ముగియగానే సత్వరమే ఉపాధి కల్పించేలాగా అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల్లో పలు కొత్త కోర్సులు అందిస్తోందని తిరుపతి రెడ్డి చెప్పారు.
1: ఎలక్ట్రికల్ వెహికల్ మెకానిక్ అని చెప్పేసి ఈ మీదకి కొత్తగా 6 కోర్సులు వచ్చినాయి. వీటితో పాటు మన పాత సాంప్రదాయ కోర్సులు కూడా ఉన్నాయి. మనకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషనిస్ట్, వెల్డర్, కార్ అండ్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ అండ్ కంప్యూటర్, తర్వాత సివిల్, ఇవన్నీ కూడా మనకు పాతదారం కోర్సులు. ఇవన్నీ ద్వారా మనకు పారిశ్రామిక శిక్షణకు మెండుగా ఉపాధి ఉన్నాయి.
0: పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున నూతన వస్త్రాలు అందజేశారు. రుద్రంగిలో లబ్ధిదారు మంచి సునీత మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2: ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఇయర్స్ నుంచి రెంట్కుండే వాళ్ళం. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అంతకు ముందు రేషన్ కార్డు ఒక్కదానికే వస్తుంది రేషన్. ఇప్పుడు మా సార్ పేరు కూడా వచ్చింది. కరెంటు బిల్లు కూడా 0 బిల్లు వస్తుంది.
0: మధ్యప్రదేశ్లోని భోజశాల ఆలయం కేసులో హిందువులకు పెద్ద విజయం లభించిందని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఆలయం విముక్తి కోసం హిందూ సమాజం గత 124 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తోందని, కోర్టు వెలువరించిన తాజా నిర్ణయం సనాతన ధర్మానికి, సత్యానికి, న్యాయానికి దక్కిన గొప్ప విజయమని రాజాసింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ పారదర్శకత, జవాబుదార తీరణాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, లోడింగ్ ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఈరోజు జూలూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆదివాసీ, గిరిజన, అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాంను సమర్థవంతంగా అమలు చేసి చెంచు గిరిజన కుటుంబాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్డు ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి.

0: स्थितिं तस्याः प्रभावाञ्च चर्चितवन्तौ. ద్విపక్షీయవిషయూ పరస్పరహితసంబద్ధవిషయూ చ మతానాం ఆదానప్రదానం అపి కృతవంతౌ. బ్రిక్స్ విదేశమంత్రిమండలే 26,000 శ్రీ అరాఘచివర్యస్య సహభాగితాయాః అపి తేన ప్రశంసా కృతా. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య క్యూబాదేశస్య విదేశమంత్రిణా బ్రూనో రోడ్రిగ్స్ పారిల్లా ఇత్యనేన సహ మేళనం విహితవాన్. సామాజికాంతర్జాలీయ పటలె ప్రకాశితే సందేశే డాక్టర్ జయశంకరః అవదత్ యత్ స్వాస్థ్యం, వికాస సహభాగిత్వం, క్షమతా నిర్మాణం ఇత్యాదిషు విషయేషు సహయోగ సంబద్ధాం చర్చాం ఉభౌ నేతారౌ అకురుతాం. ఉభయోః దేశయోః విదేశ మంత్రాలయోః మధ్యే నియమిత పరామర్శాయ సహమతి పత్రస్య ఆదాన ప్రదానమపి అభవత్. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర, అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. NTA ఇతి అభికరణేన ఘోషితం యత్ 26,000 నీట్ యూజీ ఇతి చికిత్సా ప్రవేశ పరీక్షా జూన్ మాసస్య 21 దినాంకే పునః ఆయోజయిష్యతే. ఇతః ప్రాక్ అస్య మాసస్య తృతీయ దినాంకే ఆయోజితా పరీక్షా కథితేన పేపర్ లీక్ ఇత్యనేన కారణేన నిరస్తీకృతా ఆసీత్. అపి చ CBI అస్మిన్ విషయే అన్వేషణం కుర్వన్ అస్తి. NTA ఇతి అభికరణేన అభ్యర్థినాం మాతాపితరౌ కేవలం NTA ఇత్యస్య ఆధికారిక మాధ్యమానాం ఆశ్రయం కర్తుం ప్రార్థితం. అత్రాంతరే కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానః అవదత్ యత్ ఛాత్రాః సర్వకారస్య ప్రాథమికతాః సంతి, కేంద్రం తేషాం విషయే సంవేదనశీలమస్తి. నవదిల్ల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ శ్రీ ప్రధానః పరీక్షా ప్రక్రియాయాం నిష్పక్షతాం పారదర్శితాం చ ఆశ్వాసితవాన్.
1: हमारी सर्वोपरि प्राथमिकता है.
2: आवर फोरमोस्ट प्रायोरिटी इज द वेलफेयर एंड फ्यूचर ऑफ द स्टूडेंट्स एंड द गवर्नमेंट रिमेन्स डीपली माइंडफुल ऑफ द हार्ड वर्क एंड डेडिकेशन दे इन्वेस्ट इन देयर स्टडीज. फॉलोइंग द कंडक्ट ऑफ द एग्जामिनेशन ऑन 3rd May, वी वर डिटरमाइंड टू इंश्योर दैट नो जेन्युइन कैंडिडेट वॉज डिप्राइव्ड ऑफ अ फेयर अपॉर्चुनिटी ड्यू टू द अनएथिकल प्रैक्टिसेस ऑफ द एजुकेशन माफिया.
1: एजुकेशन माफियाओं के षड्यंत्र से सही छात्र की अधिकार वंचित हो जाए.
0: శిక్షామంత్రిణా స్వీకృతం యత్ NTA సంస్థాయాం నిశ్చిత పరిష్కారాణాం ఆవశ్యకతా అస్తి, తథా చ భవిష్యే అనియమితతాం నివారయితుం పరీక్షా వ్యవస్థాం సుదృఢం కర్తుం ఉపాయాన్ వయం కరిష్యామః. సహ అగ్రే అవదత్ యత్ నీట్ యూజీ పరీక్షా విద్యమానస్య OMR ఆధారితస్య పత్రస్య ప్రకారస్య స్థానే ఆగామి వర్షాత్ సంగణకాధారిత పరీక్షాయాః CBT ప్రకారేణ సంచాలితా భవిష్యతి.
2: CBI has taken prompt action in the matter. Also from next year onwards, the root issue will be addressed by conducting the NEET examination in a computer-based format instead of the current OMR-based system.
1: अगले साल से NEET की परीक्षा computer-based टेस्ट से होगी.
0: భాజపేతి దళస్య విధాయకః రథీంద్ర బసు ఇత్యేషః పశ్చిమబంగాళరాజ్యస్య విధానసభాయాః నూతనః సభాధ్యక్షః నిర్విరోధరూపేణ నిర్వాచితః. అద్య ప్రాతః ప్రోటెమ్ స్పీకర్ తపస్ రాయస్య నిరీక్షణే అస్య పదస్య నిర్వాచనం అభవత్. వసువర్యేణ సద్యః ఏవ ఆయోజితే విధానసభా నిర్వాచనే కూచ బిహార దక్షిణతః భాజపేతి దళస్య ప్రత్యాశిరూపేణ ప్రథమం విజయం పంజీకృతం. ముఖ్యమంత్రిణా సువేందు అధికారిణా అధికృత రూపేణ శ్రీ బసువర్యస్య నామ ప్రస్తావితం. సభయా ధ్వనిమతేన నియుక్తిం తస్య దృఢీకృతం. ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్వర్యః కార్యభారం గ్రహణానంతరం శ్వః ప్రథమవారం సిక్కింరాజ్యం ప్రతి గమిష్యతి. భ్రమణావధౌ ఉపరాష్ట్రపతి గంగ్టోక్ నగరే సిక్కింరాజ్యస్య రాజ్యదివసోత్సవే భాగం భజిష్యతి. బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య సాత్విక సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యేతయోః శీర్ష పురుష యుగలం థాయిలాండ్ ఓపెన్ క్రీడాయాః ఉపాంత్య చక్రీయ ద్వంద్వే ప్రవిష్టవాన్. IPL క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే లక్నౌ నగరస్య ఏకానా క్రీడాంగణే లక్నౌ సూపర్ జాయింట్స్ దళం చెన్నై సూపర్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి. క్రీడాయాః ఆరంభః సాయం 7:30 భవిష్యతి. ఇతః పూర్వం గతరాత్రౌ ధర్మశాలానగరస్య హిమాచల ప్రదేశ క్రికెట్ సంఘ క్రీడాంగణే ముంబై ఇండియన్స్ దళేన పంజాబ్ కింగ్స్ దళం 6 పరాజితం. ఇతి వార్తాః.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి సినిగితం విందాం. మజ్నూ చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం గోపి సుందర్.

సినీగీతం విన్నారు ఆకాశవాణి.

0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మన అందరి ఆరోగ్యము కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తు పెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథ్యా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, బూదలు, ఒరిగలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజగిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్సియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని, వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను, అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు, ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్సియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు, దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది, మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు, విటమిన్లు, మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్

గురించి ఈ విధంగా. కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను, మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను, మూర్ఛ వ్యాధిని నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్ఛే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది, ఆటిజం, మతిమరపును తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు. ఈ ఒరిగల్లో కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మ వ్యాధులను తొలగిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి, పోషకాహార లోపాలు తగ్గుతాయి, ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది, తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతాన లేమి సమస్యలను నివారిస్తుంది, కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖ వ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది, చనుబాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను, బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వం చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది, లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి హెపటైటిస్, పచ్చకామర్ల వ్యాధిని, కాలే క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది, అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది, మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది, కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది, తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది. మధుమేహ వ్యాధి టైప్ 2 వ్యాధిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండటంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒక్కసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8 1 4 3 5 5 3 0 1 4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన గాని, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్.

కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సినిగీతం విందాం. టాక్సీవాలా చిత్రం కోసం సిట్ శ్రీరామ్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం JX బెజాయ్.

0: 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్యాసేన్ ఈ సాయంత్రం థాయిలాండ్కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా తోటముచ్చట్లు ప్రాజిత కార్యక్రమం, అనంతరం పచ్చి రొట్టె పైర్ల ప్రయోజనాలు, భూసార అభివృద్ధి అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులా గారి ప్రసంగం.

0: శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న ఉద్యాన విద్యార్థులం. నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవలసిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు మరియు పంట సాగులో అనుసరించాల్సిన వివిధ అంశాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఈ చర్చలో శాస్త్రవేత్తగా మృత్తిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ చంద్రశేఖర్ సర్, రైతు జంట వీరయ్య కాంతంగా శ్రీవీర్ మరియు ప్రీత, విద్యార్థిగా అక్షిత పాల్గొంటున్నారు. ఏమయ్యా, మనకున్న ఈ 4 ఎకరాలు నీళ్లు లేక ఎన్నో సంవత్సరాలు పడువబడి ఉంది కదా. ఇప్పుడేమో నీళ్లొస్తున్నాయి, మరి మన ఈ భూమిలో పంట పండుద్దంటావా? ఎలాంటి పంటలు వేసుకుంటే మంచిగా ఉంటుంది?
1: పంటకు అవసరమైన నీళ్లు వస్తున్నాయి, కానీ మన భూమి ఏమో ఎర్రమట్టి, కొంచెం నల్లమట్టి కలిసి ఉంది. ఈ మన భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుందో తెలియదాయ్.
0: అవునయ్యా, గదే మా అక్క కూతురు లేదా ఉద్యాన కళాశాలలో చదువుకుంటుంది కదా, మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు మన పొలంలో ఏ ఏ పంటలు వేస్తున్నారు అని నన్ను అడిగింది. కానీ నాకేమో తెలియదాయే, నేనేం చెప్తాను? అప్పుడు అక్షిత అంది, రైతులు ఎలాంటి పంటలెయ్యాలి, ఎలాంటి రకాలు ఎంచుకోవాలి, అన్ని విషయాలు శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్తారట. అవసరమైతే వాళ్ళు మన పొలానికి కూడా వచ్చి అన్ని ముచ్చట్లు చెప్తారని కూడా చెప్పింది.
1: అవునా, మరైతే మన అక్షితాన్ని పిలుద్దాం, అట్లనే ఆ శాస్త్రవేత్తని కూడా పిలవమందాం.
0: ఓ సరేనండి, ఇప్పుడే ఫోన్ చేస్తా. హలో అమ్మా అక్షిత.
2: ఆ పిన్ని, బాగున్నారా?
0: ఆ బాగున్నానమ్మా, ఎలా ఉన్నావమ్మా అక్షిత? అదే అమ్మా, మన భూమిలో ఏదైనా పంట వేద్దామని మీ బాబాయ్ అనుకుంటున్నాడు, కానీ మన భూమిలో ఎలాంటి పంట వేయాలో తెలియదు కదా, అందుకే నీకు ఫోన్ చేశానమ్మా. అదే మీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు ఉంటారంట కదా, మన భూమిలో ఎలాంటి పంటలు వేసుకోవచ్చునో చెప్తారంట కదా, వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోరాదమ్మా అక్షిత?
2: సరే పిన్ని, తప్పకుండా తెలుసుకుంటాను. ఉద్యాన విశ్వవిద్యాలయంలో నీళ్ళ గురించి వివరాలు చెప్పే ప్రముఖ మృత్తిక శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. ఆ సార్ ని అడిగి వివరాలు

0: తెలుసుకుంటాను. అవసరమైతే మన భూమిని చూడడానికి తీసుకొనొస్తాలే.
1: ఓ సరే అమ్మా అక్షిత, సంతోషం.
0: సరే పిన్ని, ఉంటాను మరి. పిన్ని, బాబాయ్ బాగున్నారా? ఇదిగో ఇతనే మా సారు, ఉద్యాన విశ్వవిద్యాలయంలో మృత్తిక శాస్త్రవేత్త. మీ గురించి చెప్పగానే సార్ క్షేత్ర సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చారు.
2: నమస్కారం సార్, శ్రమకోర్చి ఇంత దూరం మా భూమి వద్దకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్.
3: అయ్యో అదేం లేదండి, ఇది నాకు ఎంతో సంతోషం. రైతు ఉన్నతికి, రైతన్న అభివృద్ధికి ఉద్యాన విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ తోడ్పడుతుంది, రైతులకు తోడుంటుంది.
2: మరేం లేదు సార్, మాకున్న ఈ 4 ఎకరాలలో ఏ పంటలు వేసుకుంటే బాగుంటుందో చెబుతారా?
3: తప్పకుండా. ఏ నేలలో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, నేలల రకాలు, నేల స్వభావం వంటి అన్ని విషయాలు చెప్తాను, అడగండి.
2: తప్పకుండా సార్. సార్ నేలంటే ఏమిటి? నేలలు ఎన్ని రకాలుగా ఉంటాయి?
3: భూమి ఉపరితలంపై ఏర్పడే ఖనిజ పదార్థాలు, సేంద్రియ పదార్థాలు, నీరు మరియు గాలితో కూడిన సహజ మిశ్రమాన్నే నేల అంటారు. ఇది మొక్కలు పెరగడానికి అవసరమైన పోషకాలను అందించే ప్రధాన ఆధారం. నేలలు సాధారణంగా వాటి గుణాలు, నిర్మాణం ఆధారంగా ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఒకటవది బంకమట్టి నేల, క్లే సాయిల్స్ అంటాము. నీటిని ఎక్కువగా పట్టి ఉంచుతుంది, కానీ గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. రెండవది ఇసుక నేల, నీరు త్వరగా ఇంకిపోతుంది, గాలి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. మూడవది లోమి నేల, ఇసుక బంకమట్టి సిల్ట్ మిశ్రమం సమాన నిష్పత్తిలో ఉండి పంటలకు అత్యంత అనుకూలమైన నేల. నేల యొక్క భౌతిక, రసాయన, జీవ సంబంధ గుణాలను నేల లక్షణాలు అంటారు. ఇవే పంటలు ఎలా పెరుగుతాయి, ఎంత దిగుబడి ఇస్తాయి అనే విషయాలను నిర్ణయిస్తాయి. ప్రధాన నేల లక్షణాలు నేల ఆకృతి, నేల నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం, గాలి ప్రసరణ, సారవంతత, నేల pH విలువ లేదా నేల ఉదజని సూచి, సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవుల క్రియాశీలత. పంటల పెరుగుదలపై ప్రభావం ఎలా ఉంటుందంటే, నీరు ఎక్కువగా నిల్వ ఉంటే వేరు కుళ్ళే ప్రమాదం, తక్కువైతే మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. పోషకాల లభ్యత, సారవంతత, pH సరైన స్థాయిలో ఉంటే మొక్కలకు పోషకాలు సులభంగా అందుతాయి. వేరు పెరుగుదల, మంచి నిర్మాణం ఉన్న నేలలలో వేర్లు లోతుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి. గాలి ప్రసరణ చూసినట్టయితే గాలి సరిపడగా ఉంటే వేర్లు శ్వాసించగలవు. సూక్ష్మజీవుల పాత్ర, ఉపయోగకరమైన జీవులు పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. దిగుబడి పై లక్షణాలు సమతుల్యంగా ఉంటే పంట దిగుబడి మెరుగుపడుతుంది. మొత్తంగా నేల లక్షణాలు సరైన స్థాయిలో ఉంటే పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి ఇస్తాయి.
1: సారు నేల లక్షణాలంటే ఏమిటి, పంటల పెరుగుదలపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది?
0: సార్ బంకమట్టి నేలలో, ఇసుక నేలలో, లోమి నేలలో ఎలాంటి పంటలు పండించవచ్చు?
3: బంకమట్టి నేలలో నీరు ఎక్కువగా నిల్వ ఉండే గుణం ఉన్నందున నీటిని ఎక్కువగా అవసరపడే పంటలు బాగా పెరుగుతాయి. ఈ నేలలో పండించే పంటలు చూసుకున్నట్లయితే వరి పంట అత్యంత అనుకూలమైన పంట. చెరుకు, పత్తి, జొన్న, గోధుమ, పొద్దు తిరుగుడుతో పాటు కొన్ని పప్పు ధాన్యాలైనటువంటి మినుము, పెసర వంటి పంటలను పండించుకోవచ్చు. ముఖ్య గమనిక ఏంటి అంటే, బంకమట్టి నేలలలో నీరు నిల్వ ఎక్కువగా ఉండటం వల్ల డ్రైనేజీ ఏర్పాటు అనేది చాలా ముఖ్యం. నేలను మెరుగుపరచడానికి సేంద్రియ పదార్థాలైనటువంటి కంపోస్ట్, FIM కలపడం మంచిది. సరైన నిర్వహణతో బంకమట్టి నేలలో మంచి దిగుబడులు పొందవచ్చు. ఇసుక నేలల్లో నీరు త్వరగా ఇంకిపోతుంది, గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది, కాబట్టి తక్కువ కాలంలో పెరిగే, తక్కువ నీటితో పెరిగే పంటలు అనుకూలంగా ఉంటాయి. ఈ నేలలో పండించగల పంటలను చూసుకున్నట్టయితే వేరుశెనగ, పుచ్చకాయ, కర్బూజా, కొబ్బరి, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ, వెల్లుల్లి, అదేవిధంగా చిక్కుడు, బీన్స్, మామిడి మరియు జీడిపప్పు వంటి పంటలను పెంచుకోవచ్చు. ముఖ్యమైన గమనిక, నీరు త్వరగా ఇంకిపోవడం వల్ల తరచూ నీరు ఇవ్వాల్సి ఉంటుంది. సేంద్రియ పదార్థాలు కలిపితే నేల నీటి నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది. సరైన నిర్వహణతో ఇసుక నేలలో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా లోమి నేలలలో పంటల పెరుగుదలకు అత్యంత అనుకూలమైన నేల. ఇందులో ఇసుక, సిల్ట్, బంకమట్టి సమతుల్యంగా ఉండటంతో నీటి నిల్వ, డ్రైనేజ్, గాలి ప్రసరణ అన్ని సరిగ్గా ఉంటాయి. లోమి నేలలలో పండించగల పంటలు చూసుకున్నట్లయితే ధాన్యపు పంటలైనటువంటి వరి, గోధుమ, మొక్కజొన్న, అదేవిధంగా పప్పు ధాన్యాలు అయినటువంటి పెసర, మినుము, శనగ, అదేవిధంగా నూనె గింజల పంటలు అయినటువంటి వేరుశెనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, అదేవిధంగా కూరగాయల పంటలైనటువంటి టమాటో, వంకాయ, మిర్చి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్లు పెంచుకోవచ్చు.

0: పండ్ల పంటలు చూసుకున్నట్లయితే మామిడి, అరటి, జామ, సపోటా పండించవచ్చు. మొత్తంగా లోమి నేలలలో దాదాపు అన్ని రకాల పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు. అందుకే దీన్ని అత్యుత్తమ వ్యవసాయ నేలగా పరిగణిస్తారు.
1: సార్, సమస్యాత్మక నేలలు అంటే ఏంటి? అవి ఎన్ని రకాలు సార్? వాటిని ఎలా గుర్తించవచ్చో చెప్తారా?
0: వ్యవసాయానికి అనుకూలంగా లేని, పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే లక్షణాలు కలిగిన నేలలను సమస్యాత్మక నేలలు అంటారు. సమస్యాత్మక నేలల రకాలు చూసుకున్నట్లయితే ఉప్పు నేలలు, క్షార నేలలు, ఆమ్ల నేలలు, నీరు నిల్వ ఉంచే నేలలు, అదేవిధంగా శుష్క నేలలు అనే రకాలు ఉంటాయి. సమస్యాత్మక నేలల లక్షణాలు చూసుకున్నట్లయితే పోషకాల లోపం లేదా పోషకాల అసమతుల్యం, నీటి నిల్వ లేదా డ్రైనేజీ సమస్యలు, నేల ఉదజని సూచి అసమతుల్యం, సేంద్రియ పదార్థం తక్కువగా ఉండటం, ఇటువంటి నేలలను సరైన నిర్వహణ ద్వారా మెరుగుపరిచి వ్యవసాయానికి అనుకూలంగా మార్చవచ్చు. సమస్యాత్మక నేలలను ఎలా గుర్తించవచ్చు అంటే కొన్ని లక్షణాలు పరీక్షల ద్వారా సులభంగా సమస్యాత్మక నేలలను మనం గుర్తించవచ్చు. ఒకటవది నేల రూపం మరియు రంగు ద్వారా. అంటే తెల్లటి పొరలు కనిపిస్తే ఉప్పు నేలలు అని, గట్టిగా ఉండి పగుళ్ళు ఏర్పడిన నేలలను క్షార నేలలు అంటారు, ఎర్రగా లేదా చాలా ముదురు రంగులో ఉంటే ఆమ్ల నేలలు అంటారు. పంటల పెరుగుదల ఆధారంగా కూడా మనము సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు. మొక్కలు పసుపు రంగులోకి మారడం, పెరుగుదల తగ్గడం, మొక్కల వేర్లు సరిగా పెరగకపోవడం, దిగుబడి తక్కువగా రావడం. నీటి ప్రసరణ ద్వారా కూడా సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు. అది ఎలాగంటే నీరు నిల్వ ఉండటం, అదేవిధంగా నీరు వెంటనే జారిపోవడం వంటి లక్షణాల ద్వారా కూడా మనము సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు. నాలుగవ పద్ధతి నేల ఉదజని సూచిక 6 కంటే తక్కువగా ఉంటే ఆమ్ల నేల అని, నేల ఉదజని సూచిక 8 కంటే ఎక్కువగా ఉంటే క్షార నేల అని అంటాం. ఐదవ పద్ధతి వచ్చేసి నేల పరీక్ష ద్వారా సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు. ప్రయోగశాలల్లో పరీక్ష చేయడం ద్వారా ఉప్పుదనం, పోషకాల స్థాయి, నేల pH ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నీటి ప్రవర్తన, మొత్తంగా నేల రూపం, పంటల స్థితి, నీటి ప్రవర్తన, నేల ఉదజని సూచిక పరీక్ష ఆధారంగా సమస్యాత్మక నేలలను గుర్తించవచ్చు.
2: సార్, నేలల్లో సేంద్రియ పదార్థం గురించి వివరిస్తారా? అలాగే నేలల్లో సేంద్రియ పదార్థం ఏ విధంగా పెంచుకోవచ్చు?
0: సేంద్రియ కర్బన పదార్థం నేల సారవంతతను మరియు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైనది. ఏ విధంగా అంటే పోషకాల నిల్వ మరియు విడుదల, అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలను నిల్వ ఉంచి మొక్కలకు నెమ్మదిగా విడుదల చేస్తుంది. నేల నిర్మాణం పెరుగుదల చూసుకున్నట్టయితే నేల కణాలను గుళికలుగా మార్చి నేలని మెత్తగా మరియు సులభంగా దున్నడానికి తగినట్లుగా చేస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం చూసుకున్నట్లయితే నేలలలో తేమను ఎక్కువసేపు నిల్వ ఉంచి ఎండాకాలంలో మొక్కలకు సహాయపడుతుంది. గాలి ప్రసరణ చూసుకున్నట్టయితే నేలలలో గాలి సులభంగా చేరేలా చేసి వేర్ల శ్వాసను మెరుగుపరుస్తుంది. సూక్ష్మజీవుల పెంపును చూసుకున్నట్లయితే ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు ఆహారం అందించి వాటి క్రియాశీలతను పెంపొందిస్తుంది. నేల ఉదజని సూచి సమతుల్యం చూసుకున్నట్టయితే నేల ఆమ్లత లేదా క్షారతను కొంతవరకు సమతుల్యం చేస్తుంది. సేంద్రియ కర్బన పదార్థం క్షయ నియంత్రణకి కూడా ఉపయోగపడుతుంది. నేల గట్టి పడకుండా చేసి ఎరోజన్ని తగ్గిస్తుంది. మొత్తంగా సేంద్రియ పదార్థం నేల నాణ్యతను పెంచి పంటల ఆరోగ్యకరమైన పెరుగుదలకు పునాది వేస్తుంది. నేలలో సేంద్రియ పదార్థంను పెంచే మార్గాలు ఏమిటంటే వివిధ రకాలైన పద్ధతుల ద్వారా నేలలలో సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచుకోవచ్చు. అందులో మొదటిది పశువుల ఎరువు వినియోగం. అంటే గోమయం, పశువుల ఎరువును నేలలో కలపడం వల్ల కర్బన సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవచ్చు. కంపోస్టు ద్వారా, అంటే పంటల అవశేషాలు, ఆకులు, గృహ చెత్తతో తయారైన కంపోస్ట్ను వినియోగించి కర్బన పదార్థాన్ని నేలలో పెంచుకోవచ్చు. అదేవిధంగా వర్మీ కంపోస్ట్, అంటే వానపాములతో తయారు చేసిన కంపోస్ట్ వాడటం వల్ల నేలలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. గ్రీన్ మాన్యూరింగ్, అంటే పచ్చి రొట్టె ఎరువులు అయినటువంటి జనుము, జీలుగ, దహించ వంటి పంటలను పెంచి నేలలో కలపాలి. అదేవిధంగా పంట అవశేషాలు నేలలో కలపడం, అంటే కోత తర్వాత మిగిలిన వాటిని కాల్చకుండా నేలలలో కలపడం మూలాన సేంద్రియ పదార్థం కూడా పెరుగుతుంది. కవర్ క్రాప్స్ నేలను కప్పి

0: పండించే పంటల ద్వారా కూడా నేల సేంద్రియ కర్బన పదార్థం అనేది పెరుగుతుంది. అదేవిధంగా పంటల మార్పిడి పద్ధతి ద్వారా అంటే పప్పు ధాన్యాలు వంటి పంటలను మారుస్తూ సాగు చేయడం వలన సేంద్రియ పదార్థం నేలలో పెరుగుతుంది. అచ్చాదనం వల్ల కూడా అంటే గడ్డి ఆకులు వంటి పదార్థాలను నేలపై పరచడం ద్వారా, అదేవిధంగా రసాయనాల తగ్గింపు అంటే రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి నేలలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవచ్చు. ఈ పద్ధతులలో, ఐ రిపీట్, ఈ పద్ధతులు నేలలలో సేంద్రియ కర్బన పదార్థం పెంచి సారవంతతను మరియు నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
1: సార్, కూరగాయలను పండించడానికి మరియు పండ్ల తోటల పెంపకానికి ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి సార్?
0: కూరగాయలను పండించడానికి లోమీ నేల అంటే లోమీ సాయిల్స్ అనేటివి అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఎందుకు లోమీ నేల మంచిది అని అంటే నీటిని సరైన మోతాదులో నిల్వ ఉంచుకుంటుంది, అదనపు నీరును సులభంగా బయటకు వెళ్లే డ్రైనేజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ నేలలలో గాలి ప్రసరణ బాగా ఉంటుంది, పోషకాలు కూడా సమతుల్యంగా పంటకు అందుతాయి. ఒక్క మాటలో నేల, పంట మరియు మనిషి ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఆరోగ్యమైన నేల, బలమైన పంట, ఆరోగ్యమైన మనిషి.
2: ఇప్పటి వరకు తోటముచ్చట్లు రేడియో కార్యక్రమంలో నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అనే అంశం గురించి సమగ్రంగా చర్చించుకున్నాం. మళ్ళీ వచ్చే శుక్రవారం మరొక అంశంతో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సేంద్రియ పదార్థాన్ని నేలకు అందించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ తక్కువ ఖర్చులో భూమికి సేంద్రియ పదార్థాన్ని అందించే అతి సులభమైన పద్ధతి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి నేలలో కలియదన్నటం. అధునాతన సమగ్ర సేద్యానికి పచ్చిరొట్ట పైర్లు సాగు ఎంతో కీలకం. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువగా నేల తల్లి చైతన్యాన్ని సారాన్ని పరిరక్షించేది కాపాడేది పచ్చిరొట్ట పైరు మాత్రమే. పశువుల ఎరువు అంతగా లభ్యం కాక గాఢ సేంద్రియ ఎరువులైన వేప, ఆమ్దం, గానుగ, వేరుశనగ పిండి ధరలు ఎక్కువగా ఉన్న నేటి తరుణంలో రసాయన ఎరువులు ధరలు మిన్నంటుతున్న పరిస్థితులలో పచ్చిరొట్ట పైరు పెంచి నేలలో కలియదున్నడం వలన బహుళ ప్రయోజనాలు పొందవచ్చు. ఇక పచ్చిరొట్ట పైర్లను భూమికి రెండు విధాలుగా అందించవచ్చు. ఒకటి, జనుము, జీలుగ, పిల్లి పెసర, ఉలవ పెసర మరియు అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లు విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగిన తర్వాత 50% పూత దశలో అంటే 45 నుండి 60 రోజుల వయసులో అదే పొలంలో అక్కడికక్కడే భూమిలోకి కలియదున్ని అవి కుళ్ళిన తర్వాత ప్రధాన పంటలు వేసుకోవడం. రెండవది, వేప, తంగేడు, గానుగ మరియు గ్లైరిసిడియా పచ్చిరొట్ట చెట్ల ఆకులను కొమ్మలను బయట నుండి సేకరించి పొలంలో వేసి కలియదున్ని పొలంలో మురుగనివ్వాలి. ఇక పచ్చిరొట్ట పైర్ల ప్రయోజనాలు లేదా ఉపయోగాలు చూసుకున్నట్టయితే ప్రధాన పోషకాలైన నత్రజని సమృద్ధిగాను భాస్వరం పొటాషియం ఒక మోస్తరుగా నేలకు అందుతాయి. సూక్ష్మ పోషకాలు ఉపపోషకాలు అందుతాయి. సేంద్రియ పదార్థం నేలకు చేర్చబడి సేంద్రియ కార్బనం పెరుగుతుంది. మేలు చేయు సూక్ష్మజీవులు కుక్కలుగా పొలంలో వృద్ధి చెందుతాయి. నేల భౌతిక జీవ రసాయనక స్థితి మెరుగుపడి చైతన్యం పెంపొందుతుంది. చవిటి చౌడు నేలలు బాగుపడతాయి. నేలకు తేమను పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. తద్వారా పంట బెట్టకు అంతగా గురి కాదు. తెగుళ్ల తాకిడి ప్రత్యేకించి నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల బెడద అంతగా ఉండదు. అలాగే కొన్ని నూలి పురుగుల తాకిడి కూడా తగ్గుతుంది. రసాయనిక ఎరువులు వినియోగ సామర్థ్యం పెరుగుతాయి. ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గి సాగు లాభదాయకంగా భూమి సురక్షితంగా ఉంటుంది. వ్యవసాయ సుస్థిరతకు వ్యవసాయదారుని భరోసాకు దోహదపడుతుంది. నేలలో గాలి నీరు వెలుతురు స్వేచ్ఛగా ప్రవేశిస్తాయి. మట్టి కణాలు అంటే రేణువులు చిన్న చిన్నవిగా మరియు ఒకదానితో ఒకటి పరస్పరం బంధించబడి గాలి నీటికి అంత సులువుగా కొట్టుకొని పోవు. పచ్చిరొట్ట సేంద్రియ పదార్థంలో ఉండే ఎంజైమ్లు మట్టిలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఇనుము మొదలైన పోషకాలను వినియోగపడే స్థితికి తెచ్చి

పైరుకు అందిస్తాయి. భూమి గుల్లబారుతుంది, అలాగే గాలి ప్రసరణ జరిగి భూమిలోని వేడి క్రమబద్ధం అవుతుంది. పచ్చిరొట్టె పైర్ల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనువుగా సాగు చేసుకోదగిన పచ్చిరొట్ట పైర్లు జనుము, జీలుగా, పెసర, పిల్లి పెసర, అలసంద, బెబ్బలు ప్రధానమైనవి. అందుబాటులో ఉన్న సహజ వనరులైన నేలలు, సాగునీటి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని సాగు చేసే పంటల సరళిని అనుసరించి పంటకు పంటకు మధ్య కనీసం 45 నుండి 55 రోజుల వ్యవధి అందుబాటులో ఉన్నప్పుడు పచ్చిరొట్ట పైర్లను పెంచి అదే నేలలో కలయదున్నటానికి 45 రోజుల వ్యవధి, కలయదున్నిన పచ్చిరొట్ట కనీసం సేంద్రియ పదార్థంగా మారటానికి 10 నుండి 15 రోజుల అవసరం అవుతుంది. కాబట్టి పచ్చిరొట్ట పైర్లను పెంచుకునేందుకు గల అవకాశాలు చూసినట్లయితే పచ్చిరొట్ట పైర్ల ద్వారా లభ్యమయ్యే నత్రజని, లిగ్నిన్, పాలిఫినాల్స్ యొక్క ఉపయోగం, భూసారం మరియు పంట దిగుబడులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు పచ్చిరొట్ట పైర్ల నాణ్యతను నిర్ణయించుకోవచ్చు. పప్పు జాతికి చెందిన పచ్చిరొట్ట పైర్లు అధిక మొత్తంలో నత్రజనిని వాతావరణం నుండి గ్రహించి వేరు బుడిపెల ద్వారా నేలకు అందించడం జరుగుతుంది. పప్పు జాతికి చెందిన జనుము, జీలుగా వంటి పైర్లు సాగు చేయడం వల్ల నత్రజని తదుపరి పంట కాలాలకు అందుబాటులోకి తెచ్చేందుకు దోహదపడతాయి. కొన్ని పచ్చిరొట్ట పైర్లు పెసర, పిల్లి పెసర వంటివి పూత దశలో నేలలో కలయదున్నిన కొద్ది రోజుల్లోనే మురిగిపోవడం వల్ల వాటిలోని పోషకాలు భూమిలోకి చేరుతాయి. అయితే కొన్ని మొక్కలు నెమ్మదిగా మురిగి పోషకాలు అందిస్తాయి. జనుము, జీలుగా వంటి పైర్లను పూత దశలో భూమిలో కలయదున్నటం వల్ల 15 నుండి 20 టన్నుల వరకు పచ్చిరొట్ట ఏక పంటగా సాగు చేసినప్పుడు, ముఖ్యంగా పూతకు ముందే నేలలో కలయదున్నప్పుడు సాధించవచ్చు. పూత దశలో నేలలో కలయదున్నప్పుడు లిగ్నిన్ 7 నుండి 8% కలిగి ఉండటం వలన నత్రజని పంటకు నిదానంగా అందించడం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వీలు పడుతుంది. పప్పు జాతికి చెందిన పచ్చిరొట్ట పైర్లను పూత దశలో కలయదున్నడం ద్వారా లిగ్నిన్, పాలిఫినాల్స్, టానిన్స్ తగు పాలల్లో ఉండి పచ్చిరొట్ట త్వరగా మురిగి నత్రజనిని మొక్కలకు నిదానంగా అందించి ఎక్కువ దిగుబడులు పొందేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా నేల లోపలి పొరలలోని నత్రజని, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలను నేలపై పొరలకు అందేటట్లు దోహదపడటం వలన వివిధ పంటల్లో దిగుబడి అధిక చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా పచ్చిరొట్ట పైర్లను సాగు చేయటం ద్వారా నేలకు సమృద్ధిగా సేంద్రియ పదార్థాలు అంది నేల బాగా గుల్లబారి నేలకు ఉపయుక్తంగా ఉండే సూక్ష్మజీవుల, అదేవిధంగా నేల భౌభౌతిక అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆరోగ్యవంతమైన పంట పొలాలను అందించేందుకు వీలవుతుంది. ఇక పచ్చిరొట్ట పైర్లలో ఉండవలసిన ప్రధాన లక్షణాలు చూసినట్లయితే తక్కువ కాల వ్యవధిలో అధిక పచ్చిరొట్ట దిగుబడిని ఇవ్వగలగాలి. అలాగే కాండం, కొమ్మలు, ఆకులు, వేళ్ళు మృదువుగా, పెలుసుగా, రసపూరితంగా ఉండాలి. తేలికపాటి భూములలో కూడా ఏపుగా పెరిగే గుణం కలిగి ఉండాలి. పచ్చిరొట్ట పైర్లు లోతైన వేరు వ్యవస్థ కలిగి భూమి లోపలి పొరల్లోని పోషకాలను గ్రహించేదిగా ఉండాలి. ఇలాంటి పైర్ల ద్వారా నేల గుల్లబారుతుంది. ఇక పచ్చిరొట్ట పైర్ల సాగులో రైతులు గమనించాల్సిన ప్రధాన అంశాలు పప్పు జాతికి చెందిన పచ్చిరొట్ట పైర్లలో జనుము, జీలుగా, పెసర, అలసంద, పిల్లి పెసర మొదలైనవి చెప్పుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువులు అన్ని రకాల నేలల్లో కొద్దిపాటి నీటి వనరులతో తక్కువ సమయంలోనే పెంచుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసినప్పుడు ఎకరానికి 4 నుంచి 8 కిలోల నత్రజనిని నేలలో వేసుకుంటే పైరు త్వరగా పెరుగుతుంది. పచ్చిరొట్ట పైర్లు విత్తే సమయంలో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 దఫాలుగా ముఖ్యంగా జీలుగా అందించడం ద్వారా భాస్వరం ఎరువును జీలుగా పంట సమృద్ధిగా వినియోగించుకుని అధిక శాతంలో వేరు బుడిపెల వృద్ధి చెంది నత్రజని స్థిరీకరణ ఎక్కువగా జరిగి నత్రజని అదేవిధంగా భాస్వరం సేంద్రియ రూపంలో పంటకు సమృద్ధిగా అందుబాటులో ఉండటం వలన నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. ఇక పచ్చిరొట్ట పైర్లను నేలలో కలయదున్నేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే పచ్చిరొట్ట పైర్లు విత్తిన 45 నుండి 50 రోజులకే పూత సమయంలో నేలలో కలయదున్నడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అలా కాకుండా ఆలస్యమయ్యే పరిస్థితిలో కాండం గట్టిపడి పీచు పదార్థం ఎక్కువ అవ్వడం వలన నేలలో మురగడానికి, కుళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా పోషకం ఎక్కువ నష్టపోవడం జరిగి ఎక్కువ మోతాదులో ప్రధాన పంటకు వినియోగించుకోలేదు. ఇక పచ్చిరొట్ట పైర్లను 15 నుండి 30 సెంటీమీటర్ల లోతు కంటే మించకుండా కలయదున్నాలి. పచ్చిరొట్ట పైర్లను నేలలో కలయ

0: దున్నేటప్పుడు తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త పడాలి. తగినంత తేమ ఉండటం వల్ల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, యాక్టినోమైసిట్స్ అనే సూక్ష్మజీవులు ఎక్కువ సంఖ్యలో వృద్ధి చెంది మురగడం జరుగుతుంది. ఈ పచ్చిరొట్ట పైర్లను భూమిలో కలియదున్నడం వల్ల కరగని స్థితిలో స్థిరంగా ఉన్న పోషకాలను కరిగించి మొక్కలకు అందిస్తాయి. కాబట్టి పచ్చిరొట్ట పైర్లను పూత దశలో సరైన అదనలో కలియదున్నడం వలన స్థిరమైన భూసారంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. పచ్చిరొట్ట ఎరువుకు ఉపయోగపడే పైర్లను చూసుకున్నట్లయితే మొదటగా జీలుగా నీటి ముప్పు క్షారగుణం గల భూములు అనగా చౌడు భూముల్లో వరి పండించే భూముల్లో వేస్తారు. ఎకరానికి 20 కిలోల విత్తనం చల్లడం వల్ల పొలం అంతా సమంగా పెరుగుతుంది. దీనిని పూత దశలో కలియదున్నడం వలన ఎకరానికి 6 నుండి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. అదేవిధంగా ఎకరానికి 30 నుండి 32 కిలోల నత్రజనిని అందిస్తాయి. ఈ మొక్కల్లో 3.5% నత్రజని, 0.6% భాస్వరం, 1.2% పొటాష్ ఇందులో ఉంటాయి. అలాగే పచ్చిరొట్ట ఎరువుకి ఉపయోగపడే మరో పంట జనుము. అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చిరొట్టను పశువులకు మేతగాను ఉపయోగించవచ్చు. ఎకరానికి 9 నుండి 14 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఈ పైరు ఎకరానికి 5.2 నుండి 6 టన్నుల పచ్చిరొట్టను ఇస్తుంది. దీని ఆకులలో 2.3% నత్రజని, 0.5% భాస్వరం, 1.8% పొటాష్ ఇందులో ఉంటాయి. ఇక్కడ పచ్చిరొట్ట పైరుగా పెసరను చూసుకున్నట్లయితే ఈ పైరును తేలిక మరియు బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. దీనిని ఆహారంగా, పచ్చిరొట్ట ఎరువుగా మరియు పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. చౌడు భూముల్లో సాగుకి పనికిరాదు. ఎకరానికి 12 కిలోల విత్తనం అవసరం. ఈ పైరు ఎకరానికి 15 నుండి 18 కిలోల నత్రజనిని మొక్కలకు అందిస్తాయి. ఇక వేప, దీని కొమ్మలను ఆకులను బయట నుండి తీసుకొచ్చి పొలంలో కలియదున్ని పొలంలో మురగనివ్వాలి. దీని వలన అనేక పోషకాలు లభ్య రూపంలో పంటకు అందిస్తాయి. అదేవిధంగా క్రిమి సంహారక మందుగా కూడా ఉపయోగపడుతుంది. దీని ఆకులలో 2.5% నత్రజని, 0.5 నుండి 1% భాస్వరం, 2 నుండి 3% పొటాష్ ఇందులో ఉంటాయి. ఇక గ్లైరిసీడియా పచ్చిరొట్ట పైరును పొడవైన కొమ్మలు గట్ల మీద బావుల దగ్గర నాటాలి, లేదా కొమ్మలను ఆకులను బయట నుండి తీసుకొచ్చి పొలంలో కలియదున్ని మురగనివ్వాలి. ఒక్కొక్క చెట్టుకు ఏడాదికి 100 నుండి 125 కిలోల పచ్చిరొట్టను ఇస్తుంది. 2 నుండి 9% నత్రజని, 0.5% భాస్వరం, 2 నుండి 8% పొటాష్ ఇందులో ఉంటాయి. అదేవిధంగా గానుగ, జిల్లేడు, నేల తంగేడు, కొండ మిరప మొదలైన వాటిని పచ్చి ఆకు ఎరువులుగా వాడవచ్చు. ఈ విధంగా పచ్చిరొట్ట కలియదున్నడం వల్ల భూసారం, కార్బన పదార్థం తద్వారా నేలల ఆరోగ్యం కాపాడవచ్చు. నేలలతో పాటు నీరు మరియు వాతావరణ కాలుష్యం ద్వారా పర్యావరణ సమతుల్యతను పెంపొందించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనం కోసం ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన పంట, ఆరోగ్యకరమైన నేలకు పచ్చిరొట్ట పైర్లు ఎంతగానో ఉపయోగకరం. భూమి సారవంతం కావడంతో పాటు పంటల దిగుబడి కూడా అధికంగా ఉంటాయి. పర్యావరణ దెబ్బతినకుండా ఉంటుంది. రసాయనిక ఎరువులు ఖర్చు వినియోగం తగ్గుతాయి. నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి. రైతులు పచ్చిరొట్ట పైర్ల లాభాలను దృష్టిలో పెట్టుకొని వాటి వినియోగం పెంచి లాభాలు పొందాలని కోరుతున్నాను.
1: మీరింతవరకు పచ్చిరొట్టె పైర్ల ప్రయోజనాలు, భూసార అభివృద్ధి అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులా గారి ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: నవీన్ కుమార్ గారు
2: చెప్పండి సార్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
2: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశాన్ని అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు

0: కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే, మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమి ఇస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సీబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్ని తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా, అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఏస్ కాకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే

0: చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో, అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని, అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరమైన మెషినరీస్ కానీ, సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలు వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నార్మ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ, ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి.

పతంజలిః అష్టాధ్యాయ్యాః వార్తికానాం చ వ్యాఖ్యారూపం మహాభాష్యం వ్యరచయత్. వస్తుతః వ్యాకరణ శిక్షా ప్రసంగే అష్టాధ్యాయీ మహాభాష్యయోః ఏతాదృశం మహత్వం అవర్ధత. ఏన తయోః ప్రశస్తో కాచన విశిష్టా సూక్తిః ప్రసిద్ధా అభవత్. అష్టాధ్యాయీ మహాభాష్యే ద్వే వ్యాకరణ పుస్తకే ఇతి. అష్టాధ్యాయీ సూత్రపాఠాః ధాతుపాఠాః ఉణాదిపాఠాః గణపాఠాః లింగానుశాసనం సముదితం ఏతత్ పంచపాఠీ ఇత్యుచ్యతే. సముదితం ఏతత్ పఠిత్వా ఏవ అధీత అష్టాధ్యాయీ ఇతి మంతవ్యం. వృద్ధిరాదేచ్ ఇతి సూత్రమధీయానః ఛాత్రో అస్య సూత్రస్య పదచ్ఛేద విభక్తి సమాస అర్థ ఉదాహరణాది సర్వం పఠన్ తత్ర చ ఉదాహరణానాం శాలీయాదీనాం సిద్ధిం సర్వైః సూత్రైః అష్టాధ్యాయీ పద్ధత్యా సంపాదయతి. ఏవం అష్టాధ్యాయీ ధాతుపాఠం చ సమ్యక్ అభ్యస్య ప్రథమావృత్తావేవ ఛాత్రాః సర్వాన్ తిగంత ప్రక్రియా తద్ధిత సమాస ప్రక్రియాం చ వినాపి ప్రక్రియా గ్రంథ ఆశ్రయేణ అవబుధ్యంతే స్మ. అయం క్రమస్తదానీం సర్వసాధారణేషు ప్రచలిత ఆసీత్. కాలప్రభావాత్ ప్రయోగ సాధన సమయే ఛాత్రైః లిపికృతాం ప్రయోగ సాధన ప్రక్రియాం గ్రంథరూపేణ నిర్మాపయాన్ చక్రుః. శనైః శనైః అష్టాధ్యాయీ క్రమేణ ప్రయోగ సాధన ప్రక్రియతో శిథిలతాం అగాత్. ప్రక్రియా గ్రంథానాం ఆశ్రయగ్రహణమేవ ఉత్తరోత్తరం అవర్ధత. ప్రక్రియ గ్రంథానాం నిర్మిత్యనంతరం అపి యది అష్టాధ్యాయీ సూత్రపాఠస్య త్యాగో న అభవిష్యత్ తదా అష్టాధ్యాయ్యా ఉపస్థిత్య ప్రక్రియ గ్రంథేభ్యో అపి సాధారణ బుద్ధిభ్యః ఛాత్రేభ్యః తత్ర కించిత్ సౌకర్యం అభవిష్యత్. ఏవం అష్టాధ్యాయీ సూత్రక్రమ పాఠాశ్రయేణ ప్రక్రియా గ్రంథానాం అభ్యాసో బహుకాలాయ ప్రాచలత్. నహి వ్యాకరణేన వినా సంస్కృతభాషాయాం అధికారః తత్ర చ సమ్యక్ ప్రవేశో భవతి. కింతు తదేవ వ్యాకరణం అద్యత్వే దురూహతయా అర్ధరహిత ఘోషణ పురస్సరతయా చ సంస్కృత అధ్యేతృణాం మార్గే అవరోధకత్వేన సుదృఢ అర్గళరూపేణ సముతిష్టతే. యావత్ అస్య అవరోధకత్వం న అపాకృతం స్యాత్ తావత్ న అస్య దేవవాణ్యా పునరుద్ధారః సంపత్యసత ఇత్యపి సునిశ్చితమేవ. వ్యాకరణ అధ్యయనం యదా అనివార్యం న అనేన వినా సంస్కృత సాహిత్యే ప్రవేశస్య అపి సంభవం ఇది. అస్యాం అవస్థాయాం వ్యాకరణ అధ్యయనస్య కశ్చన సరళ ఉపాయః స్యాత్ ఇది. అష్టాధ్యాయీ క్రమేణ అధ్యయనస్య పునరుద్ధార ఏవ అస్య సర్వస్య మహా ఔషధం. అస్యాం వింశతితమ్యాం శతాబ్ద్యాం అష్టాధ్యాయీ క్రమస్య పునరుద్ధారే బహుకాలానంతరం ప్రథమః ప్రయాసం శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యాణాం పరమవిదుషాం విరజానంద సరస్వతీం స్వామినాం వర్తతే. తదనంతరం తచ్చిష్యాణాం శ్రీమతాం పరమహంస పరివ్రాజకాచార్య దయానంద సరస్వతీ స్వామినాం ఏవ కృపా వర్తతే. యద్వయం సాంప్రతం అష్టాధ్యాయీ పఠన పాఠన క్రమస్య విషయే కించిత్ వక్తుం సమర్థాః స్మః. అద్యత్వే సర్వత్ర ఏవ భారతవర్షే ప్రాయేణ సంస్కృత విద్యాలయేషు ప్రారంభిక శిక్షణే లఘుకౌముదీ మధ్యకౌముదీ సిద్ధాంతకౌముదీ ఏవ ఉపలభ్యతే. కేవలం ఆంగ్ల విద్యాలయేషు సంస్కృతస్య అధ్యయన అధ్యాపనం ఆంగ్లభాషా విద్వద్భిః ఏవ నిర్మితగ్రంథైః ప్రచలతి. సంస్కృత విద్యాలయేషు సర్వత్ర కౌముదీరీత్యేవ వ్యాకరణశాస్త్రస్య సమస్తమపి పఠన పాఠనం చతుశ్శతాబ్దీయభ్యః ఏతావద్ వ్యాపకజాతమస్తి. యదష్టాధ్యాయ్యా అపి వ్యాకరణస్య అధ్యాపనం సంభవతీతి జ్ఞానం విశ్వాసః వా ప్రాయేణ న ఉత్పద్యతే కేషాంచిత్ సాంప్రతం. ప్రయోగసిద్ధిః కథం సంభవిష్యతి ఇతి అద్య ఆశంకమానాః ఉచ్చకోటి విద్వాంసః అపి దృశ్యంతే. కాలక్రమేణ అష్టాధ్యాయీ లోప ఏవ జాత ఇతి మంతవ్యం. అష్టాధ్యాయ్యాం సర్వాణి ప్రకరణాన్ని వైజ్ఞానికేన విధినా సుసంబద్ధాని వర్తంతే. తేన తత్తత్ ప్రకరణస్య జ్ఞానం సుతరాం అనాయాసేన జాయతే. తద్యథా సర్వనామ ఇత్సంజ్ఞా ఆత్మనేపద పరస్మైపద కారక విభక్తి సమాస ద్వివచన సంహిత సేట్ అనిట్ ప్రకరణానాం సూత్రాణి పరస్పరం సుసంబద్ధాని వర్తంతే. అతః తేషాం అర్ధావగమే న కాచనాపి

0: బాధా ఛాత్రాణాం జాయతే. యది కశ్చిత్ ఛాత్రస్య శంకా ఉత్పద్యతే తర్హి అష్టాధ్యాయీ క్రమేణ అధీతవాన్ ఛాత్రః ద్విత్రైహి ఏవ ఫలైహి తత్ ప్రకరణస్య సమస్త సూత్రాణాం పాఠం కృత్వా నిశంశయః జాయతే. అస్య వైజ్ఞానికతాం దృష్ట్వా ఏవ విద్వాంసః పాణిని మహాసంగణకః సూపర్ కంప్యూటర్ ఇతి ఆఖ్యాయ్యా విభూషయంతి. కంప్యూటర్ యంత్రాణి అస్మాకం జీవనే బహుధా ప్రవిష్టాని సంతి. ఇదానీం తాదృశం క్షేత్రం కిమపి నాస్తి యచ్చ కంప్యూటర్ యంత్రేణ అనాక్రాంతం. భవతు నామ తత్ విద్యాయాః విజ్ఞానయస్య విజ్ఞానస్య యంత్రజ్ఞాతాయాః వైద్యస్య వాణిజ్యస్య దూరవాణ్యాః దూరదర్శనస్య ఆకాశవాణ్యాః వాతావరణ పరిశోధనస్య వా సర్వత్ర ప్రవిశ్య స్వీయం మహత్వం తత్తత్క్షేత్రేణ సహ అవినాభావం చ ద్యోతయంతః విలసంతి ఏతాని. ఇదానీం యస్య కస్యాపి క్షేత్రస్య ప్రగతిః ఏతద్యేవ సమాశ్రయతే. కశ్చిత్ బహుభాషాభిజ్ఞః విద్వాన్ ఏకస్యాః భాషాయాః అన్యస్యాం భాషాయాం అనువాదార్థం ప్రయతతే ఇతి చింతయామః. అథ ఏకస్యాం భాషాయాం స్థితం విషయజాతం అన్యస్యాం భాషాయాం కంప్యూటర్ సపది స్వయం ఏవ అనువాదం కర్తుం మధ్యస్థ భాషా పద్ధతిః ఉపయుజ్యతే. మనుష్యాణాం కృతే తు కాచిత్ మాతృభాషా వర్తతే యా మధ్యస్థ భాషా భవితుం అర్హతి. పరంతు అచేతనస్య యంత్రస్య మాతృభాషా ఏవ నాస్తి కిల. సంస్కృతం ఇవ న కాపి భాషా తథా పరిష్కృత నాపి కస్యాపి భాషాయాః పాణినీయతుల్యం వ్యాకరణం అస్తి. అతః సా ఏవ మధ్యస్థ భాషా భవితుం అర్హతి ఇతి రిక్ బ్రిస్ నామ అమెరికాదేశీయః వైజ్ఞానికః ఉక్తః. యథా చ అయం భూగోళః వర్తులాకారః తథా యతః చలితుం ఆరబ్ధస్య తత్ర ఏవ పునః ప్రత్యావృత్తిః భవతి ఇతి జనశ్రవస్తథ్యం చ తథైవ అష్టాధ్యాయీ క్రమోద్య స్వతంత్ర భారతే పునరపి యథాక్రమం సంప్రాప్తః. యేన అక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః.
1: మీరింతవరకు డాక్టర్ నాగకన్యాకుమారి గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రసీమ సినిగితలు విందాం. ముందుగా ఫలక్నామా దాస్ చిత్రం కోసం సిట్ శ్రీరామ్ పాడిన పాట, రచన కిట్టు విశాప్రగణ, సంగీతం వివేక్ సాగర్.

ఇప్పుడు వినండి, వి చిత్రం కోసం శార్వి యాదవ్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఇప్పుడు వినండి, వన్ నేనొక్కడే చిత్రం కోసం నేహా బాసిన్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమ సినిగితాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు తొలి ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవా

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: డీజేటిల్లు చిత్రం కోసం యామిని ఘంటశాల పాడిన పాట, రచన రవికాంత్, సంగీతం శ్రీచరణ్ పాకలా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి సరిపోదా శనివారం చిత్రం కోసం సంజిత్ హెగ్డే పాడిన పాట, రచన సనారే, సంగీతం జేఎక్స్ బెజాయ్. అరే

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు విందాం. ముందుగా శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి, గులేబ కావలి కథ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ముద్దుల మావయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహదేవన్.

దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన గీతం, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాలమిత్రుల కథ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

దానవీర శివరకర్ణ చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: మధుర గీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు అడవి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంధ్య ఆలపించిన గీతం. సాహిత్యం వేటూరి, సంగీతం మణిశర్మ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే వేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఇప్పుడు వినండి. పూజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం ఆలపించిన గీతం. సాహిత్యం దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దేవుడిచ్చిన కొడుకు చిత్రం

పెట్టాను. హై హై హై ఏమి మిగిలి

నాగువైతే పుట్టలో నొక్కి పడత, అరగెత్తే బాగువైతే అరికట్టే బారది కడత. చీకటు నంత బరకే ఈ కళా సేవలన్నీ తెల్లవారిందంటే తీరిపో.

0: మధుర గీతాలు విన్నారు.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారైరా?

0: ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
1: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలుకు తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
0: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
2: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
2: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
5: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: living for the countrymen. In a social media post, Mr. Modi rejected a report of a media house on cess or tax or surcharge on foreign travel. He said the report is totally false and there's not an iota of truth in it. The Prime Minister said there's no question of putting such restrictions on foreign travel. The Central Bureau of Investigation has arrested the kingpin in connection with alleged irregularities in paper leak related to NEET UG 2026 examination. The agency said that P.V. Kulkarni has been arrested at Pune after thorough interrogation. P.V. Kulkarni is a chemistry lecturer involved in the process of examination on behalf of National Testing Agency. He had access to the question papers. Lok Sabha Speaker Om Birla has constituted the Empowerment of Women Committee. BJP MP from Lok Sabha, Dr. D. Purandeswari, will be the chairperson of the committee. The committee comprises of 18 members from Lok Sabha and 10 members from Rajya Sabha. The members of the lower house include prominent personalities like Hema Malini, Harsimrat, Kumar Badal and Ikra Chaudhary. In IPL cricket, chasing a target of 188 runs set by Chennai Super Kings, Lucknow Super Giants were 164 for 3 in 16 overs at Ighana Cricket Stadium, Lucknow, when reports last came in. Chennai Super Kings scored 187 for 5 in stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6:10 భావన కార్యక్రమంలో ఆడంబరం అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం. 6:35 పొలం పనులు. 7:00 జగిత్యాల జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించేవారు శ్రీ ఎం మహదేవ్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన మోకాల నొప్పులు అంశం గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె పీరయ్య మరియు వారి బృందంచే నాదస్వరం. వాయిద్య సహకారం డోలు శ్రీ ఎం వెంకటశివుడు. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవం భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దైవ నిర్ణయం కథానిక రచన శ్రీ దమరాజు విశాలాక్షి. 2:30 బాలానందం కార్యక్రమంలో నేషనల్ హైస్కూల్ మల్కాజ్గిరి విద్యార్థులు సమర్పించు కదంబం.

ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు మరి. నమస్కారం. జై హింద్.

ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో నల్లపోచమ్మ కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపించేవారు శ్రీ సాయిల వెంకటయ్య మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సాఫ్ట్వేర్ నుండి ఉద్యానవన ప్రయాణం అంశం గురించి ఔత్సాహిక రైతు శ్రీ దిలీప్ తన్నీర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో పండిత్ కైవల్య కుమార్ గౌరవ్ గారి గాత్రం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. నిలయంలో సమయం 11:13 దాటి 15 సెకండ్లు కావస్తుంది.